ఆకాశవాణి అనంతపురం కేంద్రం 101.7 మెగాహెడ్స్పై ఈనాటి ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948, భాద్రపద మాసం 11వ రోజు, ఆంగ్ల సంవత్సరం 2026, ఆగస్టు నెల 29వ తేదీ శనివారం. శ్రోతలకు శుభోదయం.

0: మీరింతవరకు భక్తిరంజని కార్యక్రమంలో శ్రీ వెంకటాద్రి స్వామి వారి కీర్తనలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం వినదగు మాట. వినిపించేవారు డాక్టర్ మానేపల్లి సత్యనారాయణ.
1: విద్యా గురువునాం గురు, విద్య, చదువు, ఎడ్యుకేషన్, ఇవన్నీ మనం దాదాపు సమానార్థకాలుగా వాడుతున్న పదాలు. విద్య అనేది సంస్కృత పదం. విద్ టు నో, తెలుసుకొను అనే ధాతువు నుంచి ఏర్పడిందని పండితులు అంటారు. అనగా ఒక తెలియని విషయాన్ని తెలియజెప్పేది అని అర్థం. ఎడ్యుకేషన్ అనేది ఇంగ్లీషు పదం. ఇది లాటిన్ ఈడ్యుకారే, టు బ్రింగ్అవుట్ అనే అర్థం నుంచి వచ్చిందంటారు పాశ్చాత్య పండితులు. అంతర్గతంగా ఉన్న జ్ఞానాన్ని, ఒక అర్థాన్ని వెలికి తెచ్చేది అని అర్థమట. చదువు తెలుగు పదం. అక్షరాలు చదవడం అనే పరిమితార్థం కాక మొత్తంగా విద్య అనే విస్తృతార్థం ఉన్నది. చదువది ఎంత కలిగిన రసజ్ఞత ఎంచుకలేనిచో ఆ చదువు నిరర్ధకంబు అని పెద్దలు చెప్పనే చెప్పారు. చదువు అంటే అక్షరజ్ఞానం మాత్రమే కాదు, రసజ్ఞత, లౌకికార్థంలో మాట్లాడుకుంటే యుక్తాయుక్త విచక్షణ అని చెప్పుకోవాలి. సమయజ్ఞత, ప్రాప్తకాలజ్ఞత, సందర్భశుద్ధి, యుక్తి మొదలైనవి లేని కేవల అక్షరజ్ఞానం నిజంగా నిరర్ధకమే, వ్యర్థకమే. సమస్త జీవరాశిలోనూ మనిషికి మాత్రమే మాట్లాడడం వచ్చును. మాట్లాడే సామర్థ్యం ఉన్నది మనిషి మాత్రమే. దీనికి కారణం చాలా మంది చాలా రకాలుగా వివరించే ప్రయత్నం చేశారు. చివరికి శాస్త్రీయ దృక్పథంతో పరిశీలిస్తే సాంఘిక జీవితం, సామాజిక ఉత్పత్తులు, సరుకుల ప్రపంచం, కుటుంబ వ్యవస్థ, రాజ్యాంగం, ఇవన్నీ భాషను ఏర్పరచి అభివృద్ధి చేశాయని నికరంగా భావించవలసి ఉంటుంది. ఆహార విహార నిద్ర మైథునాదులు తప్ప పశుపక్షాదులు ఆహార సామాజిక జీవితం ఉండదు. మనుషుల్లో ఉన్న కుటుంబ వ్యవస్థ, విధి విధానాలు ఉండవు. రెండవ అంశం, అవి ఆహారం ఉత్పత్తి చేసుకోలేవు. గడ్డి, ఆకు, అలము, పండు, కాయ తిని ఇన్ని నీళ్లు తాగి ప్రకృతిలో జీవించే పశుపక్షాదులు మందలుగా, బారులు బారులుగా ఉంటాయి. గాని వాటికి సంఘం, దానికి కొన్ని నియమాలు, ధర్మం ఇత్యాదులు ఉండనే ఉండవు. కనుక కొద్దిపాటి అరుపులు, ధ్వనులు భావవ్యక్తీకరణకు సరిపోతాయి. మనుషుల పరిస్థితి అది కాదు. ఆహార సేకరణ దశ నుంచి ఆహారోత్పత్తి దశకు ఎదిగే క్రమంలో భాష అవసరం అవుతుంది. వ్యక్తులు జీవితావసరాల వ్యక్తీకరణ కోసం ధ్వనులు ఏర్పడి ఆ ధ్వనులు క్రమంగా స్పష్టమై నిర్దిష్టమైన రూపం పొంది భాష ఏర్పడింది. ఆ భాష విద్యకు ఆయువు పట్టు. విద్య అంటే జీవితానుభవ సారం. ఈ అనుభవ సారాన్ని ఒక తరానికి మరొక తరానికి ప్రచారం అవుతూ వచ్చింది. అదే విద్య. దానికి లిఖిత రూపం ఏర్పడితే సాహిత్యం అవుతుంది. అది క్రమక్రమంగా గ్రంథరూపం దాల్చింది. క్లుప్తంగా ఇది విద్యకు మూలం. విద్యకు లిఖిత రూపం అవసరం. అది లేకుంటే జ్ఞానం, జీవితానుభవం, సాంకేతిక పరిజ్ఞానం, గణితం, ఈ మొదలైనవన్నీ ఆ తర్వాత తరాలకు అందించడం సాధ్యం కాని పని. లిఖిత రూపంలో అక్షరాలు మాత్రమే విద్య ఉందనుకోవడం భ్రమాజనితమే. విద్య ఆలోచనలో, విజ్ఞతలో, విశ్లేషణాత్మక జ్ఞానంలో ఉంటుంది. మన దేశంలో మనం శతశాతం అక్షరాక్షరుల్ని తయారు చేసుకోలేకపోయాం. కానీ అక్షరజ్ఞానం లేనివారిలో కూడా ఎంతో కొంత అనుభవం, ఆలోచన, విజ్ఞత లేకపోలేదు. జీవితానుభవాన్ని మించిన విద్య లేదు. వ్యవసాయం, గృహ నిర్మాణం, పాడి పంటలు, అంతెందుకు ఇళ్లలో రుచికరంగాను, పుష్టికరంగాను, అవసరాన్ని బట్టి నిలవ ఉండేదిగాను వంటలు చేస్తున్నటువంటి వారిలో ఎందరు అక్షరజ్ఞానులున్నారు? ఎందరు ఏ పరీక్షలు పాస్ అయ్యి డిగ్రీలు పుచ్చుకున్నారు? కనుక అక్షరజ్ఞానంతో పాటు ఆలోచన, విశ్లేషణ చాలా ముఖ్యం. ఇక్కడ ఒక సుభాషితం చెప్పుకుందాం. విద్యా దదాతి వినయం, వినయాద్యాతి పాత్రత, పాత్రత్వా ధనర్ధయాప్నోతి, ధనాధర్మం తతసుఖం. విద్య వినయాన్ని ఇస్తుంది, వినయం వల్ల పాత్రత లభిస్తుంది, ఆ పాత్రత ధనాన్ని ఇస్తుంది, ధనం ధర్మాన్ని, సుఖాన్ని ఇస్తాయి. ఇది శ్లోక సారాంశం. ఇది ప్రాచీన కాలం నుంచి ఆనాటి భావన. ఇవాళ వినయం, పాత్రత, ధర్మం, ధనం అనే పదాలకు అర్థాలు మారిపోయాయి. విద్యకు ధనం మాత్రమే ప్రధాన లక్ష్యంగా తయారైన కాలం ఒకటి నడుస్తున్నది. అయితే ఇవాళ ఇది కొత్తగా వచ్చిందని వాపోవని అవసరం లేదు. సర్వధర్మాలు కాంచనాశ్రయాలని పూర్వులు చెప్పారు. పసిడి కలవానికి అందరూ ఆశ్రయిస్తారని వేమన కూడా చెప్పాడు. అయితే ఆ అర్థం నిన్నటిది. ఇవాళ రాజకీయ, ఆర్థిక, సాంఘిక పరిస్థితులు మారిపోయాయి. విద్యకి విద్యావిహీన పశువు అనేటువంటి ఒక అర్థం కూడా చెప్పారు. విద్య అన్న పదానికి ఒకప్పుడు ధనార్జన, రాజాశ్రయం అని అర్థాలైతే ఈనాడు కేవలం ధనార్జన మాత్రమే విద్యకు ప్రధాన లక్ష్యం అన్న అర్థం రూఢమైంది. శుభం భూయాత్.
0: మీరింతవరకు డాక్టర్ మానేపల్లి సత్యనారాయణ గారి వినదగు మాట విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం సేత్యపు శుద్ధులు కార్యక్రమంలో సోలార్ పంపు సెట్ల వల్ల ఉపయోగాల గురించి వివరాలందిస్తారు గార్లదిన్న మండలం ట్రాక్టర్ నగర్ టెక్నీషియన్ శ్రీ సివి కిరణ్ కుమార్ గారు.
2: రైతు సోదరుకు నమస్కారం.

ఈరోజు ఎంతో ఉపయోగపడే ఆధునిక వ్యవసాయ సాంకేతికమైన సోలార్ పంపు సెట్ల గురించి తెలుసుకుందాం. వ్యవసాయం మన దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక లాంటిది. రైతులు పంటలు పండించడానికి నీరు చాలా ముఖ్యమైనది. పంటలకు సమయానికి నీరు అందకపోతే దిగుబడి తగ్గిపోతుంది. అందుకే రైతులకు నీటిని సులభంగా అందించే సాంకేతికతలు చాలా అవసరము. అలాంటి ఒక మంచి సాంకేతిక పరిజ్ఞానము సోలార్ పంపు సెట్లు. సోలార్ పంపు సెట్లు అనేది సూర్యుని కాంతి శక్తిని ఉపయోగించి నీటిని పంపించే పరికరము. సూర్యకాంతిని విద్యుత్తుగా మార్చి మోటార్లను నడిపిస్తుంది. సోలార్ పంపు సెట్లు ప్రధానంగా సోలార్ ప్యానల్స్లో కంట్రోలర్, మోటార్ మరియు పంపు అనే భాగాలు ఉంటాయి. సూర్యకిరణాలు సోలార్ ప్యానల్స్ మీద పడినప్పుడు అవి విద్యుత్తును ఉత్పత్తి చేస్తాయి. ఆ విద్యుత్ కంట్రోలర్ ద్వారా మోటార్కు చేరి పంపును నడిపిస్తుంది. ఈ విధంగా బావి లేదా బోర్వెల్ నుండి నీటిని పైకి తీసి పంటలకు అందిస్తుంది. సాధారణంగా రైతులు నీటిని పంపించడానికి డీజిల్ పంపు లేదా విద్యుత్ మోటారును ఉపయోగిస్తారు. కానీ డీజిల్ ధరలు ఎక్కువగా ఉండడం వల్ల రైతులకు ఖర్చు పెరుగుతుంది. అలాగే కొన్ని గ్రామాల్లో విద్యుత్ సరఫరా సరిగా ఉండదు. ఈ సమస్యలను మంచి పరిష్కారమే సోలార్ పంపు సెట్లు. ఇది సూర్యశక్తితో పనిచేస్తుంది కాబట్టి రైతులకు విద్యుత్ లేదా డీజిల్ అవసరం ఉండదు. సోలార్ పంపు సెట్లు ఉపయోగించడం వల్ల రైతులకు చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా ఇది పర్యావరణానికి అనుకూలంగా సాంకేతికత. ఇది ఎలాంటి కాలుష్యాన్ని సృష్టించదు. డీజిల్ పంపులతో పోలిస్తే ఇది శబ్దం కూడా చాలా తక్కువగా ఉంటుంది. అందువల్ల గ్రామాల్లో ప్రశాంత వాతావరణం ఉంటుంది. మరొక ముఖ్యమైన ప్రయోజనం ఏమిటంటే సోలార్ పంపు సెట్ పరిరక్షణ ఖర్చు చాలా తక్కువగా ఉంటుంది. ఒకసారి దీన్ని ఏర్పాటు చేసిన తర్వాత చాలా సంవత్సరాల పాటు పనిచేస్తుంది. సోలార్ ప్యానల్స్ సాధారణంగా 20 నుంచి 25 సంవత్సరాలు పనిచేయగలవు. అందువల్ల దీర్ఘకాలంలో రైతులు చాలా సులభంగా లాభం కలుగుతుంది. వోల్టేజ్ హెచ్చుతగ్గులు ఉండవు, షార్ట్ సర్క్యూట్స్ ఉండవు, లో వోల్టేజ్ ప్రాబ్లం ఉండదు. మోటార్కు చాలా సున్నితమైన కరెంటును అందజేస్తాయి. ఇంకా ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే సోలార్ పంపు సెట్ ద్వారా రైతులకు పగటి సమయంలో ఎప్పుడైనా నీటిని పంపు చేసుకోవచ్చు. సూర్యకాంతి ఉన్నంత వరకు పంపు సెట్లు పనిచేస్తుంది. దీనివల్ల రైతులకు తమ పంటలకు సమయానికి నీరు అందించగలరు. పంటలకు సరైన సమయంలో నీరు అందితే దిగుబడి కూడా ఎక్కువగా పెరుగుతుంది. పగటి పూట నీటి పారుదల 6 నుంచి 8 గంటల వరకు నిరంతరము అవుట్పుట్కు అనుకూలంగా మనకి సౌరశక్తి అందజేస్తుంది. విద్యుత్ అందుబాటులో లేని మారుమూల ప్రాంతాలలో ఇది అనువైనది. పొలాలకు బిందు సేద్యము, స్ప్రింక్లర్గా బాగా ఉపయోగించుకోవచ్చు. సోలార్ ప్యానల్పై సూర్యకాంతి పడినప్పుడు పంపులు పనిచేయును. సౌర పంపులు అనేక రకాలుగా ఉన్నాయి. సబ్మర్సిబుల్ పంపులు, సర్ఫేస్ పంపులు, డీసీ పంపులు, ఏసీ పంపులుగా ఉన్నాయి. ఇంకా ఒక ముఖ్యమైన గమనిక ఏమిటంటే ప్రస్తుతం భారత ప్రభుత్వము రైతులను ప్రోత్సహించడానికి సోలార్ పంపు సెట్లు పై సబ్సిడీ పథకాలు అందజేస్తుంది. ఈ పథకాల ద్వారా రైతులకు తక్కువ ఖర్చుతోనే సోలార్ పంపు సెట్లను ఏర్పాటు చేసుకోవచ్చు. ప్రభుత్వం రైతుల ఆదాయాన్ని పెంచడము మరియు పర్యావరణాన్ని రక్షించడం కోసము ఈ పథకాలు అమల్లో చేస్తుంది. సోలార్ శక్తి అనేది పునరుత్పత్తి అయ్యే శక్తి. అంటే ఇది ఎప్పటికీ తక్కువ అవ్వదు. సూర్యుడు ఉన్నంత వరకు మనకు ఈ శక్తి అందుబాటులో ఉంటుంది. అందువలన భవిష్యత్తులో సోలార్ శక్తి వినియోగం మరింత పెరుగుతుంది. వ్యవసాయ రంగంలో కూడా సోలార్ సాంకేతికత చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారు. సోలార్ పంపు సెట్లు ముఖ్యంగా విద్యుత్ సౌకర్యం తక్కువగా ఉన్న గ్రామ ప్రాంతాల్లో చాలా ఉపయోగం ఉంటుంది. రైతులు విద్యుత్ కోసము వేచి ఉండాల్సిన అవసరం లేదు. వారు సూర్యకాంతి ఉన్న సమయంలోనే నీటిని పంపు చేసి పంటలకు సాగు చేసుకోవచ్చు. ఇకపోతే సోలార్ పంపు సెట్లు రైతులకు ఆర్థిక స్థితిని మెరుగుపరచడంతో చాలా సహాయపడుతుంది. డీజిల్ ఖర్చు లేకపోవడం వల్ల రైతుల ఖర్చు తగ్గుతుంది. అదే సమయంలో పంట దిగుబడి పెరగడం వల్ల ఆదాయం పెరుగుతుంది. మొత్తానికి సోలార్ పంపు సెట్లు అనేది రైతులకు చాలా ఉపయోగకరము మరియు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానము. ఇది రైతుల ఖర్చును తగ్గిస్తుంది, పర్యావరణాన్ని కాపాడుతూ వ్యవసాయాన్ని మరింత సులభంగా మరియు లాభదాయకంగా చేస్తుంది. రైతులు ఈ సాంకేతికతను ఉపయోగించడం ద్వారా నీటి సమస్యలు తగ్గించుకొని మంచి దిగుబడిని పొందవచ్చు. సోలార్ సాంకేతికను ఉపయోగించి సుస్థిర వ్యవసాయాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు. సూర్యశక్తిని ఉపయోగించి నీటిని పంపు చేయడానికి ఉపయోగించే పరికరాన్ని మనము సోలార్ పరికరాలు, సోలార్ ప్యానళ్ళు, మౌంటింగ్ స్ట్రక్చరు, కంట్రోలర్, ఇన్వర్టరు, ఎలక్ట్రికల్ మోటారు, నీటి పంపులు, పైపులు, వాటర్ ట్యాంకులు ఉపయోగిస్తారు. పనిచేసే విధానము, సూర్యకాంతి సోలార్ ప్యానల్ మీద పడుతుంది. ఈ సోలార్ ప్యానల్ సూర్యకాంతిని డీసీ విద్యుత్గా

0: మారుస్తుంది. ఈ విద్యుత్ సోలార్ కంట్రోలర్ను ఇన్వర్టర్కు చేరవేస్తుంది. కంట్రోలర్ విద్యుత్ ప్రవాహాన్ని నియంత్రిస్తుంది. నియంత్రించిన విద్యుత్తును ఎలక్ట్రికల్ మోటార్కు పంపుతుంది. ఈ మోటారు విద్యుత్ శక్తిని యాంత్రిక శక్తిని పనిచేసి మెకానికల్ ఎనర్జీగా మారుస్తుంది. ఇంకా ముఖ్యమైన ఉపయోగాలు, డ్రిప్ ఇరిగేషన్ వ్యవస్థలు నీరు సరఫరా చేసుకోవచ్చు. స్ప్రింక్లర్లు, ఇరిగేషన్ వ్యవస్థలు నీరు పంపించడము, చేపల పెంపకం చెరువులకి నీటిని పంపడం, గ్రామీణ తాగునీటి ప్రాజెక్టులకు ఉపయోగించడం, వ్యవసాయ భూముల్లో నీటిని ట్యాంకర్లు నింపడం, పశువులకు ఫార్మ్లో నీటి సరఫరా, చిన్న వ్యవసాయ భూముల్లో నీటి పారుదల, విద్యుత్ లేని గ్రామంలో నీటి పంపింగు, నర్సరీలు మరియు మొక్కల పెంపకంలో కేంద్రంలో నీటి సరఫరా, పండ్ల తోటలు సాగులో నీటి సరఫరా, వ్యవసాయ పరిశోధన కేంద్రంలో నీటి సరఫరా, ఎండ ప్రాంతాల్లో నీటి పంపింగు, రైతుల ఖర్చును తగ్గించడానికి ఉపయోగము. ఈ పర్యావరణానికి హానికరం లేకుండా ఈ సోలార్ పంపు సెట్లు పనిచేస్తాయి. సోలార్ పంపు సెట్లు మొదటగా పర్యావరణ రహితమై డీజిల్ పంపును, వాయు కాలుష్యాన్ని లేకుండా సోలార్ పంపు సెట్ల వల్ల ఎలాంటి కాలుష్యం ఉండదు. రెండవది, ఖర్చును తగ్గిస్తుంది. ఒకసారి సోలార్ ప్యానల్ ఏర్పాటు చేస్తే తర్వాత విద్యుత్ బిల్లు లేదా డీజిల్ ఖర్చు అవసరం ఉండదు. మూడవది, విద్యుత్ లేకపోయినా కూడా పనిచేస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ సమస్య ఎక్కువగా ఉంటుంది. అలాంటి చోట్ల సోలార్ పంపు సెట్లు రైతులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. నాలుగవది, నిర్వహణ ఖర్చు తక్కువ ఉంటుంది. సోలార్ ప్యానల్స్ కూడా సంవత్సరాలుగా పనిచేస్తాయి. ఎక్కువ మరమ్మతులు అవసరం ఉండదు. మన ప్రభుత్వం కూడా రైతులకు సోలార్ పంపు సెట్లు చేసుకోవడానికి ప్రోత్సాహం ఇస్తుంది. వివిధ పథకాల ద్వారా సబ్సిడీలు అంతా చేస్తుంది. దీనివలన రైతులు తక్కువ ఖర్చుతో సోలార్ పంపు సెట్లు వేసుకొని అవకాశం కలుగుతుంది. సోలార్ శక్తి అనేది మనకు ప్రకృతి ఇచ్చిన ఒక గొప్ప వరం. మన దేశంలో తక్కువగా సూర్యకాంతి ఉంటుంది. అందువలన సోలార్ శక్తిని ఉపయోగించడం ద్వారా మనం విద్యుత్ సమస్యలను తగ్గించుకోవచ్చు మరియు పర్యావరణాన్ని కూడా కాపాడుకోవచ్చు. రైతులు సోలార్ టెక్నాలజీ స్వీకరించడం వలన వ్యవసాయం మరింత అభివృద్ధి చెందుతుంది. భవిష్యత్తులో సోలార్ పంపు సెట్ల వ్యవసాయ రంగంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. సోలార్ శక్తిని వినియోగించడం వలన భవిష్యత్తుకు మంచిది. సోలార్ పంపు సెట్లు రైతులకు లాభదాయకము, పర్యావరణానికి అనుకూలంగా, దేశ అభివృద్ధి కూడా సహాయపడుతుంది. మన దేశం వ్యవసాయ ప్రధాన దేశము. రైతులు మన దేశంలో ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. కానీ రైతులు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా నీటి సమస్య, విద్యుత్ సమస్య, సరఫరా లోపాలు, డీజిల్ ధరలు పెరుగుదల వంటి సమస్యలు రైతులలో భారంగా మారుతుంది. ఈ సమస్యల నుంచి శాశ్వతంగా పరిష్కారం కోసమే ఈ సౌరశక్తి వినియోగించడం అవుతుంది. విద్యుత్ బిల్లు అవసరం లేకుండా రైతులు విద్యుత్ కోసము ఎదురు చూడవలసిన అవసరం ఉండదు. డీజిల్ ఖర్చులు పూర్తిగా తగ్గుతుంది. డీజిల్ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ఇది చాలా గొప్ప పెద్ద ఉపశమనం. పర్యావరణానికి మేలు, కాలుష్యం లేకుండా పనిచేస్తుంది, తక్కువ నిర్వహణ ఖర్చుల్లో ఉంటుంది. ఒకసారి అమర్చిన తర్వాత ఎక్కువ ఖర్చులు ఉండవు. దీర్ఘకాలిక పెట్టుబడులు 20 నుంచి 25 సంవత్సరాల పాటు ఉపయోగించుకోవచ్చు. గ్రామీణ ప్రాంతాలలో విద్యుత్ సదుపాయం లేని చోట్ల ప్రాంతాల్లో కూడా ఉపయోగపడుతుంది. రైతులకు సమయానికి నీరు అందితే పంటలు బాగా పండుతాయి. సౌర పంపు సెట్ల ద్వారా రైతులు ఎప్పుడైనా నీటిని పంపించుకోవచ్చు. ఇది పంట దిగుబడిని పెంచుతుంది, రైతుల ఆదాయాన్ని కూడా పెంచుతుంది. ప్రభుత్వ సహాయము. ప్రభుత్వం కూడా సౌర పంపు సెట్లకు ప్రోత్సహిస్తుంది. సబ్సిడీ పథకాలు అందుబాటులో ఉంటాయి. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. కొన్ని సవాళ్ళు, ప్రారంభ ఖర్చు కొంచెం ఎక్కువగా ఉంటుంది. వర్షాకాలము లేదా మేఘావృత సమయంలో పనితీరు తగ్గుతుంది. సరి అయిన నిర్వహణ లేకపోతే పనితీరు తగ్గే అవకాశం ఉంది. అయితే ఈ సమస్యలు తాత్కాలికంగా, దీర్ఘకాలంలో లాభాలు ఎక్కువగా ఉంటుంది. భవిష్యత్తు దిశగా ఆలోచించినట్టయితే సౌరశక్తి భవిష్యత్తులో ప్రతి రైతు సౌర పంపు సెట్ను ఉపయోగించే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. ఇది గ్రీన్ ఎనర్జీ వైపు మన అడుగు.
1: మీరింతవరకు సేద్యపు శుద్ధులు కార్యక్రమంలో సోలార్ పంపు సెట్ల వల్ల ఉపయోగాలు విన్నారు. వివరాలందించిన వారు గార్లదిన్న మండలం ట్రాక్టర్ నగర్ టెక్నీషియన్ శ్రీ సివి కిరణ్ కుమార్ గారు, ఆకాశవాణి అనంతపురం కేంద్రం. మరికొద్దిసేపట్లో ప్రాంతీయ వార్తలు ప్రసారం.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తిరాణి. ముఖ్యాంశాలు: పోలవరం ప్రాజెక్టు పనులను శరవేగంగా పూర్తి చేసి వచ్చే ఏడాదిలోనే ప్రాజెక్టును ప్రారంభిస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా మూలపేట పోర్టు నిర్మాణం త్వరలోనే పూర్తవుతుందని కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. రాష్ట్రంలో డంపింగ్ యార్డుల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామని ఆంధ్రప్రదేశ్ పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ వెల్లడించారు. రైతులకు వ్యవసాయ పనులు సులభతరం చేసేందుకు రాష్ట్రంలో యాంత్రీకరణకు ఊతమిస్తామని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. రాష్ట్ర జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు పనులను శరవేగంగా పూర్తి చేసి వచ్చే ఏడాదిలోనే ప్రాజెక్టును ప్రారంభిస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన నిన్న పాత్రికేయులతో మాట్లాడుతూ, పోలవరం ఎడమ కాలువ ద్వారా నీటిని వచ్చే నెల 2వ తేదీకి అనకాపల్లి వరకు తీసుకువెళ్లి జలహారతి ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. వచ్చే ఏడాది విశాఖపట్నం వరకు గోదావరి జలాలు తరలిస్తామని అన్నారు. బీసీ రిజర్వేషన్లపై స్పందిస్తూ, బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పించడం ఒక చట్టపరమైన రక్షణగా పేర్కొన్నారు. ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటే ప్రజల నుంచి సహజంగానే సానుకూల స్పందన వస్తుందని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లాలోని మూలపేట పోర్టు నిర్మాణం త్వరలోనే పూర్తవుతుందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు తెలిపారు. పోర్టుకు అనుసంధానంగా జిల్లాలో అనేక పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు మార్గం సుగమం అవుతోందని తెలిపారు. శ్రీకాకుళంలో నిన్న ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ, బీచ్ శాండ్ మైనింగ్ అంశంపై ప్రభుత్వం స్పష్టమైన విధానంతో ముందుకు వెళ్తోందని వెల్లడించారు. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న నేరడి ప్రాజెక్టు కార్యరూపం దాల్చడం హర్షణీయమని తెలిపారు. ప్రాజెక్టు పూర్తయితే సమీప ప్రాంతాల ప్రజలకు సాగు తాగునీటి సమస్య పరిష్కారమవుతుందని పేర్కొంటూ,
1: మా తాలూకా నమ్మకం ఏంటంటే ప్రజలు మాతో ఉన్నారన్నది బలమైనటువంటి నమ్మకం మాకుంది. కాబట్టి ఏ స్పీడ్తోనైతే 2 సంవత్సరాల్లో కార్యక్రమాలు చేశామో ఆ స్పీడ్ని మరింత పెంచుకుంటూ ముందుకు వెళ్ళి రాష్ట్రాన్ని 1 రాష్ట్రంగా తయారు చేయాలనేది మా లక్ష్యం. అది చంద్రబాబు నాయుడు గారు, మోదీ గారు, పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో మేము చేసుకుని ముందుకెళ్తాం.
0: రైతులకు వ్యవసాయ పనులు సులభతరం చేసేందుకు రాష్ట్రంలో యాంత్రీకరణకు ఊతమిస్తామని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. హైదరాబాద్లోని రాష్ట సచివాలయంలో వ్యవసాయ అనుబంధ శాఖలపై ఆయన నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రాయితీ నిధులను నేరుగా రైతుల ఖాతాల్లోనే జమ చేస్తామని అన్నారు. తక్కువ ధరతో నాణ్యమైన యంత్రాలు పరికరాలు పంపిణీ చేసే కంపెనీల జాబితాను రూపొందించాలని సూచించారు. అనంతరం యాంత్రీకరణ పథకంలో సరసమైన ధరలకు ఇచ్చే పరికరాలను ఖరారు చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 31న మార్కాపురం జిల్లా వెలిగొండలో పర్యటించనున్న నేపథ్యంలో పర్యటన ఏర్పాట్లను రాష్ట జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, మంత్రులు గొట్టిపాటి రవికుమార్, డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామితో కలిసి నిన్న పరిశీలించారు. మార్కాపురం జిల్లాలోని గంటావాణిపల్లి వద్ద క్షేత్రస్థాయిలో జరుగుతున్న ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. ముఖ్యమంత్రి జలహారతి సమర్పించే ప్రాంతం, పైలాన్ వద్ద చేపడుతున్న పనులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం మంత్రి నిమ్మల రామానాయుడు పాత్రికేయులతో మాట్లాడుతూ,
2: కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత 40 రోజుల్లో 680 కోట్ల రూపాయలు, మొదటి విడతగా 318 కోట్ల రూపాయలు, రెండవ విడతగా 200 కోట్ల రూపాయలు, మూడవ విడతగా 250 కోట్ల రూపాయలు, ఈ రకంగా 3 విడతలు నిర్వాసితులకి అందజేసిందంటే కూటమి ప్రభుత్వం. ప్రాజెక్టు నిర్మాణం ఎంత ముఖ్యమో ఆ ప్రాజెక్టుకి త్యాగం చేసినటువంటి నిర్వాసితులు కూడా ఈ యొక్క ప్రభుత్వానికి అంతే ముఖ్యమైన ఉద్దేశం. 11 ముంపు గ్రామాలు
0: ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నగర శివారు ప్రాంతాల్లో నెలకొన్న తాగునీటి ఎద్దడి సమస్యను వెంటనే పరిష్కరించాలని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ అధికారులను ఆదేశించారు.

0: ఈ అంశంపై మున్సిపల్ కమిషనర్ రామచంద్రారెడ్డి ఇతర అధికారులతో కేంద్ర మంత్రి నిన్న సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు తాగునీటి విషయంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. తాగునీటి సమస్యలు ఉన్న ప్రాంతాలను ప్రాధాన్యతాక్రమంలో గుర్తించి వాటిని త్వరితగతిన పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట్రంలో డంపింగ్ యార్డుల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామని ఆంధ్రప్రదేశ్ పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. డంపింగ్ యార్డు రహిత మున్సిపాలిటీల రూపకల్పనే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. అమరావతిలోని సీఆర్డీఏ కార్యాలయంలో ఈ అంశంపై మంత్రి నిన్న సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్తగా 6 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. అక్టోబర్ 2వ తేదీ నుంచి మున్సిపాలిటీల్లో ప్రతిరోజు ఉత్పత్తి అయ్యే వ్యర్థాలను తప్పనిసరిగా సంబంధిత వ్యర్థాల నిర్వహణ ప్లాంట్లకు తరలించాలని మంత్రి స్పష్టం చేశారు. తెలుగు భాషను పరిరక్షించి ఆ భాష గొప్పతనాన్ని ప్రపంచానికి తెలియచేసే ఉద్దేశంతో ఈరోజు తెలుగు భాష దినోత్సవం నిర్వహిస్తున్నారు. తెలుగు వ్యవహారిక భాషోద్యమకర్త గిడుగు వెంకట రామమూర్తి పంతులు జయంతిని తెలుగు భాష దినోత్సవంగా నిర్వహిస్తున్నారు. వాడుక భాషకు పట్టం కట్టిన గిడుగు రామమూర్తి పంతులు శ్రీకాకుళం జిల్లా శ్రీముఖలింగం పర్వతాలపేటలో 1863 సంవత్సరం ఆగస్టు 29వ తేదీన జన్మించారు. గ్రాంథిక భాషలో ఉన్న తెలుగు వచనాన్ని ప్రజల వాడుక భాషలోకి తీసుకువచ్చి నిత్య వ్యవహారిక భాషలో ఉన్న చక్కదనాన్ని సౌలభ్యాన్ని తెలియచెప్పారు. బహుభాషావేత్త గిడుగు వెంకట రామమూర్తి పంతులు 1940వ సంవత్సరం జనవరి 22వ తేదీన తన 76వ ఏట తుదిశ్వాస విడిచారు. ఉత్తరాంధ్రకు సాగు తాగునీటి అవసరాలు తీర్చే పోలవరం ఎడమ కాలువ ప్రారంభోత్సవానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆంధ్రప్రదేశ్ గనులు భూగర్భ వనరుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అధికారులకు సూచించారు. పాయకారావుపేటలో అధికారులతో సమీక్ష సమావేశాన్ని హోంమంత్రి వంగలపూడి అనితతో కలిసి ఆయన నిన్న నిర్వహించారు. ఈ సందర్భంగా కొల్లు రవీంద్ర మాట్లాడుతూ పోలవరం ఎడమ కాలువను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వచ్చే నెల 2వ తేదీన ప్రారంభించనున్న నేపథ్యంలో జలహారతి కార్యక్రమ ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 137వ సంచిక రేపు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ తెలుగు అనువాదం ప్రధాని ప్రసంగమైన వెంటనే ఒకసారి, రాత్రి 8 గంటలకు మరోసారి ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ఆకాశవాణి దూరదర్శన్ కేంద్రాల ద్వారా ప్రసారమవుతుంది. పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిషా తీరాలపై ఈరోజు అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ యానాంలలో దిగువ ట్రోపో ఆవరణంలో పశ్చిమ వాయువ్య దిశగా గాలులు వీస్తున్నాయని వాతావరణ కేంద్రం అధికారి ఎల్ నారాయణ వెల్లడించారు. ఫలితంగా ఉత్తర కోస్తా యానాంలలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1-2 చోట్ల కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ,
1: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాంలో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు రాయలసీమలలో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: మరోవైపు తెలంగాణలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పోలవరం ప్రాజెక్టు పనులను శరవేగంగా పూర్తి చేసి వచ్చే ఏడాదిలోనే ప్రాజెక్టును ప్రారంభిస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా మూలపేట పోర్టు నిర్మాణం త్వరలోనే పూర్తవుతుందని కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. రాష్ట్రంలో డంపింగ్ యార్డుల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామని ఆంధ్రప్రదేశ్ పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ వెల్లడించారు. రైతులకు వ్యవసాయ పనులు సులభతరం చేసేందుకు రాష్ట్రంలో యాంత్రీకరణకు ఊతమిస్తామని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం ప్రసార వివరాలు వింటారు. ఈరోజు ఉదయం నుండి రాత్రి వరకు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. ఈ ఉదయం 7 గంటలకు లలిత గీతం, 7:15 హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో సమాచార వేదిక, ఆలోచన ఆలోచనం రచన డాక్టర్ బి ధన్వంతరి ఆచార్య, అనంతరం ఎందరో మహానుభావులు కార్యక్రమంలో జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య గారి గురించిన వివరాలు వింటారు. వ్యాఖ్యానం శ్రీమతి జేవి మాధవి. అనంతరం 8:15 ఆంగ్లంలో వార్తా ప్రసారం, 8:30 తిరుపతి జిల్లా సమాచార లేఖ రచన ఎన్ జగదీష్, 8:35 హలో అభిలాష టెలిఫోన్ ద్వారా శ్రోతలు కోరే సినీ గీతాల కార్యక్రమం 9:30 వరకు కొనసాగుతుంది. ఇక 9:30 ఏకచిత్రగానం కార్యక్రమంలో శ్రీకారం చిత్రం నుండి పాటలు వింటారు. 10:00 వసుదైక కుటుంబం సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం. ఇక 10:15 నుండి వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు ప్రసారమవుతాయి. నేటి సాయంత్ర ప్రసారాలలో 5:00 లేపాక్షి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరే సినీ గీతాలు వింటారు. 5:30 పినాకిని స్త్రీల కార్యక్రమంలో పద్మరాగాలు 16వ సంచిక. 2026వ సంవత్సరానికి పద్మ పురస్కారాలు అందుకున్న మహిళామణుల విజయగాథలు. పద్మశ్రీ అవార్డు గ్రహీత శ్రీమతి తృప్తి ముఖర్జీ కళారంగం పశ్చిమ బెంగాల్ గారి గురించిన వివరాలు వింటారు. కథనం శ్రీమతి ఎస్ అరుణకుమారి, నిర్వహణ హారిక. అనంతరం సమగ్రం సంపూర్ణం గింజా కాయా ధాన్యాల విశిష్టత గురించి శ్రీమతి ఏ సుమనా గారితో పరిచయం వింటారు. ఇక 6:30 చిత్రసీమ సినీ గీతాల కార్యక్రమం. రాత్రి 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం. ఈ కార్యక్రమ ప్రాయోజకులు కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ మరియు రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ వారు. కార్యక్రమంలో పశువుల్లో పారాక్వాట్ విష ప్రభావం, తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి గన్నవరం డాక్టర్ ఎన్టీఆర్ పశువైద్య కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ శ్రీవిద్య గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ సన్నం మధు. ఇక రాత్రి 7:45 లలిత సంగీత కార్యక్రమంలో శ్రీమతి వేదవతి ప్రభాకర్ గారు పాడిన లలిత గీతాలు. 8:00 అభిలాష శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినీ గీతాలు వింటారు. 8:30 తెలుగులో జాతీయ వార్తా ప్రసారం. రాత్రి 8:45 జానపద సంగీత కార్యక్రమంలో శ్రీ పి వీరనారప్ప బృందం వారు పాడిన జానపద గీతాలు. 9:00 ఆంగ్లంలో వార్తా ప్రసారం. రాత్రి 9:16 స్పాట్లైట్. 9:30 చిత్రసీమ. 10:00 జాతీయ సంగీత కార్యక్రమం. ఇవి ఈరోజు ఉదయం నుండి రాత్రి వరకు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు.

లలిత గీతం విన్నారు ఆకాశవాణి అనంతపురం కేంద్రం. మరికొద్దిసేపట్లో తెలుగులో జాతీయ వార్తా ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది మార్తి ఫణికుమార్. ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు నుండి ఉజ్బెకిస్తాన్, కిర్గిస్తాన్లో 4 రోజుల పర్యటనకు బయలుదేరి వెళ్లనున్నారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 6 రోజుల పర్యటన నిమిత్తం అమెరికా చేరుకున్నారు. నేపాల్ టిబెట్లో సంభవించిన ఆకస్మిక వరదల కారణంగా మృతుల సంఖ్య 579కి పెరిగింది. 1924 మంది గల్లంతయ్యారు. దేశంలో చక్కెర కొరత లేదని, సరసమైన ధరలకు తగినంతగా లభించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని ప్రభుత్వం తెలిపింది. వార్తల వివరంగా. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు నుండి ఉజ్బెకిస్తాన్, కిర్గిజిస్తాన్లో 4 రోజుల పర్యటనకు బయలుదేరి వెళ్లనున్నారు. ఉజ్బెకిస్తాన్ అధ్యక్షుడు షవకత్ మిర్జియోవో ఆహ్వానం మేరకు ప్రధానమంత్రి తాష్కెంట్లో పర్యటించనున్నారు. ప్రధానమంత్రి ఉజ్బెకిస్తాన్లో పర్యటించడం ఇది 4వ సారి. తన 2 రోజుల పర్యటనలో భాగంగా భారత్ ఉజ్బెకిస్తాన్ మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు మోదీ అధ్యక్షుడు మిర్జియోవోతో ప్రతినిధి స్థాయి చర్చలు జరుపుతారని ప్రధానమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 6 రోజుల పర్యటన నిమిత్తం అమెరికాకు చేరుకున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆమె G20 ఆర్థిక మంత్రుల సమావేశంలో పాల్గొనడంతో పాటు పెట్టుబడి అవకాశాలపై చర్చించేందుకు సీఈఓలు, వ్యాపార నాయకులతో సంప్రదింపులు జరుపుతారు. కెనడాలో జరిగిన తొలి భారత్ కెనడా ఆర్థిక ద్రవ్య చర్చల్లో పాల్గొన్న 3 రోజుల పర్యటన అనంతరం సీతారామన్ గురువారం చికాగోకు చేరుకున్నారు. చికాగోలో మంత్రి ప్రముఖ పెట్టుబడిదారుతో రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొని ప్రైవేట్ రంగంలోని ప్రముఖ సీఈఓలు, అధ్యక్షులు, సీనియర్ ప్రతినిధులతో సమావేశమవుతారు. భారత్లో పెట్టుబడి అవకాశాలు, ఆర్థిక దృక్పథం, భారత్ అమెరికా మధ్య వ్యాపార పెట్టుబడి భాగస్వామ్యాలను బలోపేతం చేసే అంశాలపై ఈ చర్చలు కేంద్రీకృతం కానున్నాయి. బుధవారం జరిగిన ఆకస్మిక వరదల వల్ల 320 మంది భారత పౌరులు ఇప్పటికీ ఆచూక లేకపోవడం లేదా గల్లంత కావడం జరిగిందని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. నిన్న న్యూఢిల్లీలో విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మీడియాతో మాట్లాడుతూ, ఇతర దేశాల పౌరసత్వం కలిగిన భారత సంతతికి చెందిన సుమారు 100 మంది ఆచూకీ ఇప్పటికీ తెలియట్లేదని చెప్పారు. త్రిశూలి 1 జల విద్యుత్ ప్రాజెక్టులో పనిచేస్తున్న 63 మంది భారత పౌరులను నేపాల్ సైనికులు రక్షించినట్లు ఆయన తెలిపారు. చైనా వైపు చిక్కుకుపోయిన మరో 96 మంది భారత పౌరులు భూమార్గం ద్వారా సురక్షితంగా నేపాల్ చేరుకున్నారని, వారిని స్వదేశాన్ని రప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని జైస్వాల్ చెప్పారు.
1: 21 Indian nationals who had yesterday arrived in Kathmandu from the area that was affected by this flood, they have today landed in Delhi. These 21 Indian nationals, they are from Tamil Nadu and they arrived by Indigo flight which just landed in Delhi. Yesterday our ambassador had met them in Kathmandu and inquired about their well-being.
0: Kaga 10 tannula manavata sahayanto 3rd vimanam Kathmandu ku bayalderindi. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈ విషయాన్ని ఒక సామాజిక మాధ్యమ పోస్టులో తెలియజేశారు. ఈ సహాయంలో పోర్టబుల్ జనరేటర్ సెట్లు, డిగ్నిటీ కిట్లు, ఆహార ప్యాకెట్లు, నీటి శుద్ధి మాత్రలు ఉన్నాయని తెలిపారు. నేపాల్లో కొనసాగుతున్న సహాయక రెస్క్యూ ప్రయత్నాలకు భారత్ తన మద్దతు కొనసాగిస్తుందని డాక్టర్ జయశంకర్ పునరుద్ఘాటించారు. అంతకుముందు భారత్ 2 విమానాల్లో 47 టన్నులకు పైగా అత్యవసర సహాయ సామాగ్రిని పంపింది. ఇదిలా ఉండగా నేపాల్ నుంచి క్షేమంగా దేశానికి చేరిన తమిళనాడుకు చెందిన 21 మంది యాత్రికుల బృందాన్ని విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ నిన్న న్యూఢిల్లీలో కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, రక్షణ చర్యలకు గాను నేపాల్ ప్రభుత్వానికి, దాని సైన్యానికి అయినా ధన్యవాదాలు తెలియజేశారు.
2: A very difficult place where they were. So right now our effort is on supporting Nepal in the relief, in the rescue of people. So even today I spoke in the morning to the Nepal foreign minister. We have given them range of support offers.
0: China వైపు చిక్కుకున్న సుమారు 400 మంది భారత పౌరులు సురక్షితంగా ఉన్నారని, వారి కుటుంబాలతో సంప్రదింపులు జరుపుతున్నారని జైస్వాల్ తెలిపారు. వారిని మన దేశానికి రప్పించడానికి బీజింగ్లోని భారత రాయభార కార్యాలయం, స్థానిక అధికారులు ఆ బృందాలకు నేతృత్వం వహిస్తున్నారు. ట్రావెల్ ఏజెంట్లతో సమన్వయం

0: చూస్తున్నారని తెలిపారు. నేపాల్ అభ్యర్థన మేరకు భారత్ ఒక టన్నెల్ రెస్క్యూ బృందాన్ని పంపిస్తోందని జైస్వాల్ తెలిపారు. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలో ప్రభుత్వం ఒక కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేసిందని, అది నిరంతరం పనిచేస్తోందని జైస్వాల్ తెలిపారు. కాఠ్మండ్ బీజింగ్లోని భారత రాయబార కార్యాలయాలు కూడా 24/7 హెల్ప్ లైన్లు ఏర్పాటు చేశాయని జైస్వాల్ అన్నారు.
1: Chinese side, we have 400 Indian nationals. They are safe. They have been in touch with their family because phones, etc., I'm told, is working on that side. Our embassy has been in touch with several of them, in fact, with their team leaders and their travel agent. Many of their family members also contacted us through the helpline numbers that our embassy is running right now in Beijing.
0: కాగా నేపాల్ టిబెట్లలో సంభవించిన ఆకస్మిక వరదల కారణంగా మృతుల సంఖ్య 579 పెరిగింది. ఇంకా 1924 మంది గల్లంతయ్యారు. సహాయక బృందాలు నదీ తీరాల్లో, శివారు నివాస ప్రాంతాల్లో ప్రాణాలతో ఉన్న వారి కోసం, వరదల్లో కొట్టుకుపోయిన మృతదేశాల కోసం గాలిస్తున్నాయి. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @airnews_hvdని ఫాలో అవ్వండి. ఎయిర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. దేశవ్యాప్తంగా ఒకే నెలలో పోగొట్టుకున్న లేదా అపహరణకు గురైన మొబైల్ హ్యాండ్సెట్లను రికవర్ చేసి చరిత్ర సృష్టించిన సంచార సాతి కార్యక్రమాన్ని కమ్యూనికేషన్ శాఖ మంత్రి జ్యోతిరాదిత్య ఎం సింధియా నిన్న కొనియాడారు. జూలై నెలలో 77692 మొబైల్ హ్యాండ్సెట్లను రికవర్ చేయడానికి సంచార సాతి కార్యక్రమం సహాయపడిందని ఆయన ఒక సామాజిక మాధ్యమ పోస్టులో తెలిపారు. ఆగస్టు 21తో ముగిసిన వారాంతానికి దేశ విదేశీ మారక నిల్వలు $12.4 బిలియన్ పెరిగి $12 పెరిగి రికార్డు స్థాయిలో $729.3 బిలియన్ చేరుకున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది. ఆర్బీఐ గణాంకాల ప్రకారం ఈ నిల్వల్లో అతిపెద్ద భాగమైన విదేశీ కరెన్సీ ఆస్తులు ఈ వారంలో $9.4 బిలియన్ పెరిగి $591.3 బిలియన్ చేరుకోగా బంగారు నిల్వలు $2.8 బిలియన్ పెరిగి $114.2 బిలియన్ చేరుకున్నాయి. దేశంలో చక్కెర కొరత లేదని, సరసమైన ధరలకు చక్కెర తగినంతగా లభించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు తీసుకుంటున్నామని ప్రభుత్వం తెలిపింది. ఈ మధ్యకాలంలో ఎక్స్ మిల్ చక్కెర ధరలు సుమారు 20% తగ్గాయని, రిటైల్ చక్కెర ధరలు కూడా తగ్గడం ప్రారంభించాయని వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ పేర్కొంది. చక్కెర లభ్యత తగినంతగా ఉండడానికి దేశీయ మార్కెట్లో కృత్రిమ సరఫరా కొరతను నివారించడానికి అనేక చర్యలు తీసుకున్నట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. దేశవ్యాప్తంగా చక్కెర ధరలు, నిల్వలు, రవాణాను ప్రభుత్వం నిశితంగా పర్యవేక్షిస్తున్నట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. చక్కెర సకాలంలో మార్కెట్కు చేరేలా చూసేందుకు ప్రస్తుతం ఉన్న నెలవారీ కోటా విధానం స్థాయిలో వచ్చే నెల నుంచి 15 రోజులకు ఒకసారి చక్కెర కేటాయింపు విధానాన్ని ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈరోజు ఒడిశాలోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ IMD ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అదే సమయంలో బీహార్, ఛత్తీస్గఢ్, తూర్పు మధ్యప్రదేశ్, గంగానదీ తీర పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, ఉత్తరాఖండ్, ఈశాన్య రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమయ్యే మన్ కీ బాత్ కార్యక్రమంలో దేశ విదేశీ ప్రజలతో తాను ఆలోచనలు పంచుకోనున్నారు. కాగా నెలవారీగా ప్రసారమయ్యే ఈ రేడియో కార్యక్రమంలో ఇది 137వ సంచిక. ఈ కార్యక్రమం ఆకాశవాణి, దూరదర్శన్ నెట్వర్క్ అంతటా, ఏఆర్ న్యూస్ వెబ్సైట్లో, న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్లో ప్రసారమవుతుంది. అలాగే ఏఆర్ న్యూస్, డిడి న్యూస్, పిఎంఓ సమాచార ప్రసార మంత్రిత్వ శాఖల యూట్యూబ్ ఛానల్లో కూడా ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. హిందీ ప్రసారం ముగిసిన వెంటనే ఈ కార్యక్రమ తెలుగు అనువాదాన్ని వినవచ్చు. భవిష్యత్తులో చేపట్టే బంగారు గనుల తవ్వకం ప్రాజెక్టుల కోసం కర్ణాటక చెందిన హట్టి గోల్డ్ మైన్స్తో జాయింట్ వెంచర్ ఏర్పాటు చేసేందుకు ఉండే అవకాశాలను పరిశీలించాలని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సింగరేణి అధికారులను ఆదేశించారు. ఈ ప్రాంతంలో తన పర్యటనలో భాగంగా 2వ రోజు కర్ణాటకలోని రాయచూరు జిల్లాలో ఉన్న హట్టి యూటీఐ బంగారు గన్లను సందర్శించిన సందర్భంగా ఆయన ఈ సూచనలు చేశారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు నుండి ఉజ్బెకిస్తాన్, కిర్గిజిస్తాన్లో 4 రోజులు పర్యటనకు బయలుదేరి వెళ్లనున్నారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 6 రోజుల పర్యటన నిమిత్తం అమెరికా చేరుకున్నారు. నేపాల్ టిబెట్లలో సంభవించిన ఆకస్మిక వరదల కారణంగా మృతుల సంఖ్య 579 పెరిగింది. 1924 మంది గల్లంతయ్యారు. దేశంలో చక్కెర కొలత లేదని, సరసమైన ధరలకు తగినంతగా లభించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్టు ప్రభుత్వం తెలిపింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.

0: శ్రోతలకు నమస్కారం. ఈనాటి హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమాన్ని మీకు అందిస్తోంది శ్రీమతి ఎస్ సంధ్య. నేటి కార్యక్రమంలోని అంశాలు: సమాచార వేదిక, ఆలోచన ఆలోచనం, రచన డాక్టర్ బి ధన్వంతరి ఆచార్య. అనంతరం ఎందరో మహానుభావులు కార్యక్రమంలో జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య గారి గురించిన వివరాలు. వ్యాఖ్యానం శ్రీమతి జేవి మాధవి. కార్యక్రమంలో ముందుగా సమాచార వేదిక వార్తాపత్రికల ఆధారంగా సేకరించిన వార్తల సమాహారం. సోదర బంధానికి, సోదరిమణుల అద్వితీయ ఆత్మీయతకు ప్రతీక అయిన రాఖీ పండుగను జిల్లా వ్యాప్తంగా ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలోనే పలువురు మహిళలు, దివ్యాంగులు కలెక్టరేట్కు తరలివచ్చి కలెక్టర్ ఆనంద్కు రాఖీలు కట్టగా ఆయన వారందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆదివారం అనంతపురంలో జరగనున్న వివాహ వేడుకకు హాజరు కానున్నారు. ఆ నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం కలెక్టర్ ఆనంద్, ఎస్పీపీ జగదీష్ క్షేత్రస్థాయిలో ఏర్పాట్లను పరిశీలించారు. శిల్పారామం వద్ద హెలిప్యాడ్, బళ్ళారి రోడ్లోని ఎంవైఆర్ కళ్యాణ మండపం వద్ద పార్కింగ్ స్థలాలను సందర్శించారు. సీఎం కాన్వాయ్ రూట్ మ్యాప్, భద్రతా వస్తువులను పరిశీలిస్తూ అడ్వాన్స్డ్ సెక్యూరిటీ లైజన్ నిర్వహించారు. ఉమ్మడి అనంతపురంతో పాటు రాయలసీమ ప్రాంత నిరుద్యోగ యువతకు ఆధునిక సాంకేతిక రంగాల్లో నైపుణ్య శిక్షణ అందించి వారిని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం ప్రాంగణంలో 10 కోట్ల రూపాయలతో ఎంఎస్ఎంఈ సాంకేతిక విస్తరణ కేంద్రం ఏర్పాటు కానుంది. కేవలం డిగ్రీలే ఉండి ఉద్యోగాలు రాని యువతకు దీని ద్వారా దిగ్గజ పరిశ్రమల అవసరాలకు తగ్గ నైపుణ్యాలను లభించనున్నాయి. 6 నుండి 8 నెలల్లో పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానున్న ఈ మెగా ప్రాజెక్ట్ వివరాలను శుక్రవారం వర్సిటీలో ఉపకులపతి ఆచార్య జ్యోతి కుమార్ కేంద్ర రాష్ట్ర పరిశ్రమల శాఖల ఉన్నతాధికారులకు వెల్లడించారు. ఉమ్మడి జిల్లాలోని ఎస్సీ మహిళలకు ఇజ్రాయెల్లో నర్సింగ్ ఉద్యోగాలు సాధించడానికి ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు కార్యనిర్వాహక సంచాలకులు కుముద తెలిపారు. మొత్తం 12 అంశాల్లో శిక్షణ ఇవ్వనున్నట్లు వెల్లడించారు. 10వ తరగతి ఇంటర్ ఉత్తీర్ణులైన వారు అర్హులు. ఆసక్తి ఉన్నవారు అనంతపురంలోని కలెక్టరేట్ సమీపంలో ఉన్న దామోదరం సంజీవయ్య సంక్షేమ భవనంలో కార్యాలయంలోని దరఖాస్తులు అందజేయాలన్నారు. డిగ్రీ ఇన్స్టెంట్ పరీక్షలు 30వ తేదీన కేఎస్ఎన్ మహిళా డిగ్రీ కళాశాలలో నిర్వహిస్తున్నట్లు ఎస్కేయు పరీక్షల విభాగం సంచాలకులు తెలిపారు. వీసీ జ్యోతి కుమార్ ఆదేశాల మేరకు ఈ పరీక్షలు ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. అభ్యర్థులు 6వ సెమిస్టర్ పరీక్షల హాల్ టికెట్ తీసుకుని రావాలని విజ్ఞప్తి చేశారు. సమాచార వేదిక వింటున్నారు. ఇప్పుడు విందాం కొన్ని ప్రకటనలు.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
2: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
1: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫార్మ్ 6 ఉపయోగించాలి.
2: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫార్మ్ 6 నింపాలి.
1: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫార్మ్ 7 సబ్మిట్ చేయాలి.
2: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫార్మ్ 8 లో దరఖాస్తు చేయాలి.
1: పూర్తి చేసిన దరఖాస్తులను జూలై 31 నుండి

0: వరకు సంబంధిత ఈఆర్ఓ ఏఈఆర్ఓ బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
1: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
0: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: ముఖాన మొటిమల సైబాల్, గజ్జా బొబ్బల సైబాల్, నడుగుల తామర సైబాల్, బురద పుల్ల సైబాల్.
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
4: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా. మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
5: అప్ టు 85% LTVతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
4: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
5: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
4: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
6: ప్రకటనలు విన్నారు, సమాచార వేదిక వింటున్నారు. ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో జిల్లాలో రైతులెవ్వరూ వరి మిరప పంటలు సాగు చేయవద్దని వ్యవసాయ సంయుక్త సంచాలకులు సాలురెడ్డి కోరారు. ఆయా పంటలకు బదులుగా ఆరుతడి పంటలు వేసుకోవాలన్నారు. జిల్లాలో ఇంతవరకు సాగు చేయని భూముల్లో ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం 80% రాయితీ ధరలను ప్రకటించిందని వెల్లడించారు. కందులు, కొర్రలు, ఉలవలు, అలసంద, పెసర విత్తనాలు కావలసిన రైతులు రైతు సేవా కేంద్రాల్లో పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. సామాజిక బాధ్యతతో P4 కార్యక్రమాన్ని అమలు చేయాలని కలెక్టర్ ఆనంద్ ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. శుక్రవారం P4 కార్యాచరణపై సీఎం చంద్రబాబు వీక్షణ సమీక్ష జరిపారు. దీని తర్వాత జిల్లా అధికారులతో ప్రత్యేకంగా మాట్లాడారు. సంక్షేమంతో అభివృద్ధి దిశగా తీసుకెళ్లాలని వారు అన్నారు. సామాజిక బాధ్యతతో సంపన్న వర్గాలు ముందుకు రావాలని వారు పిలుపునిచ్చారు. సమావేశంలో ఈ నెల 30వ తేదీన జిల్లాలో 5 కేంద్రాల్లో నీట్ పీజీ ప్రవేశ పరీక్ష జరగనుంది. ఇందుకు తగిన ఏర్పాట్లు పూర్తి చేశారు. పరీక్ష నిర్వహణపై శుక్రవారం డిఆర్ఓ మాలోలా, ఏఓ అలెగ్జాండర్ కలిసి నిర్వాహకులతో వీసీ నిర్వహించారు. పరీక్ష 9:00 నుండి 12:30 వరకు ఉంటుంది. 7:00 కేంద్రాల్లోకి అనుమతి ఇవ్వనున్నారు. అనంతనగర శివారులో బీకే సముద్రం, రోటరీపురం, ఎస్ఆర్ఐటి, ఎస్కేయు సమీపంలోని అనంతలక్ష్మి, చిన్మయనగర్లోని నేషనల్ చర్చ్, తాడిపత్రి శివార్లోని సివి రామన్ తాడిపత్రి ఇంజనీరింగ్ కళాశాలల్లో ఈ పరీక్ష జరుగుతుంది. 5 కేంద్రాల్లో మొత్తం 979 మంది అభ్యర్థులు హాజరు కానున్నారు. నిర్దేశిత సౌకర్యాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలని అధికారులు ఆదేశించారు. వార్తాపత్రికల ఆధారంగా సేకరించిన వార్తల సమాహారం సమాచార వేదిక విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం కొన్ని ప్రకటనలు.
7: నాకు అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15 లక్షల వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు sbischolarship.co.in.
8: SBI, ద బ్యాంక్ టు ఎవరీ ఇండియన్.
4: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా. మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
5: అప్ టు 85% LTVతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
4: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
5: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
4: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
7: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
0: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి Form 6 ఉపయోగించాలి.
7: విదేశాల్లో నివసించే భారతీయులు NRI నమోదు కోసం Form 6A నింపాలి.
0: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం Form 7 సబ్మిట్ చేయాలి.
7: వివరాల సవరణ, నివాస మార్పు, EPIC రీప్లేస్మెంట్ లేదా PWD దివ్యాంగుల నమోదు కోసం Form 8 లో దరఖాస్తు చేయాలి.
0: పూర్తి చేసిన దరఖాస్తులను జూలై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ERO, AERO, BLO కార్యాలయం

0: లో సమర్పించవచ్చు.
1: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
0: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: నాకు అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in. SBI, the bank to every Indian.
2: ప్రకటనలు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం ఆలోచన. ఆలోచనం రచన డాక్టర్ బి ధన్వంతరి ఆచార్య.
3: ఆలోచనాలోచనం లోచూపును వెలిగించే చిరుదీపం. రచన డాక్టర్ బి ధన్వంతరి ఆచార్య గారు.
4: నిత్యం మన జీవితంలో ఎంతోమంది తారసపడుతూ ఉంటారు. అందరూ ఒకే రకంగా ఉండరు, ఒకే రకంగా స్పందించరు. కొందరిలో స్తబ్దత, మరికొందరిలో తొందరపాటు. అన్నిటికంటే విభిన్నంగా కనబడే కదలికలు గల వ్యక్తులు మనకు కనిపిస్తూ ఉంటారు. మన ప్రతి మాటకి అనుకూలంగా స్పందిస్తూ, తెచ్చిపెట్టుకున్న నవ్వును ముఖంలో కనబరుస్తూ, అవసరానికి మించిన వినయంతో వంగి వంగి నమస్కారాలు పెడుతూ ఉంటారు. దగ్గర వాళ్ళని ఉబలాటపడుతూ ఉంటారు. మన ఇష్టాలను కనుగొనాలని ప్రయత్నం చేస్తారు. మన మనస్సుకు నచ్చే పద్ధతిలో లేనివి కూడా కల్పించి చెబుతూ ఉంటారు. ఎంతటి వారైనా వారి మాటలు ప్రవర్తనకు ఆకర్షితులవుతారు. కాగా పై పైకి వచ్చే మాటలు చెబుతూ వినయపూర్వకమైన నడవడికతో ఉండేటువంటి ఇటువంటి వారి మనసులో ఎంతో విషపూరితమైన దుర్మార్గ ఆలోచనలు ఉంటాయి. ఏమాత్రం ఇతరులు కనిపెట్టలేని వాళ్ళ నేర్పరితనం, జన్మత వచ్చిన విశేషం మన చుట్టూ ఉన్న సమాజంలో మనం కొంచెం జాగ్రత్తగా గమనిస్తే అక్కడక్కడ అలాంటి వాళ్ళని చూడవచ్చు. వాళ్ళని మనమే ముందుగా గమనించి ప్రమాదాల నుంచి దూరంగా ఉండొచ్చు. వారి కుటిల స్వభావాన్ని గమనించలేని మంచివారు మాత్రం ప్రమాదాలను కొనితెచ్చుకుంటారు. అందుకు ఉదాహరణగా ఒక చక్కటి కథను మనం చెప్పుకుందాం. పవిత్ర గంగానదీ తీరాన విశాలంగా విస్తరించిన పెద్ద మర్రి చెట్టు ఉండేది. దానిమీద కొన్ని వందల పక్షి కుటుంబాలు కాపురంగా ఉంటున్నాయి. సూర్యోదయానికి పూర్వమే పక్షులని గూళ్ళు వదిలి ఆహార సంపాదన కోసం సుదూర ప్రాంతాలకు వెళ్ళి సూర్యాస్తమయ సమయానికి మళ్లీ గూళ్ళకు తిరిగి వస్తాయి. అప్పటి వరకు గూట్లో ఉన్న పక్షుల గుడ్లకు, చిన్న పిల్లకూనలకు రక్షణ కరువైంది. అందుకని పక్షులన్నీ కలిసి సమిష్టిగా ఆలోచించాయి. ఒక ముసలి గద్దను కాపలాగా ఉంచాయి. ఆ ముసలి గద్ద పేరు సుశ్రవణుడు. ఈ ముసలిగద్దకు దృష్టి మందగించినా వినికిడి మాత్రం బాగా ఉంది. తన ఆహారాన్ని కూడా తనంతర తాను సంపాదించుకోలేకపోవడం వల్ల కాపలా ఉండటానికి సంతోషంగా అంగీకరించింది. సాయంత్రానికి ఇంటికి వచ్చిన తర్వాత తాము తెచ్చుకున్న ఆహారంలో వంతుల వారీగా పక్షులన్నీ కలిసి ముసలిగద్దకు ఆహారాన్ని ఇస్తూ ఉండేవి. అలా సుఖంగా కాలం గడుస్తున్న తరుణంలో వినమ్రుడు అనే పిల్లి చూపు లేని ముసలిగద్ద పక్షిగూళ్లకు కాపలా కాయడం గమనించి, ఎలాగైనా సరే చెట్టుపై ఉన్న పక్షి పిల్లల్ని తినాలి అనే దురాలోచనతో గద్దతో స్నేహం చేయాలి అనుకుంది. అలాగే నమ్మించి మోసం చేయాలి అని సంకల్పించింది. చిన్న శబ్దానికి కూడా స్పందించే గద్దను ఎదుర్కోవటం ప్రమాదం అని తెలుసుకుని ముందుగా వినయపూర్వక సంభాషణతో దాని మనసులో మంచి స్థానం సంపాదించింది. ప్రతిరోజు ఉదయం పవిత్ర గంగానదిలో స్నానం, శివపూజ చేసి వస్తున్నట్లు, దోవలో దాన్ని పలకరిస్తున్నట్లుగా గద్దను నమ్మించింది. గద్దను పొగడతలతో ముంచెత్తింది. హుందాతనంలో టీవీలో నీకు సాటి లేరు ఎవరూ అంది. నీ ముఖంలో శివతేజస్ ఉట్టిపడుతోంది అని అబద్ధం చెప్పింది. తన భక్తి ప్రపత్తులను గురించి చెప్పింది. అలా మంచి మాటలు చెబుతున్న పిల్లిని పూర్తిగా నమ్మిన గద్ద దానికి ఇష్టం వచ్చినప్పుడు రావడానికి పోవడానికి పూర్తి స్వేచ్ఛనిచ్చింది. గంటల తరబడి పిచ్చాబాటితో కాలక్షేపం చేస్తోంది. కొద్ది రోజులకి మాటల స్నేహం వల్ల సాన్నిహిత్యం పెరిగింది. ఒకరోజు పిల్లి రాకపోతే ఆ గద్దకేమీ తోచేది కాదు. మధ్యాహ్నం ఎండవేళ వయసు మీరిన గద్దకు మాటల్లోనే నిద్ర వస్తున్నట్లుగా పిల్లి గమనించింది. వెంటనే అవకాశాన్ని అందిపుచ్చుకొని మిత్రుడైన గద్దను నిద్రపోమ్మని, తాను కాపలా ఉంటానని, తనకు మాట రానే ఉనని నమ్మవలికింది. వయోభారంతో ఉన్న గద్ద నిద్రపోయింది. వెంటనే ఆ మార్జాలం నెమ్మదిగా చిటారి కొమ్మకెక్కి అక్కడ ఉన్న పక్షి కోనలను గొంతు కొరికి శబ్దం కాకుండా తినేసి ఏమీ తెలియనట్లుగా యథాస్థానానికి వచ్చి కూర్చుంది. నిద్రలేచిన గద్ద తనకు పాదసేవ చేస్తున్న మిత్రుడికి కృతజ్ఞతలు చెప్పింది. ఇలా 4 రోజులు గడిచిన తర్వాత పక్షుల్లో కలకలం బయలుదేరింది. తమ సంతానానికి కలిగే నష్టాన్ని గురించి కాపలాదారైన ఆ గద్దను నిలదీశాయి. తనకేమీ తెలియదని చెప్పింది గద్ద. తన మిత్రుడైన పిల్లి మీద మాత్రం ఏమాత్రం

0: మాత్రం అనుమానం లేకపోవడం వల్ల అతని మిత్రత్వాన్ని గురించి మాత్రం పక్షులకు చెప్పలేదు. అయినా తెలివి కలిగిన కొన్ని పక్షులు మర్నాడు మాటి వేసి దాగి ఉన్నాయి. యథాప్రకారం వచ్చిన వినమ్రుడు గద్ద నిద్రపోగానే పక్షి పిల్లల్ని భక్షించడానికి పూనుకున్నాడు. అంతా గమనిస్తూ దాగి ఉన్న పక్షులు ఒక్క మాటగా దాడి చేసి ఆ పిల్లిని చీల్చి చెండాడాయి. వయోవృద్ధులైన శృశ్రవుండనే గద్దను క్షమించి బహిష్కరించి ఆ చెట్టు నుంచి వెళ్ళగొట్టాయి. ఆత్మాభిమానం గల ఆ గద్ద అతి వినయంతో దొంగపిల్లి చేసిన నమ్మక ద్రోహాన్ని తలుచుకుంటూ కృషించి ప్రాణం విడిచింది. కాబట్టి అతిగా చూపించే వినయం, ఉపయోగం లేని విధేయతలు కుటిల స్వభావాలకు, మోసకారులకు ప్రథమ లక్షణాలు అని గమనించాలి. అనుభవంతో అటువంటి వారిని మనం ముందుగా గుర్తించి మెలగటం చాలా మంచిది.
1: లోచూపును వెలిగించే చిరుదీపం ఆలోచన లోచనం మీరింతవరకు విన్నారు. రచన డాక్టర్ బి ధన్వంతరి ఆచార్య గారు.
2: మీరింతవరకు ఆలోచన ఆలోచనం విన్నారు. రచన డాక్టర్ బి ధన్వంతరి ఆచార్య.
3: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
4: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
2: కార్యక్రమంలో ఇప్పుడు విందాం ఎందరో మహానుభావులు. జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య గారి గురించిన వివరాలు వ్యాఖ్యానం శ్రీమతి జేవి మాధవి.

ఎందరో మహానుభావులు. కార్యక్రమాన్ని వింటున్న శ్రోతలందరికీ నమస్కారం. వ్యాఖ్యానం శ్రీమతి జేవి మాధవి, నిర్వహణ డాక్టర్ వి వెంకటరాణి.

ఒక జాతి యొక్క స్వాతంత్రం, సౌభాగ్యం, సంపద అంతా జాతీయ పతాకంలో ప్రతిబింబిస్తూ ఉంటుంది. ఢిల్లీలో ఎర్రకోటపై మొదలు పల్లెలోని పంచాయతీ ఆఫీసుల వరకు మన త్రివర్ణ పతాకం రెపరెపలాడుతూ కోట్ల మంది భారతీయుల్లో నిత్యం జాతీయ స్ఫూర్తిని రగిలిస్తూ ఉంటుంది.

ప్రతి ఏటా ఆగస్టు 15 మన స్వాతంత్ర దినోత్సవం రోజున, అలాగే జనవరి 26 గణతంత్ర దినోత్సవం రోజున మనం జాతీయ పతాకాన్ని ఎగురవేసి ప్రతి పౌరుడు అత్యంత పవిత్రంగా భావించి గౌరవ వందనం సమర్పించే మువ్వన్నెల జెండా రూపశిల్పి ఆయన. మన తెలుగువారే కావడం మనకు గర్వకారణం. ఆయనే పింగళి వెంకయ్య గారు, స్వాతంత్ర సమర యోధుడు, భారతదేశ జాతీయ పతాక రూపకర్త. పింగళి వెంకయ్య గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణాజిల్లా మచిలీపట్నం సమీపాన కల మొవ్వ మండలం భట్ల పెనుమర్రు గ్రామంలో హనుమంతరాయుడు వెంకటరత్నమ్మ దంపతులకు 1876 ఆగస్టు 2 జన్మించారు. తండ్రి యార్లగడ్డ గ్రామకరణంగా ఉండేవారు. అతని తాతగారు వెంకటాచలం గారు చల్లపల్లి సంస్థానానికి ఠాణేదారుగా ఉండేవారట. వెంకయ్య గారి ప్రాథమిక విద్య చల్లపల్లిలోనూ, పాఠశాల విద్య మచిలీపట్నంలోనూ పూర్తి చేసుకుని సీనియర్ కేంబ్రిడ్జ్ చేయడానికి కొలంబో వెళ్లారు. చిన్నతనం నుండే చాలా చురుకైన విద్యార్థి వెంకయ్య. చొరవ, సాహసం మూర్తీభవించిన ఆయన బొంబాయి వెళ్లి సైన్యంలో చేరి అక్కడ శిక్షణ పొంది అరేబియా, ఆఫ్ఘనిస్తాన్ దేశాలు సందర్శించారు.

కొలంబోలోని సిటీ కాలేజీలో పొలిటికల్ ఎకనమిక్స్ ప్రత్యేక విషయంగా అభ్యసించి కేంబ్రిడ్జ్ సీనియర్ పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు. లాహోర్లోని డిఏవి కాలేజీలో చేరి సంస్కృతం, ఉర్దూ, జపాన్ భాషల్లో మంచి పాండిత్యం సంపాదించారు. మద్రాసు ప్రెసిడెన్సీ కాలేజీలో భూగర్భశాస్త్ర పరిశోధనలు చేసి డిప్లొమా పొందారు. నెల్లూరులో మైకా గురించి పరిశోధనలు చేశారు. దక్షిణాఫ్రికాలో జరుగుతున్న బోయర్ యుద్ధంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. దక్షిణాఫ్రికాలో ఉండగానే గాంధీజీతో సాన్నిహిత్యం ఏర్పడింది. పింగళి వెంకయ్య 1906 నుండి 1922 వరకు భారత జాతీయోద్యమంలో పాల్గొన్నారు. వందే మాతరం, హోంరూల్ ఉద్యమం, ఆంధ్రోద్యమం లాంటి ప్రసిద్ధ ఉద్యమాలలో ప్రధాన పాత్రధారిగా ఉన్నారు. భారతదేశానికి తిరిగి వచ్చిన తరువాత ఆయన బెంగుళూరు, మద్రాసులలో రైల్వే గార్డుగాను, బళ్ళారిలో అధికారిగా కూడా పనిచేశారు. వెంకయ్యలో ఉన్న దేశభక్తి ఆయనను ఎంతో కాలం ఉద్యోగం చేయనివ్వలేదు.

జాతీయోద్యమాలతో పాటు నడిగూడెంలోని జమీందారు రాజా బహదూర్ నాయని రంగారావు గారి కోరిక మేరకు పత్తి మొక్కలలోని మేలురకం జాతి పత్తి మొక్కల మీద పరిశోధనలు చేశారు. ఆయన కృషిని ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వం కూడా గుర్తించడంతో ఆయనకు పత్తి వెంకయ్య అనే పేరు కూడా ఉంది. ఆ తరువాత వెంకయ్య గారు బందరులోని జాతీయ కళాశాలలో అధ్యాపకులుగా కూడా పనిచేశారు. వ్యవసాయ శాస్త్రం, చరిత్రలతో పాటు విద్యార్థులకు గుర్రపు స్వారీ, వ్యాయామం, సైనిక శిక్షణ ఇచ్చేవారు. వజ్రకరూరు, హంపీలలో ఖనిజాలు, వజ్రాల గురించి కూడా విశేషంగా పరిశోధనలు జరిపి బొగ్గు వజ్రంగా మారే విధానాన్ని గురించి వజ్రపు తల్లిరాయి అనే గ్రంథాన్ని వ్రాసి 1955లో ప్రచురించారు. 20వ శతాబ్దం ప్రారంభంలో స్వాతంత్రోద్యమం బాగా ఊపందుకున్నప్పుడు జాతీయోద్యమ స్ఫూర్తిని, లక్ష్యాలను ప్రతిబింబించే జాతీయ పతాకం అవసరమైంది. ఆనాటి నుండి జాతీయ జెండా ఎలా ఉండాలన్న ఆలోచనతో దేశంలో ప్రచారం ప్రారంభించారు. 1913 నుండి ప్రతి కాంగ్రెస్ సమావేశానికి హాజరై నాయకులందరితోనూ జాతీయ పతాకం రూపకల్పన గురించి చర్చలు జరిపారు. 1916లో భారతదేశానికి ఒక జాతీయ జెండా అనే పుస్తకాన్ని ఇంగ్లీష్లో వ్రాసి ప్రచురించారు. ఆ తరువాత 1916లో లక్నోలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో వెంకయ్య తయారు చేసిన జెండానే ఎగురవేశారు.

1919లో జలంధర్ వాస్తవ్యులైన లాలా హన్స్రాజ్ మన జాతీయ పతాకంపై రాట్నం చిహ్నం ఉంటే బాగుంటుందని సూచించారట. గాంధీజీ కూడా దానిని అంగీకరించారు. 1921లో బెజవాడలో జరిగిన

భారత కాంగ్రెస్ సమావేశం కోసం గాంధీజీ వెంకయ్య గారిని పిలిచి ఆ సమావేశానికి కాషాయం, ఆకుపచ్చ రంగులు కలిగి మధ్య రాట్నం కల జెండాను చిత్రించమని కోరారట. గాంధీజీ సూచించిన ప్రకారంగానే ఒక జెండాను కూర్చారు వెంకయ్యగారు. ఆ తరువాత వచ్చిన ఆలోచనల మేరకు సత్యం, అహింసలకు నిదర్శనమైన తెలుపు రంగు కూడా ఉండాలని గాంధీజీ అభిప్రాయపడగా వెంకయ్య ఆ జెండాలో అదనంగా తెలుపు రంగును చేర్చి త్రివర్ణ పతాకాన్ని రూపొందించారు.

0: స్వాతంత్రం పొందడానికి ముందు భారతదేశంలో అతిపెద్ద రాజకీయ వేదికగా ఉన్న భారత జాతీయ కాంగ్రెస్ 1931లో కాషాయం, తెలుపు, ఆకుపచ్చ రంగులతో మధ్యలో రాట్నం బొమ్మకల పతాకాన్ని తన అధికారిక పతాకంగా స్వీకరించింది. ఈ పతాకంలో ఎటువంటి మతపరమైన ప్రతీకలు లేవు.
1: కులమతముల అడ్డుగోడలట్టు కులాలు కుళ్ళు కుచ్చితము వేళ్లలు వీడాలి. కులమతముల

1947 ఆగస్టులో భారతదేశానికి స్వాతంత్రం రావడానికి కొన్ని రోజుల ముందు ఏర్పాటైన రాజ్యాంగ సభ కాంగ్రెస్ పార్టీ పతాకాన్నే అన్ని పార్టీలకు అన్ని మతాల వారికి ఆమోదయోగ్యమైన మార్పులు చేసి జాతీయ పతాకంగా స్వీకరించడానికి నిర్ణయించింది. 1947 జూలై 22 రాజ్యాంగ సభలో నెహ్రూ జాతీయ జెండాను గురించి తీర్మానం చేస్తూ త్రివర్ణ పతాకంలోని రాట్నాన్ని తీసివేసి ఆ స్థానంలో అశోకుని ధర్మచక్రాన్ని చిహ్నంగా ఇమిడ్చారు. చిహ్నం మార్పు తప్ప పింగళి వెంకయ్య గారు రూపొందించిన జెండాకు నేటి జెండాకు తేడా ఏమీ లేదు. స్వతంత్ర భారత తొలి ఉపరాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు జాతీయ పతాకానికి ఎటువంటి మతపరమైన అన్వయాలు లేవని స్పష్టం చేస్తూ పతాక ప్రాధాన్యతను ఇలా వివరించారు. కాషాయ రంగు త్యాగానికి గుర్తు. మన నాయకులు స్వలాభాన్ని విడిచిపెట్టి తమ కర్తవ్యానికి అంకితం కావాలని సూచిస్తుంది. తెలుపు రంగు మన ప్రవర్తనను నిర్దేశించే వెలుగుకు, సత్యానికి గుర్తు. ఆకుపచ్చని రంగు మట్టితో మనకున్న అనుబంధానికి. జీవులన్నీ ఏ వృక్ష సంపద మీద ఆధారపడి జీవిస్తాయో ఆ పచ్చని

చెట్లకు గుర్తు. అశోక చక్రం ధర్మపాలనకు గుర్తు. సత్యం, ధర్మం అనేవి ఈ పతాకం క్రింద పనిచేసే ప్రతి ఒక్కరి నియమాలు కావాలి. పైగా చక్రం చలనానికి, చైతన్యానికి గుర్తు. జీవమున్న ప్రతి చోట చైతన్యం ఉంటుంది. ఆ చైతన్యంతో భారతదేశం మార్పును స్వాగతిస్తూ ముందుకు సాగిపోవాలి అని ఆయన వివరించారు.

అయితే కాషాయం స్వచ్ఛతకు, ఆధ్యాత్మికతకు, తెలుపు శాంతికి సత్యానికి, ఆకుపచ్చ సాఫల్యతకు, సస్య సమృద్ధికి చిహ్నాలు అనే అనధికారిక అన్వయం కూడా ప్రాచుర్యంలో ఉంది. నిరాడంబరమైన నిస్వార్థమైన జీవితాన్ని గడిపిన మహామనీషి పింగళి వెంకయ్య గారు తన జీవితాంతం దేశ స్వాతంత్రం కోసం పోరాటం చేసి భారతదేశానికి జాతీయ పతాకాన్ని రూపొందించిన పింగళి వెంకయ్య గారు 1963 జూలై 4 దివంగతులయ్యారు. ఆయన స్మృత్యర్థం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హైదరాబాదులోని ట్యాంక్ బండ్పై

ఆయన కాంస్య విగ్రహాన్ని ప్రతిష్ఠింపచేసింది. భారత జాతీయ పతాక సృష్టికర్త పింగళి వెంకయ్య గారిని స్మరించుకుంటూ 2008 ఫిబ్రవరి 3న విజయవాడలో తిరంగా పరుగును నిర్వహించారు. మన దేశ జాతీయ పతాకం ఎగురుతున్నంతవరకు స్మరించుకోదగిన ధన్యజీవి శ్రీ పింగళి వెంకయ్యగారు.

0: ఎందరో మహానుభావులు కార్యక్రమంలో జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య గారి గురించిన వివరాలు విన్నారు. వ్యాఖ్యానం శ్రీమతి జేవి మాధవి.
1: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
2: మహిళ అంటే మమత మాత్రమే కాదు, మహిళ అంటే మహోన్నత శక్తి.
3: అసాధారణ ప్రతిభతో మహిళలు తాము ఎంచుకున్న రంగాలలో చరిత్రను సృష్టించి సమాజానికి మార్గదర్శకులవుతున్నారు.
2: వారి అడుగుజాడల్లో స్ఫూర్తి ఉంది, వారి ప్రయాణంలో ధైర్యం ఉంది, వారి విజయాలు మనకు ప్రేరణగా నిలిచే ఆదర్శాలు.
3: వీరి కృషిని గుర్తించి గౌరవించి భారత ప్రభుత్వం ప్రతి ఏడాది పద్మ పురస్కారాలతో సత్కరిస్తుంది. 2026వ సంవత్సరానికి గాను పద్మ పురస్కారాలు అందుకున్న మహిళా మనుల విజయ గాథలు వారి వివరాలు.
2: మీకందిస్తున్నాం పద్మరాగాలు కార్యక్రమంలో మీ అభిమాన ఆకాశవాణి అనంతపురం కేంద్రంలో పద్మరాగాలు తప్పక వినండి. పినాకిని స్త్రీల కార్యక్రమంలో 101.7 MHz పై.
4: అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15 లక్షల వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు sbischolarship.co.in.
5: SBI, the bank to every Indian.
0: కార్యక్రమంలో ఇప్పుడు విందాం

0: నాకు అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15 లక్షల వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు sbischolarship.co.in.
1: SBI, ది బ్యాంక్ టు ఎవరీ ఇండియన్.
0: నాకు అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15 లక్షల వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు sbischolarship.co.in.
1: SBI, ది బ్యాంక్ టు ఎవరీ ఇండియన్.

ఇంతటితో ఈనాటి హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి అనంతపురం కేంద్రం, సమయం 8:15 కావస్తోంది. మరికొద్దిసేపట్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి.

0: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను సామాజిక ఆర్థిక అభివృద్ది, విద్య, ఉపాధి, వసతి సౌకర్యాలు, హక్కుల పరిరక్షణకు ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయాలని జాతీయ షెడ్యూల్ కులాల కమిషన్ చైర్మన్ కిషోర్ మక్వానా తెలిపారు. తిరుపతిలోని పద్మావతి అతిథి గృహంలో భారత జాతీయ షెడ్యూల్ కులాల కమిషన్ చైర్మన్ కిషోర్ మక్వానా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ షెడ్యూల్ కులాల కమిషన్ చైర్మన్ కిషోర్ మక్వానా మాట్లాడుతూ, జిల్లాలో షెడ్యూల్ కులాల సంక్షేమం, రాష్ట ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను సామాజిక ఆర్థిక అభివృద్ది, విద్య, ఉపాధి, వసతి సౌకర్యాలు, హక్కుల పరిరక్షణకు ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయాలని అన్నారు. అర్హులైన ప్రతి ఎస్సీ కుటుంబానికి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల ప్రయోజనాలు సకాలంలో చేరేలా క్షేత్రస్థాయిలో అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. లబ్ధిదారుల ఎంపికలో పారదర్శకత పాటిస్తూ అర్హత ఉన్న ఏ ఒక్కరూ ప్రభుత్వ ప్రయోజనాలకు దూరం కాకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు. సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థులకు మెరుగైన వాతావరణం కల్పించడంతో పాటు వారి విద్యా ప్రగతిపై ప్రత్యేక దృష్టి సారించాలని సంబంధిత అధికారులకు సూచించారు. మహిళల భద్రతకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తుందన్నారు ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత. తిరుపతిలో పాత్రికేయులతో హోంమంత్రి మాట్లాడుతూ, ఏపీలోని ప్రధాన ప్రాంతాల్లో నూతన మహిళా పోలీస్ స్టేషన్లకు త్వరలోనే భూమి పూజ చేస్తామని అన్నారు. మహిళా పోలీస్ స్టేషన్లో వచ్చిన సమస్యలను కౌన్సిలింగ్ ద్వారానే పరిష్కరిస్తామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో త్వరలో నూతన పరిశ్రమలు రానున్నాయని, పారిశ్రామికవేత్తలు పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నారని రాష్ట్ర రోడ్లు, భవనాలు, పెట్టుబడుల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. తిరుమల శ్రీవారిని కుటుంబ సమేతంగా మంత్రి దర్శించుకున్నారు. అనంతరం ఆలయం వెలుపల పాత్రికేయులతో మంత్రి మాట్లాడుతూ, రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణం వేగంగా జరుగుతోందని అన్నారు. నూతన పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్కు రావడం ద్వారా యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని అన్నారు. తిరుపతి జిల్లా శెట్టిపల్లిలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం నిర్మిస్తున్నామని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ వెల్లడించారు. తిరుపతి జిల్లాలో జరుగుతున్న అభివృద్ది కార్యక్రమాలకు మరింత వేగం చేకూర్చడంతో పాటు భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రణాళికబద్ధంగా అభివృద్ది సాధించేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. తిరుపతి కలెక్టర్ కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా ఇన్ఛార్జి మంత్రి అనగాని సత్యప్రసాద్ అధ్యక్షతన డీఆర్సీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, జిల్లాలో రేణిగుంట రైల్వే ఓవర్బ్రిడ్జ్ మంజూరు, మామిడి సాగు అభివృద్ది, భూసేకరణ సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరముందని అన్నారు. తిరుపతిలోని తారకరామా స్టేడియంలో అమరావతి ఛాంపియన్షిప్ 2026 రాష్ట్రస్థాయి క్రీడా పోటీలను మంత్రులు వంగలపూడి అనిత, అనగాని సత్యప్రసాద్ జ్యోతి ప్రజ్వలంతో ప్రారంభించారు. 26 జిల్లాల నుంచి 10,000 మంది క్రీడాకారులు క్రీడా పోటీలకు హాజరయ్యారు. అమరావతి ఛాంపియన్షిప్ 2026కు అరుదైన గుర్తింపు దక్కింది. ఏషియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు దక్కించుకుంది. 2,07,489 మంది క్రీడాకారులతో 2 రాష్ట్రస్థాయి పోటీలు నిర్వహించడంతో ఈ రికార్డు దక్కింది. క్రీడలు మానసికోల్లాసానికి దోహదపడుతుందని అన్నారు రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రామప్రసాద్ రెడ్డి. విద్యతో పాటు క్రీడలు ఎంత అవసరమని, క్రీడాకారులను అన్ని విధాలుగా ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. ఈ ఏడాది అధిక మాసం కారణంగా తిరుమలలో 2 బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తుండటంతో జిల్లా పోలీసులు, టీటీడీ అధికారులు సమన్వయంతో పనిచేసి కట్టుదిట్టమైన ప్రణాళికతో బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలని టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు చేపట్టాలని ఆదేశించారు. భక్తుల భద్రతకు ఎలాంటి సమస్య తలెత్తకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని కోరారు. మాతా శిశువులకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా తల్లిబిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాలను ప్రారంభించినట్లు తిరుపతి జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర తెలిపారు. తిరుపతి కలెక్టరేట్లో 16 నూతన తల్లిబిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాలను కలెక్టర్ ప్రారంభించారు. జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల వద్ద తల్లిబిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాలు అందుబాటులో ఉంటాయని, ఇవి పూర్తిగా ఉచితంగా సేవలందిస్తాయని అన్నారు. ఇప్పటి వరకు తిరుపతి జిల్లా సమాచార లేఖ విన్నారు. వచ్చే నెల మరింత సమాచారంతో మళ్లీ కలుద్దాం. రచన ఎన్ జగదీష్, తిరుపతి జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. హలో అభిలాష టెలిఫోన్ ద్వారా శ్రోతలు కోరే సినీ గీతాల కార్యక్రమం ఇప్పుడు వింటారు. శ్రోతలు ఫోన్ చేయవలసిన నంబర్ 2255533. హలో, నమస్తే అండి. ఎవరెక్కడి నుండి?
2: కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం రామళ్ళకోట మేడం.
1: కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం రామళ్ళకోట నుండి.
2: వెంకటేష్.
1: బాగున్నామండి. మీ పేరు చెప్పాలి.
2: అమర్జనగర్.

0: నాగేశ్వర గారు.
1: చెప్పండి.
0: పెదరాయుడు, పెదరాయుడు చిత్రం నుండి. ఇంకొకసారి చెప్తారా, మీరు ప్రయాణిస్తున్నట్టున్నారు. పెదరాయుడు నుండి ఏదో ఒకటి. శ్రోతల పేర్లు ఉన్నాయా?
1: ఓకే మేడం. కర్నూలు జిల్లా వెల్లూరు మండలం రామలకోట నుంచి దిగి నాగేశ్వరయ్య, బాలనాగమ్మ, విశ్వేశ్వరయ్య, నాగజ్యోతిమలత, హర్షవర్ధనయ్య, భువన్, పవిత్ర, ధరణి మేడం.
0: అలాగే ఇప్పుడు బాగా వినిపిస్తుంది, పాట పేరు చెప్పండి.
1: పెదరాయుడు మేడం.
0: పెదరాయుడులోనే
1: అబ్బాయి సోకు చూసి వచ్చా వచ్చా అనే పాట.
0: అలాగే అండి, విందామా మేడం. అలాగే,
1: మంచిది మేడం.
0: ధన్యవాదాలు.

0: నాకు అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు sbischolarship.co.in.
1: SBI, ది బ్యాంక్ టు ఎవరీ ఇండియన్.
2: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా. మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
3: అప్ టు 85% LTVతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
2: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
3: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
2: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
4: హలో, హలో అభిలాష్ అండి. చెప్పండి, ఎవరెక్కడి నుండి? అనంతపురం RDT ఆఫీస్, జబ్బార్ గారు. చెప్పండి, ఏ చిత్రం నుండి ఏ పాట విందాం?
5: వాక్యం చెప్తాను మేడం.
4: చెప్పండి
5: మేడం.
4: వినిపిస్తుంది, చెప్పండి జబ్బార్ గారు.
5: ఖర్చు చేసే ప్రతి రూపాయి అర్థం ఉండాలి మేడం. దాచుకున్న ప్రతి రూపాయలో ఒక బాధ్యత ఉండాలి. ఎందుకంటే డబ్బు విలువ తెలిసినప్పుడే భవిష్యత్తు విలువ అర్థం అవుతుంది మేడం.
4: కరెక్టే
5: మేడం. మనసున్న మహారాజు మేడం.
4: మనసున్న మహారాజు.
5: నేను గాలి గోపురం, నీవు ప్రేమ పావురం మేడం.
4: ఏదో బాగా విన్న పాటలాగే ఉంది ఇది.
5: అవును మేడం, బాగా రాజశేఖర్.
4: రాజశేఖర్ గారిది
5: మేడం.
4: అలాగే శ్రోతల పేర్లు ఉన్నాయా?
5: చెప్తా మేడం.
4: చెప్పండి.
5: షబానా, అఫ్సానా, తన్వీర్ బాబా.
4: చెప్పండి.
5: బాను, ఫిరోజ్, జబ్బార్ మేడం.
4: అలాగే అండి, వస్తుంది పాట విందామా మరి?
5: విందా మేడం. థ్యాంక్స్ మేడం.
4: ధన్యవాదాలండి. నమస్తే.

0: అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15 లక్షల వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు sbischolarship.co.in. SBI, the bank to every Indian.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
0: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
1: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి Form 6 ఉపయోగించాలి.
0: విదేశాల్లో నివసించే భారతీయులు NRA నమోదు కోసం Form 6 నింపాలి.
1: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం Form 7 సబ్మిట్ చేయాలి.
0: వివరాల సవరణ, నివాస మార్పు, EPIC రీప్లేస్మెంట్ లేదా PWD దివ్యాంగుల నమోదు కోసం Form 8 లో దరఖాస్తు చేయాలి.
1: పూర్తి చేసిన దరఖాస్తులను July 31 నుండి August 30, 2026 వరకు సంబంధిత ERO, AERO, BLO కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
0: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
1: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, IAS, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: హలో, హలో అభిలాష్ అండి.
3: నమస్తే మేడం.
2: నమస్తే అండి. ఎవరు, ఎక్కడి నుంచి?
3: తాడిచర్ల నుంచి పెద్దన్న మేడం.
2: పెద్దన్న గారు తాడిచర్ల నుండి.
3: బాగున్నామండి.
2: మీరు బాగున్నారా?
3: బాగున్నాం మేడం.
2: చెప్పండి, ఏ చిత్రం నుండి ఏ పాట విందాం
3: మేడం? నాగశ్రవది ఆత్మగౌరవం మేడం.
2: ఆత్మగౌరవం అందులో నుండి
3: పరువము పొంగే. పరువము పొంగే.
2: అలాగే శ్రోతల పేర్లు ఉన్నాయా
3: మేడం? మా కుటుంబ సభ్యులు అందరి కోసం మేడం.
2: అందరి కోసం. ఏం చేస్తుంటారండి?
3: నేను హౌస్ వైరింగ్ చేసుకుంటాను మేడం.
2: వెళ్ళాలి ఇంకా, అయితే ఇంకా టైం అవ్వలేదు.
3: పోతాను మేడం. పాటలు అయిపోయినాకే పోతాను.
2: పాటలు అయ్యాక అయితే ప్రతిరోజు వింటారన్నమాట?
3: వింటుంటాం మేడం.
2: అలాగే అండి. మరి పాట వస్తోంది, విందామా? మరి శ్రోతల పేర్లు ఏం చెప్పలేదు మీరు?
3: లేదు మేడం, మా కుటుంబ సభ్యులు.
2: మీ కుటుంబ సభ్యులందరి కోసం, రేడియో వింటున్న శ్రోతలందరి కోసం విందామా పాట?
3: విందాం మేడం.
2: అలాగే, ధన్యవాదాలండి.

0: నాకు అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15 లక్షల వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు sbischolarship.co.in.
1: SBI, ది బ్యాంక్ టు ఎవరీ ఇండియన్.
2: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా. మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
3: అప్ టు 85% LTVతో మనపురం IGL గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
2: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
3: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
2: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
4: హలో, హలో అభిలాష్ అండి.
5: హలో అభిలాష్ మేడం, గుడ్ మార్నింగ్ మేడం.
4: శుభోదయం అండి. ఎవరు ఎక్కడ నుండి
5: మేడం? నా పేరు లత మేడం, నేను అనంతపురం బ్లైండ్ హోమ్ నుండి మాట్లాడుతున్నాను మేడం.
4: అనంతపురం నుండి లత గారు?
5: అవును మేడం.
4: బ్లైండ్ హోమ్ నుండి?
5: అవును మేడం.
4: చెప్పండి, ఏ చిత్రం నుండి ఏ పాట విందాం
5: మేడం? సీతారత్నం గారి అబ్బాయి నుండి
4: మేఘమా పాట.
5: అవును మేడం.
4: శ్రోతల పేర్లు ఉన్నాయా?
5: అవును ఉన్నాయి మేడం.
4: చెప్పండి.
5: మా హాస్టల్లో ఉండే అమ్మాయిల అందరి కోసము, అలాగే మా ఫ్రెండ్స్ చంద్రశేఖర్, అలాగే ఇంకా మా ఇంట్లో మా కుటుంబ సభ్యులందరి కోసం, అలాగే రేడియో వింటున్న వారందరి కోసము మేడం.
4: వారందరి కోసము వింటుంటారా కార్యక్రమాలు?
5: వింటుంటాం మేడం.
4: సీతారత్నం గారి అబ్బాయి నుండి మేఘమా పాట కదమ్మా?
5: అవునవును మేడం.
4: వస్తోంది పాట, మరి విందామా?
5: ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం.
4: అలాగే అండి, ధన్యవాదాలు.
5: ఓకే మేడం.

0: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
1: అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15 లక్షల వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
2: SBI, the bank to every Indian.
0: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
3: హలో,
4: గుడ్ మార్నింగ్. శుభోదయం మేడం.
3: శుభోదయం అండి. ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
4: అనంతపురం మండలం కొడిమి నుంచి సద్దానప్పని మాట్లాడుతున్నా మేడం.
3: చెప్పండి సిద్ధానప్ప గారు, ఏ చిత్రం నుండి ఏ పాట విందాం?
4: బాగున్నారా మేడం?
3: బాగున్నామండి. మీరు బాగున్నారా?
4: బాగున్నాం మేడం.
3: గోరింటాకు ఆషాఢం అయిపోయింది.
4: రాఖీ పండుగ,
3: రాఖీ పండుగ సందర్భంగానా? అవును అవును. అవునండి, సంధ్య మాట్లాడుతున్నా. పాట మొదట్లో ఏమొస్తుంది? అదే వస్తుంది.
4: రాజశేఖర్,
3: అందులో అన్నా చెల్లెల అనుబంధం అనే పాట కదా?
4: అవును మేడం.
3: అలాగే అండి, శ్రోతల పేర్లు ఉన్నాయా?
4: సద్దానప్ప, అరుణ, అఖిల్, లింగరాజ్, రమాదేవి, నా అత్తమ్మ, వింటున్న శ్రోతలందరి కోసం మేడం.
3: వింటున్న శ్రోతలందరి కోసం విందామా మరి పాట?
4: ఓకే మేడం.
3: అలాగే, ధన్యవాదాలు.

0: అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15 లక్షల వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు sbischolarship.co.in.
1: SBI, ది బ్యాంక్ టు ఎవరీ ఇండియన్.
0: నాకు అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15 లక్షల వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు sbischolarship.co.in.
1: SBI, ది బ్యాంక్ టు ఎవరీ ఇండియన్.
2: హలో, హలో అభిలాష్ అండి.
3: థ్యాంక్ యూ మేడం. నమస్కారం.
2: నమస్కారం. ఎవరు ఎక్కడ నుండి?
3: గుంటూరు జిల్లా దాసరపాల నుంచి పోశివదాస్ రెడ్డి, తిరుపతమ్మ, వెంకట సంజీవ రెడ్డి, ఋషికేశ్వర రెడ్డి, రవణమ్మ, బ్రహ్మానంద రెడ్డి వారి కుటుంబ సభ్యులం మేడం.
2: అందరి పేర్లు చెప్పారు, మరి మీ పేరు చెప్పండి ముందుగా.
3: పోలు శివదాస్ రెడ్డి మేడం.
2: శివదాస్ రెడ్డి
3: మాట్లాడారు.
2: ఆయన శ్రోతల కోసం చెప్పాలి కదా.
3: అవును మేడం, థ్యాంక్ యూ. చాలా సంతోషం మేడం. మేము కార్యక్రమాలు వింటూనే ఉన్నాను. ఆపాత మధురాలు, లేపాక్షి ఉత్తరాల ద్వారా కార్యక్రమాలు వింటూనే ఉన్నాను. కడప మాత్రం రావటం లేదు మేడం.
2: కడప రావటం లేదా?
3: యాప్ లో రావటం లే.
2: యాప్ లో రావడం లేదా? అంటే మీరు కడప స్టేషన్ ని ట్యూన్ చేసినా కూడా రావట్లేదా? సెల్లులోనే అక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. అనంతపురం సెలెక్ట్ చేసుకుంటే అనంతపురం వస్తుంది. అది ఐకన్ చూపిస్తుంది మనకు, కడప ఐకన్. చెప్పండి.
3: రక్త సంబంధం చిత్రం నుంచి చంద్రుని మించి
2: NTR గారు
3: మేడం. అంటే రాఖీ పండుగ శుభాకాంక్షలు మీకు మేడం,
2: కూడా అండి
3: డైరెక్టర్ గారికి, అందరికి.
2: అలాగే
3: చాలా సంతోషం మేడం.
2: అలాగే అండి. మీరు ముందుగానే చెప్పేశారు అందరివి పేర్లు, నేను అడగడానికి కూడా లేదు ఇంకా. టైం వేస్ట్ చేయకుండా చెప్పేశారు. అదే అదే, మీరు రాసి రాసి అలవాటు అయిపోయింటుంది. విందామా పాట వస్తుంది.
3: థ్యాంక్ యూ,
2: ధన్యవాదాలండి.

0: మాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
1: SBI, ది బ్యాంక్ టు ఎవరీ ఇండియన్.
0: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు.

0: 4th అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
1: SBI, the bank to every Indian.
2: హలో అభిలాష్ అండి. నమస్తే.
3: నమస్తే మేడం.
2: నమస్తే అండి, చెప్పండి, ఎవరు ఎక్కడి నుండి?
3: మా పేరు సులా పవన్ కుమార్ మేడం, ధర్మవరం శాంతినగర్ గంగమ్మడి దగ్గర నుంచి మేడం.
2: పవన్ కుమార్ గారు ధర్మవరం నుండి.
3: అవును మేడం.
2: చెప్పండి, ఏ చిత్రం నుండి ఏ పాట విందాం
3: మేడం? సర్దార్ గబ్బర్ సింగ్ ఉంది మేడం.
2: సర్దార్ గబ్బర్ సింగ్, నేను ప్రయత్నిస్తాను. అందులో ఒకవేళ ఉంటే
3: ఓ పిల్ల అనే పాట.
2: అదేం నాకైతే కనిపించటం లేదు. ఇంకేదైనా చెప్తారా? హలో, రాజకుమారుడా?
3: అవును మేడం.
2: మహేష్ బాబుదా? అలాగే. శ్రోతల పేర్లున్నాయా?
3: శ్రోతల పేర్లు లేదు మేడం, వింటున్న వాళ్ళందరి కోసము. అందులో నుంచి ఎందుకో ప్రాయం అనే పాట,
2: అది కూడా నేను వెతుకుతూ ఉన్నాను.
3: అది కనిపించలేదు.
2: రాజకుమారుడు చెలి. అలాగే. ఏం చేస్తుంటారండి మీరు?
3: మేడం చేనేత కార్మికులు.
2: చేనేత కార్మికులు. ఉత్తరాలు రాస్తుంటారు కదా మామూలుగా మీరు?
3: లేదు మేడం,
2: నేను చూసా శాంతినగర్, ధర్మవరం శాంతినగర్ నుండి ఉత్తరాలు ఉన్నాయి. మీరు కాదు. అలాగే, చెలిలో ఏ పాట అంటున్నారు?
3: మనోహర అనే పాట.
2: మనోహర, అది ఉందండి. అయితే విందామా మరి పాట?
3: ఓకే మేడం, ధన్యవాదాలు.
2: ధన్యవాదాలు అండి.

0: హలో గుడ్ మార్నింగ్ మేడం.
1: గుడ్ మార్నింగ్ అండి, ఎవరు ఎక్కడి నుండి?
0: నేను అనంతపురం రెవెన్యూ కాలనీ నుంచి మాట్లాడుతున్నాను.
1: అనంతపురం రెవెన్యూ కాలనీ నుండి పేరు చెప్పాలి.
0: నా పేరు శైలజ మేడం.
1: శైలజ గారు, ఏం చేస్తుంటారు శైలజ గారు?
0: నేను డిఐపిఆర్ ఆఫీస్లో టెక్నికల్ అసిస్టెంట్ గా జాబ్ చేస్తున్నాను.
1: మరి టైం అవుతుంది, వెళ్ళలేదా?
0: వెళ్తున్నా మేడం, 10 గంటలకు ఆఫీస్లో ఉంటా.
1: 10కి అలాగా? చెప్పండి, ఏ చిత్రం నుండి ఏ పాట విందాం?
0: నాకు నువ్వు నేను మూవీలో నుంచి ఏ చోట ఉన్నా సాంగ్ కావాలి.
1: నువ్వు నేను మూవీ నుండి
0: ఏ చోట ఉన్నా.
1: అలాగే శ్రోతల పేర్లు ఉన్నాయా?
0: వింటున్న రేడియో శ్రోతలందరి కోసం మేడం,
1: అందరి కోసం,
0: రేడియో స్టాఫ్ అందరి కోసం, మా ఆఫీస్ స్టాఫ్ అందరి కోసం మేడం.
1: నువ్వు నేనులోనా, అది నువ్వే నువ్వేలోనా ఆ పాట?
0: నువ్వే నువ్వేలోనా, నువ్వు నేనులేనా, నువ్వే నువ్వేనా అనుకుంటా మేడం.
1: అదే. అలాగే వింటుంటారా కార్యక్రమాలు?
0: వింటూ ఉంటా మేడం, హాలిడేస్ టైంలోను, నాకు ఈవినింగ్ మార్నింగ్ ఆ టైంలో, ఖాళీ టైంలో,
1: తీరిక సమయాల్లో వింటుంటారు. నచ్చుతాయా కార్యక్రమాలు?
0: చాలా బాగుంటాయి.
1: అలాగే అండి, ధన్యవాదాలు. మరి విందామా పాట వస్తుంది?
0: ఓకే మేడం, థ్యాంక్ యూ,
1: ధన్యవాదాలు.

0: నాకు అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు sbischolarship.co.in. SBI, the bank to every Indian.
1: మహిళ అంటే మమత మాత్రమే కాదు, మహిళ అంటే మహోన్నత శక్తి.
2: అసాధారణ ప్రతిభతో మహిళలు తాము ఎంచుకున్న రంగాలలో చరిత్రను సృష్టించి సమాజానికి మార్గదర్శకులవుతున్నారు.
1: వారి అడుగుజాడల్లో స్ఫూర్తి ఉంది, వారి ప్రయాణంలో ధైర్యం ఉంది, వారి విజయాలు మనకు ప్రేరణగా నిలిచే ఆదర్శాలు.
2: వీరి కృషిని గుర్తించి గౌరవించి భారత ప్రభుత్వం ప్రతి ఏడాది పద్మ పురస్కారాలతో సత్కరిస్తుంది. 2026వ సంవత్సరానికి గాను పద్మ పురస్కారాలు అందుకున్న మహిళామణుల విజయ గాథలు, వారి వివరాలు
1: మీకందిస్తున్న పద్మరాగాలు కార్యక్రమంలో మీ అభిమాన ఆకాశవాణి అనంతపురం కేంద్రంలో పద్మరాగాలు తప్పక వినండి. పినాకిని స్త్రీల కార్యక్రమంలో 101.7 MHz పై.
3: మీరింతవరకు హలో అభిలాష టెలిఫోన్ ద్వారా శ్రోతలు కోరిన సినీ గీతాల కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం ఏకచిత్రగానం కార్యక్రమంలో శ్రీకారం చిత్రం నుండి పాటలు.

0: శ్రీకారం చిత్రం కోసం పెంచలదాస్ నూతన పాడిన పాట విన్నారు. సంగీతం మిక్కిజే మేయర్. తర్వాత విందాం అనురాగ్ కుల్కర్ణి, మోహన భోగరాజు పాడిన పాట. ముందుగా కొన్ని ప్రకటనలు.
1: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి. సైబాల్.
2: నాకు అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15 లక్షల వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
3: SBI, the bank to every Indian.

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
2: శ్రీకారం చిత్రం నుండి పాట వింటున్నారు. తర్వాతి పాట నూతన్ హైమాత్ పాడిన కృష్ణకాంత్ గీతం.

0: నాకు అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15 లక్షల వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
1: SBI, the bank to every Indian.

0: శ్రీకారం చిత్రం కోసం పృథ్వీచంద్ర పాడిన పాట విన్నారు. రామ్ జోగయ్య శాస్త్రి గీతానికి సంగీతం మికిజే మేయర్. మీరింతవరకు శ్రీకారం చిత్రం నుండి ఏకచిత్రగానం కార్యక్రమంలో పాటలు విన్నారు. ఇప్పుడు విందాం కొన్ని ప్రకటనలు.
1: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
3: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
4: మహిళ అంటే మమత మాత్రమే కాదు, మహిళ అంటే మహోన్నత శక్తి.
5: అసాధారణ ప్రతిభతో మహిళలు తాము ఎంచుకున్న రంగాలలో చరిత్రను సృష్టించి సమాజానికి మార్గదర్శకులవుతున్నారు.
4: వారి అడుగుజాడల్లో స్ఫూర్తి ఉంది, వారి ప్రయాణంలో ధైర్యం ఉంది, వారి విజయాలు మనకు ప్రేరణగా నిలిచే ఆదర్శాలు.
5: వీరి కృషిని గుర్తించి గౌరవించి భారత ప్రభుత్వం ప్రతి ఏడాది పద్మ పురస్కారాలతో సత్కరిస్తుంది. 2026వ సంవత్సరానికి గాను పద్మ పురస్కారాలు అందుకున్న మహిళా మనుల విజయ గాథలు, వారి వివరాలు.
4: మీకందిస్తున్నాం పద్మరాగాలు కార్యక్రమంలో మీ అభిమాన ఆకాశవాణి అనంతపురం కేంద్రంలో పద్మరాగాలు తప్పక వినండి. పినాకిని స్త్రీల కార్యక్రమంలో 101.7 MHz పై

మీరింతవరకు ఏకచిత్రగానం కార్యక్రమంలో 14 రీల్స్ ప్లస్ వారి శ్రీకారం చిత్రం నుండి పాటలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం.

ఇంద్ర చిత్రం నుండి ఉదిత్ నారాయణ్ చిత్ర పాడిన పాట విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం, సమయం 10 గంటలు కావస్తోంది. మరికొద్దిసేపట్లో వసుదైక కుటుంబం కార్యక్రమం ప్రసారం.

0: ఆకాశవాణి ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
1: ఈ వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాలను మీకు అందించే వసుధైక కుటుంబం కార్యక్రమానికి స్వాగతం. భారత పొరుగు దేశమైన నేపాల్లో భారీ వరదలు ఆ దేశాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. గత 3 రోజులుగా సంభవించిన ఈ ఆకస్మిక వరదల ధాటికి ఇప్పటి వరకు 500 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా 1500 మందికి పైగా ఆచూకీ లభ్యం కాలేదు. గల్లంతైన వారిలో 133 మంది భారతీయ పౌరులు కూడా ఉన్నారని అధికారులు తెలిపారు. భారీ వరద ప్రవాహానికి అనేక పట్టణాలు గ్రామాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. కీలకమైన వంతెనలు కూడా పలుచోట్ల కొట్టుకుపోగా పలుచోట్ల జల విద్యుత్ ప్రాజెక్టుల కార్యకలాపాలకు కూడా తీవ్ర అంతరాయం ఏర్పడింది. అయితే టిబెట్ ప్రాంతం నుంచి ఉద్భవించిన ఈ వరద అత్యంత వేగంగా నేపాల్లోకి ప్రవేశించి విధ్వంసం సృష్టించిందని అధికారులు తెలిపారు. నేపాల్ విదేశాంగ మంత్రి శిశిర్ ఖనాల్ పార్లమెంటుకు వెల్లడించిన వివరాల ప్రకారం స్థానిక కాలమానం ప్రకారం బుధవారం ఉదయం 8:37 టిబెట్ ప్రాంతంలో భూకంపం సంభవించగా కేవలం 3 నిమిషాల తర్వాత ఆకస్మిక వరదలు సంభవించాయి. దీంతో భూకంప ప్రకంపనల కారణంగా హిమానీ నద సరస్సు నుంచి ఆకస్మికంగా నీరు విడుదలై ఉండవచ్చని అధికారులు ప్రాథమికంగా భావిస్తున్నారు. ఇక నేపాల్ టిబెట్ సరిహద్దులోని రసువా జిల్లాలోని తిమురే సరిహద్దు పట్టణం వద్ద లెహెండే నదిలో రాళ్ల చర్యలు విరిగిపడటం, నదిలో నీటి ప్రవాహం ఒక్కసారిగా పెరగడంతో భారీ వరద బోటే కోషి నదిలోకి ప్రవేశించింది. ఆ వరద నీరు అక్కడ నుంచి బోటే కోషి ద్వారా త్రిశూలి నదిలోకి చేరి నదీ ప్రవాహ మార్గం వెంట దిగువ ప్రాంతాలకు విస్తరించింది. వరద ప్రభావం రసువా జిల్లాకి మాత్రమే పరిమితం కాకుండా సువాకోట్, చెత్వాన్, గోర్ఖా, తనహు, నావల్పర

0: రాసి ఈస్ట్ తదితర జిల్లాలకు వ్యాపించింది. రాజధాని కాఠ్మండు నుంచి దాదాపు 200 కిలోమీటర్ల పరిధిలోని ప్రాంతాలు వరద ప్రభావానికి గురైనట్లు అధికారులు తెలిపారు. అనేక ప్రాంతాల్లో రహదారులు, వంతెనలు, విద్యుత్ మౌలిక సదుపాయాలు దెబ్బతినడంతో సహాయక రక్షణ చర్యలకు తీవ్ర ఆటంకాలు ఎదురవుతున్నాయి. ఇక చైనాలోని నైరుతి ప్రాంతమైన సిచువాన్ ప్రావిన్స్లో నిన్న 5.1 తీవ్రతతో భూకంపం సంభవించింది. దీంతో నేపాల్లో మరోసారి ఆకస్మిక వరదల ముప్పు ఏర్పడటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. నదుల్లో నీటిమట్టాలు పెరిగే అవకాశముందన్న ఆందోళనల నేపథ్యంలో త్రిశూలి ప్రాంతంలోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులు ఆదేశించారు. టిబెట్ వైపు ఉన్న ఓ నీటి ఆనకట్ట మరోసారి తెగిపోయినట్లు నేపాల్ పోలీసులు తెలిపారు. దీంతో నీటి ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉన్నందున స్థానిక ప్రజలు, భద్రతా సిబ్బంది, సహాయక రక్షణ బృందాలు వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని పోలీసులు సూచించారు. పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తూ నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్న ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. నీటిమట్టాలు వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో త్రిశూలి, రసువా మధ్య రహదారి నిర్మాణ పనులను కూడా తాత్కాలికంగా నిలిపివేశారు. నేపాల్, చైనాలలో భారీ వరదల కారణంగా తీవ్ర ప్రాణ ఆస్తి నష్టాలు సంభవించడంపై ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరెస్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ ప్రకృతి విపత్తులో ప్రాణ ఆస్తి నష్టం సంభవించడంతో బాధిత కుటుంబాలకు సానుభూతి తెలిపారు. వరదలతో తీవ్రంగా ప్రభావితమైన ప్రజలకు తక్షణ సహాయం అందించేందుకు ఐక్యరాజ్యసమితి తొలిదశగా 20 లక్షల అమెరికన్ డాలర్లను కేటాయించింది. ఇక నేపాల్ ఆకస్మిక వరదల్లో చిక్కుకున్న భారతీయులను తిరిగి సురక్షితంగా రప్పించేందుకు తీసుకుంటున్న చర్యల గురించి నిన్న జరిగిన వారాంతపు మీడియా సమావేశంలో విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ వివరిస్తూ,
1: MEA కంట్రోల్ రూమ్ హియర్ ఇస్ వర్కింగ్ రౌండ్ ద క్లాక్ యాజ్ ఇస్ ద కేస్ విత్ ది కంట్రోల్ రూమ్స్ ఇన్ ఆర్ ఎంబసీ ఇన్ కాఠ్మండు యాజ్ ఆల్సో ఆర్ ఎంబసీ ఇన్ బీజింగ్. ఆన్ ది చైనీస్ సైడ్ వీ హ్యావ్ 400 ఇండియన్ నేషనల్స్. దే ఆర్ సేఫ్. They have been in touch with their family because phones, etc., I am told, is working on that side. Our embassy has been in touch with several of them, in fact, with their team leaders and their travel agent. Many of their family members also contacted us through the helpline numbers that our embassy is running right now in Beijing.
0: ఇరాన్ పై అమెరికా ప్రకటించనున్నట్లు భావిస్తున్న కొత్త ఆంక్షలు పశ్చిమాసియాలో శాంతికి దోహదం చేయవని ఇరాన్ హెచ్చరించింది. పరిస్థితిని మరింత ఉద్రిక్తం చేసే ఎలాంటి చర్యలకైనా తాము తీవ్రంగా స్పందిస్తామని స్పష్టం చేసింది. ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బఘాయి మాట్లాడుతూ, అమెరికా ఆంక్షలను మరింత విస్తరించినట్లయితే, ముఖ్యంగా అమెరికాతో సహకరించే దేశాలను లక్ష్యంగా చేసుకునే చర్యలు చేపడితే ఇరాన్ తీవ్రంగా ప్రతిస్పందిస్తుందని హెచ్చరించారు. మరింత ఉద్రిక్తతకు దారితీసే చర్యలకు పరిణామాలు తప్పవని, ప్రతిస్పందించడంలో తాము కూడా ధీటుగానే బదులిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఇరాన్, అమెరికా మధ్య కొనసాగుతున్న యుద్ధాన్ని ముగించేందుకు జరుగుతున్న చర్చలు గత కొన్ని వారాలుగా ప్రతిష్టంభనలో ఉన్న నేపథ్యంలో ఈ హెచ్చరిక వెలువడింది. హార్మో జలసంధిని తిరిగి తెరవడానికి కొన్ని షరతులను ఇరాన్ ముందుంచింది. అమెరికా విధించిన నౌకాదళ దిగ్బంధాన్ని ఎత్తివేయడం, ఆ ప్రాంతం నుంచి అమెరికా సైనిక దళాలను ఉపసంహరించుకోవడం, ఘర్షణల సమయంలో జరిగిన నష్టానికి పరిహారం చెల్లించడం వంటి డిమాండ్లను ఇరాన్ ప్రతిపాదించింది. ప్రపంచ ఇంధన వాణిజ్యానికి అత్యంత కీలకమైన హార్మో జలసంధి ద్వారా యుద్ధం ప్రారంభానికి ముందు ప్రపంచవ్యాప్తంగా సముద్ర మార్గం ద్వారా వాణిజ్యం జరిగే చమురులో సుమారు 1/5 వంతు రవాణా జరిగేది. దాదాపు 6 నెలలుగా కొనసాగుతున్న యుద్ధం కారణంగా ఈ వ్యూహాత్మక జలమార్గం అంశం అంతర్జాతీయ తీవ్ర ఆందోళనకు కారణమైంది. ఈ జలమార్గ నిర్వహణకు సంబంధించిన అంశాలపై ఇరాన్ ఒమన్తో కూడా విడిగా చర్చలు జరిపింది. అయితే తమపై అమెరికా విస్తృత ఆర్థిక ఆంక్షలు విధించినప్పటికీ వాటి ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు తమ వద్ద 2 ఏళ్ల ప్రణాళిక సిద్ధంగా ఉందని ఇరాన్ ప్రకటించింది. అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ ఇరాన్పై ఆర్థిక పరంగా అత్యంత కఠిన చర్యలు తీసుకోనున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో ఇరాన్ ఈ వ్యాఖ్యలు చేసింది. ఇరాన్తో ఆర్థిక సంబంధాలను పూర్తిగా తెంచుకోవడంతో పాటు ఆ దేశానికి ఆర్థిక సహాయం, మద్దతు కొనసాగించే ఇతర దేశాలను కూడా అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో ఒంటరిగా చేసే చర్యలు తీసుకుంటామని స్కాట్ బెసెంట్ తెలిపారు. ఇరాన్పై ఆర్థిక ఒత్తిడిని మరింత పెంచేందుకు అమెరికా ప్రభుత్వం సమగ్ర ఆంక్షల విధానాన్ని అమలు చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ చర్యల్లో భాగంగా 5 కీలక రంగాలను లక్ష్యంగా చేసుకుని కొత్త ఆంక్షలు విధిస్తున్నట్లు అమెరికా ట్రెజరీ కార్యదర్శి ప్రకటించారు. వీటిలో చమురు సంబంధిత నౌకా రవాణా, విమానయాన రంగం, సాంకేతిక రంగం, బంగారం, డిజిటల్ ఆస్తులున్నాయి. ఈ రంగాలపై ఆంక్షల ద్వారా ఇరాన్కు అందుతున్న ఆర్థిక వనరులను పరిమితం చేయడం, అంతర్జాతీయ వాణిజ్య ఆర్థిక లావాదేవీలను మరింత కష్టతరం చేయడం అమెరికా లక్ష్యంగా కనిపిస్తోంది. ఇదిలా ఉండగా ఇరాన్ దక్షిణ ఫార్స్ ప్రావిన్స్లో కొత్త సహజ వాయువు నిక్షేపాన్ని కనుగొన్నట్లు ఆ దేశ చమురు మంత్రి మొహ్సేన్ పాక్నెజాద్ తెలిపారు. ఈ కొత్త గ్యాస్ క్షేత్రంలో సుమారు 7,500 బిలియన్ క్యూబిక్ అడుగుల

0: సహజవాయువు ఉన్నట్లు ఆయన వెల్లడించారు. అందులో సుమారు 73% రికవరీ రేటు ఆధారంగా దాదాపు 5,700 బిలియన్ క్యూబిక్ అడుగుల సహజవాయువును వెలికి తీయడం సాధ్యమవుతుందని ఆయన పేర్కొన్నారు. వెలికి తీయదగిన ఈ గ్యాస్ పరిమాణం ఇరాన్లోని భారీ సౌత్ పార్స్ గ్యాస్ క్షేత్రంలోని ఒక బ్లాక్కు సమానమని, ఇది ఆ దేశ అవసరాలకు సుమారు 15 సంవత్సరాల పాటు సహజవాయువును సరఫరా చేయగలదని పాక్ నజాద్ తెలిపారు. కొత్తగా కనుగొన్న సహజవాయువు స్వీట్ గ్యాస్ కావడం వల్ల దాని అభివృద్ధి, శుద్ధి, నిర్వహణ వ్యయాలు కూడా తగ్గే అవకాశముందని చెప్పారు. అంతేకాకుండా ఈ కొత్త నిక్షేపంలో గ్యాస్ కండెన్సేట్ కూడా ఉన్నట్లు మంత్రి వెల్లడించారు. దీనివల్ల ఇరాన్కు గణనీయమైన ఆర్థిక సంపద సమకూరే అవకాశముందని ఆయన పేర్కొన్నారు. భారత్ గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ జీసీసీ మధ్య సహకార సంబంధాల విస్తరణతో పాటు స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం ఎఫ్టీఏ చర్చలు ప్రధాన అంశంగా ఇటీవల చర్చలు జరిగాయి. సౌదీ అరేబియాలో భారత రాయభారి విపుల్ జీసీసీ ప్రధాన కార్యదర్శి జాసెం మహ్మద్ అల్ బుదైవితో సమావేశమై ఇరు పక్షాల మధ్య వాణిజ్య, ఆర్థిక సహకారాన్ని మరింత బలోపేతం చేసే అంశాలపై చర్చించారు. పరస్పర ఆసక్తి కలిగిన ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలపై కూడా ఇరువురు అభిప్రాయాలను పంచుకున్నారు. భారత్ జీసీసీ మధ్య స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం కోసం చర్చలకు అవసరమైన మార్గదర్శక చట్రాన్ని రూపొందించే టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్పై ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇరుపక్షాలు సంతకాలు చేశాయి. ఈ ఒప్పందం ద్వారా భారత జీసీసీ దేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడులను మరింత ప్రోత్సహించడంతో పాటు మార్కెట్ ప్రాప్యతను విస్తరించే అవకాశాలున్నాయి. 1981లో సౌదీ అరేబియా రాజధాని రియాద్లో కుదిరిన ఒప్పందం ప్రకారం గల్ఫ్ ఆఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ ఏర్పాటైంది. బెహ్రెయిన్, కువైట్, ఒమన్, ఖతార్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఈ కూటమిలో సభ్యదేశాలుగా ఉన్నాయి. కెనడా అమెరికా మధ్య వాణిజ్య వివాదం మరింత తీవ్ర రూపం దాల్చుతోంది. అమెరికాతో కొనసాగుతున్న వాణిజ్య చర్చలను నిలిపివేసిన కెనడా అమెరికా నుంచి దిగుమతి చేసుకునే 276 బిలియన్ అమెరికన్ డాలర్ల విలువైన వస్తువులపై సుమారు గరిష్టంగా 50% వరకు ప్రతి కర సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించింది. అమెరికా తమపై అధిక డిమాండ్లు చేస్తూ ప్రతిగా తగిన ప్రయోజనాలు కల్పించేందుకు మాత్రం సిద్ధంగా లేదని కెనడా పేర్కొంది. ఈ ప్రతీకార సుంకాలు సెప్టెంబర్ 8 నుంచి అమల్లోకి రానున్నాయి. ఉక్కు, స్టీల్, పాల ఉత్పత్తులు, గృహోపకరణాలు, వ్యవసాయ యంత్ర పరికరాలు, పల్ప్, పేపర్, ఎలక్ట్రానిక్ వస్తువులు సహా పలు ఉత్పత్తులపై ఈ సుంకాలు వర్తిస్తాయి. అమెరికాతో పెరుగుతున్న వాణిజ్య వివాదం కారణంగా ప్రభావితమవుతున్న కార్మికులు, వ్యాపార సంస్థలకు మద్దతుగా కెనడా ప్రభుత్వం 7.5 బిలియన్ అమెరికన్ డాలర్ల సహాయం ప్యాకేజీని కూడా ప్రకటించింది. కెనడాకు చెందిన 276 బిలియన్ అమెరికన్ డాలర్ల విలువైన వస్తువులపై అమెరికా ఆగస్టు 22 నుండి 50% వరకు సుంకాలు విధించిన నేపథ్యంలో కెనడా ఈ చర్యలు చేపట్టింది. అమెరికా విధించిన సుంకాలకు డాలర్ టు డాలర్, రేటుకు రేటు ప్రాతిపదికన సమానంగా ప్రతిస్పందిస్తామని కూడా కెనడా స్పష్టం చేసింది. ఆహార సంక్షోభం ప్రపంచ స్థానిక ఆహార సంక్షోభాలను తగ్గించడంలో భద్రతా మండలి పాత్ర అనే అంశంపై మంగళవారం జరిగిన ఐక్యరాజ్యసమితి ఉన్నత స్థాయి బహిరంగ చర్చలో భారతదేశపు శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీష్ ప్రసంగించారు. ఇంధన మార్కెట్లు, ఎరువుల సరఫరా, సముద్ర రవాణా, మానవతా సహాయ లాజిస్టిక్స్, వ్యవసాయ వాణిజ్యానికి ఏర్పడిన అంతరాయాలు, ప్రాంతీయ సంఘర్షణలు ప్రపంచవ్యాప్తంగా ఆహార భద్రతకు ఎలా ముప్పు కలిగించగలవో స్పష్టం చేశాయన్నారు. ఈ సంఘర్షణల ప్రభావం దిగుమతులపై అధికంగా ఆధారపడిన అభివృద్ధి చెందుతున్న దేశాలపై పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. సంఘర్షణల వల్ల కలిగే మానవతా పరిణామాలను తగ్గించడమే ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తక్షణ ప్రాధాన్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. అంతర్జాతీయ చట్టానికి అనుగుణంగా వాణిజ్య నౌకాయానానికి భద్రత, స్వేచ్ఛను కాపాడాల్సిన అవసరాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఎరువులు, నాణ్యమైన విత్తనాలు, సాంకేతికత వంటివి తక్కువ ధరలకు అందుబాటులో ఉండడం అత్యవసరమని పేర్కొన్నారు. ఆహారం, వ్యవసాయ ఉత్పాదకతలలో పారదర్శకతతో కూడిన వాణిజ్యం కూడా ప్రపంచ ఆహార భద్రతకు ఎంతో కీలకమన్నారు. గ్లోబల్ సౌత్లోని అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఆహార భద్రతను నిర్ధారించడానికి చిన్న సన్నకారు రైతులను ప్రోత్సహించాలన్నారు.
1: The international community must therefore work collectively to safeguard critical sea lanes and maritime infrastructure while ensuring that legitimate commercial trade and humanitarian shipments are able to proceed without undue impediment. At the same time, lasting resilience cannot be delivered through humanitarian action alone. Member states, international financial institutions, regional organizations and development partners must work together to strengthen domestic agricultural production, diversify supply chains, improve storage and logistics infrastructure and promote climate resilient agriculture. Predictable and affordable access to fertilizers, quality seeds, technology and concessional finance remains indispensable, particularly for developing countries. open, transparent and rules-based trade in food and agricultural inputs.

0: also remains critical to global food security.
1: H1B వీసా దరఖాస్తులపై భారీ అదనపు రుసుము విధించే ప్రతిపాదనను చేసింది అమెరికా హోమ్ల్యాండ్ సెక్యూరిటీ విభాగం DHS. ప్రస్తుతం అమల్లో ఉన్న అన్ని రుసుములకు అదనంగా H1B క్యాప్ పరిధిలోకి వచ్చే ప్రతి పిటిషన్కు 103,265 అమెరికన్ డాలర్ల అదనపు రుసుము విధించాలని ప్రతిపాదించింది. ఇందులో ఉన్నత విద్యా డిగ్రీలు కలిగిన అభ్యర్థులకు సంబంధించిన పిటిషన్లు కూడా ఉంటాయి. DHS విడుదల చేసిన వివరాల ప్రకారం ఈ ప్రతిపాదిత రుసుమును పిటిషన్ దాఖలు చేసే సమయంలోనే చెల్లించాల్సి ఉంటుంది. ఇది ప్రస్తుతం వర్తిస్తున్న ఇతర ఫీజులు చెల్లింపులకు అదనంగా విధించబడుతుంది. ప్రతి సంవత్సరం అంచనా వేసిన 85,000 H1B క్యాప్ సబ్జెక్టుల పిటిషన్ల ఆధారంగా ఈ కొత్త రుసుము ద్వారా అమెరికా ప్రభుత్వానికి ఏటా సుమారు 8.8 బిలియన్ అమెరికన్ డాలర్ల ఆదాయం సమకూరుతుందని DHS అంచనా వేసింది. ఫేస్బుక్ ఇన్స్టాగ్రాముల మాతృ సంస్థ అయిన మెటా యువతలో సోషల్ మీడియా వ్యసనానికి సంబంధించిన న్యాయ వివాదాన్ని పరిష్కరించేందుకు 18 బిలియన్ అమెరికన్ డాలర్లు చెల్లించేందుకు, అలాగే తమ ప్లాట్ఫామ్స్లో పిల్లల భద్రతకు సంబంధించిన చర్యలను మరింత బలోపేతం చేసేందుకు అంగీకరించింది. అమెరికాలోని 47 రాష్ట్రాలు దాఖలు చేసిన కేసులతో పాటు టీనేజర్స్లో సోషల్ మీడియా వ్యసనానికి సంబంధించిన న్యాయ విచారణకు ముగింపు పలికేలా ఈ కీలక ఒప్పందం కుదిరింది. కోర్టు ఈ ఒప్పందాన్ని ఆమోదిస్తే మెటాపై వివిధ రాష్ట్రాలు దాఖలు చేసిన అనేక కేసులకు ముగింపు పలికే అవకాశముంది. అయితే అమెరికా వ్యాప్తంగా వ్యక్తులు, పాఠశాలలు దాఖలు చేసిన ఇతర వ్యాజ్యాలను కూడా మెటా ఇంకా ఎదుర్కొంటోంది. టీనేజర్లు తమ ప్లాట్ఫామ్స్ను సురక్షితంగా, ప్రయోజనకరంగా ఉపయోగించుకునేలా చూడటం తమ సంస్థకు అత్యంత ప్రాధాన్య అంశమని మెటా పేర్కొంది. ఇదే తరహా పిల్లల భద్రతా చర్యలను టిక్టాక్, యూట్యూబ్ వంటి ప్రత్యర్థి సంస్థలు కూడా అమలు చేయాలని మెటా సూచించింది. ఇప్పటివరకు మీరు ఈ వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాలను మీకు అందించే వసుదైక కుటుంబం కార్యక్రమాన్ని విన్నారు. రచనా వ్యాఖ్యానం డివి సత్యనారాయణ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, వెలువడింది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి.
2: పంపించేశారు అండ్ అలాగే అంబిక భవానీపురం నుంచి, హాయ్ దీపు గారు గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు అంటూ పంపిస్తున్నారు. అండ్ రైట్ ఆన్సర్ పంపించేశారు అండ్ నేను చాలా చాలా బాగున్నాను. నెక్స్ట్ ఎవరు పంపిస్తున్నారు అంటే కనుక నీరు కట్టు రామకృష్ణ గారు పంపిస్తున్నారు, కారంచేడు మండల్ నుంచి స్వర్ణ విలేజ్ అంట, రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ ఎవరు అంటే కనుక విజయవాడ నుంచి నందు గారు పంపిస్తున్నారు గుడ్ మార్నింగ్ అంటూ రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే మధుసూదన్ రెడ్డి గారు పప్పిని పాళ్యం నుంచి పంపిస్తున్నారు, ఎస్ రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే హాయ్ దీపు అంటూ పంపించేస్తున్నారు, రైట్ ఆన్సర్ ఎవరు అంటే శ్రావ్యశ్రీ, పండు, అరుణ, సాహితి, రాజలక్ష్మి, జ్యోత్స్న, మున్నీస, అయ్యప్ప నగర్ నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. ఎనివే నెక్స్ట్ ఎవరు అంటే గనక కొనకండ్ల రమణారావు, కవిత, జ్యోత్స్నవి, మోహిత్ రావు బెంగళూరు నుంచి పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే అనంతపురం నుండి అనురాధ గారు రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ ఎవరు పంపిస్తున్నారు అంటే గనక వినయ్, జైష్ణవి, సీత, సమత, జ్యోతి ఏమేమిటో పంపిస్తున్నారు. ఎనివే మరి నెక్స్ట్ రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే మీకు తెలుగు లాంగ్వేజ్ డే శుభాకాంక్షలు అంటూ పంపిస్తున్నారు అన్నమాట. ఓకే, మీకు కూడా తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు. అండ్ అలాగే నెక్స్ట్ గుడ్ మార్నింగ్ దీపు అంటూ పంపించేస్తున్నారు ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి, ఎస్ రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ ఎవరు అంటే బొడ్డు తులసీదాస్, నవీపేట్ నిజామాబాద్ జిల్లా నుంచి పంపిస్తున్నారు, జస్ట్ డిస్టిక్ పంపించారు. ఎనివే కన్సిడర్ చేస్తున్నాం ఈ ఆన్సర్ కూడా. నెక్స్ట్ ఎవరు అంటే గనక వడ్డే రంగా గారు పంపిస్తున్నారు, ఖదర్బాద్ విలేజ్ పొద్దటూరు నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ ఎవరు పంపిస్తున్నారు అంటే గనక బొడ్డు తులసీదాస్, నవ్విపేట మండల్ నుంచి పంపిస్తున్నారు, ఎస్ డిస్టిక్ పంపించారని చెప్పాను బట్ ఊరు అయితే మీరు గెస్ చేయలేదన్నమాట. సో ఎక్కువ ఆలోచించుకోండి, నేను చెప్పేస్తాను ఆన్సర్. ఇందుకీ ఏంటి అంటే ఆన్సర్, ఆంధ్రప్రదేశ్లో ఇటీవల ఏ ప్రాంతాన్ని నో మైనింగ్ జోన్గా ప్రకటించారు అంటే గనక పంచదార్ల కొండ అనమాట. సో అనకాపల్లి జిల్లాలోని పంచదార్ల కొండని నో మైనింగ్ జోన్గా ప్రకటించారు, ఎందుకంటే ఇవి పవిత్ర పుణ్యక్షేత్ర కొండలు అని చెప్పేసి. సో నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే సో ఇవాల్టి హర్వీల్లో నెక్స్ట్ క్వశ్చన్, 2026లో భారతదేశం వాస్తవ జీడిపి వృద్ధి

రేటు ఎంతగా ఉంటుందని ఎస్ఎన్పి అంచనా వేసింది. క్వశ్చన్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. 2026లో భారతదేశం వాస్తవ జీడిపి వృద్ధి రేటు ఎంత పర్సంటేజ్ ఉంటుంది అని ఎస్ఎన్పి అంచనా వేసింది. దీనికి కనుక మీకు ఆన్సర్ తెలిస్తే వెంటనే నాకు వాట్సాప్ చేసేయండి. వాట్సాప్ చేయాల్సిన నెంబర్ 0866 24 888 14. అండ్ ఇప్పుడైతే మీ అందరి కోసం ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది. వింటూ ఉండండి వివిధ భారతి 101.3 FM విత్ యూర్ ఆర్జే దీపు.

నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్

0: ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4th లోపు అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు sbischolarship.co.in.
1: SBI, the bank to every Indian.
2: మీరు వింటున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం ప్యూర్ ఆర్జే దీపు. అండ్ మనం ఉన్నాం హర్వెల్లో ప్రోగ్రామ్ లో. అండ్ క్వశ్చన్ అయితే ఆల్రెడీ అడిగేశాను కదా, 2026లో భారతదేశం వాస్తవ జీడిపి వృద్ధి రేటు ఎంత పర్సెంట్ గా ఉంటుందని ఎస్ అండ్ పి అంచనా వేసింది అని చెప్పి. సో చాలా మంది కూడా ఆన్సర్లు పంపించేశారు. సో ఎవరెవరు రైట్ ఆన్సర్ పంపించారు, ఎవరెవరు రాంగ్ ఆన్సర్ పంపించేశారో చూద్దాం. ఇందాక అడిగిన క్వశ్చన్కి నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహ భాను జైనుద్దీన్ గారు మెసేజ్ పంపించారనమాట. ఎనివే రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే సచిన్ నారాయణ గారు దేవీనగర్ నుంచి పంపిస్తున్నారు, రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే మధుసూదన్ రెడ్డి గారు పాపినిపాల్యం నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే అప్పలరాజు గారు పెడన జోగానందరావు కాలనీ నుంచి ఎస్ రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే భాస్కర్ టైలర్స్ చెరుకుపల్లి నుంచి రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నీరుకట్టు రామకృష్ణ గారు స్వర్ణ కారంచెడు మండల్ నుంచి పంపిస్తున్నారు, రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే అనంతపురం నుండి టైలర్ రమేష్ మెకానిక్ వెంకట చలపతి గారు పంపిస్తున్నారు, రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే జైరామ్ పదిపుట్లబులు పాకల మండల్ నుంచి పంపిస్తున్నారు, రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే భాస్కర్ గారు పెడన్ నుంచి రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే అనంతపురం నుండి అనురాధ గారు ఎస్ రైట్ ఆన్సర్ పంపించారు, చాలా తెలివిగా పంపించారు అనమాట, ఎగ్జాక్ట్ నెంబర్ చెప్పకుండా. ఎనీవే మరి నెక్స్ట్ ఎవరు అంటే గనక బొడ్డు తులసిదాస్ నవీపేట మండల్ నిజామాబాద్ డిస్టిక్ నుంచి పంపిస్తున్నారు, రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే మధు నగేష్ కిషోర్ రఘు జాని గారు పంపిస్తున్నారు, రాంగ్ ఆన్సర్. అండ్ అలాగే నెక్స్ట్ ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే కడప వినయ్ జైష్ణవి దీపు సౌజన్య సమత ప్రసన్న అంటూ పంపించేస్తున్నారు. ఎనీవే మీరు కూడా రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ ఎవరు అంటే కొనుకొండ్ల రమణారావు కవిత జ్యోత్స్నవి మోహిత్రావు బెంగళూరు నుంచి పంపిస్తున్నారు, కొంచెం దగ్గర వరకు వచ్చారనమాట. ఎనివే రైట్ ఆన్సర్గా కన్సిడర్ చేస్తున్నాను మీరు కూడా. నెక్స్ట్ సోమనాథం జనార్దన్ రావు తాటిపట్టి గ్రామం నెల్లూరు జిల్లా నుంచి రాంగ్ ఆన్సర్ పంపించేస్తున్నారు. అండ్ అలాగే నెక్స్ట్ గనగలూరి రామకృష్ణారెడ్డి గారు కర్ణాటక నుంచి రాంగ్ ఆన్సర్ పంపించేస్తున్నారు. అలాగే అంబిక భవానీపురం నుంచి కొంచెం దగ్గరగా వచ్చారు బట్ ఎగ్జాక్ట్గా చెప్పలేదు మీరు. ఎనివే నెక్స్ట్ హాయ్ అండి గుడ్ మార్నింగ్ అంటూ పెనుకొండ నుండి రాము గారు ఎస్ రైట్ ఆన్సర్ పంపిస్తున్నారు, మీరు కూడా చాలా కొంచెం దగ్గరలోనే చెప్పారనమాట. నెక్స్ట్ ఎవరు అంటే శుభోదయం అంటూ పంపిస్తున్నారు బండారు త్రిమూర్తులు గుప్తా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దపురం మండలం ఎన్టీఆర్ నగర్ కాలనీ నుంచి రాంగ్ ఆన్సర్ పంపించేశారు. ఎనివే నెక్స్ట్ ఎవరు అంటే విజయవాడ నుంచి నందు గారు పంపిస్తున్నారు, ఎస్ రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే శ్రావ్యశ్రీ బడ్డీ అరుణ జ్యోత్స్న మున్నీస అయ్యప్ప నగర్ విజయవాడ నుంచి పంపిస్తున్నారు, రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే గుడ్ మార్నింగ్ దీపు గారు అంటూ కుసుమ అంబటి నగర్ నుంచి పంపిస్తున్నారు, ఎస్ రైట్ ఆన్సర్ పంపించేశారు అనమాట. సో ఇంతకి ఆన్సర్ ఏంటి అంటే రెండు వేల ఇరవై ఆరులో భారతదేశం వాస్తవ జీడిపి వృద్ధి రేటు ఎంతగా ఉంటుందని ఎస్ఎండ్పి అంచనా వేసింది అంటే కనుక ద రైట్ ఆన్సర్ ఈజ్ 6.6 అనమాట. సో 6.6% ఉంటుందని చెప్పి అంచనా వేసింది అనమాట. ఎనివే మరి నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే కనుక ఆంధ్రప్రదేశ్లో ప్రారంభించిన ప్రత్యేక పాప్కార్న్ మేజ్ హైబ్రిడ్ సీడ్ ఏ జిల్లాలో ప్రారంభించబడింది. మళ్ళీ క్వశ్చన్ రిపీట్ చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్లో ప్రారంభించిన ప్రత్యేక పాప్కార్న్ మేజ్ హైబ్రిడ్ సీడ్ ఏ జిల్లాలో ప్రారంభించబడింది. సో దీనికి మీకు ఆన్సర్ తెలిస్తే వెంటనే నాకు వాట్సాప్ చేయండి. వాట్సాప్ చేయాల్సిన నెంబర్ 0866248814. ఇప్పుడైతే మీ అందరికోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ వచ్చేస్తుంది, వింటూ ఉండండి వివిధ భారతి 101.3 FM విత్ యువర్ ఆర్జే దీపు.

piensa. ¿Por qué na? ¿Qué? ¿Qué? ¿Qué?

0: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం కొన్ని ప్రకటనలు.
1: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
3: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు sbischolarship.co.in.
4: SBI, ది బ్యాంక్ టు ఎవరీ ఇండియన్.
1: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
3: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు sbischolarship.co.in.
4: SBI, ది బ్యాంక్ టు ఎవరీ ఇండియన్.
1: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే

0: వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
0: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
2: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము ఎస్బీఐ ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 సిజిపిఎస్ సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు sbischolarship.co.in.
3: SBI, the bank to every Indian.
4: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
0: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
2: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 సిజిపిఎస్ సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు sbischolarship.co.in.
3: SBI, the bank to every Indian.
0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
0: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
2: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 సిజిపిఎస్ సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు sbischolarship.co.in.
3: SBI, the bank to every Indian.
0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
0: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
5: ప్రకటనలు విన్నారు ఆకాశవాణి అనంతపురం కేంద్రం. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు కొనసాగుతాయి.
6: శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ ఎవరు పంపిస్తున్నారు అంటే కనుక చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలం ఎగువ పల్లాలు గ్రామం నుండి బి కోటేశ్వర రెడ్డి నాగేశ్వర గారు పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా చాలా మెసేజ్లు అయితే ఉన్నాయన్నమాట, అవన్నీ కూడా చదువుతాను. అంతకంటే ముందు మీ అందరి కోసం ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది, వింటూ ఉండండి. వివిధ భారతి 101.3 FM క్యూర్ ఆర్జే దీపు.

మీరు వింటున్నారు వివిధ భారతి 101.3 FM విత్ యూర్ ఆర్జే దీపు అండ్ మన మొన్న మార్వెల్లో ప్రోగ్రామ్ లో ఇందక్కడ క్వశ్చన్ అయితే అడిగేశాను కదా, ఆంధ్రప్రదేశ్ లో ప్రారంభించిన ప్రత్యేక పాప్కార్న్ మేజ్ హైబ్రిడ్ సీడ్ ఏ జిల్లాలో ప్రారంభించబడింది అని చెప్పి. సో ఇంకా బోల్డ్ మెసేజ్లు అయితే బ్యాలెన్స్ ఉన్నాయన్నమాట, సో అవన్నీ కూడా చదివేస్తాను. సో నెక్స్ట్ ఎవరు పంపిస్తున్నారు అంటే వెదురు జిల్లా వెదురుకుప్ప మండలం నుంచి ఎగుపల్లాల గ్రామం నుండి బి కోటేశ్వర రెడ్డి నాగేశ్వర్ గారు పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ ఎవరు అంటే బొడ్డు తులసీదాస్ నవీపేట మండలం నిజామాబాద్ జిల్లా నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే హాయ్ దీపు గారు అంటూ రైట్ ఆన్సర్ పంపించేశారు, లలిత మురళి భాను కామకూరు తిరుపతి డిస్టిక్ నుంచి పంపిస్తున్నారు. అండ్ అలాగే హాయ్ దీపు అంటూ పంపిస్తున్నారు, ఆన్సర్ రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఎవరు అంటే శ్రావ్యశ్రీ తులసి అరుణ జ్యోత్స్న మున్నీష కావ్య కార్తీక అయ్యప్పనగర్ విజయవాడ నుంచి పంపిస్తున్నారు. సీ మీ పేర్లు పంపించేటప్పుడు కొంచెం స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా చూసి పంపించండి, ఎందుకంటే మళ్ళీ అది నేను తప్పుగా చదివితే మీరు బ్యాడ్గా ఫీల్ అవుతారు కాబట్టి. ఎనీవే నెక్స్ట్ ఎవరు పంపిస్తున్నారు, మధుసూదన్ రెడ్డి గారు పపినేపాలెం నుంచి ఎస్ రైట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే నెక్స్ట్ ఉరవకొండ నుండి ఈశ్వరయ్య గారు ముసునూరు పంపిస్తున్నారు బట్ రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అలాగే నెక్స్ట్ గుంటూరు జిల్లా నుంచి పెడన బ్రహ్మపురం జగన్ గారు పంపిస్తున్నారు, రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ బంగారు తల్లి అంటూ బండారు త్రిమూర్తులు గుప్తా గారు పెద్దాపురం మండలం నుంచి రైట్

ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ ప్రొద్దుటూరు కదర్బాద్ విలేజ్ నుంచి వడ్డే రంగా గారు రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ ఎవరు అంటే కనుక విజయవాడ అనౌన్సర్ ఆదిత్య కిషోర్, రఘు, నగేష్, చిన్నబాబు అంటూ పంపిస్తున్నారు. ఎనివే రైట్ ఆన్సర్ పంపించేశారు. సో మీ పేరు మాత్రమే మెన్షన్ చేయండి, సో మీ పేరు మాత్రం చదువుతాను. నెక్స్ట్ ఎవరు అంటే కనుక భాస్కర్ గారు పెడ నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ సిఆర్ నగర్ నుండి రాజశ్రీ రామ్చరణ్ హేమ గారు పంపిస్తున్నారు, ఎస్ రైట్ ఆన్సర్ పంపించేశారు. నెక్స్ట్ ఎవరు పంపిస్తున్నారు అంటే కనుక వినయ్ గారు పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు. ఇంతకీ ఆన్సర్ ఏంటి అంటే కనుక ఆంధ్రప్రదేశ్లో ప్రారంభించిన ప్రత్యేక పాప్కార్న్ మేజ్ హైబ్రిడ్ సీడ్ ఏ జిల్లాలో ప్రారంభించబడింది అని అడిగాను కదా. సో ఏలూరు జిల్లాలో ప్రారంభించబడింది అనమాట. సో ఏలూరు ఇస్ ద రైట్ ఆన్సర్. అండ్ ఒక మెసేజ్ అయితే వచ్చింది, ఎవరు అంటే కనుక అంబటి నగర్ నుంచి పంపిస్తున్నారు, కుసుమ గారు రైట్ ఆన్సర్ పంపించేశారు. ఎనివే మరి ఇదండి ఈరోజు హర్వెల్లు ప్రోగ్రామ్. మీకోసం ఇప్పుడైతే ఒక బ్యూటిఫుల్ పాట వచ్చేస్తుంది. వింటూ ఉండండి వివిధ భారతి 101.3 FM విత్ యువర్ ఆర్జీ దీపు.

0: సమయం 10:45 కావస్తుంది. ఇప్పుడు షుగర్ వ్యాధి గురించి అవగాహన ప్రాయజిత కార్యక్రమం వింటారు. నిర్వహణ డాక్టర్ ఆర్ఎల్వి ఫణికుమార్, జనరల్ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్, స్పాన్సర్డ్ బై బాలాజీ హాస్పిటల్స్ అండ్ డయాబెటీస్ సెంటర్, భవానీపురం, విజయవాడ.
1: షుగర్, బీపీ, థైరాయిడ్ అదుపులో లేని వారికి అత్యాధునిక వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ బాలాజీ హాస్పిటల్, భవానీపురం, విజయవాడ. జనరల్ ఫిజిషియన్స్, డయాబెటాలజిస్టుల పర్యవేక్షణలో షుగర్, బీపీ, థైరాయిడ్ సమస్యలున్న వారికి సమగ్రమైన వైద్య సేవలు అందిస్తోంది బాలాజీ హాస్పిటల్, స్వాతి సెంటర్, భవానీపురం, విజయవాడ. ఫోన్ నంబర్ 9154064744, 9154064744.
2: నమస్కారం అండి, నేను డాక్టర్ ఆర్ఎల్వి ఫణికుమార్. సో ఈరోజు మనం వచ్చేసి పెద్దవాళ్ళలో షుగర్ కంట్రోల్ మరియు షుగర్కి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మనం డిస్కస్ చేద్దాము. పెద్ద వయసు వాళ్ళలో షుగర్ కంట్రోల్ గురించి మాట్లాడినప్పుడు మనం వాళ్ళలో మనం వాళ్ళని క్లుప్తంగా 3 భాగాలుగా విభజించవచ్చు. అంటే ఏజ్ ప్రకారం కాకుండా, అంటే బాగా హెల్తీగా యాక్టివ్గా ఉండే సీనియర్స్, అంటే మంచి లైఫ్ స్టైల్ బాగుండి అన్ని ఆహారాలు పాటిస్తూ మంచి యాక్టివ్గా డైలీ వాకింగ్

రన్నింగ్ జాగింగ్ ఇవన్నీ చేయగలుగుతున్న వృద్ధుల్లో వాళ్ళకి మనం టార్గెట్ హెచ్బిఏవన్సీ అంటే, ఇప్పుడు షుగర్ పేషెంట్స్ ఎవరైనా సరే మనం హెచ్బిఏవన్సీ గురించి మాట్లాడతాం, అంటే 3 నెలల సగటు పరీక్ష. ఇది యాక్టివ్గా ఉండే సీనియర్స్లో వచ్చేసి మనం టార్గెట్ 7 నుంచి 7.5లో పెట్టుకోవచ్చు. అది కాకుండా కొంతమందికి వృద్ధుల్లో ఏమవుతుందంటే ఒక షుగర్ ఒకటే కాకుండా వేరే నరాల సమస్యలు, వేరే కిడ్నీ సమస్యలు, లేకపోతే నడవలేని పరిస్థితిలో ఉండే వృద్ధులు ఉంటారు. వాళ్ళలో మనం ఆ టైట్గా హెచ్బిఏవన్సీ 7 to 7.5 మెయింటైన్ చేయాల్సిన రూల్ పెట్టుకోకుండా 8 లోపల ఉంచితే సరిపోతుందండి. ఎందుకంటే అలా చేయడానికి ప్రయత్నించినప్పుడు ఏంటంటే వాళ్ళకి లో షుగర్ అయ్యి వేరే కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇలా కాకుండా కొంతమంది ఎండ్ ఆఫ్ ది లైఫ్, కొంతమంది వెరీ కాంప్లెక్స్ అంటే చాలా రకాల సమస్యలతో బాధపడుతూ మరీ పెద్ద వయసులో ఉంటారంటే 75-80 సంవత్సరాలు దాటి నడవలేని స్థితిలో బెడ్ రెడెన్ స్టేట్లో ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళకి మనం టైట్ షుగర్ కంట్రోల్ కంటే కొంచెం ఫ్లెక్సిబుల్గా హెచ్బిఏవన్సీ 8 తిన్న తర్వాత షుగర్ 200 లోపల మెయింటైన్ చేసుకుంటే వాళ్ళకి ఈ షుగర్ వల్ల వచ్చే కాంప్లికేషన్స్ మనం అధిగమించవచ్చు. అలా కాకుండా ఏంటంటే మరీ పెద్ద వయసులో వాళ్ళకి టార్గెట్ హెచ్బిఏవన్సీ 7కి కంట్రోల్ చేయాలనుకుని మందులు అడ్జస్ట్ చేస్తే

నడవలేని పరిస్థితిలో ఉండే వృద్ధులు ఉంటారు. వాళ్ళలో మనం ఆ టైట్గా హెచ్బిఏ1సి 7 to 7.5 మెయింటైన్ చేయాల్సిన రూల్ పెట్టుకోకుండా 8 లోపల ఉంచితే సరిపోతుందండి. ఎందుకంటే అలా చేయడానికి ప్రయత్నించినప్పుడు ఏంటంటే వాళ్ళకి లో షుగర్ అయ్యి వేరే కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇలా కాకుండా కొంతమంది ఎండ్ ఆఫ్ ది లైఫ్ కొంతమంది వెరీ కాంప్లెక్స్ అంటే చాలా రకాల సమస్యలతో బాధపడుతూ మరీ పెద్ద వయసులో ఉంటారంటే 75-80 సంవత్సరాలు దాటి నడవలేని స్థితిలో బెడ్ రెడెన్ స్టేజ్లో ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళకి మనం టైట్ షుగర్ కంట్రోల్ కంటే కొంచెం ఫ్లెక్సిబుల్గా హెచ్బిఏ1సి 8 తిన్న తర్వాత షుగర్ 200 లోపల మెయింటైన్ చేసుకుంటే వాళ్ళకి ఈ షుగర్ వల్ల వచ్చే కాంప్లికేషన్స్ మనం అధిగమించవచ్చు. అలా కాకుండా ఏంటంటే మరీ పెద్ద వయసులో వాళ్ళకి టార్గెట్ హెచ్బిఏ1సి 7కి కంట్రోల్ చేయాలనుకుంది మందులు అడ్జస్ట్ చేస్తే ఈ షుగర్ పద్దాక లో అవడాలు దానివల్ల వచ్చే వేరే కాంప్లికేషన్స్ లైక్ షుగర్ డౌన్ అయ్యి కింద పడిపోవడాలు ఇలాంటివి వచ్చి దానివల్ల ఫ్రాక్చర్స్ అవడాలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి యువకుల్లో షుగర్ కంట్రోల్కి వచ్చిన గైడ్లైన్స్కు సమానంగా పెద్దవాళ్ళని మనం తీసుకోవాల్సిన అవసరం లేదు. కొంచెం వాళ్ళకి హెచ్బిఏ1సి అనేది రిలాక్స్ చేసి 7 to 7.5 మరీ వృద్ధుల్లో తర్వాత వేరే ఇతరత్ర కాంప్లికేషన్స్ ఉన్న వాళ్ళకి 8 లోపల మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంది. తర్వాత ఇది షుగర్ కంట్రోల్ గురించి. సో షుగర్ పేషెంట్స్ వృద్ధుల్లో వృద్ధాప్యంలో ఉండే షుగర్ పేషెంట్స్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, ఫస్ట్ పాయింట్, ఆహారం ఎప్పుడు మిస్ అవ్వకూడదు. అంటే వాళ్ళు తీసుకునే భోజనం ఒక పూట మానేసి క్రాష్ డైటింగ్ అలాంటివి నార్మల్ యంగ్ వాళ్ళు చేసినట్టు వాళ్ళు చేయకూడదు. తర్వాత తీసుకునేది ఏదో కొద్ది కొద్దిగా ఎక్కువసార్లు తీసుకున్నా కూడా పెద్దవాళ్ళలో అది సరిపోతుంది. అలాగే వృద్ధాప్యంలో ముఖ్యమైనది ఏంటంటే మజిల్ లాస్ అనేది చాలా మందికి ఉంటుంది. ఏజ్ 40 దాటగానే మజిల్ లాస్ స్టార్ట్ అవుతుంది. ఇంకా 60 దాటిన వాళ్ళకి ఎక్కువ మజిల్ లాస్ ఉండడం వల్ల వాళ్ళకి బ్యాలెన్స్ ఇష్యూస్ ఇవన్నీ జరుగుతాయి. కాబట్టి నడకలో తేడాలు రావడము, ఫ్రీక్వెంట్ ఫాల్స్ అన్నీ ఉంటాయి. కాబట్టి వాళ్ళు తీసుకునే ఆహారంలో ప్రోటీన్స్కి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి. ప్రోటీన్స్ వచ్చేసి పప్పు, తృణధాన్యాలు, కోడిగుడ్డు, పన్నీరు, కొవ్వులేని మాంసం కావచ్చు. వాళ్ళు ప్రోటీన్స్ అధికంగా తీసుకుంటూ పిండి పదార్థాలని కొద్దిగా తగ్గించుకుని తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకా మూడోది వచ్చేసి వాళ్ళు తీసుకునే చాలామంది వృద్ధుల్లో డయాబెటీస్ ఉన్న వాళ్ళు ముఖ్యంగా మనం చూసే సమస్య కాన్స్టిపేషన్ అంటే మలబద్ధకం. సో వీళ్ళు తీసుకునే ఆహారంలో ఫైబర్ కంటెంట్ కూడా కొంచెం ఎక్కువగా తీసుకోవాలి. అంటే పీచు పదార్థం అనేది ఎక్కువగా తీసుకోవాలి. ఆ పీచు పదార్థం ఉండే కూరగాయలు ఎక్కువ తీసుకోవడం వల్ల వాళ్ళకి కాన్స్టిపేషన్ అంటే మలబద్ధకం సమస్య తలెత్తకుండా ఉంటుంది. ఇది కాకుండా ఖచ్చితంగా మనకి పేషెంట్స్ డీహైడ్రేషన్ అవ్వకుండా ఉండాలి. అంటే తగిన మోతాదులో నీళ్లు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది కాకుండా ముఖ్యంగా పెద్దవాళ్ళల్లో కొంచెం కామన్గా చూసే సమస్య, షుగర్ ఉన్న వాళ్ళల్లో ఎవరైనా చూసే సమస్య, హైపోగ్లైసీమియా. అంటే పద్దాక షుగర్ డౌన్ అయితే దానివల్ల కొన్ని సమస్యలు వస్తాయి. అంటే హార్ట్కి అరిథిమియాస్, వేరే వేరే కాంప్లికేషన్స్ వస్తాయి. కాబట్టి వృద్ధాప్యంలో ఖచ్చితంగా షుగర్ కనుక డౌన్ అయితే వాళ్ళకి సంబంధించిన డాక్టర్ గారిని కలిసి, అంటే ఎవరైతే మందులు ప్రిస్క్రైబ్ చేస్తున్నారో వాళ్ళని కలిసి డోస్ అడ్జస్ట్ చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఎందుకంటే తరచూ షుగర్ డౌన్ అవడం అనేది మంచి సంకేతం కాదు. కొంతమంది ఏంటంటే పేషెంట్స్ షుగర్ డౌన్ అయినప్పుడు నార్మల్ యువకుల్లో ఉన్న లక్షణాలు వృద్ధాప్యంలో ఉండకపోవచ్చు. అంటే చెమటలు పట్టడము, అయోమయం ఉండడం అనేది ఉండకపోవచ్చు. కాబట్టి షుగర్ చెకప్ రెగ్యులర్గా చేసుకుంటే, తరచూ షుగర్ డౌన్ అవుతుంటే మాత్రం డాక్టర్ గారిని కలిసి మెడిసిన్స్ అడ్జస్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇకపోతే పెద్దవాళ్ళలో ఎక్కువగా కామన్గా చూసేది ఏంటంటే కాళ్ళకు ఇన్ఫెక్షన్స్, అల్సర్స్ ఇవన్నీ. ఇప్పుడున్న స్టడీస్ ప్రకారం వాకింగ్ అనేది ఎవరైనా ఎక్కడైనా చేసే ఎక్సర్సైజ్, అంటే ఇంట్లో కూడా మన రూమ్లో చేసుకోవచ్చు. సో ఏదైనా ఆహారం తీసుకున్న వెంటనే ఒక 10 నిమిషాల నుంచి 1/2 గంట సేపు స్లో వాకింగ్, ఒక రూమ్లో అయినా సరే ఆహారం చేసిన వెంటనే నిదానంగా ఎంత వీలైతే అంత వాకింగ్ చేస్తే షుగర్ కంట్రోల్లో వచ్చే అవకాశం ఉంది. దాంతోపాటు పాదాల యొక్క సంరక్షణ జాగ్రత్త పాటించాలి. వృద్ధాప్యంలో ఏంటంటే కాళ్ళకు ఏదైనా గాయాలైతే అది త్వరగా మానక అది సెల్యులైటిస్, అల్సర్, తర్వాత గ్యాంగ్రీన్గా మారే అవకాశం ఉంది. కాబట్టి తరచూ డైలీ పడుకునే ముందు పెద్ద వయసులో షుగర్ ఉన్నటువంటి వాళ్ళు కాళ్ళు ఒకసారి చూసుకుని, సైలెంట్ అల్సర్స్ ఉంటాయి కొంతమందికి తెలియకుండా, చాలా కాలం నుంచి షుగర్ ఉండే వాళ్ళకి అల్సర్స్ ఉండే, బయట గాయం అయితే తెలియక దాని అది అల్సర్స్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి డైలీ తరచూ ఫుట్ ఎగ్జామినేషన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే ఇకపోతే ఇన్సులిన్ వాడే షుగర్ పేషెంట్స్ వృద్ధాప్యంలో మెయిన్ పెద్ద వయసులో వాళ్ళకి కొంతమందికి కంటి చూపు దెబ్బతినే అవకాశం ఉంది. కాబట్టి డోసేజ్ మిస్టేక్స్ చాలా కామన్గా పెద్ద వయసు వాళ్ళు చూస్తూ ఉంటాం. కాబట్టి ఇన్సులిన్ వాడేవాళ్ళు మామూలుగా బాటిల్ వాడేవాళ్ళు కరెక్ట్గా ఎటువంటి బాటిల్ వాడుతున్నారో చూసుకుని 40 యూనిట్ల/ml బాటిల్, 100 యూనిట్స్/ml బాటిల్ వాడుతున్నప్పుడు కరెక్ట్గా దానికి సంబంధించిన సూది మాత్రమే వాళ్ళు వాడాల్సిన అవసరం ఉంది. సిరంజ్, ఇన్సులిన్ సిరంజ్ ఒకవేళ కొంచెం అమౌంట్ పర్లేదంటే మాత్రం, కన్ఫ్యూజన్ ఉండకూడదంటే పెన్ను వాడడం ఉత్తమం. సో పెద్ద వయసు వాళ్ళలో ఏమవుతుందంటే ఈ చూపు సరిగా, కొంతమందికి చూపు సరిగా లేనప్పుడు ఏంటంటే ఇన్సులిన్ తెలియక ఎక్కువ చేసుకునే అవకాశం ఉంది. దానివల్ల షుగర్ డౌన్ అయ్యే అవకాశం ఉంది. అలాగే తక్కువ చేసుకుని షుగర్ కంట్రోల్ లేకపోవడం కూడా జరుగుతూ ఉంటుంది. ఎప్పుడు పేరెంట్స్కి

ఎవరైనా సరే పిల్లలు ఒకళ్ళు అసెస్ చేస్తూ ఉండాల్సిన అవసరం ఉంది. షుగర్ ఉన్నటువంటి తల్లిదండ్రులకి వాళ్ళ యొక్క పిల్లలు ఖచ్చితంగా వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళు వాడే మందుల్ని తరచూ ఫాలోఅప్ చేసుకుంటూ వాళ్ళు కరెక్ట్గా మందులు వేస్తున్నారా లేదా, డోస్ అప్ అండ్ డౌన్ అవ్వకుండా ఉందా లేదా, షుగర్ కూడా ఏమి అప్ అండ్ డౌన్ అవ్వకుండా ఉందా లేదా కూడా పేరెంట్స్ని జాగ్రత్తగా చూసుకునే బాధ్యత పిల్లలది. సో పిల్లలు ఒకవేళ వేరే దేశాల్లో ఉన్నప్పుడు ఏంటంటే ఎవరైనా సరే వాళ్ళ ఇంట్లో యంగ్ వాళ్ళు అంటే వాళ్ళ మనవాళ్ళు కావచ్చు, వాళ్ళ తమ్ముళ్ళు కావచ్చు, ఎవరైనా సరే ఆ వృద్ధాప్యంలో ఉండే వాళ్ళకి మనం అసిస్ట్ చేయాల్సిన అవసరం ఉంది. మెయిన్గా వృద్ధాప్యంలో కొన్నిసార్లు పేషెంట్స్కి నరాల సమస్యల వల్ల, పక్షవాతం వల్ల పేషెంట్స్కి ఇన్సులిన్ అవసరం, కానీ పేషెంట్ స్వతహాగా చేసుకోలేడు. సో చేసుకోలేనప్పుడు ఏంటంటే ఖచ్చితంగా అసిస్టెన్స్ ఉండాలి. అలా అని చెప్పి ట్యాబ్లెట్స్ ఖచ్చితంగా కరెక్ట్గా ఇవ్వాలి. అలాగే ఇన్సులిన్ అవసరమైన వాళ్ళకి ఇన్సులిన్ ఇవ్వాల్సి వచ్చినప్పుడు దాన్ని కరెక్ట్గా మనం డోస్ అనేది పేషెంట్కి వెళ్లాల్సిన అవసరం ఉంది. ఇకపోతే ఈ సొంతంగా చేసుకునే పేషెంట్స్ కూడా కొంతమందికి ఈ ఇన్సులిన్ చేసే వాళ్ళకి వచ్చేసి బాటిల్కి దీనికి కన్ఫ్యూజన్ ఉంటుంది కదా. బాటిల్లో ఇన్సులిన్ డోసు 10 యూనిట్స్ తీసుకున్నాం అనుకుని 20 తీసుకునే అవకాశం కూడా ఉంది. ఆ ఫైన్ మోటార్ స్కిల్స్ అనేవి సరిగ్గా ఉండవు. అంటే ఆ సూది పెట్టి ఆ ఇన్సులిన్ చేతితో లాగే స్కిల్ కూడా కొంతమందికి వయసు పెరిగినప్పుడు ఉండదు కాబట్టి వాళ్ళు పెన్ ఇన్సులిన్ వాడడం అనేది ఉత్తమం అండి. అలాగే కొన్ని రకాల షుగర్ మందులు హైపోగ్లైసిమియా లక్షణాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి తరచూ షుగర్ డౌన్ అవుతున్నప్పుడు మనం అలాంటి లో షుగర్ అయ్యే ట్యాబ్లెట్స్ వాడకుండా సేఫ్టీ ఏదైతే సేఫ్ ఉందో అదే చూసుకుని మనం ప్రిస్క్రైబ్ చేయాల్సిన అవసరం మనకుంది. ఇలా కాకుండా అంటే చాలా మందులు ఉన్నప్పుడు ఏంటంటే వీలైనంత వరకు పెద్దవాళ్ళల్లో మీరు చూసినప్పుడు కామన్గా పెద్దవాళ్ళలో డయాబెటీస్ ట్రీట్మెంట్ ఒకటే కాకుండా దానికి అడిషనల్గా గుండెకి సంబంధించిన మందులు ఒక 2 రకాలు, తరువాత నరాలకు సంబంధించిన మందులు 2 రకాలు, బీపీకి సంబంధించిన మందులు 2 రకాలు ఇలా ఉంటాయి. అంటే పాలీఫార్మసీ అంటారు, చాలా మల్టిపుల్ మెడిసిన్స్ ఉంటాయి కొంత మందిలో చూసినప్పుడు. ఇవన్నీ ఏంటంటే ప్రాపర్గా లేబుల్ చేసి పేషెంట్స్కి ఏ టైంలో ఏం తీసుకున్నారో కన్ఫ్యూజన్ అయ్యి ఒకసారి 2 బిళ్ళలు వేసుకోవచ్చు, ఒకసారి బిళ్ళ వేసుకోలేకపోవచ్చు. కొంతమంది రంగులు బట్టి గుర్తుపెట్టుకుంటారు నేను చూసే పేషెంట్స్లో, అది రాంగ్ అనమాట. సో మందు పేరు బట్టి గుర్తుపెట్టుకోవాలి తప్ప, షీటు డాక్టర్ గారు ప్రిస్క్రిప్షన్ బట్టి గుర్తుపెట్టుకోవాలి తప్ప రంగులు బట్టి అంటే ఎర్ర ట్యాబ్లెట్ పొద్దున సాయంత్రం, గ్రీన్ ట్యాబ్లెట్ పొద్దున అలాంటివి కాకుండా వాళ్ళకి ప్రాపర్ అసిస్టెన్స్ ఉండాలి. అలాగే మొత్తం అన్ని లేబుల్ చేసిన బాక్స్ ఒకటి ఉండి మెడిసిన్స్ కరెక్ట్గా టైం ప్రకారం దాంట్లో ఇస్తే వాళ్ళకి ఈ ట్యాబ్లెట్స్ వల్ల వచ్చే కాంప్లికేషన్స్ అనేది ఉండదు. అలాగే కొంతమంది షుగర్ పేషెంట్స్కి మగవాళ్ళల్లో ప్రాస్టేట్ ప్రాబ్లం వల్ల కావచ్చు, షుగర్ కంట్రోల్ లేకపోవడం వల్ల కావచ్చు, యూరినరీ ఇన్కాంటినెన్స్ వల్ల కావచ్చు తరచూ యూరిన్కి వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి కొన్ని రకాల షుగర్ ట్యాబ్లెట్స్ అవాయిడ్ చేయడం బెటర్. దానివల్ల యూరిన్ ఇన్ఫెక్షన్స్ వచ్చి దానివల్ల మళ్ళీ జ్వరం వచ్చి అలాంటి కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం. సో ఏజ్ బట్టి పేషెంట్ బట్టి మనం కస్టమైజ్ చేయాల్సిన అవసరం ఉంది. అంటే ప్రతి ఒక్కరికి ఒక విధంగా కాకుండా పెద్దవాళ్ళలో కొంచెం కేర్ఫుల్గా మందులు అనేది మనం సజెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది. అది కాకుండా ఎక్కువగా పెద్దవాళ్ళలో రాత్రిపూట తరచూ యూరిన్కి వెళ్ళినప్పుడు ఏంటంటే ఆ చీకట్లో బ్యాలెన్స్ తప్పి కింద పడే అవకాశం ఉంది, దానివల్ల ఫ్రాక్చర్స్ ఇలాంటివి ఉండే అవకాశం ఉంది కాబట్టి సో అవన్నీ కూడా అడ్రస్ చేస్తూ మనం మెడిసిన్స్ ప్రిస్క్రైబ్ చేయాల్సిన అవసరం ఉంది. తర్వాత పెయిన్ కిల్లర్స్కి చాలా అంటే కొంతమంది బీపీ పేషెంట్స్ బీపీ మందులు వాడుతున్న అలాగే పెయిన్ కిల్లర్స్ వాడుతూ ఉంటారు తరచూ. అంటే 6 నెలలకు ఒకసారి షుగర్ టెస్టులతో సహా కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ కూడా, ఏజ్ వల్ల కూడా కొంతమందికి కిడ్నీ పనితీరు మందగిస్తుంది, తగ్గుతుంది. సో బేసిక్ క్రియాటిన్ అనేది ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఒకవేళ క్రియాటిన్ బార్డర్ లైన్లో ఉన్నా కొంచెం ఎలివేటెడ్ ఉన్నా దాని తగ్గట్టు మనం షుగర్ మందుల్ని అడ్జస్ట్ చేసి వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఉంది. లేకపోతే దానివల్ల కూడా షుగర్ డౌన్ అయ్యే అవకాశం ఉంది. సో క్రియాటిన్ అనేది బేసిక్ టెస్టే, చాలా ఇన్ఎక్స్పెన్సివ్ టెస్ట్, మనకి ప్రతి ఒక్క గవర్నమెంట్ హాస్పిటల్లో చేస్తారు. సో ఎక్కడైనా సరే మనకి పేషెంట్ కన్వీనియన్స్ బట్టి వాళ్ళు 6 మంత్స్కి ఒకసారి క్రియాటిన్ చెక్ చేసుకుంటూ ఎవ్రీ 3 మంత్స్ HbA1c చూసుకుంటూ దాన్ని మెయింటైన్ చేసుకుంటే షుగర్ వల్ల వచ్చే కాంప్లికేషన్స్ పెద్దవాళ్ళకి తగ్గుతాయి. ఇది కాకుండా ముఖ్యంగా వచ్చేసి పెద్దవాళ్ళలో వచ్చేసి మనకి డెంటల్ హెల్త్ కూడా, అంటే ముఖ్యంగా పెద్దవాళ్ళలో డెంటల్ హెల్త్ ఇష్యూస్ కూడా ఉంటాయి. సో దానికి కూడా వాళ్ళు తీసుకునే ఆహారంలో ఎక్కువగా ఫైబర్ ఫుడ్, సాఫ్ట్ ఫుడ్డే తీసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే కాళ్ళల్లో డ్రైనెస్ ఎక్కువ ఉంటుంది యంగ్ వాళ్ళతో పోలిస్తే పెద్దవాళ్ళకి. అది ఏజ్ వల్ల వస్తుంది, తర్వాత షుగర్ వల్ల వస్తుంది. అంటే సెనైల్ జీరోసిస్ అంటారు, అంటే పెద్దవాళ్ళలో బాగా చర్మం పొడిబారిపోయి దానివల్ల ఈ చలికాలంలో ఎస్పెషల్లీ కామన్గా మీరు గమనిస్తే చాలామంది పెద్దవాళ్ళలోనూ మిడిల్ ఏజ్డ్ వాళ్ళలోనూ స్కిన్ అంతా బాగా పగిలిపోయి డయాబెటిక్ పేషెంట్స్లో దురద వల్ల వాళ్ళు దాన్ని ఇచ్చింగ్ వల్ల గోకడం వల్ల అక్కడ స్కిన్ చిన్న కట్ ఏర్పడి అక్కడ సెల్యులైటిస్ డెవలప్ అయ్యి మళ్ళీ కాలంతా వాసిపోయి కామన్గా ఈ 2 మంత్స్ డ్రై స్కిన్ వల్ల సెల్యులైటిస్ అనేది మనం చూస్తూ ఉంటాము. సో మంచిగా మాయిశ్చరైజర్ ఒకటి వాడుకుంటూ డైలీ మాయిశ్చరైజర్ అప్లై చేయడం వల్ల స్కిన్ పగుళ్ళు తగ్గుతాయి, దానివల్ల వచ్చే ఇన్ఫెక్షన్స్
పాదాల మధ్యలో మంచి మాయిశ్చరైజర్ వాడి పద్దాక తడపకుండా కాళ్ళు జాగ్రత్త పడి, ఒకవేళ స్నానం చేసిన వెంటనే కాళ్ళు మంచి పొడి టవల్తో తుడిచేసుకుని మంచి

0: మాయిశ్చరైజర్ రాస్తే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం కూడా తగ్గుతుంది. ఇకపోతే దీర్ఘకాలకంగా షుగర్ మందులు వాడేటప్పుడు కొంతమందికి విటమిన్ బీ12 డెఫిషియన్సీ ఉంటుంది, కాబట్టి ఎప్పటికప్పుడు బీ12 సప్లిమెంట్స్, అప్పుడప్పుడు బీ12 ఇంజెక్షన్స్ డాక్టర్ గారి ప్రిస్క్రిప్షన్ ప్రకారం వాడడం ఉత్తమం. ఇది కాకుండా వ్యాక్సినేషన్స్ అనమాట, మనకి వీళ్ళకి ఇంకొక ఆస్పెక్ట్ వచ్చేసి వ్యాక్సినేషన్స్, అంటే ఇయర్లీ ఇన్ఫ్లుయెన్సా వ్యాక్సిన్స్, తర్వాత న్యూమోకాకల్ వ్యాక్సిన్స్ డాక్టర్ గైడ్ లైన్స్ ప్రకారం 60 అబోవ్ మనం ప్రిస్క్రైబ్ చేయడం అవసరం ఉంది. అలాగే ముఖ్యంగా హెర్పిస్ అంటారు, హెర్పిస్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి డయాబెటిక్ పేషెంట్స్కి, నార్మల్ పర్సన్స్ కూడా వస్తుంది. సో ఈ మధ్య మనకి హెర్పిస్ వ్యాక్సిన్ కూడా షింగిల్స్ వ్యాక్సిన్ అంటారు, సో అది డాక్టర్ గారిని అడిగి వాళ్ళ సలహా మీద హెర్పిస్ వ్యాక్సిన్ కూడా తీసుకుంటే దానివల్ల కూడా బెనిఫిట్ ఉంటుంది. సో అలా స్టెప్ బై స్టెప్ చూస్తే ఏంటంటే బేసికల్గా మనం చెప్పదలుచుకుంది ఏంటంటే నార్మల్ 35 సంవత్సరాల షుగర్ పేషెంట్కి తీసుకోవాల్సిన స్ట్రిక్ట్ డయాబెటీస్ కంట్రోల్ 75 సంవత్సరాల పేషెంట్కి తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి షుగర్ డౌన్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి వయోవృద్ధుల్లో వాళ్ళ ఏజ్, వాళ్ళ ఫిజికల్ యాక్టివిటీ, వాళ్ళు ఎంత యాక్టివ్ ఉన్నారు అవన్నీ చూసుకుంటూనే మనం ఫ్లెక్సిబుల్గా షుగర్ కంట్రోల్ని 7.5 కంప్లీట్గా బెడ్ రిడెన్, ఇంకా మల్టిపుల్ ఇష్యూస్ ఉండి వేరే రకాల న్యూరో కార్డియాక్ సమస్యలు ఉన్నప్పుడు మనం 7.5 to 8 కూడా 80 ఇయర్స్ అబౌవ్ ఎండ్ స్టేజ్ లైఫ్లో అప్పుడు మనం మెయింటైన్ చేసుకోవచ్చు. తరచూ షుగర్ డౌన్ అవ్వకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఫస్ట్. సెకండ్, ఇన్సులిన్ వాడే డయాబెటిక్ పేషెంట్స్ కన్ఫ్యూజ్ కాకుండా కరెక్ట్గా డాక్టర్ ప్రిస్క్రైబ్ డోసే వాడాలి. తరచూ డౌన్ అవుతుందంటే ఖచ్చితంగా డాక్టర్ గారిని కలిసి మందులు డౌన్ అవ్వకుండా అడ్జస్ట్ చేసుకోవాలి. ఇది మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు అండి.
1: షుగర్, బీపీ, థైరాయిడ్ అదుపులో లేని వారికి అత్యాధునిక వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ బాలాజీ హాస్పిటల్, భవానీపురం, విజయవాడ. జనరల్ ఫిజీషియన్స్, డయాబెటాలజిస్టుల పర్యవేక్షణలో షుగర్, బీపీ, థైరాయిడ్ సమస్యలున్న వారికి సమగ్రమైన వైద్య సేవలు అందిస్తోంది బాలాజీ హాస్పిటల్, స్వాతి సెంటర్, భవానీపురం, విజయవాడ. ఫోన్ నంబర్ 9154064744, 9154064744.
2: మీరు వింటున్నారు వివిధ భారతి 101.3 FM విత్ యువర్ ఆర్జే దీపు. సో స్టూడియోలో టైం చూస్తే 10:59:15 కావస్తుంది. ఈ రోజుకి మీ ఆర్జే దీపు అయితే సైనింగ్ ఆఫ్ చెప్పేసే టైం అయితే వచ్చేసిందనమాట. బోల్డ్ అన్ని కబుర్లు అయితే చెప్పుకుందాం అనుకుంటున్నాను. అండ్ ఈ రోజు నేను చెప్పిన ప్రతిదీ కూడా అందరూ కూడా ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. ఒత్తిడిని తగ్గించుకోవడానికి ఇచ్చిన టిప్స్ కానివ్వండి, రోడ్డు భద్రతా విషయంలో పాటించాల్సిన నియమాలు కానివ్వండి, సో ఇవన్నీ కూడా ప్రతి ఒక్కళ్ళు ట్రై చేయండి పాటించడానికి. ఇంకొక రోజు ఇంకొక షోలు ఇంకా బోల్డ్ అన్ని ఇంట్రెస్టింగ్ విషయాలతో మళ్ళీ మీ ముందు ఉంటాను. అంటే నేను అందరికీ కూడా బాయ్ బాయ్ చెప్పేస్తున్నాను. వింటూ ఉండండి వివిధ భారతి 101.3 FM.

0: భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో కనపడుతురాని. ఆధునిక యుద్దాలలో డ్రోన్లు క్షిపణుల పాత్ర పెరుగుతున్నప్పటికీ భూతల యుద్దాల్లో ఇప్పటికీ ట్యాంకులు అత్యంత కీలక పాత్ర పోషిస్తున్నాయని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఉద్ఘాటించారు. 57 ఏళ్ల చరిత్ర కలిగిన జబల్పూర్ వెహికల్ ఫ్యాక్టరీ ఆర్డినెన్స్ యూనిట్లో 472 కోట్ల వ్యయంతో టీ సిరీస్ యుద్ద ట్యాంకుల మరమ్మతులు పునరుద్దరణ కేంద్ర నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. తెలుగు భాషాభివృద్దికి గిడుగు రామ్మూర్తి చేసిన సేవలు ఎనలేనివని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ అన్నారు. గిడుగు రామ్మూర్తి పంతులు జయంతి సందర్భంగా ఈరోజు తిరుపతిలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అగ్నివీర్ పథకం కింద సెప్టెంబర్ 2 అర్ధరాత్రి నుంచి 20వ తేదీ వరకు విశాఖలో నిర్వహించనున్న ఆర్మీ నియామక ర్యాలీకి పగడ్బందీ ఏర్పాట్లు చేయాలని విశాఖ కలెక్టర్ ఎం అభిషిక్త్ కిషోర్ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గం, మండలం, గ్రామాల్లో స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ సిద్దంగా ఉందని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. ఈ ఎన్నికల కోసం పార్టీ అధ్యక్షుడు కె పవన్ కళ్యాణ్ 30 రోజుల ప్రణాళిక సిద్దం చేశారని వెల్లడించారు. ఏలూరు జిల్లా సైబర్ సెల్ పోలీస్ స్టేషన్ నూతన భవనాన్ని జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్ నిన్న ప్రారంభించారు. సైబర్ నేరాల నియంత్రణ, దర్యాప్తును మరింత

సమర్థవంతంగా చేపట్టడంతో పాటు బాధితులకు సత్వర సేవలు అందించేందుకు ఆధునిక సదుపాయాలతో నూతన భవనం ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఒక నెల ఒక గ్రామం నాలుగు సందర్శనలు కార్యక్రమం కింద అందిన అర్జీలకు సంబంధిత అధికారులు సత్వరమే పరిష్కారం అందించాలని కాకినాడ జిల్లా జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్ అధికారులను ఆదేశించారు. నంద్యాల జిల్లాలో అభివృద్ది సంక్షేమ కార్యక్రమాల అమలులో జాప్యం లేకుండా పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ జి రాజకుమారి గనియా అధికారులను ఆదేశించారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నగర శివారు ప్రాంతాల్లో నెలకొన్న తాగునీటి ఎద్దడి సమస్యను వెంటనే పరిష్కరించాలని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ అధికారులను ఆదేశించారు. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 12 గంటలకు వింటారు.

0: లైఫ్ ఈజ్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
2: పొలం గట్టు దుమ్ములోన పోట్ల జిత్త దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోత రాజు ఊగినట్టు
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

భారతి ఎఫ్ఎం 101.3. మీరు జూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ నేను మీ ఆర్జే శృతి. మన స్టూడియోలో టైం వచ్చేసి 11:04:49 అయిపోయింది. సో మరి నేను మీ శృతిని వచ్చేసాను. ఈ రోజు మరి చాలా చాలా చాలా విషయాలున్నాయి. మరి ఫస్ట్ అయితే అందరికీ కూడా తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు. అండ్ మరి నిజానికండి, మన మొదటి పలుకు అమ్మ, మన మనసు మొదటి అర్థం చేసుకున్న మాట తెలుగు. ఎక్కడికి వెళ్ళినా మన చిరునామా మారచ్చు, కానీ మన మాటల్లో ఇతర భాషలు కూడా కలవచ్చు, కానీ మన మూలాల్ని గుర్తు చేసే మన భాషని మాత్రం మర్చిపోకూడదు. తెలుగు అంటే కేవలం ఒక భాష కాదు, తెలుగులో మాధుర్యం ఉంది, తెలుగులో ఆప్యాయత ఉంది, తెలుగులో జ్ఞానం ఉంది, అలాగే మన నేల పరిమళం ఉంది, మన సంస్కృతి ఉంది, మన గుర్తింపు ఉంది. మన తెలుగు భాష ఎన్ని భాషలు నేర్చుకున్నా ఎక్కడ ఉన్నా కూడా మన ఇంట్లో మాట్లాడే అలాగే మన స్నేహితులతో మాట్లాడే భాషతో వచ్చే అనుభూతే వేరు, ఏమంటారు కదా. సో మరి తెలుగు భాష అనేది కేవలం మాట్లాడడానికి మాత్రమే కాదు, మన భావాలను ఇంకొక మనిషికి సూటిగా వాళ్ళ మనసుకు అందేలా చేర్చడానికి కూడా. అదండి సంగతి. అందరికీ ఇంకొకసారి తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు చెప్పేస్తూ ఒక మంచి పాట మీకోసం ప్లే చేస్తున్నాను. వింటూ వింటూనే ఉండండి వివిధ భారతి FM 101.3.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
0: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
2: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము ఎస్బీఐ ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 సిజిపిఎస్ సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు ఎస్బీఐ స్కాలర్షిప్ .co.in.
3: ఎస్బీఐ, ది బ్యాంక్ టు ఎవరీ ఇండియన్.
4: మీరు జాయిన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మన స్టూడియోలో టైం 11 క్రాస్ అయిపోయి 18 మినిట్స్ అయిపోయి 29 సెకండ్స్ అయిపోయింది. సో మనమున్నాం సినిమా కబులు ప్రోగ్రాంలో. మరి ఈ ప్రోగ్రాంకి అయితే మీ అందరికీ కూడా స్వాగతం. మరి ఈ రోజు స్పెషల్ ఏంటో తెలుసా? ఈ August 29th మన టాలీవుడ్ మన్మథుడు కింగ్ నాగార్జున గారి బర్త్డే, మన నాగ్ బర్త్డే అనమాట. మరి ఫ్యాన్స్ కాదు లేకపోతే ప్రతి ఒక్కళ్ళు కూడా మన నాగ్ అని పిలుచుకునేంత ఇష్టం మనకి నాగార్జున అంటే. సో అసలండి, కొంతమంది హీరోలు వస్తారు వెళ్తారు కానీ కొంతమంది కాలంతో పాటు మారుతూ ఉంటారు. బట్ నాగ్ మాత్రం కాలంతో పాటు తనని తాను మలుచుకుంటూ ఉన్నారు, ఇంకా కొత్తగా మారుతూ ఉన్నారు అన్నమాట. సో అలాంటి వాళ్ళలో మన టాలీవుడ్ మన్మధుడు ఎప్పుడూ ఫస్టే. సో ఫస్ట్ అయితే మీకోసం ఒక మంచి పాట ఇస్తాను, ఆ తర్వాత మనం మాట్లాడుకుందాం. వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈజ్ ఆర్జే శృతి.

0: भारती एफएम 101.3।
1: ఎస్ మరి రొమాంటిక్ హీరోగా అమ్మాయిల మనసులు దోచుకున్న, శివ లాంటి సినిమాతో ట్రెండ్ సెట్ చేసిన, అన్నమయ్య లాంటి పాత్రలతో భక్తిరసం పండించిన ఆయన స్టైల్ మాత్రం ఎప్పుడూ స్పెషలే. హీఈస్ నన్ అదర్ దాన్ మన కింగ్ నాగార్జున. అంతే కదండి, సినిమా బిజినెస్ టెలివిజన్ రంగం ఇలా ఏదైనా అవ్వచ్చు, మన నాగ్ అడుగు పెట్టారు అంటే తన మార్క్ చూపించాల్సిందే. అండ్ ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్ అంటారు కదా, దానికి మన కింగ్ నాగార్జున ఒక మంచి ఎగ్జాంపుల్ అని చెప్పచ్చు. ఇలాగే తన ఛామ్తో హుషారుతో చేసి చూసే ప్రతి ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తూ ఉండాలని మనం కోరుకుందాం. నెక్స్ట్ అయితే మీ అందరి కోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ సోగ్గాడు చిన్ననాయన సినిమా నుంచి ప్లే చేస్తున్నాను. వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: మంగళరాజు మూవీ నుంచి టైటిల్ సాంగ్ అయితే వినేశారు. 11:32 క్రాస్ అయిపోయి 39 సెకండ్స్ అయిపోయింది మన టైం. సో మరి నెక్స్ట్ ఏంటంటే కింగ్ 100వ సినిమా స్పెషల్ అప్డేట్స్ అండ్ టైటిల్ గ్లిమ్స్. అయినా ఏదో ఒకటి ఈరోజు నైట్ 12 లోపు అయితే రావచ్చు అదనమాట. సో మై డియర్ నాగ్ ఫ్యాన్స్ రెడీ అయిపోండి. అండ్ మరి ఇద్దరు పెద్ద డైరెక్టర్స్ కలిసి ఒక సినిమా తీస్తే ఎలా ఉంటుంది, ఎలా ఉంటుందా, అద్దరిపోతుంది అంటారా? సో విషయం ఏంటంటే తమిళ డైరెక్టర్స్ శంకర్ గారు అండ్ ఇంకా మురుగదాస్ గారు వీళ్ళిద్దరూ కలిసి ఒక సినిమా తీయబోతున్నారు అండ్ వీళ్ళిద్దరు కాంబినేషన్లో సినిమా రాబోతుందని చెప్పేసి కోలీవుడ్లో టాక్ అయితే నడుస్తుంది. అది కనుక నిజమైందనుకోండి ప్రస్తుతం ఉన్న వాళ్ళ సిచ్యువేషన్ ఏమైనా మారుతుందేమో చూడాలి. అంటే ప్రస్తుతం కొంచెం ఫ్లాప్స్ మీద అలా ఉన్నారు కాబట్టి అదేమైనా మారుతుందేమో చూడాలి. సో మరి ఇద్దరు కూడా ఇండస్ట్రీ హిట్ కోసం వెయిట్ చేస్తున్నారు. సో ఆ హిట్ రావాలని మనం కూడా విష్ చేద్దాం. ఓకే, సో మరి నెక్స్ట్ అయితే మీ అందరి కోసం సాహో సినిమా నుంచి సాంగ్ అయితే ప్లే చేస్తాను. బట్ బిఫోర్ టు దట్ ఒక చిన్న కమర్షియల్ బ్రేక్ అయితే తీసుకుందాం. స్టే ట్యూన్డ్.
1: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడు అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
3: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము ఎస్బీఐ ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 సీజీపీఎస్ సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు ఎస్బీఐ స్కాలర్షిప్ .co.in. ఎస్బీఐ, ది బ్యాంక్ టు ఎవరీ ఇండియన్.
4: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

చెన్నై లవ్ స్టోరీ సినిమా నుంచి సాహితి చాగంటి అండ్ ధనుంజయ్ పాడిన సాంగ్ అయితే విన్నారు. 11:41 క్రాస్ అయిపోయి 58 సెకండ్స్ అయిపోయింది మన వివిధ భారతి స్టూడియోస్ లో టైం. అండ్ నేను మీ ఆర్జే శృతి. ఇలా అన్నానో లేదో అలా రిలీజ్ అయిపోయింది మన కింగ్ 100th మూవీ టైటిల్ గేమ్స్ అనమాట. అసలు అద్దరిపోయిందంటే, స్పెషల్లీ మన నాగార్జున చెప్పిన డైలాగ్స్, అసలు ఆ బీజిఎం, ఓ మై గుడ్నెస్, చాలా చాలా నచ్చాయి నాకు. డిఎస్పి మ్యూజిక్ కంపోజిషన్ అనమాట. సో ఇంతకీ డైలాగ్స్ విషయానికి వచ్చేస్తే, మనుషులు రెండు రకాలు, ఒకటి డబ్బులున్నవాళ్ళు, రెండు డబ్బులు లేని వాళ్ళు. సో డబ్బులున్నప్పుడు నా దగ్గర నన్ను, ఐ మీన్ డబ్బులు లేనప్పుడు నా దగ్గర లూజర్ అన్నారు నన్ను. మరి డబ్బులు ఉన్నప్పుడు దే కాల్ మీ ద కింగ్. వావ్, అసలు ఏమన్నా ఉన్నాయా? అండ్ బీజిఎం అయితే చాలా బాగుంది. అండ్ ఆఫ్ కోర్స్ ఇది యాక్షన్ ప్యాక్డ్ పవర్ ప్యాక్డ్ మూవీలా అనిపిస్తూనే సెంటిమెంట్ కూడా ఉన్నట్టు అనిపిస్తోంది నాకు. ఆర్ఏ కార్తీక్ డైరెక్షన్లో రాబోతున్న కింగ్ 100th మూవీ గ్లిమ్స్ అయితే రిలీజ్ అయింది. చక్కా చెక్ చూసేసేయండి. ఓకే, సో మరి నెక్స్ట్ ఈ మూవీని డిసెంబర్ 24 రిలీజ్ చేయనట్లు ఆల్రెడీ చెప్పేశారనమాట. అట్ ది మ్యాటర్. సో డిఎస్పి మ్యూజిక్ కంపోజిషన్ అండ్ అక్కినేని ఫ్యామిలీ ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తారు. అదండి సంగతి కింగ్ 100th మూవీ గురించి. నెక్స్ట్ ఇంకా మాట్లాడుకుందాం, బట్ రైట్ నౌ మరి ఇదే నాగార్జున అండ్ డిఎస్పి కాంబినేషన్లో వచ్చిన బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను కింగ్ సినిమా నుంచి. రెడీ? నేను రెడీ. ఎస్, ఫ్యాన్స్ రెడీ, మన కింగ్ రెడీ, డిఎస్పి రెడీ, అన్ని రెడీ. ఏమంటారు? సో వెయిట్ చేద్దాం. అప్పటి వరకు వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్ టు వివిధ్ భారతి FM 101.3.

0: ఆకాశవాణి అనంతపురం కేంద్రం ప్రకటనలు వింటారు.
1: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233. ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
0: ప్రకటనలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం, వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు కొనసాగుతాయి.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
3: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు sbischolarship.co.in.
4: SBI, ది బ్యాంక్ టు ఎవరీ ఇండియన్.
5: మీరు జాయిన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ నేను మీ ఆర్జే శృతి. మన స్టూడియోలో టైం 11:48 క్రాస్ అయిపోయి 49 కూడా అయిపోయింది. సో మరి ఒక పక్కన కీర్తి సురేష్ అప్డేట్ పోస్ట్లు, ఇంకో పక్కన డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల రెండో సింగిల్ ఒక ఫోక్ బీట్ అంటున్న మాటలు. ఇవన్నీ ఎప్పటిదాకా? నిన్నటి వరకు. బట్ ఇప్పుడు ఆ టైం వచ్చేసింది. పారడైజ్ సినిమా నుంచి, ది పారడైజ్ సినిమా నుంచి సెకండ్ సింగిల్ కూడా రిలీజ్ అయిపోయింది అనమాట, ఏషన్ నాగులా. సో బ్యూటిఫుల్ గా ఉంది, చాలా చాలా చాలా బాగుంది సాంగ్. సో మరి ఎవరైనా వినలేదు అంటే వినేసేయండి, అసలు ఏంటి మ్యాటర్ అనేది తెలిసిపోతుంది. అయితే ఈ సాంగ్ కి ఒరిజినల్ సింగర్ జంగిరెడ్డి గారు అనమాట. సో ఆయనతో పాటు రామ్ మిరియాలా కూడా కాంబినేషన్ లో పాడారు ఈ పాటని. అసలు సూపర్ ఎనర్జెటిక్ గా ఉందన్నమాట. తెలంగాణ ఫోక్ సాంగ్ ఏషనాగుల కట్ట మీద అనే సాంగ్. సో అది మ్యాటర్ అండ్ పారడైజ్ ఆల్బంలో ఇంకో హిట్ పాట యాడ్ అయిందని చెప్పేసేయచ్చు దీంతో మనం. ఓకే, సో మరి ఆ సాంగ్ అయితే వినండి. అండ్ రైట్ నౌ ఈ రోజు మనకి హీరో విశాల్ బర్త్డే కూడా ఉందన్నమాట స్పెషల్స్లో. మరి నెక్స్ట్ మీ అందరికోసం సల్యూట్ సినిమా నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు సల్యూట్ సినిమా నుంచి. మరి ఈ రోజు మన నాగార్జున, విశాల్ వీళ్ళ బర్త్డేస్ మాత్రమే కాదు, బ్యూటిఫుల్ హీరోయిన్స్ ప్రత్యూష అండ్ హరిప్రియ బర్త్డేస్ కూడా. అండ్ ఆల్సో ఈరోజు నందమూరి హరికృష్ణ గారి వర్ధంతి కూడా. మరి చిన్న వయసులోనే తన తండ్రి ఎన్టీఆర్ గారు సినిమాల్లో కనిపించారు, తర్వాత నటుడిగా సీతయ్య, లాహిర్ లాహిర్లో, సీతారామరాజు, శ్రావణ మాసం లాంటి సినిమాల్లో యాక్ట్ చేశారు. మరి అదే సంగతి, మరి నందమూరి అనే పేరు వినగానే గుర్తొచ్చే ఒక గొప్ప సినీ వారసత్వం వాళ్ళది. మరి ఆ వారసత్వంలో తనదైన ప్రయాణం సాగించిన వ్యక్తి నందమూరి హరికృష్ణ గారు. నటుడిగా, రాజకీయ నాయకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. సో మరి నందమూరి కుటుంబానికి పెద్ద దిక్కులా నిలిచిన ఆయన జ్ఞాపకం అభిమానుల మనసులో ఎప్పటికీ నిలిచిపోతుంది. మరి నెక్స్ట్ మీ అందరి కోసం లాహిరి లాహిరి లాహిరిలో సినిమా నుంచి అయితే సాంగ్ ప్లే చేస్తున్నాను. వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి FM 101.3.

0: The search and rescue officials are working to clear roads blocked by flood debris and landslides to reopen access and facilitate relief operations. The Ministry of External Affairs yesterday said that 320 Indian nationals remain uncontactable or are reportedly missing following the flash flood tragedy on Wednesday. External Affairs Ministry spokesperson Randhir Jaiswal said around 100 people of Indian origin holding other nationalities also remain uncontactable. Addressing the media in New Delhi, Mr. Jaiswal said 63 Indian nationals working at Trishuli 1 hydropower project were rescued from the affected area. Mr. Jaiswal said that on the Chinese side, around 400 Indian nationals are safe and in contact with their families. Mr. Jaiswal said that the government has set up a control room in the Ministry of External Affairs, which is working round the clock. Indraprastha Gas Limited has increased the price of compressed natural gas CNG by 3.89 rupees per kilogram. The new rate came into effect from this morning. Following the revision, CNG in the national capital will now cost 86.98 rupees per kilogram. In Gurugram, the revised price is 92.01 rupees per kilogram, while consumers in Ghaziabad and Noida will have to pay 95.59 rupees per kilogram. Prime Minister Narendra Modi today paid homage to the Indian hockey legend Major Dhyan Chand on the occasion of National Sports Day. In a social media post, Mr. Modi said Major Dhyan Chand's brilliance in Indian hockey continued to inspire generations. India's Velvan Senthil Kumar won the PSA Budapest Squash Open title in Hungary after defeating home favourite Balázs Farkas 3-0 in the final. He had an impressive run to the title, beating world number 18 and Asian Games gold medalist Ian Yao 3-0 in the quarterfinals before overcoming fellow Indian Veer Chotrani 3-2 in the thrilling semi-final. And that is the end of this news bulletin.
1: రోజుల పండుగను కూడా ఇద్దరు కలిసి సెలబ్రేట్ చేసుకోవడం నిజంగా నాకైతే చాలా చాలా నచ్చేసింది. అండ్ అఫ్ కోర్స్ వీళ్ళ తర్వాత చాలా మందికి ఆ ఛాన్స్ వచ్చింది, బట్ మే అండ్ మెజ్యూరి అనే వాళ్ళ ఛాన్స్ ఫస్ట్ అనమాట వాళ్ళకి జరిగింది. అండ్ అది చరిత్ర కూడా, అది సంగతి. అండ్ నెక్స్ట్ మనం మాట్లాడుకుందాం, బాలీవుడ్ విషయాలు ఉన్నాయి మీకు తెలుసాలో, బట్ రైట్ నో మీ అందరి కోసం రావ్వాయి చందమామ సినిమా నుంచి ఎస్పీ బాలు గారు అండ్ చిత్ర గారు పాడిన పాట ప్లే చేస్తున్నాను. వేటూరు గారి లిరిక్ సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్ టు వివిధ్ భారత్ FM 101.3.

0: ఆకాశవాణి అనంతపురం కేంద్రం ప్రకటనలు వింటారు.
1: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
2: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
1: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
2: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
1: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
3: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
2: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
1: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
2: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
1: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233. మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
2: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
1: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
2: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
1: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233. మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
2: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
1: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
2: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
1: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
0: ప్రకటనలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం, వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు కొనసాగుతాయి.

0: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, ఓ కిలో శుద్ధమైన ఉప్పు. శుద్ధమైనది తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
2: అలాగా? ఏ చిన్నదొర గారు, అయిందా షాపింగ్?
0: మమ్మీ నేను
2: నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
3: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
4: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
3: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫార్మ్ 6 ఉపయోగించాలి.
4: విదేశాల్లో నివసించే భారతీయులు NRA నమోదు కోసం ఫార్మ్ 6 నింపాలి.
3: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫార్మ్ 7 సబ్మిట్ చేయాలి.
4: వివరాల సవరణ, నివాస మార్పు, EPIC రీప్లేస్మెంట్ లేదా PWD దివ్యాంగుల నమోదు కోసం ఫార్మ్ 8 లో దరఖాస్తు చేయాలి.
3: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ERO, AERO, BLO కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
4: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
3: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, IAS, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
5: వింటున్నారు వివిధ భారతి FM 101.3.
6: ఎస్ ఎగ్జాక్ట్లీ. అండ్ మన టైం వచ్చేసి 12:21 PM క్రాస్ అయిపోయి 48 సెకండ్స్ అయిపోయింది. అండ్ మనమున్న మీకు తెలుసా ప్రోగ్రామ్ లో, అండ్ దిస్ ఈజ్ ఆర్జే శృతి. సో అప్పుడప్పుడు అండి మనం సరదాగా అనుకునే మాటలే నిజమైపోతే ఇదేదో హాలీవుడ్ సినిమా స్టోరీ లైన్ అనుకుంటున్నారా? అయితే మీకు ఒక విషయం చెప్పాలి. ఇప్పుడు మన ఇంట్లోనే లేదంటే మన ఫ్రెండ్స్ గ్యాంగ్లోనో ఎవరైనా కాస్త ఆలోచించకుండా మాట్లాడుతున్నా, లేకపోతే తెలివి తక్కువగా వాదిస్తున్నా, వెంటనే రియాక్ట్ అయిపోతాం కదా మనం. బ్రెయిన్ లేదా నీకు, బుద్ధి లేదా, కొంచెమైనా ఆలోచించవా, అబుర్రను వాడు, ఇలాంటివి అంటుంటాం కదా. అయితే లేదా కనీసం ఎవరైనా అంటుంటే మనం వింటున్నాం కూడా. అయితే నిజంగానే అది నిజమైతే, నిజంగానే బ్రెయిన్ అనేది లేకపోతే ఏం జరగచ్చు? ఆలోచిస్తుండండి, బ్రేక్ తర్వాత చెప్తా. బట్ రైట్ నౌ మీ అందరి కోసం సమరసింహారెడ్డి సినిమా నుంచి SP బాలుగారు అండ్ చిత్ర పాడిన పాట ప్లే చేస్తాను.

0: బ్యూటిఫుల్ సాంగ్ ఇటు వినేశారు. ఢమరుకం సినిమా నుంచి హరిహరన్ గారు అండ్ సుజాత పాడిన పాట. మరి 12:30 అయిపోయింది. తెలుగులో వార్తలు.
1: వార్తలు చదువుతున్నది మాతి ఫణికుమార్. ముఖ్య అంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 4 రోజుల పర్యటన నిమిత్తం ఉజ్బెకిస్తాన్, కిర్గిజ్ రిపబ్లిక్లకు ఈ ఉదయం బయలుదేరి వెళ్లారు. నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదల్లో మృతుల సంఖ్య 626 పెరిగింది. 2000 మంది పైగా గాలంతయ్యారు. ఈరోజు జాతీయ క్రీడా దినోత్సవం జరుపుకుంటున్నారు. దేశ విదేశీ ప్రజలతో తన ఆలోచనలు పంచుకునే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ ప్రసంగం రేపు ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. వార్తల వివరంగా. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 4 రోజుల పర్యటన నిమిత్తం ఉజ్బెకిస్తాన్, కిర్గిజ్ రిపబ్లిక్లకు ఈ ఉదయం బయలుదేరి వెళ్లారు. తన పర్యటన మధ్య ఆసియాలో భారత్ వ్యూహాత్మక భాగస్వామ్యాలను బలోపేతం చేస్తుందని, ఈ ప్రాంతంతో నాగరికతా సంబంధాలను మరింతగా పెంపొందిస్తుందని మోదీ తన పర్యటనకు వెళ్లే ముందు చేసిన ప్రకటనలో విశ్వాసం వ్యక్తం చేశారు. వాణిజ్యం, పెట్టుబడులు, డిజిటల్ కనెక్టివిటీ, రక్షణ, ఇంధన రంగాల్లో సహకారాన్ని మరింతగా పెంచుకోవడంపై, అలాగే వికసిత్ భారత్, యాంగీ ఉజ్బెకిస్తాన్ అనే ఉమ్మడి ఆసియాలను ముందుకు తీసుకెళ్లడంపై ఉజ్బెకిస్తాన్ అధ్యక్షుడు షౌకత్ మిర్జియో యువతో చర్చలు జరపడానికి తాను ఎదురుచూస్తున్నానని ప్రధానమంత్రి తెలిపారు. రెండు దేశాలను కలిపి ఉంచే సన్నిహిత సాంస్కృతిక, ప్రజల మధ్య సంబంధాలకు నివాళులుగా నిలుస్తున్న టాష్కెంట్ స్టేట్ యూనివర్సిటీ ఆఫ్ ఓరియంటల్ స్టడీస్లోని శాస్త్రి మెమోరియల్, మహాత్మాగాంధీ సెంటర్ను కూడా తాను సందర్శిస్తానని మోడీ చెప్పారు. కిర్గిజ్ రిపబ్లిక్ అధ్యక్షుడు సదీర్ జపరోవ్ ఆహ్వానం మేరకు 26వ ఎస్సీఓ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనేందుకు తాను బిష్కెక్కు వెళ్తున్నానని ప్రధానమంత్రి తెలిపారు. తన కిర్గిజ్ రిపబ్లిక్ పర్యటన సందర్భంగా తాను అధ్యక్షుడు జపరోవ్, ఇతర ఎస్సీఓ నాయకులను కూడా కలుస్తానని, అలాగే 6వ ప్రపంచ నోమాడ్ గేమ్స్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరవుతానని ప్రధానమంత్రి తెలిపారు. ఉజ్బెకిస్తాన్లోని భారత రాయబారి స్మితా పంత్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఇరు దేశాల మధ్య సంబంధాలు వేగంగా బలపడుతున్నాయని, ప్రధానమంత్రి పర్యటన సందర్భంగా అన్ని రంగాల్లో సహకారాన్ని పెంచుకోవడంపై చర్చ జరుగుతోందని అన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా ఇరు దేశాల మధ్య వ్యాపారం అనేక రేట్లు పెరిగిందని, ప్రధానమంత్రి పర్యటన సందర్భంగా ఇరు దేశాల మధ్య అనుసంధానాన్ని మరింత మెరుగుపరచడానికి, అడ్డంకులను తగ్గించడానికి ఇరు దేశాలు చర్చిస్తాయని ఆమె తెలిపారు.
2: Despite connectivity bottlenecks, India or Uzbekistan natural markets hain. Hum zyada niryat kar sakte hain. Hum equipment, machinery, textile machinery, chemical, dyes, surgical equipments, isko hum export kar sakte hain. Hum unse zyada import bhi kar sakte hain. Because ye resource rich nation hai. Stumbling block jo

0: इसको लेके दोनों लीडर्स बात करेंगे, देखेंगे कि क्या किया जा सकता है।
1: నేపాల్ టిబెట్ లో సంభవించిన వినాశకరమైన ఆకస్మిక వరదల కారణంగా మృతుల సంఖ్య ఉదయం నాటికి 626 పెరిగింది. 2000 మంది పైగా ఇప్పటికీ గల్లంతయ్యారు. నేపాల్లోని ప్రభావిత జిల్లాలంతటా గాలింపు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. గల్లంతైన వారిని గుర్తించడానికి, వరదల్లో చిక్కుపోయిన వారికి సహాయం చేయడానికి పోలీసులు, స్థానికులు, ఇతర ఏజెన్సీలతో సమన్వయం చేసుకుంటున్నారని అధికారులు తెలిపారు. ప్రమాదం నుంచి బయటపడిన వారిని అధిక ప్రమాదం ఉన్న ప్రాంతాల నుండి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. అదనంగా వరద శిథిలాలు, కొండ చర్యల కారణంగా మూసుకుపోయిన రహదారులపై అడ్డంకులను తొలగించి తిరిగి రాకపోకలు సాగించేందుకు సహాయ చర్యలను సులభతరం చేయడానికి గాలింపు సహాయక చర్యలు అధికారులు కృషి చేస్తున్నారు. ఈ విపత్తు వల్ల ప్రభావితమైన భారత జాతీయుల కోసం సహాయక పునరావాస ఆచూకీ కనుగొనే సమాచారం లేదా సహాయం కోరుకునే పౌరులు మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ కంట్రోల్ రూమ్ను టెలిఫోన్ +9111230887188, +9111230887179, +9111230121113, వాట్సాప్ నంబర్ +9199682919188 లేదా ఈమెయిల్ situationroom@meae.gov.in ద్వారా సంప్రదించవచ్చు. కాఠ్మండ్లోని భారత రాయబార కార్యాలయం +9779851316807, +9779709107055, +9779810326117, బీజింగ్లోని భారత రాయబార కార్యాలయం +86185142849005 ద్వారా, నిర్వహణలో ఉన్న ప్రత్యేక అత్యవసర సంప్రదింపు లైన్ల ద్వారా కూడా మంత్రిత్వ శాఖ నిరంతర సమన్వయం కొనసాగిస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా భారత హాకీ దిగ్గజం మేజర్ ధ్యాన్చంద్కు నివాళులర్పించారు. భారత హాకీలో మేజర్ ధ్యాన్చంద్ ప్రతిభ తరతరాలకు స్ఫూర్తినిస్తూనే ఉందని సామాజిక మాధ్యమ పోస్టులో మోదీ అన్నారు. క్రీడాభిమానులందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ వారి అంకితభావం, అభిరుచి, పట్టుదల దేశానికి గర్వకారణమని ప్రధానమంత్రి అన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @airnews_hvdను ఫాలో అవ్వండి. ఎయిర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ ఈరోజు న్యూఢిల్లీలో జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా భారత హాకీ దిగ్గజం మేజర్ ధ్యాన్చంద్కు పుష్పాంజలి ఘటించారు. మేజర్ ధ్యాన్చంద్ జయంతిని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం జాతీయ క్రీడా దినోత్సవాన్ని జరుపుకుంటారని డాక్టర్ మాండవీయ మీడియాతో మాట్లాడుతూ అన్నారు. ఫిట్ ఇండియా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లే లక్ష్యంతో దేశవ్యాప్తంగా 1 అవర్ ఆన్ ది ఫీల్డ్ ప్లేయింగ్ ఫీల్డ్ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ఆయన తెలిపారు. ప్రతి ఒక్కరూ ప్రతి వారం కనీసం 1 గంట ఆట మైదానంలో గడిపి తమను తాము ఫిట్గా ఆరోగ్యంగా ఉంచుకోవాలని డాక్టర్ మాండవీయ పిలుపునిచ్చారు.
2: మేజర్ ధ్యాన్చంద్ జీకి జన్మ జయంతి కుహం నేషనల్ స్పోర్ట్స్ డే కే రూప్ మే మనాతే హై. ఆజ్ నేషనల్ స్పోర్ట్స్ డే కే అవసర్ పర్ సారే దేశ్ మే ఫిట్ ఇండియా మూవ్మెంట్ కో ఆగే బఢానే కే లియే 1 ఘంటే ఖేల్ కే మైదాన్ మే కార్యక్రమ దియా హై. ముజే ఖుషీ హై మోదీ జీ కే నేతృత్వ మే దేశ్ బదల్ రహా, దేశ్ ఆగే బఢ్ రహా, నయా భారత్ కా నిర్మాణ హో రహా హై.
1: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమయ్యే మన్ కీ బాత్ కార్యక్రమంలో దేశ విదేశీ ప్రజలతో తన ఆలోచనలు పంచుకోనున్నారు. కాగా నెలవారీగా ప్రసారమయ్యే ఈ రేడియో కార్యక్రమంలో ఇది 137వ సంచిక. ఈ కార్యక్రమం ఆకాశవాణి, దూరదర్శన్ నెట్వర్క్ అంతటా, ఏఆర్ న్యూస్ వెబ్సైట్లో, న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్లో ప్రసారమవుతుంది. అలాగే ఏఆర్ న్యూస్, డిడి న్యూస్, పిఎంఓ సమాచార ప్రసార మంత్రిత్వ శాఖల యూట్యూబ్ ఛానల్లో కూడా ప్రత్యక్ష ప్రసారమవుతుంది. హిందీ ప్రసారం ముగిసిన వెంటనే ఈ కార్యక్రమ తెలుగు అనువాదాన్ని వినవచ్చు. భారత సైనిక అవసరాల కోసం జావెలిన్ ట్యాంక్ విధ్వంసక క్షిపణి వ్యవస్థలను కొనుగోలు చేసేందుకు భారత్ అమెరికాతో ఒక ఒప్పందం కుదుర్చుకుంది. భుజంపై మోసుకుని పోగలిగే ఈ ఆయుధానికి భారత్ అధికారికంగా కొనుగోలుగా మారింది. అదే సమయంలో మన దేశంలో దీన్ని అంతిమంగా ఉమ్మడిగా ఉత్పత్తి చేయడం కోసం ఇరు దేశాలు కృషి చేస్తున్నాయి. జావెలిన్ కొనుగోలు కోసం భారత సైన్యం ఒక ఆసక్తి తెలుపుతూ అంగీకార పత్రంపై సంతకం చేసిందని భారత్లోని అమెరికా రాయబార కార్యాలయం కాన్సులేట్లు నిన్న ఒక ప్రకటనలో తెలిపాయి. ఈ పరిణామాన్ని అమెరికా స్వాగతిస్తోందని కూడా రాయబారి కార్యాలయం పేర్కొంది. భారత్లోని అమెరికా రాయబారి సెర్గియో గోర్ మాట్లాడుతూ, ఈ ఒప్పందం భారత సైన్యానికి అమెరికా అందిస్తున్న అపారమైన మద్దతుకు నిదర్శనమని, అలాగే ఇరు దేశాల రక్షణ పరిశ్రమలు కలిసి పనిచేయడానికి కొత్త అవకాశాలను సృష్టిస్తుందని అన్నారు. పారిశ్రామిక ఉత్పత్తి సూచి ఐఐపి ప్రకారం దేశ పారిశ్రామిక ఉత్పత్తి వృద్ధి ఈ ఏడాది జూలైలో వార్షిక ప్రాతిపదికన 6.7% పెరిగింది. సవరించిన జూన్ స్థాయి నుండి వృద్ధి వేగం తగ్గినప్పటికీ పారిశ్రామిక కార్యకలాపాలు ఆరోగ్యమైన వేగంతో ఉన్నాయని జూలై గణాంకాలు సూచిస్తున్నాయి.

నిన్న విడుదల చేసిన ప్రభుత్వ గణాంకాల ప్రకారం సూచీలో అత్యధిక వెయిటేజ్ ఉన్న తయారీ రంగం 7.3% వృద్ధి చెందగా విద్యుత్ గ్యాస్ సరఫరా రంగం జులైలో 8.7% వృద్ధిని నమోదు చేసింది. ఈరోజు వాయువు బంగాళాఖాతంలో అల్పపీడన ప్రాంతం ఏర్పడే అవకాశం ఉన్నందున ఒడిశా వ్యాప్తంగా మరోసారి భారీ వర్షాలు కొనసాగనున్నాయని భారత వాతావరణ శాఖ ఐఎండీ తెలిపింది. ఆదివారం వర్షాలు మరింత తీవ్రమయ్యే అవకాశం ఉన్నందున ఐఎండీ పలు జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది. ఈ కారణంగా రాబోయే 5 రోజుల పాటు ఒడిశా అంతటా వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున సముద్రం అల్లకల్లోలంగా ఉండే పరిస్థితులు నెలకొన్నందున మత్స్యకారులను హెచ్చరించారు. ఎఫ్ఐహెచ్ హాకీ మహిళల ప్రపంచ కప్ బెల్జియం నెదర్లాండ్స్ 2026లో చారిత్రాత్మక 5వ స్థానాన్ని సాధించినందుకు గాను భారత మహిళల హాకీ జట్టుకు హాకీ ఇండియా 50 లక్షల నగదు పురస్కారాన్ని ప్రకటించింది. గురువారం నాడు ఆమ్స్ టెల్విన్లో జరిగిన 5వ 6వ స్థానం కోసం జరిగిన మ్యాచ్లో ప్రపంచ నంబర్ 5వ స్థానంలో ఉన్న జర్మనీపై 3-1 తేడాతో విజయం సాధించి సలీమా టిటేన్ సారథ్యంలోని భారత మహిళల హాకీ జట్టు ఈ ఘనతను సాధించింది. 1974లో జరిగిన తొలి ఎడిషన్లో 4వ స్థానంలో నిలిచిన తర్వాత ఈ టోర్నమెంట్లో భారత్కు ఇదే అత్యుత్తమ ఫలితము. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 4 రోజుల పర్యటన నిమిత్తం ఉజ్బెకిస్తాన్ కిర్గిజ్ రిపబ్లిక్లకు ఈ ఉదయం బయలుదేరి వెళ్లారు. నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదల్లో మృతుల సంఖ్య 626 పెరిగింది. 2000 మందికి పైగా గల్లంతయ్యారు. ఈరోజు జాతీయ క్రీడా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నారు. దేశ విదేశీ ప్రజలతో తన ఆలోచనలు పంచుకునే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ ప్రసంగం రేపు ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: మీరు జూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ మరి స్టూడియోలో టైం ఎగ్జాక్ట్ గా 12:40 క్రాస్ అయిపోయి 28 సెకండ్స్ అయిపోయింది. ఇప్పుడు మీకు ఒక చిన్న అనౌన్స్మెంట్. మన గౌరవనీయ భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసే ప్రసంగం మన్ కీ బాత్ ఈ నెల 30వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. దేశంలోని అన్ని ఆకాశవాణి కేంద్రాలు, ఎఫ్ఎం రెయిన్బో, డిటిహెచ్, వివిధ భారతి కేంద్రాలు ఒకే సమయంలో మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. అనంతరం మన్ కీ బాత్ తెలుగు అనువాదం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని అన్ని కేంద్రాలు వెనువెంటనే ప్రసారం చేస్తాయి. మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం అదే రోజు రాత్రి 8 గంటలకు పునః ప్రసారమవుతుంది. ప్రకటన విన్నారు.
2: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
3: నేను వెళ్ళి సందడి వినాలి.
2: కాసేపు ఉండొచ్చు కదా?
3: కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
2: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
3: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
2: మీ తెలివి ముందు నాదేముందండి.
3: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
1: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. ఎస్, అందరే సందడి. ఈ ప్రోగ్రామ్కి అయితే చాలా టైం ఉంది. ప్రస్తుతానికైతే మనం మీకు తెలిసా ప్రోగ్రామ్లో ఉన్నాం. సో ఈ రోజు మనం మాట్లాడుకుంటుంది ఏంటంటే, ఇందాక బ్రెయిన్ అనేది అసలు లేకపోతే ఏం జరగచ్చు. యాక్చువల్గా వైఫై సిగ్నల్ వీక్ అవ్వడం చూసాం, కేబుల్ సిగ్నల్ వీక్ అవ్వడం కూడా చూసాం, కానీ బ్రెయిన్ సిగ్నల్ వీక్ అవ్వడం ఎక్కడైనా చూసారా? యాక్చువల్గా ఏం జరిగిందంటే 2007లో అండి, ఫ్రాన్స్లో ఒక హాస్పిటల్లో ఒక మెడికల్ రిపోర్ట్ చూసి అందరూ ఆశ్చర్యపోయారట. ఏంటంటే, ఒక 44 ఏళ్ల వ్యక్తి ఏవో కొన్ని టెస్టుల కోసం అని చెప్పేసి హాస్పిటల్కి వచ్చారు. ఏదో కారణం కోసం ఆయనకి బ్రెయిన్ స్కాన్ తీశారు. అండ్ చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటో తెలుసా? అతనికి

0: యాభై శాతం బ్రెయిన్ అనేది లేదుట అసలు. అంటే స్కాన్లో మనకి సాధారణంగా అందరికీ ఉన్నట్టు ఆయనకి బ్రెయిన్ సైజ్ అనేది లేదు, ఆల్మోస్ట్ 90% తగ్గిపోయి చాలా చిన్నగా ఉందిట. సో అదనమాట, అసలు మరి ఆ 90% బ్రెయిన్ లేకపోతే అసలు ఎలా ఉంటున్నారు ఆయన అనేది కదా మీ డౌట్. యాక్చువల్గా ఏంటంటే సోషల్ మీడియాలో ఇది చూపిస్తున్నారు, ఆయనకి 90% బ్రెయిన్ అనేది లేదు అని చెప్పేసి. కానీ విషయం ఏంటంటే 90% బ్రెయిన్ అనేది లేనట్టు కాదు, అది ఒక రేర్ న్యూరలాజికల్ కండిషన్ వల్ల కొన్ని రకాల ద్రవాలు అనేవి ఏవో కూడా ఆయన బ్రెయిన్లోకి నిండిపోయి ఆయన బ్రెయిన్ కంప్రెస్ అయిపోయింది, అంటే కుంచుకుపోయింది అనమాట. అది అస్సలు సంగతి. కానీ ఆయన కంప్లీట్ హెల్తీగా ఉన్నారు, పెళ్ళయింది, పిల్లలు ఉన్నారు, అంతా హ్యాపీ లైఫ్ గడుపుతున్నారు అనమాట. జనరల్గా అండి ఇలాంటివి జరగవు, కానీ ఇది ఒక మెడికల్ మిరాకిల్ అంటుంటారు చూసారా, అలాంటిది అలాంటిది జరిగింది. సో అదే మరి, అది బుజ్జి బ్రెయిన్ కథ అనమాట. అంతేగాని మన ఇంట్లో తిట్టినట్టుగా బ్రెయిన్ లేదా బుద్ధి లేదా అన్నట్టుగా బ్రెయిన్ లేకపోవడం అనేది అయితే జరగదు, అది వాడడం వాడకపోవడం అనేది వాళ్ళ చేతుల్లో ఉంటుంది అనమాట. అది ఓకే. సో రైట్ నౌ ఒక చిన్న బ్రేక్ అయితే తీసుకుందాం, ఆ తర్వాత మీకోసం బ్యూటిఫుల్ సాంగ్ కలుసుకోవాలని సినిమా నుంచి ప్లే చేస్తాను. వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.
1: అబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
2: ఏమైందమ్మా అలా ఉంటే?
1: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
2: ఆ కావాలి.
1: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
2: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
2: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.35.
3: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
4: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
3: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
5: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
6: SBI, the bank to every Indian.

డిఎస్పి అండ్ కల్పన పాడిన పాట కులశేఖర్ గారి లిరిక్స్. బ్యూటిఫుల్ సాంగ్. కలుసుకోవాలని సినిమా నుంచి విన్న తర్వాత 12:51 క్రాస్ అయిపోయి 12 సెకండ్స్ అయిపోయింది మన వివిధ భారతి స్టూడియోస్ టైం. అండ్ మనమున్నాం మీకు తెలుసా ప్రోగ్రామ్ లో. సో తిన్నామా పడుకున్నామా తెల్లారిందా సినిమాల్లో ఈ డైలాగ్ వినే ఉంటారు కదా. కానీ మీకు విషయం తెలుసా, అచ్చం ఇదే లైఫ్ స్టైల్, తిన్నామా పడుకున్నామా తెల్లారిందా అన్నట్టు బ్రతికే జీవి ఒకటి ఉంది. అండ్ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటో తెలుసా, ఈ యానిమల్, ఇది జీవైతే ఏదైతే ఉందో అది ఒక దేశానికే ఐకానిక్ జంతువుగా పనిచేస్తుందన్నమాట. అది ఎలా పాసిబుల్ అసలు అంటారా, వెయిట్ చేయండి చెప్తా ఈ సాంగ్ తర్వాత. రైట్ నో మీ అందరి కోసం పందెం కోడి సినిమా నుంచి సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను, వింటూ ఇటు చేస్తూ స్టే ట్యూన్డ్.

Yes, Pandam Kodasin Manichi, Raghu Kunche and Naga Sahiti and Naga Swarna Panna song ithu vinesaru. So mari matter entante ippudu maniki kangaru jantun chudagane థకీమ్ అని ఆస్ట్రేలియా దేశం గుర్తొచ్చేస్తుంది కదా. కానీ ఇదే ఆస్ట్రేలియాకి ఇంకొక ఫేమస్ ఐకానిక్ యానిమల్ ఏంటో తెలుసా? కోయిలా అనమాట. సో అంత ఫేమస్ ఎందుకంటే అది అక్కడ లైఫ్ స్టైల్, అది కనపడే తీరు, దీని వలన ఆ ఈ జంతువు కూడా, కంగారుతో పాటు ఈ జంతువు కూడా చాలా ఫేమస్ ఆ ఆస్ట్రేలియాలో. అండ్ అక్కడ మాత్రమే కాదండి, ప్రపంచంలోనే ఇది ఫేమస్ అనమాట. ఏం చేస్తుంది తెలుసా ఈ కోయిలా అనేది? దాని రోజు మొత్తంలో 18 నుంచి 22 గంటలు విశ్రాంతిలోనే ఉంటుంది. మధ్య మధ్యలో తిండి కోసం చిన్న చిన్న విరామాలు ఇస్తూ ఉంటుంది అనమాట. మళ్ళీ వడుకుంటుంది, మళ్ళీ లేస్తుంది. సో ఇది ఇలా ఇలా ఇలా దాని రోజును గడుపుతూ ఉంటుంది. అండ్ మరి అంతలాగా ఏం తినేస్తుంది అనుకునేరు, జస్ట్ యూకలిప్టస్ ఆకుల్ని తింటుంది ఇది. అండ్ అవి తింటాం మాత్రమే దాని ఫుడ్, అండ్ అది తింటాం మాత్రమే దాని పని అనమాట. సో ఇంకా ఏం చేస్తుంది అసలు, ఏంటి దీని సంగతి అంటారా? అది కోయిలా అనేది చెప్పాను కదా 18 నుంచి 22 గంటల వరకు నిద్రపోతుంది. అండ్ మరి ఈ కోయిలాకి ఏదైతే మెయిన్ ఫుడ్డో యూకలిప్టస్ ఆకులు అనేవి, మరి వేరే యానిమల్స్ కూడా తింటాయా అంటే అస్సలు తినవు. ఎందుకంటే అవి డైజెస్ట్ అవ్వడం చాలా కష్టం అనమాట. అండ్ అప్పుడప్పుడు అది కొంచెం పాయిజనస్ అయ్యే ఇది కూడా ఉంటుంది, యూకలిప్టస్ ఆకులు అనేవి. సో అందుకని. అండ్ దీనిలో ఉన్న ఒక రేరెస్ట్ క్వాలిటీ ఏంటంటే ఈ కోయిలా దగ్గర ఫింగర్ ప్రింట్స్ ఉంటాయి, అండ్ అవి కూడా మనుషుల ఫింగర్ ప్రింట్స్ లాగా కనిపిస్తాయి అనమాట. అండ్ ఇవి ఎక్కువ టైం చెట్లపైనే ఉంటాయి. అండ్ ఈ కోయిలాకి ఇంకొక

0: ఎయిర్ క్వాలిటీ ఏంటంటే ఇది ఎక్కువగా నీళ్లు తాగదు. ఎందుకంటే ఆకుల నుంచే దానికి కావాల్సిన నీళ్లు వచ్చేస్తుంటాయి, అండ్ అవసరమైనప్పుడు మాత్రమే ఇది నీళ్లు తాగుతుందట. అది మ్యాటర్. సో నాకేమనిపించిందంటే దీని గురించి తెలిసినప్పుడు అసలు ఏమీ చేయకుండా కూడా ఒక దేశానికే ఫేమస్ అయిపోయింది. అంత రేరెస్ట్ రేర్ యానిమల్ అనమాట మన ఈ జంతు ప్రపంచంలోనే. సో ఆస్ట్రేలియా దేశం మొత్తానికి కంగారు ఎంత ఫేమసో, ఈ కోయిలా కూడా అంత ఫేమస్. అదండి సంగతి. సో మరి మరి నెక్స్ట్ అయితే మన స్టూడియోలో టైం ఎగ్జాక్ట్గా 12:58 అయిపోయింది, కాబట్టి ఒక చిన్న బ్రేక్ అయితే తీసేసుకుందాం. ఆ తర్వాత ఎగ్జాక్ట్గా 1:02కి మళ్ళీ ధీరాలో కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ లిజనింగ్ వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3, అండ్ నేను మీ ఆర్జే శృతి.
1: నాలో నీకు నచ్చిందేంటి?
2: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ్ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

0: भारती FM 101.3।
1: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
2: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
1: కాసేపు ఉండొచ్చు కదా?
2: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
1: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
2: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
1: మీ తెలివి ముందు నాదేముందండి.
2: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
3: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ భారతి FM 101.3.
4: స్టూడియోలో టైం ఎగ్జాక్ట్ గా 1:00, FM న్యూస్ హెడ్లైన్స్.

0: विविध भारती एफएम न्यूज हेडलाइंस
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో కనపడుతాను. జాతీయ క్రీడల దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ క్రీడాభిమానులకు శుభాకాంక్షలు చెప్పారు. యువతరానికి స్ఫూర్తిగా నిలవడంలో క్రీడల ప్రాధాన్యతను పేర్కొన్నారు. నిబద్ధత కలిగిన ప్రతి క్రీడాకారుడిని ప్రశంసించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు లోయలో పర్యటిస్తున్నారు. ప్రజలకు మెరుగైన నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు ఉద్దేశించిన సంజీవని ప్రాజెక్టును మండలంలోని గన్నెల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆయన ఈరోజు ప్రారంభించారు. అమరావతి ఛాంపియన్షిప్ ముగింపు వేడుకలు ఈరోజు తిరుపతి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో నిర్వహించారు. ప్రముఖ హాకీ క్రీడాకారుడు ధ్యాన్ చంద్ జయంతిని పురస్కరించుకుని ఈ వేడుకలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ ప్రభుత్వం క్రీడాకారులకు ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు. ఈ నెల 30వ తేదీన నిర్వహించే నీట్ పీజీ పరీక్షకు పగడ్బందీ ఏర్పాట్లు చేయాలని ప్రకాశం జిల్లా కలెక్టర్ పి రాజాబాబు ఆదేశించారు. నీట్ పరీక్షల నిర్వహణపై ఒంగోలులోని కలెక్టరేట్ కార్యాలయంలో ఈరోజు సమన్వయ సమావేశం నిర్వహించారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం కలెక్టరేట్లో ఈరోజు తెలుగు భాష దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కలెక్టరేట్ పరిపాలనా అధికారి రాధిక ముఖ్య అతిథిగా పాల్గొని తెలుగు తల్లి విగ్రహానికి పూలమాల వేసి అంజలి ఘటించారు. ప్రజా వినతుల కార్యక్రమంలో భాగంగా విశాఖ ఉత్తర నియోజకవర్గ పరిధిలో 1 మంత్ 1 విలేజ్ 4 విజిట్స్ అనే కార్యక్రమం ప్రారంభించారు. స్థానిక శాసనసభ్యులు విష్ణుకుమార్ రాజుతో కలిసి జిల్లా కలెక్టర్ ఎం అభిషక్త్ కిషోర్ ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. రైతులకు నాణ్యమైన జీవ ఎరువుల్ని అందుబాటులోకి తీసుకురావడంతో పాటు నేల ఆరోగ్యాన్ని పరిరక్షించే లక్ష్యంతో విశాఖ జిల్లా ఎండాడలో సుమారు 3.2 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించనున్న బయో ఫెర్టిలైజర్ ప్రొడక్షన్ ల్యాబ్కు శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు శంకుస్థాపన చేశారు. కాన్పూర్ సెంట్రల్ మధురై మార్గంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని రైల్వే శాఖ సెప్టెంబర్ 2 నుంచి 2 ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకువస్తోంది. నవంబర్ 28 వరకు ఈ రైళ్లు కాన్పూర్ సెంట్రల్ మధురై మధ్య నడుస్తాయి. రాష్ట్రంలో డంపింగ్ యార్డుల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామని పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. డంపింగ్ యార్డు రహిత మున్సిపాలిటీల రూపకల్పనే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 3 గంటలకు వింటారు.

0: భారతీ ఎఫ్ఎం 101.3.
1: మీరు జూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్జే శృతి. మన స్టూడియోలో టైం 1:03 క్రాస్ అయిపోయి 40 సెకండ్స్ అయిపోయింది అండ్ మనం ఎంటర్ అయిపోయాం ధీరా ప్రోగ్రామ్ లోకి. సో మరి ఈ రోజు తెలుగు భాషా దినోత్సవం కదండి. సో మరి తెలుగు భాషా శాస్త్రవేత్త, వ్యావహారిక భాషోద్యమ పితామహులు గిడుగు వెంకటరామూర్తి గారి జయంతిని పురస్కరించుకుని మనం ఈ రోజును జరుపుకుంటాం కదా. ఇది అందరికీ తెలిసిందే. అయితే మరి భాష అంటే కేవలం అక్షరాలు అనుకుంటాం కదా మనం, కానీ నిజానికి భాష అంటే ఎన్నో అనుభవాల్ని మోసుకొచ్చే భావోద్వేగాలు అని అంటారు. మరి అలాంటి అక్షరాలకి పదాలు ఇచ్చేవారు రచయితలు అన్నమాట. మరి అలాంటి పదాలకి ఒక స్త్రీ మనసుని కూడా జోడించేవారు ఎవరు? ఇంకెవరు? మన మహిళా రచయితలు. సో ఈ రోజు ఏం చేద్దామంటే మన ధీరా షోలో పాతకాలం నుంచి ఆధునిక కాలం వరకు తెలుగు సాహిత్యం పైన తన కలంతో ఎన్నో రచనలు చేసిన కొందరు మహిళా రచయితల ప్రయాణం గురించి మనం తెలుసుకుందాం. ఓకేనా? సో మరి నెక్స్ట్ మీ అందరి కోసం ఒక మంచి పాట అయితే ప్లే చేస్తున్నాను గీతాంజలి సినిమా నుంచి. వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

కాలం మారింది, కలం మారింది, ఆలోచన మారింది, ధైర్యం వచ్చింది. కానీ వీటన్నిటికీ మార్గదర్శకంగా ఉన్నది ఎంతో మంది. సో కానీ వాళ్లల్లో మనం ఈరోజు ముఖ్యంగా మాట్లాడుకుంటుంది ఎవరి గురించో తెలుసా? రచయిత్రులు, కవయిత్రుల గురించి అన్నమాట. నిజానికండి మన తెలుగు సాహిత్యంలో మహిళా కవయిత్రుల గురించి మాట్లాడితే ముందుగా గుర్తొచ్చే పేరు మొల్ల. అప్పట్లో సంస్కృత పాండిత్యం అనేది అందరికీ అందుబాటులో లేదనమాట. కాబట్టి ఆవిడ ఏం చేశారు, రామాయణాన్ని సాధారణ ప్రజలకు అర్థమయ్యేలా సరళమైన తెలుగులో అందించారు. మరి ఆవిడ రచన మొల్ల రామాయణంకి తెలుగు సాహిత్యంలో చాలా ప్రత్యేకమైన స్థానం ఉంది. మరి మొల్ల మనకి చెప్పిన గొప్ప విషయం ఏంటో తెలుసా? గొప్ప రచన చేయాలంటే గొప్ప ఆరాటం అవసరం లేదు, మన భావం నిజమైంది, మన భాష సరళమైంది అయితే చాలు, అది ప్రజల హృదయాన్ని తప్పకుండా చేరుతుంది. ఇది నిజమే కదా? సో మరి అంతేకాదు, మనం ఎక్కడి నుంచి వచ్చాం, మనం ఎవరో ఇలాంటి నేపథ్యం అవసరం లేదు, మన ప్రతిభే మనల్ని చరిత్రలో నిలబెడుతుంది అని నిరూపించారు కూడా మొల్ల. సో మరి నెక్స్ట్ మీ అందరి కోసం అన్నమయ్య సినిమా నుంచి ఒక పాట అయితే ప్లే చేస్తున్నాను. వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి FM 101.3.

వేటూరి గారి సాహిత్యంలో ఒక మంచి పాట అయితే వినేశారు కదా, మరి ఆ రోజుల్లో అండి మహిళలు చదువుకోవడమే అనేది ఒక పెద్ద సవాల్, మరి అలాంటి సమయంలో అలాంటి రోజుల్లో మహిళల విద్య అభివృద్ధి గురించి ఆలోచించి రాసి సమాజంలో మార్పు తీసుకురావడానికి ప్రయత్నించడం అంటే నిజంగా అసలు ఎంత ధైర్యం ఉండాలి, ఎంత పట్టుదల ఉండాలి వాళ్ళకి. సో అబలా సచ్చరిత్ర అన్న రత్నమాల అనే రచన చేసిన ఆ ధీర రచయిత్రి ఎవరు? చిన్న విరామం తర్వాత మనం మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: నీ స్నేహం సినిమా నుంచి ఆర్పి పట్నాయక్ గారి మ్యూజిక్ కంపోజిషన్ లో ఉషా పాడిన పాట విన్నారు. మరి సిరివెన్నెల గారి సాహిత్యం అనమాట ఇది. సో మరి ఈ రోజు తెలుగు భాష దినోత్సవం సందర్భంగా తెలుగు కవయిత్రులు రచయితల గురించి మనం మాట్లాడుకున్నాం. మరి స్టూడియోలో టైం ఎగ్జాక్ట్ గా 1:20 రీచ్ అయిపోయింది. ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కల్పన మధిర. ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమం 137వ సంచిక రేపు ఉదయం 11 గంటలకు ఆకాశవాణి ద్వారా ప్రసారమవుతుంది. అల్లూరి సీతారామరాజు జిల్లాలో సంజీవని ప్రాజెక్టును ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. విద్యార్థి దశ నుంచే తెలుగు భాషపై ఆసక్తి పెంచాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. క్రీడారంగ అభివృద్దికి ప్రభుత్వం కృషి చేస్తోందని క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. వార్తల వివరాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 137వ సంచిక రేపు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ తెలుగు అనువాదం ప్రధాని ప్రసంగమైన వెంటనే ఒకసారి, రాత్రి 8 గంటలకు మరోసారి ఉభయ తెలుగు రాష్ట్రాలలోని అన్ని ఆకాశవాణి దూరదర్శన్ కేంద్రాల ద్వారా ప్రసారమవుతుంది. అల్లూరు సీతారామరాజు జిల్లా అరకులోయ మండలం గన్నెల గ్రామంలో రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా గన్నెల కూడలి వద్ద ఆరోగ్య రథాలు, టాటా నర్వ్ సంజీవని ప్రాజెక్టును అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రసంగిస్తూ,
2: అల్లూరి సీతారామరాజు జిల్లాలో సంజీవని కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటున్నాం. ఆయుర్వేద వైద్యం గిరిజనులకు అందించిన వ్యక్తి అల్లూరి సీతారామరాజు అని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. 21 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. 212 మంది ఏఎన్ఎంలు ఉన్నారు. పాడేరులో మెడికల్ కాలేజ్ ఉంది. ఇవన్నీ కూడా అనుసంధానం చేసి ప్రతి ఒక్క గిరిజన వ్యక్తికి మెరుగైన ఆరోగ్యం ఇవ్వాలని, ఎక్కడా లేనటువంటి ఆరోగ్య వ్యవస్థ ఇక్కడ రావాలని శ్రీకారం చుట్టాం.
1: విజయవాడ నుంచి నెల్లూరుకు డ్యామ్ సేఫ్టీ నిపుణుల కమిటీ ఈరోజు చేరుకుంది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సోమశిలా జలాశయాన్ని చైర్మన్ గోపాల్ రెడ్డి, నిపుణులు వెంకటేశ్వర్లు, శ్రీకాంతులతో కూడిన ఈ కమిటీ ఈరోజు, రేపు జలాశయాన్ని పరిశీలించనుంది. 2 రోజుల పాటు డ్యామ్ భద్రత, నాణ్యత, స్థితిగతులను క్షుణ్ణంగా పరిశీలించిన తరువాత ఈ కమిటీ కేంద్ర రాష్ట ప్రభుత్వాలకు నివేదిక అందజేయనుంది. ఆ తర్వాత ఈ నెల 31వ తేదీ, సెప్టెంబర్ 1వ తేదీ కండలేరు జలాశయాన్ని కూడా ఈ నిపుణుల కమిటీ పరిశీలించనుంది. తెలుగు భాష, లిపి భావితరాల్లోనూ సజీవంగా నిలవ

0: ఉండాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా పిల్లలకు తెలుగు సహా భారతీయ భాషలను చదవడం రాయడం నేర్పించే కూల్ఫాబెట్స్ యాప్ను ఆయన ఎక్స్ వేదికగా అభినందించారు. డిజిటల్ యుగంలోనూ చిన్నారులకు తెలుగు అక్షరాలు చదవడం రాయడం అలవాటు చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. చిన్ననాటి నుంచే అక్షరంపై ఆసక్తి, భాషపై అభిమానం పెంచాలన్నారు. కృత్రిమ మేధ సాంకేతికతతో పిల్లల చేతిరాతను పరిశీలించి అవసరమైన మార్గదర్శకత్వం అందించేలా యాప్ను రూపొందించడం అభినందనీయమన్నారు. సాంకేతికత భాషను దూరం చేయకుండా మరింత చేరువ చేయాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. అలాగే విద్యార్థి దశ నుంచే తెలుగు భాషపై ఆసక్తి పెంచాలని ఉప ముఖ్యమంత్రి కె. పవన్ కళ్యాణ్ అన్నారు. తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ ఆయన శుభాకాంక్షలు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు మహిళల ఆర్థికాభివృద్దికి దోహదపడుతున్నాయి. మహిళలు ప్రస్తుతం అన్ని రంగాల్లో రాణించడానికి కేంద్ర ప్రభుత్వ పథకాలు ముఖ్య పాత్ర పోషిస్తున్నాయి. వాటిల్లో ఒకటి ప్రధానమంత్రి అనుసూచిత్ జాతి అభ్యుదయ యోజన పథకం. తిరుపతి జిల్లాలో ఈ పథకం ద్వారా వందలాది మంది మహిళల జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయి. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి మండలం అబ్బాపల్లికి చెందిన జీవన ఈ పథకం ద్వారా రాయితీ కింద రుణాలను పొంది ఆటోను కొనుగోలు చేశారు. ప్రతి నెల 10 నుంచి 15 వేల రూపాయల వరకు సంపాదిస్తున్నట్లు లబ్దిదారు జీవన తెలియజేస్తూ,
1: నా పేరు జీవన, మాది అబ్బా బట్లపల్లి ఎస్టీ కాలనీ కాళహస్తి మండలం. నాకు ఉన్నతి లోను పిఎం అజయ్ పథకం కింద 3,35,000 రూపాయలు రావడం జరిగింది. దానితో ఆటో తీసుకుంటున్నాము. కాంట్రిబ్యూషన్ గా 34,000 రూపాయలు కట్టాము. దాంట్లో 50,000 రూపాయలు సబ్సిడీ వస్తుంది, మిగతా మేము తిరిగి చెల్లించాలి. ఆ ఆటోతో నా కుటుంబాన్ని నేను పోషించుకోగలుగుతాను. మాకు ఈ అవకాశాన్ని కల్పించినందుకు కేంద్ర ప్రభుత్వానికి, నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. అగ్నివీర్ పథకం కింద వచ్చే నెల 2వ తేదీ అర్ధరాత్రి నుంచి 20వ తేదీ వరకు విశాఖపట్నంలో నిర్వహించనున్న ఆర్మీ నియామక ర్యాలీకి అన్ని ఏర్పాట్లు చేయాలని ఆ జిల్లా కలెక్టర్ ఎం. అభిషిక్త్ కిషోర్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లపై ఈరోజు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో ర్యాలీ నిర్వహించడంతో పాటు ఆర్కే బీచ్ రోడ్లోని ఎన్టీఆర్ సర్కిల్ నుంచి 1.6 కిలోమీటర్ల రన్నింగ్ ట్రాక్ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి సుమారు 10,350 మంది అభ్యర్థులు హాజరు కానున్నట్లు చెప్పారు. ర్యాలీ సజావుగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం, ఆర్మీ రిక్రూటింగ్ ఆఫీస్, వివిధ శాఖల మధ్య సమన్వయం కోసం 2 నోడల్ అధికారులను నియమించినట్లు వివరించారు. క్రీడలు శారీరక దృఢత్వానికే కాదు, క్రమశిక్షణ, పట్టుదల, జట్టు స్ఫూర్తి, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే సాధనాలు. దేశంలో క్రీడల ప్రాధాన్యాన్ని చాటి చెప్పేందుకు ప్రతి సంవత్సరం ఆగస్టు 29వ తేదీన జాతీయ క్రీడా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. హాకీ దిగ్గజం, భారత క్రీడా చరిత్రలో చిరస్మరణీయుడైన మేజర్ ధ్యాన్చంద్ జయంతిని పురస్కరించుకుని ఈ రోజును జాతీయ క్రీడా దినోత్సవంగా జరుపుకుంటున్నారు. హాకీలో అసాధారణ ప్రతిభ కనబర్చిన ధ్యాన్చంద్ భారత్కు వరుసగా 3 ఒలింపిక్ స్వర్ణ పతకాలు సాధించడంలో కీలక పాత్ర పోషించారు. ఆయన క్రీడా స్ఫూర్తి, అంకితభావం నేటితరం క్రీడాకారులకు స్ఫూర్తిగా నిలుస్తోంది. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా క్రీడా పోటీలు, ఫిట్నెస్ కార్యక్రమాలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. యువతను క్రీడల వైపు ప్రోత్సహించడంతో పాటు ఆరోగ్యకరమైన జీవన శైలిని అలవర్చుకోవడమే ఈ వేడుకల ప్రధాన ఉద్దేశం. క్రీడారంగ అభివృద్దికి ప్రభుత్వం కృషి చేస్తుందని క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రామప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. తిరుపతిలో జాతీయ క్రీడా దినోత్సవాన్ని ఈరోజు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమరావతి ఛాంపియన్షిప్ పేరుతో నిర్వహించిన క్రీడల్లో విజేతలకు నగదు బహుమతులను అందజేశారు. క్రీడాకారుల్లో మరింత స్ఫూర్తి నింపడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు మంత్రి మండిపల్లి రామప్రసాద్ రెడ్డి తెలియజేస్తూ,
2: ఎందరో క్రీడాకారులకు పథకాలు వస్తున్నాయంటే చంద్రబాబు నాయుడు గారు స్థాపించిన క్రీడా ఎక్సలెన్సీ సెంటర్లు అయికోండి, అలాగే క్రీడా వికాస కేంద్రాలు, స్కూల్స్ ఏవైతే క్రీడాకారులకు సంబంధించిన అన్ని శాఖాపరమైన నడుస్తున్నాయి కాబట్టే ఈ రోజు అక్కడి నుంచి ఎందరో మెరికలైన స్టూడెంట్స్ రావడం, ఒలింపిక్స్ లో అలాగే ఇంటర్నేషనల్ క్రీడల్లో కూడా పథకాలు సాధించడం జరుగుతూ ఉంది. దానిలో భాగంగానే అమరావతికి లో స్పోర్ట్స్ సిటీను ఏర్పాటు చేసేదానికి కూడా ముఖ్యమంత్రి గారు ముందుకొస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడా లేని విధంగా 500 ఎకరాల్లో విజయవాడ అమరావతిలో స్పోర్ట్స్ సిటీ నిర్మాణం జరుగుతుంది.
0: వాతావరణం.

0: పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిశా తీరాలపై ఈరోజు అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ యానంలలో దిగువ ట్రోపో ఆవరణంలో పశ్చిమ వాయువ్య దిశగా గాలులు వీస్తున్నాయని వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు వెల్లడించారు. ఫలితంగా ఉత్తర కోస్తా యానంలలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి రెండు చోట్ల కురిసే అవకాశముందని ఆయన పేర్కొంటూ,
1: ఈ రోజు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కొన్ని జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కొన్ని మెరుపులు మరియు బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. రేపు బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ రాయలసీమలో ఈ రోజు మరియు రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: వ్యవసాయ రంగానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని భీమిలి శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు తెలిపారు. విశాఖపట్నం జిల్లా ఎండాడలో 3 కోట్ల 20 లక్షల రూపాయలతో నిర్మించనున్న జీవ ఎరువుల ఉత్పత్తి ప్రయోగశాలకు ఆయన ఈరోజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు మాట్లాడుతూ, ప్రధానమంత్రి రాష్ట్రీయ కృషి వికాస్ యోజన కింద ఈ ప్రయోగశాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమం 137వ సంచిక రేపు ఉదయం 11 గంటలకు ఆకాశవాణి ద్వారా ప్రసారమవుతుంది. అల్లూరి సీతారామరాజు జిల్లాలో సంజీవని ప్రాజెక్టును ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. విద్యార్థి దశ నుంచే తెలుగు భాషపై ఆసక్తి పెంచాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. క్రీడారంగ అభివృద్దికి ప్రభుత్వం కృషి చేస్తోందని క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6 గంటల 10 నిమిషాలకు విశాఖపట్నం కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాత్.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
2: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
1: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
2: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
1: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
2: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసి రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
1: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
2: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
1: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
3: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
4: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
3: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు sbischolarship.co.in. SBI, the bank to every Indian.
5: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
6: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
5: ఓ పాట కనులు తుడిస్తే
6: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
5: ఓ పాట మనసుకి హత్తుకుంటే
6: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
5: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ

0: ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యార్థి ఎఫ్ఎం
0: 101.3. మీరు చూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మన స్టూడియోలో టైం ఎగ్జాక్ట్ గా 1:33 క్రాస్ అయిపోయి 16 సెకండ్స్ అయిపోయింది. అండ్ మీకు ఒక చిన్న అనౌన్స్మెంట్. గౌరవనీయ భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసే ప్రసంగం మన్ కీ బాత్ ఈ నెల 30వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. దేశంలోని అన్ని ఆకాశవాణి కేంద్రాలు, ఎఫ్ఎం రెయిన్బో, డిటిహెచ్, వివిధ భారతి కేంద్రాలు ఒకే సమయంలో మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. అనంతరం మన్ కీ బాత్ తెలుగు అనువాదం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లోని అన్ని కేంద్రాలు వెనువెంటనే ప్రసారం చేస్తాయి. మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం అదే రోజు రాత్రి 8 గంటలకు పునః ప్రసారమవుతుంది. ప్రకటన విన్నారు. మీరు చూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మరి ఈ రోజు తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా సమాజంలో మార్పు తీసుకురావడానికి వాళ్ల రచనల ద్వారా చైతన్యం అందించిన కొంతమంది తెలుగు కవయిత్రులు, రచయిత్రుల గురించి ఇవాళ షోలో మాట్లాడుకుంటున్నాం కదా. సో మరి అబల సచ్చరిత్ర రత్నమాల, దీన్ని రాసింది ఎవరు తెలుసా అండి? బండారు అచ్చమామ గారు. మన భారతదేశంలో విశిష్ట మహిళల జీవితాలను పరిచయం చేస్తూ మహిళల్లో స్ఫూర్తిని నింపే ప్రయత్నం చేశారన్నమాట ఆవిడ. అంతేకాదు ఆవిడ రచనల్లో స్త్రీలను బలహీనులుగా చూడకండి, అవకాశం ఇస్తే ఆమె చరిత్ర సృష్టించగలదు అని బలంగా నమ్మారు, రాశారు. అదే విషయాన్ని తెలియజేశారు కూడా. సో చదువు ఒక మహిళ జీవితాన్ని మాత్రమే కాదు, ఒక కుటుంబాన్ని, ఒక సమాజాన్ని కూడా మార్చగల శక్తి అని నిరూపించేలాగా ఆవిడ రచనలు ఉండేవిట. మరి అలాగే ఇల్లిందల సరస్వతీదేవి గారు కూడా ఉన్నారు, వారి గురించి కూడా మనం నెక్స్ట్ మాట్లాడుకుందాం. ఇప్పుడు మీ అందరి కోసం గ్యాంగ్ మాస్టర్ మూవీ నుంచి అయితే సాంగ్ ప్లే చేస్తున్నాను. వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్.

మను అండ్ చిత్ర పాడిన పాట, ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ కంపోజిషన్, మరి వేటూరు గారి రచన. ఈ సాంగ్ గ్యాంగ్ మాస్టర్ సినిమా నుంచి విన్న తర్వాత 141 క్రాసిఫై 8 సెకండ్స్ అయిపోయింది అండ్ మనమున్నాం ధీరా ప్రోగ్రాంలో. సో మరి మనం ఇల్లిందల సరస్వతి దేవ్ గారి గురించి మాట్లాడుకుంటున్నాం కదా, ఆవిడ రచనల్లో అండి సమాజం, మహిళల జీవితాలు, వారి అంతర్మథనం ఇలా ఎన్నో అంశాలు ముఖ్యంగా ఉంటాయన్నమాట. కథలు, నవలలు, వ్యాసాల ద్వారా సమాజంలో జరిగే ఎన్నో అవాస్తవాలని అందరి ముందుకి తీసుకొచ్చారట అండ్ మన చుట్టూ జరిగే జీవితాలనే ఆవిడ కథలుగా రాసేవారట. ఈవిడ రచనల్లో కూడా ఒక సందేశం ఉంటుంది, అదేంటో తెలుసా? ప్రతి మహిళ జీవితంలో ఒక కథ ఉంటుంది, ఆ కథను వినడం కూడా సామాజిక బాధ్యతే అని గుర్తు చేశారు. అలాగే వాసిరెడ్డి సీతారదేవి గారు కూడా ఆధునిక తెలుగు నవలా సాహిత్యంలో ఒక శక్తివంతమైన రచయిత్రి. మరి గ్రామీణ జీవితం, సమాజంలో ఉండే అసమానతలు, మానవ సంబంధాలు, మహిళల సమస్యలు ఇలా ఎన్నో అంశాలు ఉంటాయి. ఆవిడ రచనల ద్వారా ప్రశ్నించే మనసు ఉన్నప్పుడే మార్పు మొదలవుతుంది అనే సందేశం ఇస్తూనే సాహిత్యం అంటే కేవలం అందమైన మాటల కోసమే కాదు, సమాజంలో నిజాలను కూడా ప్రశ్నించాలి అని గుర్తు చేసిన ధీర అనమాట. సో మరి అది, మరి ఇంకొంతమంది గురించి మనం మాట్లాడుకుందాం. నెక్స్ట్ మీ అందరి కోసం గాయం సినిమా నుంచి పాట అయితే ప్లే చేస్తున్నాను. స్టే ట్యూన్డ్.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
3: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు sbischolarship.co.in.
4: SBI, ది బ్యాంక్ టు ఎవరీ ఇండియన్.
5: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
6: మనమున్నాం ధీర ప్రోగ్రామ్ లో. సో మరి రచన అంటే అండి

0: వారు కావచ్చు. సెప్టెంబర్ 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
1: SBI, the bank to every Indian.
2: వింటున్నారు వివిధ భారతి FM 101.3.
3: మనమున్నాం ధీరా ప్రోగ్రాంలో. సో మరి రచన అంటే అండి కేవలం ఒక కథను చెప్పడం అని కాకుండా తెలుగు సాహిత్యంలో తనదైన అభిప్రాయాలు విశ్లేషణ కూడా ముఖ్యమే అని చెప్పి వాటిని ఎక్కువగా తను చేసి చూపించిన రచయిత్రి ఎవరు అంటే రంగనాయకమ్మ గారు. ఆవిడ ప్రసిద్ధ రచన ఏంటో తెలుసా? బలిపీఠం. అందరూ ఒకేలా ఆలోచించాల్సిన అవసరం లేదు. మనకి కూడా ఒక అభిప్రాయం ఉండాలి, దాన్ని ధైర్యంగా చెప్పాలి. నిశ్శబ్దంగా ఉండడం కన్నా కూడా సరైన ప్రశ్న అడగడమే కొన్నిసార్లు మంచి మార్పుకి నాంది అవుతుంది అనే సందేశాన్ని తన రచనల ద్వారా సమాజానికి అందేలా చేశారన్నమాట ఆవిడ. అలాగే వోల్గా గారు ఆధునిక తెలుగు సాహిత్యంలో మహిళల ఆలోచనలు, స్వేచ్ఛ, వ్యక్తిత్వం వీటన్నిటికీ ఒక బలమైన స్వరాన్ని అందించిన రచయిత్రి. ఒక మహిళ తనని తాను అర్థం చేసుకోవాలి, అలాగే తన వ్యక్తిత్వాన్ని వెతుక్కోవాలి అనే అంశాలు ఆవిడ రచనలో ఎక్కువగా ఉంటాయి. సో మరి ఇంకా కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. మరి నెక్స్ట్ మీ అందరి కోసం గోదావరి సినిమా నుంచి పాట ప్లే చేస్తున్నాను. స్టే ట్యూన్డ్.

గోదావరి సినిమా నుంచి అయితే పాట వినేశారు. మరి ఈ రోజు మనం తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా రచయిత్రులు కవయిత్రుల రచనలోని అంశాల గురించి మాట్లాడుకున్నాం కదా. అయితే అండి, మనం మొల్ల నుంచి మొదలు పెడితే ఎంతో మంది రచయిత్రులు కవయిత్రులు వచ్చారు, కాలాలు మారాయి, కళలు మారాయి, కానీ ప్రతి రచయిత్రి తన కాలంలోని మహిళల భావాల్ని అక్షరాల్లో నింపారు. కొందరు భక్తిని రాశారు, కొందరు మహిళల విద్య గురించి రాశారు, ఇంకొకరు స్త్రీ స్వేచ్ఛ గురించి రాశారు, ఇంకొకరు సమాజాన్నే ప్రశ్నించారు. ఇలా ఎన్నో అద్భుతమైన రచనలు చేశారన్నమాట రచయిత్రులు. మరి అదేనండి మన తెలుగు సాహిత్యం అందం అంటే, ఏ విషయాన్నైనా చాలా తేలికగా అందరికీ అర్థమయ్యేలా చెప్పొచ్చన్నమాట. అలా అందరికీ అందేలా అందించారు మన మహిళా రచయిత్రులు కవయిత్రులు, వారి గొప్పతనం అన్నమాట అది. ఒక విషయం మాత్రం మనం తప్పకుండా తెలుసుకోవాలి, కలం చేతిలో ఉంటే కథ పుడుతుందిట, మరి అదే ధైర్యం మనసులో ఉంటే చరిత్ర పుడుతుంది. సో మరి అలాంటి ఒక ధీరగా ప్రతి మహిళ ఎదగాలి అని కోరుకుంటూ ఇది ఇవాల్టి షో. మరి నెక్స్ట్ మనం 2:30 సందడే సందడిలో కలుద్దాం. అప్పటి వరకు వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
3: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము ఎస్బీఐ ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 సీజీపీఎస్ సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు sbischolarship.co.in.
4: SBI, the bank to every Indian.

హాయ్ హలో నమస్తే గుడ్ ఆఫ్టర్నూన్ నేను మీ ఆర్జే శృతి మన స్టూడియోలో టైం 2:33 క్రాస్ అయిపోయి 26 సెకండ్స్ అయిపోయింది అండ్ మనం ఎంటర్ అయిపోయాం సండే సండే గేమ్ షోలోకి. ఎస్ ఎలా ఉన్నారు అందరూ, ఏమిటి సంగతులు? మార్నింగ్ నుంచి నేను ఇక్కడే మీకోసం వెయిట్ చేస్తున్నా అండ్ ఈ ప్రోగ్రామ్ కోసం స్పెషల్లీ. సో మరి నాకైతే ఇక్కడ మెసేజెస్ కూడా వెయిట్ చేస్తున్నాయి, ఎవరెవరు పంపించారో చూసేద్దాం. హాయ్ హలో గుడ్ ఆఫ్టర్నూన్ శృతి గారు అంటూ కమత వెంకటలక్ష్మిరెడ్డి గారు భీమునిపాడు నుంచి మెసేజ్ చేశారు. వెరీ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. అండ్ నెక్స్ట్ విజయవాడ వివిధ భారతి కేంద్రానికి నమస్కారం, గుడ్ ఆఫ్టర్నూన్, సందడేస్ అందరికీ స్వాగతం, సుస్వాగతం అంటూ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, ఇంకా స్నేహబాను జైనుద్దీన్ మెసేజ్. హాయ్ శృతి మేడం నమస్తే అంటూ సండేస్ అందరికీ శుభ మధ్యాహ్నం అంటూ రఘుభీర్ సింగ్ సిగ్నాభాయి రాధా మున్నా ఏలూరు నుంచి మెసేజ్. అండ్ నెక్స్ట్ హాయ్ శృతి మేడం అంటూ గడ్డం అంకయ్య గారు బండారుపల్లి నెల్లూరు డిస్టిక్ నుంచి మెసేజ్. నెక్స్ట్ రామరూపాడు విజయవాడ నుంచి

రమాచంద్రరావు బ్రదర్స్ అట. ఓకే, నెక్స్ట్ కార్యక్రమ సమర్పకులకు సహశ్రోతలకు నమస్తే అంటూ జేర్పోతుల బుచ్చయ్య ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ హనుమకొండ జిల్లా కాజీపేట మండలం తరాలపల్లి నుంచి మెసేజ్. హాయ్ అండి, గుడ్ ఆఫ్టర్నూన్ అండి అంటూ దీప్తి ఫ్రమ్ పెనుమూలి నుంచి మెసేజ్. ఓకే ఓకే, వీళ్ళందరికీ కూడా వెరీ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ నెక్స్ట్ వెల్కమ్ టు సండే సండే అంటూ శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు మెసేజ్. బాయ్ గోపి పాటిబండ్ల, హాయ్ శృతి గారు బాగున్నారా అంటున్నారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ రామళ్ళకోట నుంచి దుబాయ్ భాష అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మెసేజ్ చేశారు, సండే సందరికి స్వాగతం సుస్వాగతం అండ్ ఆల్సో గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ అందరికీ కూడా వెరీ వెరీ వెరీ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. సో మరి మ్యాటర్ ఏంటంటే ఈరోజు తెలుగు భాషా దినోత్సవం కదా, సో ఆ విషయస్ కూడా వచ్చేసాయి. అండ్ మరి నేనైతే ఈరోజు అడుగుతున్న మొదటి ప్రశ్న ఏంటో తెలుసా, ఒక తెలుగు సామెత అనమాట. ఆ తెలుగు సామెతకి మీరు జస్ట్ నాకు జవాబు పంపిస్తే చాలు. ఓకే, చాలా ఈజీగా అడుగుతాను. సో మరి మనకి ఒక వాట్సాప్ నెంబర్ ఉంది 8662488114, ఈ నెంబర్కి అయితే పంపించేసేయండి మీ ఆన్సర్ని. ఓకే, సో ఆ ఇంటికి ఆ సామెత ఏంటంటే, తల్లి ఆకుపచ్చన, తండ్రి నలుపు, పిల్లలేమో ఎర్రన. ఇంతకీ అదేంటి, తల్లి ఆకుపచ్చన, తండ్రేమో నల్లన, పిల్లలేమో ఎర్రన, అది ఏమై ఉండొచ్చు? మీకు ఆన్సర్ తెలిస్తే 8662488114 ఈ నెంబర్కి అయితే ఆన్సర్ పంపించేసేయండి. రైట్ నౌ మరి శృతి వస్తే నాని రావాలి కదా, నాని పాట రావాలి కదా, నాని రాడనుకోండి అఫ్ కోర్స్. సో రైట్ నౌ మీ అందరి కోసం అంటే సుందరానికి సినిమా నుంచి ఒక మంచి పాట ప్లే చేస్తాను. వింటూ ఇంచు చేస్తూ స్టే ట్యూన్డ్.

అనురా కులకర్ణి అండ్ కీర్తన వైద్యనాథన్ పడిన సాంగ్ అయితే విన్నారు. మరి 241 క్రాస్ అయిపోయి 2 సెకండ్స్ అయిపోయింది మన సందడి షో టైం. సో మరి నాకు ఫస్ట్ అయితే నాగేంద్ర గుంటూరు నుంచి హాయ్ అంటూ మెసేజ్ చేశారు. హాయ్ నాగేంద్ర. సో మరి నెక్స్ట్ మెసేజ్ ఓకే. సో ఎవరంటే హాయ్ అండి, గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ బాగున్నారా అని చెప్పేసి రామచంద్రరావు గారు బ్రదర్స్ రావరపాడు నుంచి మెసేజ్ చేశారు. ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండ్ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ మీకు కూడా. అండ్ నెక్స్ట్ మెసేజ్ హాయ్ అండి, గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ మెసేజ్ అయితే వచ్చింది గౌస్ అనంతపురం నుంచి. వాటర్ మెలన్ అంటూ మెసేజ్ చేశారు. నేను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ అస్సలు కాదు. ఓకే, పుచ్చకాయ కాదు. చాలా మంది పుచ్చకాయ అంటూ మెసేజ్ చేశారు, బట్ పుచ్చకాయ అయితే కాదు. నేను ఒకసారి క్వశ్చన్ రిపీట్ చేస్తాను, దాన్ని బట్టి చెప్పండి. ఓకే, పెడని జోగానాథరావు కాల్ నుంచి అప్పలరాజు గారు ఎక్కడికో వెళ్ళిపోయారండి మీరు, తాంబూలమట. ఓకే, నెక్స్ట్ శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు కలంగడి పండు. ఒక్క నిమిషం కంగారు పడ్డానండి నేను కాసేపు, తర్వాత ఓహో ఓకే, ఇవాళ తెలుగు భాష దినోత్సవం కాబట్టి మీరు అలా పంపించుంటుంటారని. మొత్తానికి మీరు కూడా పుచ్చకాయ అంటారు, పుచ్చకాయ కాదు. రమేష్ దొంతి అనంతపురం నుంచి సీతాఫలం పండు అంటున్నారు. నెక్స్ట్ సత్యనారాయణ గారు దేవీనగర్ విజయవాడ నుంచి కూడా పుచ్చకాయ ఆన్సర్. నెక్స్ట్ కమత వెంకటలక్ష్మిరెడ్డి భీమునిపాడు నుంచి కూడా సేమ్ ఆన్సర్. నెక్స్ట్ వై గోపి పాటిబాండ్ల ఓకే, ఆకు వక్క అట సున్నం, ఆకు వక్క సున్నం అని చెప్పేసి పంపించారు. ఓహో ఓకే. నెక్స్ట్ అక్కరపాక నుంచి రమా గారు ఇంకా సుధాకర్ కూడా పుచ్చకాయకే ఓటు. భాస్కర్ పడన కూడా సేమ్. అండ్ కనకారావు గారు పడన నుంచి దానిమ్మకాయ ఆర్ అని చెప్పి ఇంకొక ఆన్సర్ పంపించారు. అది రైట్ ఆన్సర్, సూపర్ అండి, కంగ్రాచులేషన్స్ మీకు. నెక్స్ట్ మెహబూబ్ ఖలీం ఆత్మకూరు నుంచి నంద్యాల డిస్ట్రిక్ట్ అనమాట, సీతాఫలం అంటున్నారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ అయితే కౌతాళం కర్నూలు జిల్లా నుంచి ఆచారి ఇంకా టైలర్ భారతి కూడా సేమ్ తాంబూలం అని ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ గడ్డం అంకయ్య గారు రామచిలుక అంటున్నారు, ఇది ఎలా పాసిబుల్ అండి, అచ్చో. అండ్ నెక్స్ట్ మెసేజ్ సేమ్ ఆన్సర్ ఆకు వక్క అని చెప్పేసి అనంతపూర్ మస్తాన్ ఫ్యామిలీ, హాయ్ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ ఆజయ శృతి గారు అంటూ మెసేజ్ చేశారు. వెరీ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి మీకు కూడా. నెక్స్ట్ రామళ్ళికోట నుంచి దుబాయ్ భాష అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఓకే, పనసపండు ఆర్ తాటి పండు అంటున్నారు. నెక్స్ట్ మెసేజ్ అయితే ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి కూడా పుచ్చకాయకే ఓటు. నెక్స్ట్ మెసేజ్ కూడా సేమ్ ఆన్సర్ వచ్చింది, ఏలూరు జిల్లా పాపారావు గారు టీ నర్సాపురం. ఓకే, సో నెక్స్ట్ మెసేజ్ అయితే శ్రీధర్రావు గారు శాంతి ఎస్టేట్ ఆదోని నుంచి కూడా తాంబూలం అంటున్నారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ నెల్లూరు జిల్లా ఉదయగిరి నుంచి అనమాట, అనూష డేనియల్ ఓకే, సో తాంబూలం అనే ఆన్సర్ పంపించారు. అండ్ నెక్స్ట్ మాధవి ఆంజనేయులు భూదాన్ పోచంపల్లి నుంచి వెల్కమ్ టు సందడే సందడి అంటున్నారు. అండ్ మీకు కూడా హార్టీ వెల్కమ్ అండి. అండ్ నెక్స్ట్ అనంతపురం నుంచి గుడ్ ఆఫ్టర్నూన్ ఆర్జే శృతి గారు, అక్తర్ వాలి భాష అంబి ఓకే, ఆకు బక్క సేమ్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ అయితే రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి ఢిల్లీ వెంకటేష్ శ్యామల మెసేజ్ చేశారు, గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ స్వాగతం అంటూ. ఓకే, సో నెక్స్ట్ మెసేజ్ సాయి దర్శన్ అండ్ శేష సాయి రోహన్ ఫ్రమ్ నెల్లూర్ వాటర్ మెలన్ అంటూ మెసేజ్ చేశారు, లేదా సీత

ఫలం కూడా అయి ఉండొచ్చు అంటున్నారు. ఓకే, సో మరి నెక్స్ట్ మెసేజ్ అయితే ఫనీస్ వచ్చేసరికి యూకే, తెనాలి నుంచి మీరు యూకేకి వెళ్ళారా? ఓకే, టీ అని మెసేజ్ చేశారు. టీయా? టీ ఎలా, ఎలా, హౌ? అండ్ సత్యనారాయణ గారు దేవినగర్ విజయవాడ నుంచి యాలకుల అంటూ మెసేజ్ చేశారు. రత్నం వైజాగ్ అక్షింతలు అంటున్నారు. ఎలా అండి, ఎలా, నేను అన్నది ఏమిటి? ఎనీవేస్, ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్ ఇంకా స్నేహబాను జైనుద్దీన్ తాటి పండు లేదా దానిమ్మ పండు అంటున్నారు. ఓకే, సో సీరియస్గా నా క్వశ్చన్ ఇంకొకసారి చెప్పాలి అనిపిస్తోంది. విషయం ఏంటంటే, తల్లి ఆకుపచ్చన, తండ్రేమో నల్లన, పిల్లలేమో ఎర్రన, ఇది ఒక తెలుగు సామెత మనకుందనమాట. సో ఇంతకీ దీనికి వచ్చే జవాబు ఏంటి, ఇది నా క్వశ్చన్. సో మరి దీనికైతే పాసిబుల్గా రెండు జవాబులు వచ్చే అవకాశం అయితే ఉంది. సో రెండిట్లో ఏది పంపించినా కరెక్టే. సో మరి చాలా మంది అయితే పుచ్చకాయ అంటున్నారు, తాంబూలం అంటున్నారు, అండ్ కొంతమంది టీ అన్నారు, యాలకులు ఉన్నారు, అక్షింతలు అన్నారు, రకరకాలుగా వస్తున్నాయి. సో మరి ఇంతకీ మీరే ఉంటారు, నాకు పంపించేసండి మీ ఆన్సర్ని 8662484 ఈ నెంబర్కి. రైట్ నా మీ అందరి కోసం మాస్ మూవీ నుంచి సాంగ్ అయితే వచ్చేస్తుంది. ఎంజాయ్ లిజనింగ్.

సూపుతోని సూది గుచ్చి సంపుతాడు. అందగాడు అందగాడు మోటతోనే మత్తు మందు చల్లుతాడు.

0: రంజిత్ అండ్ కల్పన పాడిన పాట సాహితీ లిరిక్. బ్యూటిఫుల్ సాంగ్. మాస్ సినిమా నుంచి విన్న తర్వాత 250 క్రాస్ అయిపోయి 58 సెకండ్స్ అయిపోయింది మన సండే సండే షో టైమ్. అండ్ నెక్స్ట్ మెసేజ్ మనకి ఆదిత్య మెసేజ్ చేశారు. ప్రశ్న ఏమిటి అట, రెండు సార్లు చెప్పాను ఆదిత్య, బట్ స్టిల్ నువ్వు అడిగావు కాబట్టి నీకోసం చెప్తున్నా. తల్లి ఆకుపచ్చన, తండ్రేమో నల్లనా, పిల్లలేమో ఎర్రన అని ఏమై ఉండొచ్చు ఈ తెలుగు సామెతకు జవాబు? తెలిస్తే పంపించేసే నాకు 8662488114 ఈ నెంబర్ కి. ఓకే, సో మన నెక్స్ట్ మెసేజ్, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం అంటూ నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి మెసేజ్ చేశారు. ఎగ్జాక్ట్ గా రైట్ ఆన్సర్. నెక్స్ట్ మహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి కూడా రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ రైట్ ఆన్సర్ మనకి తరాలపల్లి గ్రామం నుంచి జేరుబోతుల బుచ్చయ్య ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ పంపించారు. నెక్స్ట్ భాస్కర్ పెడన నుంచి పంపించారు. నెక్స్ట్ మాధవి ఆంజనేయులు మాత్రం భూదాన్ పోచంపల్లి నుంచి బొగ్గు అంటున్నారు. నెక్స్ట్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా రైట్ ఆన్సర్ పంపించారు. మహబూబ్ అండ్ కలీం ఆత్మకూరు నుంచి కూడా రైట్ ఆన్సర్. సో నాకెందుకో క్వశ్చన్ పేపర్ లీక్ అయిపోయింది అనిపిస్తుంది. సో అందరూ అయితే టగా టగా టగా పంపించేస్తున్నారు ఆన్సర్లు, ఎగ్జాక్ట్ గా రైట్ ఆన్సర్స్. బట్ నెల్లూరు జిల్లా ఉదయగిరి నుంచి మాత్రం అనూష, కే నిప్పు రవ్వలు పచ్చగా ఉంటాయి, కాలినప్పుడు బొగ్గు నల్లగా ఉంటుంది, దాని నుండి వచ్చే మంటల నుంచి వచ్చే నిప్పు రవ్వలు ఎర్రగా ఉంటాయి. అయ్యా బాబోయ్, సూపర్ అసలు మీరు, మీ లాజిక్ నాకు నచ్చింది. బట్ అన్ఫార్చునేట్లీ అది కాదనమాట ఇవాళ నా క్వశ్చన్కి ఆన్సర్. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి తాటిపండు అంటున్నారు. నాగార్జున ఇంకా లక్ష్మి వడియంపేట నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ నెక్స్ట్ పనసకాయకు వచ్చారు మొత్తానికి గడ్డ మాంకాయ గారు రామచిలక నుంచి. ఓకే, నెక్స్ట్ అయితే మధుప్రసాద్ ఇంకా ఫ్యామిలీ తలంపాడు గ్రామం దొరవారి సత్ర మండలం తిరుపతి జిల్లా నుంచి గోరింటాకు అంటున్నారు. ఇక్కడ మీరు నల్లనా అనే లాజిక్ ఎందుకు మిస్ అయిపోతున్నారు చాలా మంది, నాకు అర్థం కాలేదు. నెక్స్ట్ కమిత వెంకటలక్ష్మిరెడ్డి భీమునిపాడు నుంచి మిరప చెట్టు అని పంపించారు. ఓకే సార్, మరి ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్ ఇంకా స్నేహబాను జైనుద్దీన్ కూడా రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ తాటి చెట్టు అంటూ ఆదిత్య పంపించారు. కాదుగా, నున్న నుంచి శోభారాణి, రంగారావు, సాగర్, చాందిని, అవినాష్, రియా, శృత్విక పుచ్చకాయ అంటున్నారు. అది కూడా కాదు. రాజోల నుంచి జయన్న కూడా సేమ్ ఆన్సర్, పుచ్చకాయ కాదు. వై గోపి పాటి బండ్ల నేరేడు పండు అంటున్నారు. సూర్యకుమారి పాలకొల్లు నుంచి సీతాఫలం. అండ్ నెక్స్ట్ మెసేజ్ రంగారెడ్డి జిల్లా ఎకలవ్య నగర్ నుంచి బిజిలీ వెంకటేష్ అండ్ శ్యామల, ఓకే పుచ్చకాయ అనే పంపించారు. చాలా మంది ఇదే పంపించారు. బట్ ఇక్కడ నాకు తెలిసిన విషయం ఏమిటంటే మిరప మొక్క లేదా టమాటా మొక్క అనమాట దీనికి ఆన్సర్. అదండి సంగతి, తెలుగు సామెతలు అలా ఉంటాయన్నమాట. ఎనీవేస్, నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ అడుగుతున్నా. మరి ఈరోజు తెలుగు భాష దినోత్సవం కదా, సో నేనేం అడుగుతున్నానంటే ఇప్పుడు మనకి ట్రాఫిక్ లైట్స్ ఉంటాయి కదా, ట్రాఫిక్ లైట్స్ ఎన్నిసార్లు చూస్తుంటాం, ఎన్నిసార్లు కదా ఈ ట్రాఫిక్ లైట్స్ ఏంటి ఇలా అనగానే అందులో ఎన్ని రంగులు ఉంటాయి అని అనుకుంటారా? అలా అస్సలు అడగను. సో మరి ఈరోజు స్పెషల్ ఏంటి, అసలు మనం అంత ఈజీగా ఎలా అడుగుతాం కదా, ఈ ట్రాఫిక్ లైట్స్ని తెలుగులో ఏమంటారు? ఇది మీకు తెలిస్తే నాకు ఆన్సర్ పంపించండి 8662488114 ఈ నెంబర్కి. ట్రాఫిక్ లైట్స్ని తెలుగులో ఏమంటారు? ఇది అనమాట నా క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ ఒక చిన్న కమర్షియల్ బ్రేక్ తీసుకుని ఆ తర్వాత నా ఫేవరెట్ సాంగ్ అయితే ప్లే చేసేస్తున్నాను. వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.
1: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
2: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే. అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట, చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట.
1: భాష గొప్ప

0: తనం తెలిపే సాహిత్యపు సంతకం
1: కౌల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు, మరుపురాని గీతాలు,
1: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
2: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.35.
3: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
4: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
3: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
5: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము ఎస్బీఐ ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 సీజీపీఎస్ సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు sbischolarship.co.in.
6: SBI, the bank to every Indian.

సందీప్ చౌత మ్యూజిక్ కంపోజిషన్ లో రాజేష్ పాడిన బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు. నిన్నే పిల్లాడతా సినిమా నుంచి మరి స్టూడియోలో టైం ఎగ్జాక్ట్ గా 3:00 ఎఫ్ఎం న్యూస్ హెడ్ లైన్స్.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కల్పన. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు రేపు ఉజ్బెకిస్తాన్, కిర్గిస్తాన్లలో పర్యటించనున్నారు. జాతీయ క్రీడల దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతి క్రీడాకారుడికి, మీ అంకితభావం, అభిరుచి, పట్టుదల అందరికీ గర్వకారణం, తరతరాలకు స్ఫూర్తినిచ్చే ప్రతిభావంతుడైన దిగ్గజం మేజర్ ధ్యాన్చంద్ కు నివాళులు అర్పిస్తున్నా అని సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. రానున్న 3 నెలల్లో గిరిజన ప్రాంతాలలో ఉన్న అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు మెరుగుపరుస్తామని, ఆ ప్రాంతాలలో ఉన్న ఉద్యోగాలన్నీ గిరిజనులకే దక్కే విధంగా అందరికీ ఆమోదయోగ్యమైన జీవోను మళ్లీ తీసుకువస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరకులో ఈరోజు జరిగిన బహిరంగ సభలో హామీ ఇచ్చారు. ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై కూటమి ప్రభుత్వం చిత్తశుద్దితో ఉందని, ఆర్థిక కష్టాలు ఉన్నా ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తూ గత ప్రభుత్వ పెండింగ్ బిల్లులను చాలా వరకు చెల్లించామని మంత్రి అనగాని సత్యప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. డిగ్రీ వరకు తెలుగుని తప్పనిసరి సబ్జెక్టుగా ఉంచాలని తెలంగాణ రాష్ట తెలుగు శాఖ అధ్యకులు డాక్టర్ నందవరం మృదుల ఉభయ తెలుగు రాష్టాల విద్యాశాఖ అధికారులను కోరారు. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా విజయవాడ రైల్వే స్టేషన్లోని క్లాక్ టవర్ నుంచి ఖేలేగా భారత్, జీతేగా భారత్ అనే థీమ్తో దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్ స్పోర్ట్స్ సెటన్ నిర్వహించారు. ఏలూరు జిల్లా రావికెంపాడు జెడ్పీ హైస్కూల్ విద్యార్థులకు జిల్లా పోలీసు సిబ్బంది సమాజంలో రక్షణ కల్పించే కొత్త చట్టాల గురించి మరియు వాటి అమలు తీరును వివరించారు. మహిళలు మరియు విద్యార్థుల కోసం శక్తి యాప్ గురించి, అలాగే అత్యవసర సహాయం కోసం సైబర్ క్రైమ్ డయల్ 112 మరియు 181 నంబర్ల ప్రాముఖ్యతను తెలియజేసి వాటిని ఎలా ఉపయోగించాలో అవగాహన కల్పించారు. ఉద్యోగులు, అధికారులు నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రభుత్వ సేవలను వారికి అందించాలని విజయనగరం ఎమ్మెల్యే పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు సూచించారు. పీఎం కుసుమ్ పథకంలో భాగంగా ఏపీఎస్పీ డీసీఎల్ పరిధిలో సౌర విద్యుత్ ప్లాంట్లను గ్రిడ్కు అనుసంధానం చేసే ప్రక్రియను వేగవంతం చేయాలని ఏపీఎస్పీ డీసీఎల్ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ శివశంకర్ లోతెటి అధికారులను ఆదేశించారు. గోదావరి పుష్కరాలకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున వారికి మెరుగైన సౌకర్యాలు, సురక్షితమైన రాకపోకలు కల్పించడంతో పాటు క్రౌడ్ మేనేజ్మెంట్కు ముందస్తు చర్యలు చేపడుతున్నట్లు తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కిట్టి చెరుకుడి తెలిపారు.

0: లైఫ్ ఈజ్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యార్థి ఎఫ్ఎం
0: 101.3. మీరు చూసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మన స్టూడియోలో టైం 3:03 PM క్రాస్ అయిపోయి 58 seconds అయిపోయింది. అండ్ మనమున్నాం సందడే సందడే గేమ్ షోలో. అండ్ దిస్ ఈజ్ ఆర్జే శృతి. సో మరి నేను న్యూస్ హెడ్లైన్స్ కన్నా ముందు ఒక క్వశ్చన్ అడిగాను అనమాట, ట్రాఫిక్ లైట్స్ ని తెలుగులో ఏమంటారు? నిజంగా అండి అసలు ఎన్ని ఆన్సర్స్ వచ్చాయంటే అందరూ కూడా చాలా డిఫరెంట్ డిఫరెంట్ గా పంపించారు. పెడన జోగానందరావు కాలనీ చప్పలరాజు గారు రవాణా నియంత్రణ దీపాలు అంటున్నారు. నెక్స్ట్ రాజోల్ నుంచి జయన రద్దీ సంకేతాలు అంటున్నారు. అండ్ రవాణా రద్దీ సూచికలు, రవాణా లేదా రద్దీ సూచికలు అంటున్నారు ఆదిత్య. ఓకే, నెక్స్ట్ గుర్తు దీపాలు అంటున్నారు గౌస్ ఫ్రమ్ అనంతపూర్ అనమాట. అండ్ నెక్స్ట్ వీధి దీపాలు అంటున్నారు జైర్పోతులు బుచ్చయ్య తరాలపల్లి నుంచి. ఓకే, నెక్స్ట్ ఎం కొండారెడ్డి సిద్ధవట మండలం

కడప జిల్లా నుంచి కాంతి సంకేతాలు అంటున్నారు. నెక్స్ట్ భాస్కర్ పెడన్ నుంచి రద్దీ నియంత్రణ దీపాలు అంటున్నారు. నెక్స్ట్ రమేష్ దొంతి అనంతపురం నుంచి రస్తా దీపాలు అంటున్నారు. యు మీన్ రాస్తా? ఓకే, రాస్తా అంటే మార్గం కదా. ఓకే, నెక్స్ట్ వీధి దీపాలు అంటూ కనపర్తి అశోక్ మంగళగిరి నుంచి మెసేజ్ చేశారు. నెక్స్ట్ మెసేజ్ నియంత్రణ రేఖలు అంటూ లలితా మురళి భాను కామకూరు తిరుపతి డిస్టిక్ట్ నుంచి మెసేజ్ చేశారు. నెక్స్ట్ మెసేజ్ అనంతపురం నుంచి అనురాధ గారు రవాణా సాంకేతకాలు అంటూ మెసేజ్ చేశారు. ఓకే, అండ్ నెక్స్ట్ మెసేజ్ అక్కర్పాక నుంచి రమా గారు ఇంకా సుధాకర్ సమాచార దీపాలు అంటూ మెసేజ్ చేశారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ సత్యనారాయణ గారు దేవీనగర్ విజయవాడ నుంచి, ఇంతక ఒక డౌట్ ఉందన్నమాట, మిరపకాయలో గింజలు తెలుపు రంగులో ఉంటాయి కదా. ఓకే, సో నాకు అర్థమైంది మీ క్వశ్చన్, చెప్తాను ఆన్సర్ దీనికి తప్పకుండా. నెక్స్ట్ మెసేజ్ మనకి మాధవి ఆంజనేయులు భూదాన్ పోచంపల్లి నుంచి ట్రాఫిక్ లైట్స్ ని తెలుగులో దృశ్య సంకేతం అంటారు అంటూ మెసేజ్ చేశారు. నెక్స్ట్ మెసేజ్ అయితే శంకర్ అనంతపురం నుంచి మార్గరెట్ నిర్దేశ దీపాలు అట. అయ్యా బాబాయ్, దానికి దండం కూడా పెట్టారు నాకు. నెక్స్ట్ మెహబూబ్ ఇంకా కలీం ఆత్మకూరు నుంచి ట్రాఫిక్ లైట్స్ అని పంపించారు తెలుగులో. ఓకే, సో నెక్స్ట్ హాయ్ వివిధ భారతి ఎఫ్ఎం అంటూ సంకేత దీపాలు అంటున్నారు రమాసుందరి నెల్లూరు నుంచి. నెక్స్ట్ మెసేజ్ నాగకృష్ణ అండ్ కే సాయి కృష్ణ ప్రసాద్ బొండలవాడ నుంచి రవాణా దీపాలు అంటున్నారు. నెక్స్ట్ కమత వెంకటలక్ష్మిరెడ్డి భీమునిపాడు నుంచి రద్దీ సంకేతాలు. ఓకే, సో నెక్స్ట్ మధుప్రసాద్ ఫ్యామిలీ తలంపాడు గ్రామం నుంచి రవాణా దీపాలు లేదా సాంకేతిక దీపాలు అంటూ మెసేజ్ చేశారు. నెక్స్ట్ అనంతపూర్ మస్తాన్ ఫ్యామిలీ రద్దీ సాంకేతిక దీపాలు. ఓకే, నెక్స్ట్ మెసేజ్ అయితే మహమ్మద్ జైనుద్దీన్ ఇంకా స్నేహబాను జైనుద్దీన్ ఉమ్మడి నుంచి రద్దీ నియంత్రణ దీపాలు అంటున్నారు. నెక్స్ట్ సాయి దర్శన్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ నెల్లూరు నుంచి కాంతి సంకేతాలు లేదా ట్రాఫిక్ లైట్స్ అంటూ మెసేజ్ చేశారు. నెక్స్ట్ నెల్లూరు జిల్లా ఉదయగర్ నుంచి అనుష ఇంకా డేనియల్ ట్రాఫిక్ లైట్స్ ని తెలుగులో రోడ్డు రవాణా సంకేత గీతలు లేదా రోడ్డు రవాణా మార్గ గుర్తులు అని అంటారు అంటున్నారు. నెక్స్ట్ రాకపోకల కాంతులు అంటూ ఆచారి భారతి కౌతాళం కర్నూలు జిల్లా నుంచి మెసేజ్ చేశారు. నెక్స్ట్ అనంతపురం నుంచి అక్తర్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఓకే సాంకేతిక దీపాలు అంటున్నారు. అండ్ ఇలా చాలా మంది అయితే మెసేజ్ చేశారు, బట్ నా దగ్గర అయితే ఒక డిఫరెంట్ ఆన్సర్ అయితే ఉంది, అదేంటో కూడా నేను చెప్తాను. ఒకవేళ మీకు తెలిస్తే నాకు చెప్పండి, ట్రాఫిక్ లైట్స్ ని తెలుగులో ఏమంటారు? ఓకే, సో దీనికి ఆన్సర్ అయితే చెప్పండి. అండ్ ఇంతాక మనకి దేవీనగర్ నుంచి సత్యనారాయణ గారు ఇంతాక క్వశ్చన్ లో ఒక డౌట్ రేస్ చేశారు కదా, సో తల్లి ఆకుపచ్చన తండ్రి ఏమో నల్లనా పిల్లలేమో ఎర్రనా అంటే మిరపు మొక్క ఎలా అయింది, అందులో గింజలు తెల్లగా ఉంటాయి కదా, మరి నల్లన అన్నారు కదా అని. యాక్చువల్లీ ఇక్కడ ఏంటంటే లాజిక్, తల్లి ఆకుపచ్చన అంటే మిరప మొక్క అనమాట, తండ్రేమో నల్లనా అంటే నల్లటి నేల, పిల్లలేమో ఎర్రనా అంటే మిరపకాయలు, అలాగే టొమాటోలు కూడా అవుతాయి. సో టమాటా మొక్క, నెక్స్ట్ నల్లటి నేల, నెక్స్ట్ టొమాటోస్, అదండి సంగతి, అదనమాట లాజిక్ ఈ తెలుగు సామెతకి జవాబు మిరప మొక్క లేదా టమాటోలు అనమాట. ఓకే, సో మరి నెక్స్ట్ అయితే ఇక్కడ ఆన్సర్స్ అయితే వస్తున్నాయి, మరి మీరు కూడా చెప్పండి ట్రాఫిక్ లైట్స్ ని తెలుగులో ఏమంటారు, మీకు తెలిస్తే నాకు పంపించేసేయండి. 8662488114 ఈ నెంబర్కి రైట్ నౌ మీ అందరి కోసం బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తోంది ఫ్రమ్ ద మూవీ ప్రేమికుడు. వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్.

సాంగ్ అయితే వినేశారు ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్ కంపోజిషన్ లో. లవ్లీ సాంగ్, ఎస్పీ బాలు గారు అండ్ ఉదిత్ నారాయణ్ పాడిన పాట. సో మరి 3:13 PM క్రాస్ అయిపోయి 21 seconds అయిపోయింది మన టైం, సండే సండే షో టైం. సో మరి నెక్స్ట్ అయితే కీర్తిరాజ్ కుమార్ ఆదర్శ్ నగర్ నిజామాబాద్ నుంచి మెసేజ్ చేశారు, ట్రాఫిక్ లైట్స్ ని తెలుగులో రహదారి సాంకేతిక దీపములు అంటారని. ఓకే, సో మరి నిన్న నుంచి శోభారాణి రంగారావు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఓకే ట్రాఫిక్ సంకేత దీపాలు అంటారంటున్నారు. ఓకే, నెక్స్ట్ రద్దీ సంకేత దీపాలు అంటారు అంటూ మహమ్మద్ ఇనాయతుల్లా మెసేజ్ చేశారు, భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి. అండ్ నెక్స్ట్ మెసేజ్ అయితే రద్దీ నియంత్రణ దీపాలు అంటూ మెసేజ్ చేశారు మునీం, ఓకే ముబీన్ బేగం ఫ్యామిలీ మెంబర్స్ అనమాట, ఓకే రామళ్ళకోట నుంచి. అండ్ నెక్స్ట్ మెసేజ్ అయితే జీ సింగవరం, ఓకే నజీర్ నూర్జహాన్ హజీరా అబ్దుల్ రెహమాన్ ట్రాఫిక్ సంకేత దీపం అంటున్నారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ అయితే జోగులాంబ గద్వాల్ జిల్లా నుంచి ఎం దేవి, మొదటి క్వశ్చన్ కి మా ఆన్సర్ సీతాఫలం అంటున్నారు. మీరు ఇంకా మొదటి క్వశ్చన్ లోనే ఉన్నారా? అయ్యో, దానికి ఆన్సర్ అయితే మిరప మొక్కండి. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి, వాహనాలు నియంత్రణ రంగుల సంకేత దీపాలు అంటున్నారు. మొత్తానికి అన్నిటినీ తీసుకొచ్చేసారు పేరులోకి. ఓకే, సో నెక్స్ట్ మెసేజ్ అయితే నియంత్రణ దీపాలు అంటున్నారు ఆర్ వెంకటేశ్వర లక్ష్మీదేవి కందికైపల్లి గ్రామం నుంచి. అటు ఇటుగా అందరూ చాలా వరకు దాదాపుగా దగ్గరికి వస్తున్నారు.

0: ఇంకొక జస్ట్ ఒక చిన్న పదాన్ని కాస్త మారిస్తే చాలన్నమాట, నా దగ్గర ఉన్న ఆన్సర్ దగ్గరకు వచ్చేస్తారు అందరూ. అండ్ చిన్నమ్మాయి మిర్యాల కూడా నుంచి, హలో శ్రుతమ్మ ఇలా ఉన్నావు, లంచ్ అయిందా, స్పెషల్ ఏమిటి అంటున్నారు. ఓకే, నియంత్రణ గుర్తించే దీపాలు అట, ట్రాఫిక్ లైట్స్ అంటే. నెక్స్ట్ రద్దీని నిరోధించే దీపాలు అంటారు శాంతినగర్ నుంచి ఒకే ఒకడు. అండ్ నెక్స్ట్ మెసేజ్ షేక్ నూర్ మాలిక్ ఫ్రమ్ కోవెలకుంట్ల, రద్దీ సూచనల దీపాలు అంటున్నారు. నెక్స్ట్ సంచార సూచక దీపాలు అంటున్నారు అనంతపురం హౌసింగ్ బోర్డ్ కాలనీ టైలర్ రమేష్. ఓకే, ఛాయా దీపాలు అంటున్నారు గౌస్ అనంతపురం నుంచి, రాజోల్ నుంచి జయన్న. అయితే వేరే క్వశ్చన్ అడగండి మేడం అంట, దీనికి ఆన్సర్ రావాలి కదా. ఓకే, నెక్స్ట్ హరికృష్ణ మిలిటరీ కాలనీ ఎమ్మిగునూరు నుంచి, రహదారి సంకేత దీపాలు అంటున్నారు. అండ్ తులసి అయితే మోనికా అండ్ జయంత్ ఫ్రమ్ నందికొట్కూర్, ట్రాఫిక్ సిగ్నల్ అట ఓకే తెలుగులో. నెక్స్ట్ రద్దీ నియంత్రణ దీపాలు అంటూ ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుంచి మెసేజ్ మనకి పాలెం పోలయ్య గారు. నెక్స్ట్ రోడ్ రద్దీ అండి సంగతి. ఓకే, సో దీనికైతే చాలా మంది దగ్గర దగ్గరగా వచ్చేసారు, చాలా కరెక్ట్ గానే చెప్పారు. బట్ అన్నీ కూడా కరెక్టే, రద్దీ నియంత్రణ దీపాలు కరెక్టే, రవాణా నియంత్రణ దీపాలు అని చెప్పేసి చెప్పారు. అండ్ చాలా కరెక్ట్ గా చెప్పారు అందరూ కూడా. ఎనీవేస్, నెక్స్ట్ ఈ గ్యాప్ లో మనకి ఇంకోటి కూడా వచ్చేసింది, రవాణా సాంకేతిక దీపాలు అంటూ నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి అనమాట. ఎనీవేస్, ఈ క్వశ్చన్ ని ఇక్కడితో ఆపేద్దాం. ఓకే, సో మరి నెక్స్ట్ క్వశ్చన్ లోకి వెళ్ళిపోదాం. ఆల్రెడీ మనకి 316 అయిపోయింది కాబట్టి. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఇవాళ నేను మీకు తెలుసా ప్రోగ్రామ్ లో ఒక జీవి గురించి చెప్పాను. రోజు మొత్తంలో 18 నుంచి 22 గంటలు దాదాపుగా నిద్రపోయే జీవి అనమాట, అది ఏంటి? సో ఇవాళ మీకు తెలుసా వినుంటే ఖచ్చితంగా ఆన్సర్ ఈజీగా చెప్పేయచ్చు. అండ్ తిన్నామా పడుకున్నామా తెల్లారిందా అన్నట్టు ఉంటుంది అనమాట దాని లైఫ్ స్టైల్. సో ఓన్లీ యూకలిప్టస్ ఆకులు మాత్రమే తింటుంది, అది తినటం కోసమే లేస్తుంది, తర్వాత మళ్ళీ పడుకుంటుంది. సో అలా రోజు మొత్తంలో 22 గంటలు దాదాపుగా నిద్రపోయే జీవి ఏమై ఉండొచ్చు, మీకు తెలిస్తే నాకు ఆన్సర్ చేయండి. 8662488114 ఈ నెంబర్కి అనమాట. ఓకే, సో మరి నెక్స్ట్ మీ అందరి కోసం అయితే ఒక చిన్న కమర్షియల్ బ్రేక్ ఉంది, ఆ తర్వాత ఎగ్జాక్ట్ గా బ్యూటిఫుల్ సాంగ్ గోవింద గోవింద సినిమా నుంచి అయితే ప్లే చేసేస్తున్నాను, ఎంజాయ్ లిజనింగ్.
1: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడు అనూహ్యంగానే వస్తాయి, అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి, లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800420223.
3: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15 లక్షల వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
4: SBI, the bank to every Indian.

గోవిందా గోవిందా నుంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు రాజ్ కోటి మ్యూజిక్ కంపోజిషన్ లో. మరి ఎస్పీ బాలు గారు అండ్ చిత్ర అండ్ కోరస్ పాడిన పాట, సిరివెన్నెల గారు లవ్లీ లిరిక్ అనమాట. సో మరి 3:24 క్రాస్ అయిపోయి 10 సెకండ్స్ అయిపోయింది మన సందడి షో టైం. సో మరి నేను అడిగిన క్వశ్చన్, రోజు మొత్తంలో 22 గంటలు దాదాపుగా నిద్రపోయే జీవి ఏది అని చెప్పి. సో దానికైతే చాలా మంది ఎగ్జాక్ట్ గా రైట్ ఆన్సర్ పంపించారు. మరి మీకు తెలుసా, విన్నారనే నేను అనుకుంటున్నాను. సో ఈ రోజు షో, సో మరి నాకైతే ఒక్కరు మాత్రం గౌస్ అనంతపురం నుంచి మాత్రం తాబేలు అని ఆన్సర్ పంపించారు. యాక్చువల్ గా తాబేలు అండి 4 నుంచి 7 గంటలే నిద్రపోతుందట. అఫ్ కోర్స్ అది ఎప్పుడు ఎక్కువ విశ్రాంతి తీసుకుంటూ ఉంటుంది, కానీ నేను అడుగుతున్న దానికి అది మ్యాచ్ అవ్వదనమాట. ఓకే, సో 18 నుంచి 22 అవర్స్ దాకా నిద్రపోయే జీవి అని నేను చెప్పా. ఓకే, సో మరి ఆలోచించండి ఏమై ఉండొచ్చు అనేది. ఓకే, సో మరి నెక్స్ట్ అయితే మనకి చాలా మంది మెసేజెస్ చేశారు ఎగ్జాక్ట్ గా. కమిత వెంకటలక్ష్మిరెడ్డి భీమునిపాడు నుంచి రైట్ ఆన్సర్, శాంతినగర్ నుంచి ఒకే ఒకడు రైట్ ఆన్సర్, నెక్స్ట్ శ్రీను ఆయిరాల నుంచి రైట్ ఆన్సర్, అండ్ నెక్స్ట్ రమాసుందరి నెల్లూరు నుంచి, అండ్ పెడన జోగానంద్రావు కాలనీ చప్పలరాజు గారు, అండ్ నెక్స్ట్ అనంతపురం హౌసింగ్ బోర్డ్ కాలనీ నుంచి టైలర్ రమేష్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, అండ్ నెక్స్ట్ మాధవి ఆంజనేయులు భూతాన్ పోచంపల్లి నుంచి, అండ్ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి, నాగకృష్ణ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ బొండలవాడ నుంచి, అండ్ కనకారావు గారు పెడన్ నుంచి, కర్నూలు జిల్లా గోనెగండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి అండ్ ఫ్యామిలీ మెంబర్స్, నెల్లూరు జిల్లా నుంచి ఉదయగిరి నుంచి అనమాట.

Nusha Daniel and family members. Anantapuram Nunchi Anuradha and also Pedanu Nunchi Bhaskar and Yenugand Nagendra from Guntur and Akarpaka Nunchi Ramagaru and family members and Sai Darshan from and family members and Mata Nellur Nunchi. Okay, so Mari Vilandaru Kuda right answers pampincharu and the next message G. Singavaram. Okay, right. Nazir, Noor Jahan and family members. Okay, Mohammed Inayatullah Gar Kuda right answer. And the next message, exactly right answer. Satya Bhargava Garu Tadipatri, Anantapur district Nunchi Paminchaaru. And next message, aithe, Kanaparti Ashok Mangaligiri Nunchi and also Kirti Rajkumar Adarsh Nagar Nizamabad Nunchi. And next okay, message matram, Madam question malli cheppandi vinaledu ata. Okay, tapakunda cheptanu. And Mehboob Kaleem Atmakur Nandyala Nunchi. And next message, weekly bazaar nunchi Murher Garu and family members kuda right answers anamata vilandaru kuda. And next Ganagalur Ramakrishna Reddy Garu Karnataka nunchi right answer. And also Devakumar Yakutotapalli Anantapuram nunchi. And next message, Priya Srinivas Reddy Nandyala Jilla nunchi. And by Gopi Patibandla, okay, right answer. Nagarjuna Inka Lakshmi Vadiyampadi nunchi kuda right answer. And Ramesh Donti Anantapuram nunchi. And Hampapuram Gramam Chiranjeevi, Nagabhushana, Vagga Sevaya, Munta Peddana, we'll put a right answer. And Karnool Nunchi, Bhagat Singh Nagar Narmata, Jhansi Inka Shravani Ayesha, right answer. Madhuprasad and family, Talampadu Grama Nunchi. Okay, so Pilli, Kolla, Bhallukam, and two message Chesaru. No. So, Vere Jeeva Kutundi, and అదైతే నేను క్లూ కూడా చెప్తాను నెక్స్ట్ మీకు దాన్ని బట్టి ఆన్సర్ పంపించండి. ఓకే, గాజులు రాధాకృష్ణయ్య మాధవరం కడప నుంచి కూడా రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ రంగారెడ్డి జిల్లా ఏకలవ్యనగర్ నుంచి అనమాట, ఢిల్లీ వెంకటేష్ అండ్ శ్యామల రైట్ ఆన్సర్. అండ్ పిల్లి అంటూ మెసేజ్ చేశారు ఆదిత్య కాదు. అండ్ నేను చెప్పాను అది ఓన్లీ యూకలిప్టస్ ఆకులు మాత్రమే తింటుంది అని ఆదిత్య. సో ఆ లాజిక్ మిస్ అయ్యారు మీరు. సో ట్రై చేయండి. ఓకే, నేను క్లూ చెప్తాను ఎలాగో నెక్స్ట్, దాన్ని బట్టి ట్రై చేయండి. అంజన్ ఫ్రమ్ దేశిరెడ్డిపల్లి, ఓకే రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ అయితే నేను మార్నింగ్ విన్నాను అంటూ చీరాల రామకృష్ణపురం నుంచి చక్రపాణి కామాక్షి జ్యోతి శ్రీలేఖ మెసేజ్ చేశారు. వెరీ నైస్, థ్యాంక్ యూ సో మచ్ షో వినందుకు. అండ్ నెక్స్ట్ అయితే నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమూద్ జైనుద్దీన్, ఇంకా స్నేహ భాను జైనుద్దీన్ కూడా రైట్ ఆన్సర్. అండ్ మార్కాపురం శివాజీనగర్ నుంచి మస్తాన్ వలీ ఫాతిమా రైట్ ఆన్సర్ పంపించారనమాట. అండ్ నేనైతే కాదు బాబోయ్ అంటూ మెసేజ్ చేశారు ఎవరికి, అనూష. ఓకే, సో ఓకే, అసలు 18 నుంచి 22 గంటలు నిద్రపోతే నువ్వు అసలు రోజులే ఎప్పుడు మెలుగుగా ఉన్నట్టు అనూష. సో ఇంట్లో ఇంకేం లద్దబుడి దిబుడే అనమాట. సో ఎనీవేస్, నెక్స్ట్ అయితే రైట్ ఆన్సర్ వచ్చింది మనకి షేక్ నూర్ మాలిక్ ఫ్రమ్ కోవెలకుంట్ల. ఓకే, సో క్లూ చెప్తా అన్నాను, నా బాధ్యతగా చెప్తాను. ఏంటంటే ఆస్ట్రేలియాకి కంగారు ఎంత ఫేమసో ఆస్ట్రేలియా దేశానికి ఈ యానిమల్ కూడా అంత ఫేమస్ అనమాట. సో 18 నుంచి 22 గంటల పాటు నిద్రపోతుంది, యూకలిప్టస్ ఆకులు మాత్రమే తింటుంది, మనలాంటి ఫింగర్ ప్రింట్స్, హ్యూమన్ ఫింగర్ ప్రింట్స్ లాంటి ఉంటాయి, దానికి అది చాలా ఫేమస్ అనమాట. సో ఇప్పుడు చెప్పండి అది ఏమైందో. ఓకే, జస్ట్ నేను ఒక పాట ప్లే చేస్తాను, ఈ గ్యాప్ లో నాకు మీ ఆన్సర్ పంపించేసేయండి. రైట్ నో మీ అందరి కోసం నాన్నకు ప్రేమతో సినిమా నుంచి అయితే సాంగ్ ప్లే చేస్తున్నాను. ఎంజాయ్ లిస్నింగ్.

DSP പാണ് ബ്യൂട്ടിഫുൾ സോങ് എത്ത് പിന്നെ സാറും മാറി 3:33 ക്രോസ് അപ്പോൾ 38 സെക്കൻഡ്സ് ആയി പിന്നെ മന സന്ദടി സന്ദടി ഷോ ടൈം ആൻഡ് നെയ്നോ മീ ആർജെ ശ്രുതി അന്നാത്തോ മീർ ചുൻചേസ് വിൻറ്റുനാറു വിവിധ ഭാരതി എഫ് എം 101.3. സോ റൈറ്റ് നോ നെക്സ്റ്റ് മെസ്സേജ് മനക്ക് നാസിക് വേണു ദേശായി പേട്ട് നുണ്ടി റൈറ്റ് ആൻസർ പമ്മിച്ചു. അൻഡ് നെക്സ്റ്റ് അത് ഭമ്മിപാട്ട് വെങ്കടേശ്വര ഹൈദരാബാദ് നുണ്ടി റൈറ്റ് ആൻസർ. അൻഡ് നെക്സ്റ്റ് പതിപുട്ട് ബൈലു നുണ്ടി പാകാല മണ്ഡലം അന്നമാട జల్లా జయరామ్, ఓకే వెల్కమ్ టు సందడే సందడా. ఓహో, మేము వెల్కమ్ చెప్పుకొని చాలా సేపు అయింది. ఎనీవేస్, మీకు ఇప్పుడు వెల్కమ్ నేను చెప్తున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మరి మెసేజ్ అయితే లేదు ఇంతకీ, ఓకే మీరు ఇప్పుడే చూన్ చేసినట్టున్నారు కదా. ఎనీవేస్ నెక్స్ట్ అయితే ఆదిత్య స్లాత్ స్లాత్ స్లాత్ స్లాత్ స్లాత్ అంటూ మెసేజ్ పంపించారు. ఓకే నెక్స్ట్ అయితే బ్రహ్మయ్య కర్నూలు నుంచి రైట్ ఆన్సర్, అనంతపురం నుంచి మస్తాన్ ఫ్యామిలీ రైట్ ఆన్సర్, పాలెం పోలే ఆళ్ళగడ నంద్యాల జిల్లా నుంచి రైట్ ఆన్సర్, అండ్ లలిత మురళి భాను కామాకూర్ తిరుపతి డిస్టిక్ నుంచి రైట్ ఆన్సర్, అండ్ అనుష డేనియల్ ఉదయగిరి నుంచి కూడా రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఓకే సో మరి కౌతాళం కర్నూలు జిల్లా నుంచి ఆచారి రాఘవయ్య కంగారు అంటున్నారు. కంగారు కాదండి, ఆస్ట్రేలియాలో ఫేమస్ కంగారు, ఓకే. బట్ దానితో పాటు ఇప్పుడు నేను చెప్పే ఈ యానిమల్ కూడా ఫేమస్ అనమాట. ఓకే సో దాని గురించి అడిగాను నేను. అండ్ ఉరవకొండ నుంచి ఈశ్వరయ్య గారు రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ నెక్స్ట్ అనంతపురం అఖ్తర్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ అయితే ఎంఎస్ దుర్గారావు గారు రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ మధుప్రసాద్ ఫ్యామిలీ తలంపాడు గ్రామం నుంచి రైట్ ఆన్సర్. సో మరి వీళ్ళందరూ కూడా రైట్ ఆన్సర్ పంపించారు. ఆన్సర్ వచ్చేసి కోలా అనమాట. ఓకే, కొంతమంది కోయలా అంటారు, కొంతమంది కోలా అంటారు, రకరకాలుగా చెప్తారు దీని పేరును మాత్రం. సో రోజు మొత్తంలో 18 నుంచి 22 గంటలు నిద్రపోతుంది. ఆస్ట్రేలియాలో కంగారుతో పాటు ఈ జీవి కూడా చాలా ఫేమస్ అనమాట. సో చెప్పారు.

0: లో స్పెషలీ మన మన మనుషుల్లాంటి ఫింగర్ ప్రింట్స్ ఈ జంతువుకు ఉంటాయి. అది ఓకే, యూకలిప్టస్ ఆకులు మాత్రమే తింటుంది ఇది. ఓకేనా? సో మరి దాని పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు నేను మీకు ఒక కథ చెప్తాను. సో ఓకేనా, ఎగ్జాక్ట్ గా ఒక తెలుగు కథ చెప్తాను. దాని నుంచి నేను ఏ క్వశ్చన్ అడుగుతాను, చిన్న గ్యాప్ తీసుకొని చెప్తాను. బట్ రైట్ నౌ మీ అందరికోసం ఒక కమర్షియల్ బ్రేక్ అయితే తీసుకున్నాం, స్టే ట్యూన్.
1: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడు అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి, లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
3: నాకు అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము ఎస్బీఐ ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 సీజీపీఎస్ సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు ఎస్బీఐ స్కాలర్షిప్ .co.in. ఎస్బీఐ, ది బ్యాంక్ టు ఎవరీ ఇండియన్.
0: తెలుగు కథ చెప్తాను అన్నాను కదా, అది కూడా అలాంటి ఇలాంటి కథ కాదు, రాజుల కాలం నాటి కథ అనమాట. సో ఈ కథ ఏంటంటే, అనగనగనగనగా చిత్రవర్మ అనే ఒక రాజు ఉన్నారు. ఆ రాజుకి ముగ్గురు మంత్రులు ఉన్నారు. ఒక రోజు ఏంటంటే, ఆ రాజుకి వీళ్లలో ఎవరు తెలియగల వాళ్ళు తెలుసుకోవాలనిపించిందిట. సో ముగ్గురిని పిలిచాడు. ఒక పిల్లిని చూపించి ఒక్కొక్కరిని దాన్ని పట్టుకుని దాని బరువు ఎంత ఉందో ఊహించి చెప్పమన్నారు. సో ఎవరు సరిగా చెప్తే వాళ్లే తెలివైన వాళ్ళు అనేది ఈ పరీక్ష చెప్పేస్తుంది అనమాట. సో ఏమిటి ఈ పరీక్ష, ఇలా ఉంది, అలా ఎలా చెప్తాము అని మంత్రులు వాళ్ళలో వాళ్ళే గొనుక్కున్నారు, అది వేరే విషయం. సో మొదటి మంత్రి దగ్గరికి వచ్చారు, పిల్లిని ఎత్తుకున్నాడు. ఎత్తుకుని కొంచెం అటు ఇటుగా ఊపి తర్వాత ఏం చేశారంటే, 4 కిలోలు ఉంటుంది మహారాజా అని చెప్పాడు. అండ్ రెండో మంత్రి వచ్చాడు. రెండో మంత్రి వచ్చి ఆ పిల్లిని పట్టుకుని 3 కిలోలు ఉండొచ్చు అని చెప్పాడు. మరి మూడో మంత్రి కూడా వచ్చాడు. సో అతను ఏం చేశారంటే, రాజా ఈ పిల్లి ఎంత బరువు ఉంటుందో నేను చెప్పలేను, కానీ మన ధాన్యాగారంలో ఉన్న త్రాసును తెప్పిస్తే నేను చెప్పగలను అన్నాడు. అయితే రాజు వెంటనే అలా ఎలా, ఈ ఈ గేమ్లో అంటే ఈ పరీక్షలో ఉన్నది ఒకే ఒక నియమం ఏమిటంటే, పిల్లిని మాత్రం తూకం వేయకూడదు అని చెప్పాడు. పిల్లిని మాత్రం తూకం వేయకూడదా, సరే అయితే త్రాసును తెప్పించండి నేను చెప్తాను అన్నాడు. ఇదేమిటా తూకం వెయ్యొద్దు అంటే త్రాసును తెప్పించమంటున్నాడు అనుకొని రాజు అయినా సరే తెప్పిస్తారు. అయితే అప్పుడు

ఒకే ఒక నియమం ఏమిటంటే పిల్లిని మాత్రం తూకం వేయకూడదు అని చెప్పాడు. పిల్లిని మాత్రం తూకం వేయకూడదా, సరే అయితే త్రాసును తెప్పించండి నేను చెప్తాను అన్నాడు. ఇదేమిటా తూకం వెయ్యొద్దు అంటే త్రాసును తెప్పించమంటున్నాడు అనుకొని రాజు అయినా సరే తెప్పిస్తారు. అయితే అప్పుడు ఆ రాజు ఆ మూడో మంత్రి ఏం చేస్తారు తెలుసా, ఆ పిల్లిని తన ఒళ్ళో పెట్టుకొని దాన్ని పట్టుకుని తాను ఎక్కి నుంచుంటాడు ఆ త్రాసుని. సో ఇప్పుడు మొత్తం బరువులోంచి తన బరువు ఆ పిల్లి బరువు కలిపిన బరువులోంచి తన బరువు తీసేస్తే పిల్లి బరువే కదా, అదనమాట ఆయన తెలివి. సో మూడో మంత్రి తెలివి. సో అలా మూడో మంత్రి తెలివైన వాడు అని చెప్పేసి తేలిపోయింది. ఇప్పుడు నేను అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, ఈ కథలోంచి ఈ కథకి మీరు టైటిల్ ఏం పెడతారు? ఒక మంచి తెలుగు టైటిల్ పెట్టాలన్నమాట. కానీ ఒక చిన్న నియమం కూడా ఉంది ఇక్కడ, ఏమిటంటే తెలివిగల మంత్రి అని మాత్రం పెట్టకూడదు, ఇంకేదైనా పెట్టచ్చు మీ ఇష్టం. ఇక మీరు ఎంత క్రియేటివ్గా పెడతారు లేకపోతే ఎంత సరదాగా పెడతారు అది మీ ఇష్టం. సో ఈ తెలుగు కథకి మీరు ఒక టైటిల్ పెట్టాలి. సో ఓకేనా? సో మరి ఒక చిన్న పాట అయితే ప్లే చేస్తాను మీకు, బట్ దానికన్నా ముందు ఇంకొకసారి రిపీట్ చేస్తున్నాను ఈ కథని. సో అనగనగా చిత్రవర్మ అనే రాజు, ఆ రాజుకి ముగ్గురు మంత్రులు. సో వాళ్లలో ఎవరు తెలివిగల వాళ్ళో తెలుసుకోవాలనే కోరిక రాజుకు వచ్చింది. సో ముగ్గురిని పిలిచాడు, ఒక పిల్లిని చూపించాడు, ఒక్కొక్కరిని దాన్ని పట్టుకుని బరువెంతో ఊహించి చెప్పమన్నాడు. సో ఇక్కడ ఉన్న నియమం ఏంటంటే పిల్లిని మాత్రం మాత్రం అనేది అక్కడ కొటేషన్స్ అనమాట. సో పిల్లిని మాత్రం తూకం వెయ్యద్దు, అలా తూకం వేయకుండా మీరు ఊహించి చెప్పాలి అన్నారు. సో మొదటి మంత్రి ఏం చేశారు, 4 కిలోలు ఉంటుంది అన్నారు. రెండో మంత్రి 3 కిలోలు ఉండొచ్చు అన్నారు. మూడో మంత్రి సో ఒక త్రాసు తెప్పించి దాని మీద తను నుంచొని

అంతో ఆ ఒళ్ళో పిల్లిని పెట్టుకుని ఆ ఇద్దరి బరువులోంచి పిల్లి బరువుని ఈజీగా కనిపెట్టేశాడనమాట. అలా ఎలా చెప్తావు అంటే, మీరు పిల్లిని మాత్రమే బరువు వేయొద్దన్నారు కానీ నన్నుతో నాతో కలిపి వేయొద్దని లేదు కదా అన్నారనమాట. సో అందుకే ఏమిటంటే, క్వశ్చన్ మనం ఎవరినైనా అడిగేటప్పుడు ఆలోచించి మరీ అడగాలి, ఇలాంటి తెలివి గల వాళ్ళు ఉంటారు. ఎనీవేస్, మరి మొత్తానికి తెలివైన మంత్రి అయితే కని పెట్టబడ్డాడు. సో మరి ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే, ఈ క్వశ్చన్లో ఐ మీన్ ఈ స్టోరీలోంచి ఒక టైటిల్ చక్కగా మీరు పెట్టి నాకు పంపించేసేయండి. రైట్ నౌ మీ అందరి కోసం అయితే బ్యూటిఫుల్ సాంగ్ వచ్చేస్తుంది భర్తం హాసైలకు విజ్ఞప్తి సినిమా నుంచి. వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్.

జుమ్మంది నాదం మూవీ నుంచి అయితే బ్యూటిఫుల్ సాంగ్ వినేశారు ఎస్పీ బాలు గారు అండ్ గీతా మాధురి పాడిన పాట అనమాట. సుద్దాల అశోక తేజ లిరిక్స్. సో మరి 3:49 క్రాస్ అయిపోయి 53 సెకండ్స్ అయిపోయింది మన షో టైం. సో మరి నెక్స్ట్ మనకి చాలా చాలా టైటిల్స్ అయితే వచ్చేసాయి.

బట్ దానికన్నా ముందు ఇంతాకట్ క్వశ్చన్ కి ఆన్సర్స్ నల్గొండ జిల్లా నుంచి, చిత్రియాల గ్రామం నుంచి అనమాట. దమ్మోజు వెంకటాచారి, వరలక్ష్మి, కృష్ణమ్మ, మధు, రవి, నవీన కరెక్ట్ గా పంపించారు కోలా అని చెప్పేసి. నెక్స్ట్ చిల్క నారాయణ అనసూయ యమున, జానకంపేట నిజామాబాద్ నుంచి కూడా రైట్ ఆన్సర్ కోలా అని చెప్పేసి.

బట్ దానికన్నా ముందు ఇంతాకట్ క్వశ్చన్ కి ఆన్సర్స్ నల్గొండ జిల్లా నుంచి, చిత్రియాల గ్రామం నుంచి అనమాట. దమ్మోజు వెంకటాచారి, వరలక్ష్మి, కృష్ణమ్మ, మధు, రవి, నవీన కరెక్ట్ గా పంపించారు కోలా అని చెప్పేసి. నెక్స్ట్ చిల్క నారాయణ అనసూయ యమున, జానకంపేట నిజామాబాద్ నుంచి కూడా రైట్ ఆన్సర్ కోలా అని చెప్పేసి. ఓకే సో మరి నెక్స్ట్ ఇప్పుడు నేను అడిగిన కథకైతే టైటిల్స్ వచ్చేసాయి. సో శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు పంపించారు నేను అడిగిన రాజుల కథకి టైటిల్ సూక్ష్మ దృష్టి కలవాడు అని చెప్పేసి. ఓహో వెరీ నైస్. సో మరి నెక్స్ట్ అయితే వై గోపి పాటి బండ్ల తేనా టైటిల్ ఇస్ తెనాలి రామకృష్ణ అట. అయ్యయ్యో ఓకే. సో మరి నెక్స్ట్ అయితే కనకారావు గారు పెడం నుంచి విచిత్ర మంత్రి అంటున్నారు. పాపం అంత కష్టపడి ఆయన అంత బాగా పిల్లి బరువుని కనిపెడితే మీరు విచిత్ర మంత్రి అంటున్నారు చివరికి ఆయన్ని. అయ్యయ్యో. ఎనీవేస్ నెక్స్ట్ అయితే రమాసుందరి నెల్లూరు నుంచి, రాజుగారి కోరిక పిల్లిగారి రాజసం అట. బాగుందండి మీది కూడా. నెక్స్ట్ రత్నం వైజాగ్ నుంచి బరువైన మంత్రి. అమ్మ బాబోయ్ బరువైన మంత్రి. ఓకే భాస్కర్ టైలర్స్ చెరుకుపల్లి నుంచి తెలివి తక్కువ రాజు అట. ఓహో నేను తెలివైన మంత్రి అని పెట్టొద్దన్నాను, మీరు తెలివి తక్కువ రాజు అని చేశారా? ఆహా మీది కదా అసలేం తెలివి అంటే. ఎనీవేస్ నెక్స్ట్ అయితే ఉమ్మడి నుంచి మహమూద్ జైనుద్దీన్, ఇంకా స్నేహ బాను జైనుద్దీన్ ఇంతక్కడ క్వశ్చన్ ఆన్సర్ పంపించారు కానీ టైటిల్ పంపించలేదు. ఎనీవేస్ పెడిన జోగానందరావు కాల నుంచి అప్పలరాజు గారు, మంత్రి గారి మైండ్ గేమ్ అట టైటిల్ పేరు. ఓకే నెక్స్ట్ నెల్లూరు జిల్లా ఉదయగిరి నుంచి అనుష డేనియల్, సమయ స్ఫూర్తి గల మంత్రి అని పెట్టచ్చు, సమయోచితమైన మంత్రి అని కూడా పెట్టచ్చట. వావ్ సూపర్, ఇది బాగుంది సమయ స్ఫూర్తి గల మంత్రి. ఎనీవేస్ నెక్స్ట్ అయితే మంత్రి మహాముదురు అంటున్నారు శ్రీను హైరాల నుంచి. ఓకే నెక్స్ట్ రాజుగారి పిల్లి ముగ్గురు మంత్రులు అని చెప్పేసి పంపించారు టైటిల్ని బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి. మొత్తానికి క్యారెక్టర్స్ అన్నిటినీ తెచ్చారు. ఓకే సో మన కథలో కథా వస్తువులు అన్నింటినీ తీసుకొచ్చేసారు. నెక్స్ట్ అయితే నువ్వే పిల్లి నేనే మంత్రి అట. ఎవరు చిన్నమ్మాయి గారు మిర్యాలగూడ నుంచి. సరదాగా ఉందండి మీ టైటిల్ నువ్వే పిల్లి నేనే మంత్రి. ఓకే సో మొత్తంగా పిల్లి వల్లే కదా తను మంత్రి అయింది, కరెక్టే మీ పాయింట్ లాజికల్గానే ఉంది. అండ్ నెక్స్ట్ బి మధుప్రసాద్ ఫ్యామిలీ తలంపాడు గ్రామం నుంచి మహామంత్రి అని పంపించారు. అండ్ నెక్స్ట్ అయితే సమయ స్ఫూర్తి అంటున్నారు జయరాం పదిపుట్ట బయలు పాకాల మండలం నుంచి. సూపర్, వెరీ వెరీ వెరీ నైస్ టైటిల్ ఇది. అండ్ నెక్స్ట్ మంత్రి గారి సమయ స్ఫూర్తి. ఓకే నాసిక వేణు దేశాయపేట నుంచి పంపించారు. అండ్ కమిత వెంకటలక్ష్మిరెడ్డి భీమునిపాడు నుంచి చిత్రవర్మ గారి, అయ్యో అయ్యయ్యో చిత్రవర్మ గారి చెత్త పరీక్ష అట అయ్యో. అండ్ నెక్స్ట్ మెసేజ్ అయితే కేవి రమణమూర్తి గారు శ్రీకాకుళం నుంచి, చిత్రహింసల రాజు విచిత్ర మంత్రి అట. ఏమిటండి కథలు అంత పాజిటివిటీ ఉంటే మీరు. ఎనీవేస్ నెక్స్ట్ అయితే భమిడిపాటి వెంకటేశ్వర గారు హైదరాబాద్ నుంచి, శృతి గారు కథ చెప్పి ప్రశ్న వేయడం న్యూ ఐడియా అట. ఓకే మరి ముందైతే మంచి కథ విన్నాం, ఈ కథకు నా టైటిల్ వచ్చేసి బరువు కోల్పోయిన మంత్రి అంటున్నారు. అయ్యో బరువు కోల్పోయిన మంత్రి ఏమిటండి? మా మంత్రి ఎక్కడ కోల్పోయాడు బరువు? మీరు కథ మొత్తం విన్నారా అని నాకు డౌట్గా ఉంది. ఎనీవేస్ నెక్స్ట్ అయితే మార్జాలం తులాభారం అంటున్నారు ఆచార్య రాఘవయ్య కవతాలం కర్నూలు జిల్లా నుంచి. ఒక్క నిమిషం నాకు శ్రీకృష్ణ తులాభారం గుర్తొచ్చిందండి మీ టైటిల్ వలన. ఎనీవేస్ నెక్స్ట్ హంపాపురం నుంచి అనమాట చిరంజీవి అండ్ ఫ్యామిలీ మెంబర్, పిల్లి ఒక మంత్రి కథ అనుకున్నా ఇలాంటి టైటిల్ ఒకటి వస్తుందని. ఓకే సో మరి నెక్స్ట్ అయితే పిల్లిల రాజ్యంలో పిల్లల రాజ్యంలో పిడుగులాంటి మంత్రి సినిమా చూడండి బాబు, నేడే చూడండి జీ సింగవరం పంపించారు మనకి నజీర్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. ఓకే అండ్ క్యాలిక్యులేషన్ మంత్రి అట పాలెం పోలే ఆళ్ళగడ నంద్యాల జిల్లా. ఓకే మొత్తానికి తెలివి గలవాడని ఒప్పుకున్నారు అంతే కదా. నెక్స్ట్ సమయ స్ఫూర్తి గలవాడు అనే టైటిల్ పంపించారు ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి. అండ్ నెక్స్ట్ ఉరవకొండ నుంచి ఈశ్వరయ్య గారు, చిత్రవర్మ రాజుకే విచిత్రం చూపించిన మంత్రి అట. మొత్తం కథ మొత్తం రివీల్ అయిపోయింది మీ టైటిల్లో. ఎనీవేస్ నెక్స్ట్ అయితే గడ్డ అంకయ్య గారు, చిత్రమాయా జాలం అట అని పంపించారు. ఎనీవేస్ సాంగ్స్ సూపర్ అన్నారు, థ్యాంక్ యూ అండి. అండ్ నెక్స్ట్ మహబూబ్ కలీం ఆత్మకు నంద్యాల నుంచి, మంత్రి తెలివికి ఫిదా అయిన రాజు అనే టైటిల్ పంపించారు. అండ్ నెక్స్ట్ అయితే మనకి మురళి గారు ఎప్పటిలాగానే పాట అడుగుతూ, ఓకే నో వే ఓన్లీ శృతి పాటలు ప్లే చేస్తుంది, ఇది చాలాసార్లు మీకు చెప్పాను అయినా మీరు వినడం లేదు. ఎనీవేస్ అనంతపురం నుంచి అనురాధ గారు, రాజు మించిన మంత్రి. ఆహా ఎనీవేస్ నెక్స్ట్ అయితే బాధ్యత గల మంత్రి అన్నారు నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమూద్ జైనుద్దీన్, ఇంకా స్నేహ

0: ಬಾನು ಜೈನುದ್ದೀನ್ ಆ್ಯಂಡ್ పంచి బుర్ర మంత్ర అయ్యవాబోయ్ ఎవరింతకి పంపించింది గౌస్ అనంతపురం నుంచి. ఓకే, సమయస్ఫూర్తిగల మంత్రి అన్నారు చిలక నారాయణ. అనసూయమ్మ జానకపేట నిజామాబాద్ నుంచి. తెలివైన మంత్రి, ఇదైతే నేను పెట్టకూడదని చెప్పానండి మురహరి గారు. ఓకే, మీరు మిస్ అయిపోయినట్టున్నారు నేను చెప్పిన విషయాన్ని. అండ్ అక్కర్పాక నుంచి రమా సుధాకర్, సమయస్ఫూర్తిగల మంత్రి, తెల్లబోయిన రాజు అట. ఇంకొంచెం యాడ్ చేశారన్నమాట పక్కన. నాకు మీ టైటిల్ చూడగానే రాజేంద్ర ప్రసాద్ గారిది ఏప్రిల్ 1 విడుదల సినిమా ఉంటుంది. అయ్యయ్యో ఇది ఖైదీ కన్నయ్య కాదే అంటే వాడి కన్నయ్య వీడే అన్నట్టు పక్కన ఒకటి తగిలించేస్తా పోదా. జగదేక్ వీరుని కథ కాదు, నేను అడిగింది జగదేక్ వీరుడు అతిలోకి సుందరి అంటే ఆ ముక్కే కదా అతికిచ్చిస్తా పదా అని ఉంటుంది పాటలో. అసలు అద్భుతమైన పాట అది, అలా ఉందన్నమాట మీరు. ఎనీవేస్, నెక్స్ట్ అయితే ఒక రాజు ముగ్గురు మంత్రులు అంటూ మాధవి ఆంజనేయులు భూదాన్ పోచంపల్లి నుంచి మెసేజ్ చేశారు. ఇంకా టైటిల్స్ అయితే ఉన్నాయి, డిఫరెంట్ డిఫరెంట్ గా వచ్చాయి. బట్ ఒక చిన్న కమర్షియల్ బ్రేక్ అయితే తీసుకుందాం, స్టే ట్యూన్.
1: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
3: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు sbischolarship.co.in. SBI, the bank to every Indian.
0: ఎగ్జాక్ట్లీ మన 3:57 టైం అయిపోయింది మన స్టూడియోస్ లో. అండ్ సంగీత ముంబై నుంచి, రాజు మంత్రి త్రాసు పిల్లి అట. బాగుంది మీ టైటిల్ కూడా. లక్కీ క్యాట్ అంటూ మెసేజ్ చేశారు. లక్కీ క్యాట్, అయ్యో లక్కీ క్యాట్ మ్యాడ్ కింగ్ అట. వివి రెడ్డి అడ్డరోడ్ నుంచి మెసేజ్. అండ్ వేటపాలెం రామానగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు సమయస్ఫూర్తిగల మంత్రి అంటున్నారు. వెరీ నైస్. ఓకే, సో మరి నెక్స్ట్ అయితే డి రామకృష్ణ అండ్ సునీత ఫ్రమ్ రాజోలి, పిల్లి బరువు మంత్రి బరువు అన్నారు. నాకెందుకో మీ ఈ టైటిల్ని కొంచెం సరిచేస్తే పోతుంది అనిపిస్తుంది. పిల్లి బరువు మంత్రి పరువు ఏమంటారు? పిల్లి బరువు వల్లనే కదా మంత్రి పరువు కాపాడబడింది. ఎనీవేజ్, నైస్ టైటిల్ మీది కూడా. అండ్ పిల్లి రాజు అంటున్నారు ఎవరింతకి, షేక్ నూర్ మాలిక్ ఫ్రమ్ కోవెలకుంట్ల. అండ్ నెక్స్ట్ మెసేజ్ అయితే బమిడిపాడు వెంకటేశ్వరరావు గారు, శృతి గారు కథ మొత్తం విన్నాను. మంత్రి బరువు కోల్పోతే పిల్లి బరువు తెలిసిందని నా ఆన్సర్. ఓహో అట్లా వచ్చారా, వెరీ నైస్. అయితే మీది కరెక్టే. నెక్స్ట్ మెసేజ్, తెలివి లేని రాజు అతి తెలివి మంత్రి, మహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట గ్రామం నుంచి మెసేజ్. మీరు కూడా ముక్క అతికించారు నేను వద్దన్న దానికి. వై గోపి పాటివాళ్ల నుంచి, మీ ఆన్సర్ కూడా చెప్పండి మేడం అట, ఇది నేను ఆలోచించలేదే. ఎనీవేస్ మేడం, మీరు సందరి మర్చిపోలేని సందరి, అందులో మీ స్మైల్స్ థ్యాంక్ యూ సో మచ్. ఈ సింగవరం నుంచి నజీర్ పంపించారు. అండ్ పిల్లికి తులాభారం అంటున్నారు బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి. అదండి సంగతి, మొత్తానికి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ టైటిల్స్ అయితే వచ్చేసాయి. సో ఇవాళ సందరి ఇక్కడితో స్టాప్ చేసేద్దాం. నెక్స్ట్ మీ అందరి కోసం ఇష్క్ సినిమా, ఇష్క్ నాట్ ఎ లవ్ స్టోరీ, ఈ సినిమా నుంచి ఒక చిన్న బిట్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. తర్వాత మళ్ళీ ఎగ్జాక్ట్ గా మనం 4:02 వివిధాలో కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ లిజనింగ్ వివిధ్ భారత్ FM 101.3.

భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కల్పన. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సెప్టెంబర్ 1న ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. రాష్ట ప్రభుత్వం శారీరక వైకల్యం కలిగిన అర్హులైన దివ్యాంగులకు ఉచితంగా రిట్రోఫిట్ చేసిన మోటరైజ్డ్ వాహనాలను అందించే కార్యక్రమంలో భాగంగా ఈరోజు 58 మంది లబ్దిదారులకు 1.15 లక్షల విలువైన మోటరైజ్డ్ త్రీ వీలర్ వాహనాలను సమకూర్చినట్లు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీసా తెలిపారు. రైతులకు మేలు చేకూర్చే విధంగా భూసారాన్ని పరిరక్షిస్తూ సుస్థిర వ్యవసాయాన్ని ప్రోత్సహించాలనే లక్ష్యంతో నందిగామ మార్కెట్ యార్డులో ఈరోజు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య రైతులకు సేంద్రియ ఎరువులను పంపిణీ చేశారు. రాష్ట పీజీ మెడికల్ విద్యార్థులకు వారానికి ఒకరోజు సెలవు ఇవ్వాలని, వారానికి 74 గంటలకు మించి విధులు కేటాయించొద్దని మెడికల్ కాలేజీల ప్రిన్సిపల్స్ సూపరింటెండెంట్లకు డీఎంఈ డాక్టర్ విష్ణువర్ధన్ ఆదేశించారు. విజయనగరం జిల్లాలో రేపు నిర్వహించనున్న నీట్ పీజీ ప్రవేశ పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్టం, దేశం సుభిక్షంగా ఉండాలని, సకాలంలో సమృద్దిగా వర్షాలు కురవాలని, ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరూ సుఖ సంతోషాలతో వర్దిద్దాలని శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ప్రార్థిస్తూ రేపటి నుండి సెప్టెంబర్ 3వ తేదీ వరకు వరుణయాగ పర్జన్య శాంతి సహిత కార్యరిష్టి యాగాలను నిర్వహిస్తున్నట్లు టీటీడీ ఈరోజు ఒక ప్రకటనలో తెలిపింది. చిత్తూరు జిల్లాలోని అన్ని ప్రభుత్వ ప్రైవేటు పారిశ్రామిక శిక్షణా సంస్థ ఐఐటి కోర్సుల్లో మిగిలిన ఖాళీ సీట్ల భర్తీకి అర్హులైన విద్యార్థులు ఈ నెల 31వ తేదీలోపు దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా కన్వీనర్ రవీంద్రారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. గాయం కారణంగా రాబోయే ఆసియా క్రీడలకు దూరమవుతున్నానని భారత జావలిన్ స్టార్ నీరజ్ చోప్రా ఈరోజు ప్రకటించారు. దేశవ్యాప్తంగా వివిధ పోస్టల్ సర్కిళ్లలో ఖాళీగా ఉన్న 25,000కు పైగా పోస్టుల భర్తీకి తపాలా శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎల్లుండి నుంచి దరఖాస్తులు ప్రారంభం కాగా మరిన్ని వివరాలకు అభ్యర్థులు indianpost.gov.in వెబ్సైట్ను చూడవచ్చు. రాష్ట్రంలోని ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానంలలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు 3:05కు వింటారు.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: మీరు జాయిన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్జే శృతి. మన స్టూడియోలో టైం 4:04 పిఎం క్రాస్ అయిపోయి 14 సెకండ్స్ అయిపోయింది. సో మరి నెక్స్ట్ నాకు ఇంకా 2 మెసేజెస్ అయితే బ్యాలెన్స్ ఉన్నాయన్నమాట. సో ఎవరు పంపించారు అంటే షబీనా పంపించారు, టైటిల్ రాజు పరీక్ష అని పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ అయితే మార్కాపురం శివాజీ నగర్ నుంచి టైలర్ బస్తాన్ ఫలి ఫాతిమా, ఓకే 3వ మంత్రి అనే టైటిల్ పంపించారు అనమాట. వెరీ నైస్, మీ టైటిల్స్ కూడా బాగున్నాయి. సో మరి అందరూ కూడా లవ్లీ లవ్లీ లవ్లీ పార్టిసిపేషన్ అండి ఈరోజు. థ్యాంక్ యూ సో మచ్ మెసేజ్ చేసినందుకు. ఇలాగే వింటూ ఉండండి అండ్ ఎంకరేజ్ చేస్తూ ఉండండి అండ్ ఎంజాయ్ చేస్తూ ఉండండి. ఓకే, సో మరి నెక్స్ట్ అయితే ఇప్పుడు మన టైం వివిధ టైం అనమాట. సో మరి ఈరోజు వివిధలో హీరోయిన్ స్పెషల్. ఎవరు ఆ హీరోయిన్, ఏంటా సాంగ్స్ తెలుసుకునే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విభార్తి ఎఫ్ఎం
0: 101.3. ఈ రోజు మన వివిధలో హీరోయిన్ స్పెషల్లో అనుష్క. అనుష్క యాక్ట్ చేసిన మూవీస్ నుంచి అయితే మీ అందరి కోసం బ్యాక్ టు బ్యాక్ ప్లే చేస్తున్నాను. ఫస్ట్ మిర్చి సినిమా నుంచి విజయ్ ప్రకాష్ అండ్ అనిత పాడిన పాట రామజోగ్య శాస్త్రి గారి లిరిక్ లో వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్ వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈస్ ఆర్జే శృతి.

0: Bharati FM 101.3.
1: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
3: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
4: SBI, the bank to every Indian.

మణిశర్మ గారి మ్యూజిక్ కంపోజిషన్లో హేమచంద్ర అండ్ శ్వేత పాడిన సాంగ్ అయితే వినేశారు. రామజోగి శాస్త్రి గారి లిరిక్ అనమాట. కలైజో సినిమా నుంచి సాంగ్ విన్న తర్వాత 4:17 క్రాస్ అయిపోయి 19 సెకండ్స్ అయిపోయింది మన వివిధ టైం. సో మరి నెక్స్ట్ అయితే అరుంధతి సినిమా నుంచి సాంగ్ అయితే వచ్చేస్తోంది. సందీప్ శ్రీకృష్ణ ఖుషి మురళి అండ్ నాగా పాడిన పాట. అనంత శ్రీరామ్ గారి లిరిక్ సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్ టు వివిధ ఓన్లీ ఆన్ వివిధ భారతి FM 101.3.

0: ఏంటండి ఈ టైంలో బాల్కనీలో కూర్చుని కృష్ణా తీరం వైపు చూస్తున్నారు?
1: ఈ సాయం సమయంలో ఈ కృష్ణానది, ఈ చల్లగాలి, ఆ చక్కని చందమామ పక్కన కూర్చుని కబుర్లు చెప్పి నువ్వు, ఆహా ఎంత బాగుంది కదా.
0: ఆహా బాగుంది మీ వర్ణన. ఇంకా
1: ఈ టైంలో మంచి ఓల్డ్ క్లాసిక్స్ వింటుంటే భలే ఉంటుందే. ఆ నదిలో వెన్నెల వెలుగులో చిన్న పడవ మీద పోతూ ఆ చల్లగాలి ఆస్వాదిస్తున్నట్టుంటుంది.
0: ఎందుకు లేవు, అవి కూడా ఉన్నాయి. మన మనసుకు నచ్చే మధుర స్వరాలు వివిధ భారతిలో ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు విని ఆనందించండి.
1: అవునా, మరి ఇంత ఆలస్యంగా చెప్తావు, 9 అయిపోతుంది. రేడియో ఆన్ చేసి వివిధ భారతి ట్యూన్ చేయి.
0: అబ్బబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
2: ఏమైందమ్మా అలా ఉంటే?
0: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
2: ఆ కావాలి.
0: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
2: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
3: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు sbischolarship.co.in.
4: SBI, the bank to every Indian.
0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

కీరవాణి గారు అండ్ సునీత పాండే సంగీత వినేశారు. బ్యూటిఫుల్ సాంగ్ విక్రమార్కుడు సినిమా నుంచి. మన టైం వచ్చేసి 4:30 క్రాస్ అయిపోయి 59 సెకండ్స్ అయిపోయింది. అండ్ మనమున్నాం వివిధాలు అండ్ మీరు చూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఇస్ ఆర్జే శృతి. మరి ఈ రోజు స్పెషల్ హీరోయిన్ స్పెషల్. మరి అనుష్క, బ్యూటిఫుల్ అనుష్క యాక్ట్ చేసిన మూవీస్ నుంచి అయితే సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తున్నారు కదా. మరి నెక్స్ట్ హేమచంద్ర అండ్ మాలవిక పాడిన సాంగ్ అయితే వచ్చేస్తోంది రామ జోగే శాస్త్రి గారి లిరిక్ లో. ఈ లవ్లీ సాంగ్ బిల్లా సినిమా నుంచి వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్.

డమరుకం సినిమా నుంచి శ్రీకృష్ణ అండ్ హరిణి పాడిన పాట విన్నారు. భాస్కర్ భట్ల రవికుమార్ గారి లిరిక్, డిఎస్పి మ్యూజిక్ కంపోజిషన్. మరి బ్యూటిఫుల్ సాంగ్ విన్న తర్వాత మన టైం 4:41 క్రాస్ అయిపోయి 45 సెకండ్స్ అయిపోయింది అండ్ మనమున్నాం వివిధ ప్రోగ్రాంలో. ఈరోజు స్పెషల్గా అనుష్క యాక్ట్ చేసిన మూవీస్ నుంచి సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తున్నారు కదా. మరి నెక్స్ట్ అయితే లక్ష్యం సినిమా నుంచి హేమచంద్ర పాడిన పాట ప్లే చేస్తున్నారు. ఈ సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్.

0: బాహుబలి 2 సినిమా నుంచి దీపు ఇంకా సోని పాడిన పాట విన్నారు. ఎంఎం కీరవాణి గారి మ్యూజిక్ కంపోజిషన్, చైతన్య ప్రసాద్ గారి లిరిక్ అన్నమాట. సో మరి ఈ సాంగ్తో ఇవాళ టీవీ విధాకు కూడా మనం గుడ్ బై బై బై చెప్పేసేద్దాం. మరి నేను కూడా టాటా బై బై చెప్పేసే టైం కూడా అయిపోయింది. మరి ఈరోజు తెలుగు భాష దినోత్సవం కాబట్టి ఈరోజు మీతో కలిసి తెలుగు తీయదనాన్ని సెలబ్రేట్ చేసుకోవడం చాలా చాలా చాలా హ్యాపీగా అనిపించింది నాకు. సో మరి మళ్ళీ కలుద్దాం మరిన్ని మధురమైన మాటలతో, పాటలతో, ఆటలతో. ఓకే, అప్పటి వరకు సెలవు, నమస్కారం. మీ ఆర్జే శృతి సైనింగ్ ఆఫ్. మరి నెక్స్ట్ ఆర్జే చేతన్ కూడా రెడీగా ఉన్నారు ఒక మంచి టాపిక్ తో. స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.
1: వింటున్నారు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెన్నెల ప్రోగ్రామ్ విత్ మీ యువర్ ఆర్జే చేతన్. నూతన ప్రాజెక్టులు, తీరిక లేకుండా సదస్సులు, సమావేశాలు, కొత్త ప్రోగ్రామ్స్తో కుస్తీ పెట్టే ఐటీ ఉద్యోగులకు మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం కల్పించేందుకు పలు ఐటీ కంపెనీస్ అధిక ప్రాధాన్యమిస్తున్నాయి. ఒత్తిడితో సతమతమవుతున్న

కొత్త ప్రోగ్రామ్స్ తో కుస్తీ పెట్టే ఐటీ ఉద్యోగులకు మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం కల్పించేందుకు పలు ఐటీ కంపెనీస్ అధిక ప్రాధాన్యమిస్తున్నాయి. ఒత్తిడితో సతమతమవుతున్న ఐటీ ఉద్యోగుల శాతం ఏటా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఉద్యోగుల మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించేందుకు ప్రత్యేకంగా కౌన్సిలింగ్, సెమినార్స్, మోటివేషనల్ స్పీచెస్, మోటివేషనల్ క్లాసెస్ నిర్వహించేందుకు పలు ఐటీ కంపెనీస్ ప్రణాళికలు సిద్ధం చేస్తుండడం విశేషం. గ్రేటర్ సిటీకి ఐటీ కంపెనీస్ వెలువ మొదలైంది. దీంతో ఉద్యోగుల పని విధానంలో సమూల మార్పులు చేయడంతో పాటు సమీప భవిష్యత్తులో నియామకాల్లో సైతం సాంకేతికతను విరివిగా వినియోగించుకునేందుకు ఐటీ కంపెనీస్ చర్యలు తీసుకున్నట్లు ఐటీ రంగ నిపుణులు చెప్తున్నారు. ఉద్యోగుల నియామకాలు, తొలగింపులు, ఇంటర్వ్యూస్, పదోన్నతులు అన్ని వర్చువల్ విధానంలో జరుగుతాయని స్పష్టం చేస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెరిగిపోయింది కదా, బ్లాక్ చైన్ టెక్నాలజీతో ఉద్యోగార్థులు బయోడేటాలను తనిఖీ చేస్తున్నారు. వీడియో స్ట్రీమింగ్ ద్వారా అభ్యర్థి భావోద్వేగాలు, ఆలోచనలు, వ్యక్తిత్వాన్ని అంచనా వేస్తున్నారు. కాగా ఈ కోవిడ్ తరుణంలోనూ గతంలో నగరంలో పలు కంపెనీస్ వర్చువల్ విధానంలో ఇంటర్వ్యూస్ నిర్వహించి వేలాది మందికి ఉద్యోగాలు కల్పించినట్లు పేర్కొన్నారు. సిటీలో కంపెనీస్ 54% మందిని, విదేశీ కంపెనీస్ 49% మందిని ఈ విధానంలో నియమించుకున్నట్లు ఐటీ కంపెనీస్ తెలిపాయి. ఐటీ రంగంలో నూతన సాంకేతికతకు అధిక ప్రాధాన్యం దక్కుతోంది. రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ తో పని విధానం సమూలంగా మారుతున్నందున అభిప్రాయపడుతున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం భారీగా పెరిగిన నేపథ్యంలో భవిష్యత్తులో ఉద్యోగాల కల్పనకు మరింత ఊతమిచ్చే అవకాశాలుంటాయని అంచనా వేస్తున్నారు. నేటి ఉరుకులు పరుగుల జీవితం, ఫాస్ట్ పేస్డ్ లైఫ్, బిజీ షెడ్యూల్ లైఫ్ లో ప్రజలు అనేక వ్యాధులు, అనారోగ్య రుగ్మతలతో సతమతమవుతున్నారు. ఆందోళన, ఒత్తిడి, ఆర్థిక సమస్యలు అనేక ఇతర కారణాలు ఒత్తిడిని పెంచుతున్నాయి. జీవితంలో వైఫల్యాలు ఇతర కారణాలు ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. అన్నిటికంటే ముఖ్యంగా జీవన శైలి సక్రమంగా లేకపోవడం వల్ల అనారోగ్య సమస్యలు తీవ్రమవుతున్నాయి. సమయపాలన లేకుండా ఆహారం తీసుకోవడం వల్ల కూడా అనారోగ్య, మానసిక సమస్యలు పెరుగుతున్నాయి. ఈ కారణాల వల్ల బ్రెయిన్ ఆరోగ్యం దెబ్బతింటుంది, ఫలితంగా ఆలోచన శక్తి తగ్గుతుంది. అయితే ఇలాంటి పరిస్థితి రావద్దంటే కొన్ని చెడు అలవాట్లను వదిలేయాల్సి ఉంటుంది. మరి ఆ అలవాట్లేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం మన వెన్నెల ప్రోగ్రామ్ లో మీ ఆర్జే చేతంతో. మానసిక ఆరోగ్యం బాగుండాలంటే ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ తప్పక చేయాలి. మెనీ పీపుల్, చాలా మంది హడావుడ్లు ఉదయం వేళ తినడం మానేస్తారు. ఇది సరికాదు. దీనివల్ల అనారోగ్య సమస్యలు మరింత పెరిగే ప్రమాదం ఉంది. అందుకే ఎలాంటి పరిస్థితి అయినా సరే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఈజ్ మ్యాండేటరీ. స్వీట్స్ ఇష్టపడని వారు చాలా తక్కువ ఉంటారు, కానీ ఇది మానసిక ఆరోగ్యంపై చాలా దుష్ప్రభావం చూపుతుంది. అందుకే స్వీట్స్, కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్ మొదలైన వాటికి దూరంగా ఉండాలి. వీటికి బదులుగా కోకోనట్ వాటర్, డేట్స్ అంటే ఖర్జూరం మొదలైనవి, సహజ చక్కెరలను కలిగి ఉన్న ఆహారాలను తీసుకోవాలి. ఎక్కువ కోపం తెచ్చుకోవడం కూడా మానసిక ఆరోగ్యానికి మంచిది కాదు. ఎంత ఒత్తిడికి లోనైనప్పటికీ భావోద్వేగాలను నియంత్రించుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే కోపం మెదడులోని నరాలను నేరుగా ప్రభావితం చేస్తుంది, మానసిక సమస్యలను పెంచుతుంది. జీవితంలో ఎంత బిజీగా ఉన్నా మంచి ఆరోగ్యం కోసం సరైన నిద్రపోవడం తప్పనిసరి. డైలీ అట్లీస్ట్ 8 hours ఆఫ్ సాలిడ్ సౌండ్ స్లీప్ చాలా అవసరం. ఇలా సౌండ్ స్లీప్ లేకపోతే ఆరోగ్యంపై ప్రభావం చూపి ఆలోచన సామర్థ్యం తగ్గుతుంది, ఫలితంగా అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ప్రస్తుత కాలంలో కోటీశ్వరుడు మొదలు బీదవారి వరకు అందరూ ఏదో ఒక రకమైన మానసిక వేదనకు గురవుతూనే ఉన్నారు. కారణం జీవన విధానంతో పాటు రకరకాల అంశాలున్నాయి. ఈ ఒత్తిడి వ్యక్తి మనసునే కాకుండా ఆరోగ్యాన్ని కూడా దారుణంగా కృంగదీస్తుంది, ఫలితంగా చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే ఆరోగ్య సమస్యలు రాకుండా ఉండాలంటే ముందు మానసికంగా దృఢంగా ఉండాలని సూచిస్తారు ఆరోగ్య నిపుణులు. మనం శారీరక ఆరోగ్యానికి ఎంత ప్రాధాన్యత ఇస్తామో మానసిక ఆరోగ్యానికి కూడా అంతే స్థాయిలో ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది. మానసికంగా ఆరోగ్యంగా ఉంటే ఎంతటి కష్టతరమైన పనైనా సునాయాసంగా అయిపోతుంది. మరి ప్రస్తుత ఉరుకుల పరుగుల బిజీ జీవితంలో మానసికంగా స్ట్రాంగ్ గా ఎలా ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం మన వెన్నెల ప్రోగ్రామ్ లో మీ ఆర్జే చేతంతో. ఒత్తిడి ఎదుర్కోవడానికి సహాయపడుతుంది, హేతుబద్ధమైన ఆలోచనలో సహాయపడుతుంది, ఆత్మగౌరవానికి తోడ్పడుతుంది, జీవితంలో సమతుల్యతను ఏర్పరచుకోవడానికి

0: సహాయపడుతుంది, ఉత్పాదక పనిలో సహాయపడుతుంది. ఏంటా అది? మంచి డైట్ అండ్ లైఫ్ స్టైల్. న్యూట్రిషనిస్ట్ తెలిపిన వివరాల ప్రకారం పోషకాహార లోపాలు మానసిక ఆరోగ్యానికి మధ్య పరస్పర సంబంధం ఉంది. పోషకాలు లేని ఆహారం తీసుకోవడం, అధిక ఒత్తిడి, మద్యం సేవించడం, వ్యాయామం లేకపోవడం, అధికంగా కెఫెన్ పదార్థాలు తీసుకోవడం మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. శరీరంలో ఏ లోపం వచ్చినా అది ముందుగా మెదడును ప్రభావితం చేస్తుంది. అలా కాకుండా ముందుగా మీ జీవన శైలిని మార్చుకోవడం ద్వారా మీ మనసును స్ట్రాంగ్ గా మార్చుకోవచ్చు అని పేర్కొన్నారు. మానసికంగా స్ట్రాంగ్ గా ఉండేందుకు ఏం చేయాలి అంటారా? దానికి మెరుగైన జీవన శైలిని పాటించాలి, మంచి పోషకాలతో కూడిన ఆహారం తీసుకోవాలి, ప్రతిరోజు వ్యాయామం, యోగా వంటివి చేయాలి, ధూమపానం, మద్యం సేవించడం మానుకోవాలి, అవసరమైన మేరకు 7 నుంచి 8 గంటలు మంచి నిద్రపోవాలి. వెల్ డియర్ ఫ్రెండ్స్, విన్నారు కదా, ప్రాబ్లం ఏదైనప్పటికీ, సమస్య ఏదైనప్పటికీ కూడా అల్టిమేట్ గా అది మనపైకే వస్తుంది. అందుకే మనని మనం మంచిగా చూసుకోవాలి. దిస్ బాడీ ఈజ్ అ టెంపుల్, దానికి కావలసిన పోషకాలు ఇవ్వాలి, మంచి ఎక్సర్సైజ్ ఇవ్వాలి, అప్పుడే ఇది కరెక్ట్ గా వర్క్ చేస్తుంది, మీకు హెల్ప్ అవుతుంది. దీర్ఘకాలికంగా లాంగ్ రన్ లో కూడా మీరు చాలా హెల్తీగా ఉంటారు. చిన్న చిన్న మార్పులు అంటాం కాబట్టి ఈ చిన్న చిన్న మార్పులు చేసుకోండి, సర్దుబాట్లు చేసుకోండి, హ్యాపీగా ఉండండి, హెల్తీగా ఉండండి. అండ్ ఆఫీస్ జాబ్ అన్నాక సమస్యలు వస్తూనే ఉంటాయి. ఇప్పటి సిస్టంలో ఏంటంటే సమస్యలు ఇంకా పెరిగిపోతున్నాయి. ప్రొడక్టివిటీ పెరుగుతుందా లేదా తెలియదు, దానివల్ల క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెరుగుతుందా లేదా తెలియదు. లగ్జరీ వస్తుంది మనుషులకు, కానీ ఎక్కడో ఒక దగ్గర లైఫ్ క్వాలిటీ కూడా తగ్గిపోతూ ఉంటుంది. వాట్ ఈస్ ఆఫ్ పారామౌంట్ ఇంపార్టెన్స్ ఈజ్ ద క్వాలిటీ ఆఫ్ అవర్ లైఫ్. మనం చేసే పని, సంపాదించేదంతా కూడా మన కోసమే కదండి, మన కోసం, మన కుటుంబ సభ్యుల కోసం. ఒక మంచి లైఫ్ ఉంటుందనే ఇవన్నీ చేస్తాం, కానీ ఇదంతా సంపాదించి లాస్ట్ కి హెల్త్ పోయాక ఏం చేసుకుంటాం అదంతా? అలాగని సంపాదన కూడా మానొద్దు. యూ హ్యావ్ టు మేక్ నెససరీ చేంజెస్. మీ రోజువారీ జీవితంలో, డైలీ రొటీన్ లో కొన్ని మంచి అలవాట్లు పెట్టుకోండి. హెల్తీ ఫుడ్ తీసుకోవడం ఒక మంచి అలవాటు, ఎక్సర్సైజ్ చేయడం ఒక మంచి అలవాటు, హ్యాపీగా ఉండడం, యోగా, మెడిటేషన్, ఇవన్నీ కూడా చాలా హెల్ప్ఫుల్. దీనివల్ల మీకు ఆఫీస్లో కానీ, మీరు పనిచేసే ఏరియాలో కానీ మీ మెంటల్ హెల్త్ చాలా బాగుంటుంది, పీస్ఫుల్గా ఉంటుంది, వేరే వారిపై చికాకు పడరు, మీ రిలేషన్షిప్స్ కూడా దెబ్బతినవు. ఇలా ఉంటే మీ వర్క్ ప్లేస్లో కూడా ఒక మంచి కల్చర్ ఏర్పడుతుంది. యూ విల్ బి హెల్తీ, వెల్తీ అండ్ స్ట్రాంగ్. విత్ దిస్ వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇన్ వెనెలా ప్రోగ్రామ్, దిస్ ఇస్ ఆర్జే చేతన్ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ ఆన్ నెక్స్ట్ ప్రోగ్రామ్. టిల్ దెన్ హ్యావ్ అ గ్రేట్ టైమ్. బై మై డియర్ ఫ్రెండ్స్.
1: మీ అమూల్యమైన సలహాలు, సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0951522709. నంబర్ మరోసారి 0951522709. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. ఐ రిపీట్, feedbackamc1@gmail.com. This program is produced and sponsored by Adventist Media Center.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం. శ్రోతలు ఇంతవరకు వివిధ భారతి కార్యక్రమాలు విన్నారు. 101.7 మెగాహెడ్స్పై ఈనాటి సాయంత్రం ప్రసారానికి శ్రోతలందరికీ స్వాగతం. శ్రోతలందరికీ శుభ సాయంత్రం. ఆకాశవాణి అనంతపురం కేంద్రం.

ఇప్పుడు వినండి లేపాక్షి కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా మీరు కోరిన సినీ గీతాలు. కార్యక్రమంలో ముందుగా ఈ ఉత్తరం బుక్కరాయ సముద్రం మండలం దండువారిపల్లి నుండి పూజారి రామకృష్ణ, ఉమాదేవి, అర్చన, మానస, సోని, కన్నయ్య, కాంతమ్మ, తనూస్, శ్రీకాంత్, కవిత, శ్రీహరి, ఇంద్ర, వెంకటలక్ష్మి, భవ్యత, జ్యోతి, శకుంతలమ్మ, చరిత, తేజ వీరందరి కోసం సీతాకోకచిలుక చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట, వాణి జయరాం పాడిన పాట, రచన వేటూరి, సంగీతం ఇళయరాజా.

0: వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233. మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టి జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం. పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టి జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
3: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియంతో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్. ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి, హర్ పల్ ఆప్కే సాథ్. మీ మార్కెట్ రిటర్న్స్ ను
4: లేపాక్షి కార్యక్రమంలో తర్వాతి ఉత్తరం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం నుండి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, రాజేశం, సరోజిని, మాయా. వీరందరి కోసం ఇప్పుడు విందాం కొత్త బంగారు లోకం చిత్రం నుండి కార్తీక్ పాడిన పాట. రచన అనంత శ్రీరామ్, సంగీతం మిక్కీజే మేయర్.

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియంతో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
2: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
1: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫార్మ్ 6 ఉపయోగించాలి.
2: విదేశాల్లో నివసించే భారతీయులు NRI నమోదు కోసం ఫార్మ్ 6 నింపాలి.
1: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫార్మ్ 7 సబ్మిట్ చేయాలి.
2: వివరాల సవరణ, నివాస మార్పు, EPIC రీప్లేస్మెంట్ లేదా PWD దివ్యాంగుల నమోదు కోసం ఫార్మ్ 8 లో దరఖాస్తు చేయాలి.
1: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ERO, AERO, BLO కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
2: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
1: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, IAS, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు sbischolarship.co.in.
3: SBI, ది బ్యాంక్ టు ఎవరీ ఇండియన్.
2: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల

0: చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
1: SBI, the bank to every Indian.
2: నేపాక్షి కార్యక్రమంలో తర్వాతి ఉత్తరం అనంతపురం రాణినగర్ నుండి వ్రాస్తున్న శ్రోతలు రాజశేఖర్, సుజాత, సూర్యదర్శిని, శివలింగమ్మ, పెద్ద ఆంజనేయులు, సన్నమ్మ, పెద్ద హనుమంతప్ప, మోరిన్ని రాజమ్మ, కృష్ణ, గజేంద్ర, చైతన్య, హర్ష, హష్మిత, కరుణాకర్, వీరందరి కోసం ఆర్ఆర్ఆర్ చిత్రం కోసం రాహుల్ సిప్లిగుంజ్ కాలభైరవ పాడిన పాట ఇప్పుడు విందాం.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
1: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
0: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
1: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
0: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
1: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
0: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
1: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov

0: మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
1: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
2: SBI, the bank to every Indian.
0: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
2: SBI, the bank to every Indian.
0: నాకు
3: మహిళ అంటే మమత మాత్రమే కాదు, మహిళ అంటే మహోన్నత శక్తి.
4: అసాధారణ ప్రతిభతో మహిళలు తాము ఎంచుకున్న రంగాలలో చరిత్రను సృష్టించి సమాజానికి మార్గదర్శకులవుతున్నారు.
5: వారి అడుగుజాడల్లో స్ఫూర్తి ఉంది, వారి ప్రయాణంలో ధైర్యం ఉంది, వారి విజయాలు మనకు ప్రేరణగా నిలిచే ఆదర్శాలు.
4: వీరి కృషిని గుర్తించి గౌరవించి భారత ప్రభుత్వం ప్రతి ఏడాది పద్మ పురస్కారాలతో సత్కరిస్తుంది. 2026వ సంవత్సరానికి గాను పద్మ పురస్కారాలు అందుకున్న మహిళామణుల విజయ గాథలు, వారి వివరాలు
5: మీకందిస్తున్న పద్మరాగాలు కార్యక్రమంలో మీ అభిమాన ఆకాశవాణి అనంతపురం కేంద్రంలో పద్మరాగాలు తప్పక వినండి. పినాకిని స్త్రీల కార్యక్రమంలో 101.7 MHz పై.
6: ఈ ఉత్తరం బడగించుల అన్నయ్య, చౌడమ్మ, కుమారి రామాంజనమ్మ, శ్రీనివాసులు, రంగం వెంకటస్వామి శ్రీనివాసులు, రాఘవేంద్ర, వీరందరి కోసం టక్కరి దొంగ చక్కని చుక్క చిత్రం నుండి SP బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట, సంగీతం సత్యం.

నడకలు చూస్తే మనసవుతుంది, కుల్లు కుల్లు చూస్తే మదిపోతుంది. ఆహా ఓయబ్బో ఏమి సింగారం ఓయబ్బో.

చూడు నీకు చూడు మగవాడు కాడు జతగాడు నవ్వు అరనవ్వు రతనాల పెదవి పైరు ఒక కంట మంటలను మెరిపించు ఒక కంట మంటలను మెరిపించు కానీ ఒక కంట మల్లెలను కురిపించు ఓయబ్బో ఏమి చెల్లి సొగసు ఓయబ్బో ఏమి తల బిరుసు ఓయబ్బో ఏమి చెల్లి సొగసు ఓయబ్బో ఏమి తల బిరుసు నీ నడకలు చూస్తే మనసవుతుంది కుల్లు కుల్లు చూస్తే మది పోతుంది ఆహా ఓయబ్బో ఏమి సింగారం ఓయబ్బో

0: చేరుచేవు కానీ ఆపైన నన్ను ప్రేమించేవు. ఓయబ్బో ఏమి ఆ విరుపు, ఓయబ్బో ఏమి ఆ మెరుపు, ఓయబ్బో ఏమి ఆ విరుపు, ఓయబ్బో ఏమి ఆ మెరుపు. నీ నడకలు చూస్తే మనసు అవుతుంది, కుల్లు కుల్లు చూస్తే మతిపోతుంది. ఓయబ్బో ఏమి సింగారం, ఓయబ్బో లేత బంగారం, ఓయబ్బో ఏమి సింగారం, ఓయబ్బో లేత బంగారం.
1: మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు sbischolarship.co.in.
2: SBI, the bank to every Indian.
3: పెదరాయుడు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాటను వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు, కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం రామళ్లకోట నుండి దుగ్గి నాగేశ్వరయ్య, బాలనాగమ్మ, విశ్వేశ్వరయ్య, నాగజ్యోతి, ధరణి, చింటూ, సుమలత, హర్షవర్ధనయ్య, భువన్, పవిత్ర, కార్తికేయ, బుజ్జి, సాత్విక్, వీరందరి కోసం ఈ పాట.

0: ఈనాటి పినాకిని కార్యక్రమంలో 2026వ సంవత్సరానికి పద్మ పురస్కారాలు అందుకున్న మహిళామణుల విజయగాథలు 16వ సంచిక వింటారు. ఈనాటి కార్యక్రమంలో పశ్చిమ బెంగాల్కు చెందిన కళారంగంలో పద్మశ్రీ అవార్డు గ్రహీత శ్రీమతి తృప్తి ముఖర్జీ గారి గురించిన వివరాలు వింటారు. కథనం శ్రీమతి ఎస్ అరుణాకుమారి, నిర్వహణ హారిక. అనంతరం సమగ్రం సంపూర్ణం గింజ కాయధాన్యాల విశిష్టత గురించి శ్రీమతి ఏ సుమనాగారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ ఎం హరి. కార్యక్రమంలో ముందుగా విందాం. పద్మశ్రీ అవార్డు గ్రహీత శ్రీమతి తృప్తి ముఖర్జీ గారి గురించిన వివరాలు.
1: పద్మరాగాలు 2026వ సంవత్సరానికి పద్మ పురస్కారాలు అందుకున్న మహిళా మణుల విజయగాథలు. ఈరోజు మనం భారతదేశంలోని ఒక గొప్ప సాంప్రదాయ హస్తకళను కాపాడుతూ దానితో పాటు ఎంతోమంది గ్రామీణ మహిళలకు ఉపాధి అవకాశాలను కల్పించిన విశిష్ట కళాకారిణి శ్రీమతి తృప్తి ముఖర్జీ గారి జీవిత విశేషాలను తెలుసుకుందాం. 2026వ సంవత్సరంలో భారత ప్రభుత్వం ప్రకటించిన పద్మ పురస్కారాలలో శ్రీమతి తృప్తి ముఖర్జీకి పద్మశ్రీ పురస్కారం లభించింది. ఆమెకు ఈ గౌరవం కళారంగంలో ముఖ్యంగా పశ్చిమ బెంగాల్కు చెందిన సాంప్రదాయ కంతా స్టిచ్ హస్తకళను సంరక్షించి అభివృద్ధి చేసి ప్రజల్లోకి తీసుకెళ్లినందుకు లభించింది. పశ్చిమ బెంగాల్లోని బీర్భూమ్ జిల్లాలో శ్యాంపూర్ అనే చిన్న పట్టణంలో ఒక సాధారణ కుటుంబంలో శ్రీమతి తృప్తి ముఖర్జీ జన్మించారు. వారికి చిన్న వయసు నుంచే కలలంటే ఎంతో ఆసక్తి ఉండేది. కేవలం 6 సంవత్సరాల వయసులోనే తన తల్లి దగ్గర నుంచి కంత కుట్టుకలు నేర్చుకోవడం ప్రారంభించారు. చిన్న వయసులో నేర్చుకున్న ఆ కళ వారి జీవితంలో ఒక భాగమైపోయింది. వారికి 10 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు తన తోటి అమ్మాయిలను కూడా ఈ కళను నేర్చుకుంటారా అని అడిగేవారు. అలా వారు నేర్పించడం ప్రారంభించారు. ఇతరులకు తనకు తెలిసిన కళను నేర్పాలనే ఆ చిన్ననాటి ఆసక్తి భవిష్యత్తులో వేలాది మంది మహిళల జీవితాలను మార్చే మహత్తర సేవగా మారింది. వివాహం తర్వాత తృప్తి ముఖర్జీ గారికి తన కళను మరింత విస్తృతంగా పరిచయం చేసే అవకాశం లభించింది. వారి భర్త వారు అందంగా కుట్టిన చీరలు దుప్పట్టా నమూనాలను ముంబైలోని ఒక దుకాణానికి పంపించారు. అక్కడి నుంచి వారి కళకు మంచి ఆదరణ లభించింది. అది తృప్తి ముఖర్జీ గారి జీవితంలో ఒక ముఖ్యమైన మలుపుగా మారింది. మొదటగా 25 మంది మహిళలతో మొదటి పని కేంద్రాన్ని ఏర్పాటు చేసుకున్నారు. వారు వాళ్లకు వస్త్రాలు అందించి కంత కుట్టు కళలో శిక్షణ ఇచ్చారు. మహిళలు ఎంతో శ్రద్ధగా నైపుణ్యంతో పనిచేయడం ప్రారంభించారు. కొద్ది కాలంలోనే వారు 1000 నుంచి 1500 వరకు చీరలు దుప్పట్టాలను తయారు చేయగలిగారు. వారు తయారు చేసిన వస్తువులన్నీ అమ్ముడుపోయాయి. దాంతో తృప్తి ముఖర్జీ గారికి మరింత ఉత్సాహం వచ్చింది. గ్రామీణ మహిళలకు శిక్షణా పని పెరిగే కొద్దీ వారి బాధ్యత కూడా పెరిగింది. వారు చుట్టుపక్కల గ్రామాలకు వెళ్లి 250 నుంచి 300 మంది మహిళలకు కంత కుట్టు కళలో శిక్షణ ఇచ్చారు. వారికి కళను నేర్పడమే కాకుండా ఆ కళ ద్వారా స్వయం ఉపాధి పొందే మార్గాన్ని కూడా చూపించారు. ఇలా ఒక చిన్న పట్టణంలో ప్రారంభమైన పని క్రమంగా అనేక గ్రామాలకు విస్తరించింది. జీవితంలో ఎదురైన కష్టాలు అయితే తృప్తి ముఖర్జీ గారి ప్రయాణం ఎప్పుడూ సులభంగా సాగలేదు. ఒక సమయంలో ఆమెకు మోకాలి వద్ద తీవ్రమైన సమస్య వచ్చింది. ఆమె మంచానికే పరిమితమయ్యారు. లేచి కూర్చోవడం మాత్రమే కాదు, తన మెడను

0: పైకెత్తడం కూడా కష్టంగా మారింది. కొన్ని రోజులు వారు తీవ్రమైన బాధను అనుభవించారు. అంతేకాదు కళ్ళపై తీవ్రమైన ఒత్తిడి కారణంగా వారికి చూపు కూడా దెబ్బతినే పరిస్థితి ఏర్పడింది. అయినా వారు తన ఆత్మవిశ్వాసాన్ని కోల్పోలేదు. కష్టాలు తనను ఆపలేవని నిరూపిస్తూ అచంచలమైన సంకల్పంతో తిరిగి తన పనిని కొనసాగించారు. ఆమె శిక్షణ మార్గదర్శకం వల్ల 1800 మందికి పైగా మహిళలు బాలికలు జీవితాలను కంతా కళ ద్వారా ప్రభావితం చేయగలిగారు. వారికి ఒక స్థిరమైన జీవనోపాధి లభించింది. అంతకంటే ముఖ్యంగా వారు స్వయం ఆధారితంగా ఆత్మవిశ్వాసంతో జీవించే స్థాయికి చేరుకున్నారు. వారు ఆదివాసి గ్రామాలను కూడా సందర్శించి అక్కడి మహిళలకు కంతా కుట్టుకలను నేర్పించారు. తృప్తి ముఖర్జీ గారి ప్రతిభకు పద్మశ్రీ రావడానికి ముందే అనేక గుర్తింపులు వచ్చాయి. ఆమెకు 2010 నేషనల్ అవార్డ్ సర్టిఫికెట్ లభించింది. తరువాత 2016 భారత ప్రభుత్వం వస్త్ర మంత్రిత్వ శాఖకు చెందిన శిల్పగురు అవార్డు అందుకున్నారు. కంతా హ్యాండ్ ఎంబ్రాయిడరీ విభాగంలో వారి పేరు అధికారిక శిల్పగురు అవార్డు జాబితాలో ఉంది. అలాగే 2017 పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం నుంచి బంగాశ్రీ అవార్డు కూడా అందుకున్నారు. ఈ పురస్కారాలు వారి సంవత్సరాల తరపడి చేసిన కృషికి వచ్చిన గుర్తింపులు. విదేశాల్లో భారతీయ హస్తకళకు ప్రచారం, తృప్తి ముఖర్జీ గారి కళ భారతదేశానికే పరిమితం కాలేదు. 2017 ఫిబ్రవరిలో బర్మింగ్హామ్ యునైటెడ్ కింగ్డమ్ కు వెళ్లి పశ్చిమ బెంగాల్ కు ప్రాతినిధ్యం వహించారు. అక్కడ తన కళను ప్రదర్శించడంతో పాటు కంతా స్టిచ్ ఎలా తయారు చేస్తారో ప్రత్యక్షంగా ప్రదర్శించారు. తృప్తి ముఖర్జీ గారి వద్ద శిక్షణ పొందిన బీర్భూమ్ మహిళలు నేడు కంతా కళను ఒక ముఖ్యమైన ఉపాధి వ్యాపార అవకాశంగా భావిస్తున్నారు. వారి సమిష్టి కృషి దేశ విదేశాల్లోని కళా ప్రదర్శనల్లో ప్రదర్శించబడింది. అంతర్జాతీయ వేదికలపై భారతీయ కంతా కళకు ప్రశంసలు లభించాయి. దీంతో బీర్భూమ్ మహిళల ప్రతిభకు మాత్రమే కాదు భారతదేశపు సాంప్రదాయ హస్తకళకు కూడా గౌరవం లభించింది. భవిష్యత్ తరాలకు తృప్తి ముఖర్జీ గారి సందేశం ఏమిటంటే, తృప్తి ముఖర్జీ గారు తరువాతి తరాలకు కూడా ఒక గొప్ప సందేశాన్ని ఇచ్చారు. యువత ఎల్లప్పుడూ ఉత్సాహంగా ఉండాలి. తాము ఎంచుకున్న పనిపై పూర్తి ఏకాగ్రతతో దృష్టి పెట్టాలి. ఎప్పుడూ వెనుకడుగు వేయకూడదు. పట్టుదలతో అంకితాభావంతో తమ పనిని కొనసాగించాలి. ఈ మాటలు ప్రతి విద్యార్థికి ఎంతో స్ఫూర్తిదాయకం. మనకు ఏదైనా ప్రతిభ ఉందంటే దానిని అభివృద్ధి చేసుకోవాలి. మనకు తెలిసిన దాన్ని ఇతరులకు నేర్పాలి. కష్టాలు ఎదురైనప్పుడు వెనుకడుగు వేయకూడదు. మన విజయం మన ఒక్కరికే కాకుండా ఇతరులకు కూడా ఉపయోగపడేలా చూసుకోవాలి. కంతా కుట్టు అనేది పశ్చిమ బెంగాల్కు చెందిన సాంప్రదాయ హస్తకళ. సూదీ దారంతో వస్త్రాలపై అందమైన పూలు, ప్రకృతి దృశ్యాలు, సాంస్కృతిక ఆకృతులను రూపొందించడం ఈ కళ ప్రత్యేకత. తృప్తి ముఖర్జీ గారు ఈ కళను కేవలం తన దగ్గరే ఉంచుకోకుండా వేలాది మంది మహిళలకు నేర్పించారు. దాంతో వారికి నైపుణ్యం, ఉపాధి, ఆదాయం మరియు స్వయం ఆధారిత జీవితం లభించాయి. వారు తయారు చేసిన కంతా ఉత్పత్తులను దేశంలోని వివిధ ప్రాంతాలకు మాత్రమే కాకుండా ప్రపంచ మార్కెట్కు కూడా పరిచయం చేయడం ద్వారా ఆ మహిళలకు మరెన్నో అవకాశాలను వారు అందించారు. అందువల్ల తృప్తి ముఖర్జీ గారి సేవలను కేవలం ఒక కళను అభివృద్ధి చేసిన సేవగా మాత్రమే కాకుండా మహిళా సాధికారతకు, గ్రామీణ ఆర్థికాభివృద్ధికి, భారతీయ సాంప్రదాయ హస్తకళ పరిరక్షణకు చేసిన గొప్ప సేవగా భావించవచ్చు. వచ్చే వారం మరో పద్మశ్రీ అవార్డు గ్రహీతను కలుసుకుందాం.
1: మీరు ఇంతవరకు పినాకిని స్త్రీల కార్యక్రమంలో పద్మరాగాలు శీర్షికన పశ్చిమ బెంగాల్కు చెందిన కళారంగంలో పద్మశ్రీ అవార్డు గ్రహీత శ్రీమతి తృప్తి ముఖర్జీ గారి గురించిన వివరాలు విన్నారు. కథనం శ్రీమతి ఎస్ అరుణాకుమారి, నిర్వహణ హారిక. పినాకిని స్త్రీల కార్యక్రమంలో ఇప్పుడు వినండి సమగ్రం సంపూర్ణం గింజ కాయధాన్యాల విశిష్టత గురించి శ్రీమతి ఏ సుమనా గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ ఎం హరి.
2: నమస్కారం అండి సుమనా గారు.
3: నమస్కారం సార్.
2: మనం తీసుకునేటువంటి ఆహారంలో ప్రధానంగా గింజ ధాన్యాలు అలానే

0: కాయధాన్యాలు కూడా ఉంటాయి కదండి, వీటిని మనం ఆహారంగా తీసుకునేటప్పుడు కొద్ది వరకు సంపూర్ణంగా తీసుకున్నట్టయితే ఆరోగ్యానికి మంచిదని చెప్తారు కదండి. అలా మనం అనుకున్నప్పుడు ముందుగా అంటే మనం పెద్ద పెట్టున గింజ ధాన్యాలను తీసుకోవడం జరుగుతుంది. మనకు వచ్చి మరి వరి ఆహారం, ముందుగా మరి వరి గురించి తీసుకునేటప్పుడు అంటే సమగ్రం అని చెప్పుకున్నప్పుడు వాటిని ఏ రూపంలో తీసుకుంటే బాగుంటుందని అంటారు?
1: సమగ్రం అని చెప్పుకున్నప్పుడు మనము దాన్ని ఎక్కువ ప్రాసెసింగ్ అనేది చేయకూడదండి. దీనివల్ల పోషక పదార్థాలు, పోషక మూల్యాలు వెళ్ళిపోతాయి.
0: అంటే ప్రాసెస్ అని అన్నారు కదా, ప్రాసెస్ అంటే ఏంటి అంటే వడ్లను ఆడించటమా, వాటి గురించి వివరించండి, ఎలా ఆడించుకోవాలి ఆ విషయాలు.
1: వడ్లను ఆడించిన తర్వాత వీటిని పాలిషింగ్కి పంపిస్తారండి. ఈ పాలిషింగ్ పంపించడం వల్ల మనకు తెలుపు చాలా మల్లెపూ లాంటి వరి గింజలు కావాలి, ఇంకా బాగా ఉండాలి, బాగా మెదగాలి అని దాన్ని ఎక్కువ పాలిషింగ్ చేస్తూ వెళ్తుండడం వల్ల పొరలో ఉన్న పోషక పదార్థాలు అంటే ఈ బి కాంప్లెక్స్ వైటమిన్, తర్వాత కొంచెం పీచు పదార్థాలు ఇవన్నీ మనకు దొరకవు. ముఖ్యంగా బి కాంప్లెక్స్ వైటమిన్స్ అనేటివి మనకు దొరకపోవడం జరుగుతుంది. ఇది ఎందుకు అంటే ఆ పొరని పాలిషింగ్ చేసినప్పుడు వాటి మీద ఉన్న బి కాంప్లెక్స్ అంటే థయామిన్, రిబోఫ్లేవిన్, నియాసిన్ ఇవన్నీ వెళ్ళిపోవడం జరుగుతుంది.
0: మనకు బియ్యం కావాలంటే వడ్లను మరి మిషన్లో ఆడించడం జరుగుతుంది. దాన్ని అంటే ఒకటికి రెండు సార్లు వేయటం జరుగుతుంది మీరు అన్నట్టుగా, అంటే చక్కటి తెల్లటి బియ్యం కావాలన్న ఉద్దేశంతో. దీన్ని మరి అంటే పోషకాలు పోకుండా చేసుకోవాలంటే మరి ఎలా ఆడించాలి, అంటే తక్కువ పాలిష్ పెట్టించుకోవాలా, దాని గురించి కాస్త వివరిస్తారా?
1: మన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ అని, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ అని, పోషక పదార్థాల లోపాన్ని అరికట్టడానికి పార్బాయిలింగ్ అనే ప్రాసెస్ని ఎంచుకోవడం జరిగింది. దీన్ని ఉప్పుడు బియ్యం అని మనం వాడుకలో ఉంది.
0: కేరళలో మరి దీన్ని ఈ బియ్యాన్ని తినడం
1: జరుగుతుంది. దీంట్లో వరిని నీటిలో నానబెట్టి దాన్ని కొంచెం తక్కువ టెంపరేచర్లో ఉడికించి మరి దాన్ని ఎండబెట్టి మనం దాన్ని వాడుకోవడం జరుగుతుందండి. ఇలా చేయడం వల్ల పొరలో ఉన్న బి కాంప్లెక్స్ వైటమిన్స్ యొక్క శోషణ మనకు అంటే మనకు బాగా లభించడం జరుగుతుంది. అవి నీటిలో వ్యర్థంగా వెళ్ళకోకుండా ఉండిపోతాయి.
0: సరే అండి, ఇక్కడే మరొక విషయం అండి, ఇటీవలి కాలంలో ఈ మనం బియ్యాన్ని తీసుకున్నప్పుడు మీరు అన్నారు పారాబాయిల్డ్ అని చెప్పారు, బాగానే ఉంది ఉప్పుడు బియ్యం అని అన్నారు కదా. అలానే ఇటీ మార్కెట్లో స్టీమ్డ్ రైస్ అని కూడా చిక్కుతున్నాయి, మీకు తెలిసే ఉంటుంది, దీని గురించి కూడా కాస్త వివరిస్తారా?
1: ఈ స్టీమ్డ్ రైస్ అనేది ఇంకొంచెంగా మనకు సులభంగా మనం దాళ్ళను ఉడకబెట్టుకోవడం వల్ల సులభంగా మనకు శోషణ చెందే అవకాశం ఉంటుంది. కానీ మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమి అంటే ఎక్కువ త్వరగా శోషణ చెందడం వల్ల బ్లడ్లో గ్లూకోజ్ త్వరగా పెరిగిపోతుంది. అందుకనే అన్ప్రాసెస్డ్ అంటే తక్కువగా ప్రాసెసింగ్ అయిన బియ్యాన్ని ఎంచుకోవడం ముఖ్యము. దీంతోపాటు ఉప్పుడు బియ్యము, ఇప్పుడు రెడ్ రైస్ అని వస్తూ ఉంది, అది కేరళలో చిక్కుతుంది. తర్వాత కొంచెం బ్రౌన్ రైస్ అని ఎక్కువగా వాడుతున్నారు. ఈ రకరకాల రైసులలో తక్కువగా ప్రాసెసింగ్ అయిన రైస్లో అయితే కనుక మనకు దాంట్లో ఉండే బి కాంప్లెక్స్ వైటమిన్స్, తర్వాత అవి మనం తిన్నప్పుడు కూడా బ్లడ్లో గ్లూకోజ్ అనేది త్వరగా జనరేట్ చేయవు.
0: సరే అండి, ఇక్కడే ఇప్పుడు మీరు అన్నారు గతంలో అయితే దంపుడు బియ్యం అని, ఇప్పుడు మార్కెట్లో కూడా దంపుడు బియ్యం పౌండర్డ్ రైస్ అని అమ్ముతున్నారు. వీటిని దృష్టిలో పెట్టుకునే మరి ప్రస్తుతం మార్కెట్లోకి వస్తున్నాయా, మీరు అన్నట్టుగా సంపూర్ణంగా ఉంటుందని పోషకాలు?
1: అవునండి, ఇటువంటి రకాలు మనకు ఎక్కువ అయిపోయే కొద్దీ మనం ఎంచుకోవడం కూడా మనకు సులభంగా జరుగుతుంది. వీటిని మనం వాడుకలో చేర్చుకుంటే మనకు ఆరోగ్యానికి మంచిగా ఉంటుంది.
0: అంటే మీరు అన్నారు కదా దంపుడు బియ్యం యొక్క ప్రాధాన్యత గురించి, ఇక్కడే మరి మరొకటి కూడా ఉంది, అంటే బియ్యాన్ని మార్కెట్లో కొనుగోలు చేసుకునేది ఒక ఎత్తు, లేకపోతే మనమే స్వయంగా తక్కువ పాలిష్ పట్టించుకోవడం ఒక ఎత్తు అయితే వండటంలో కూడా జాగ్రత్తలు పాటించాలి కదండి, దాని గురించి కూడా వివరిస్తాం. ఎందుకంటే మరి వాటి నానబెట్టి సాధారణంగా గంజి వంచేయటం జరుగుతూ ఉంటుంది, అక్కడ అంటే నీటిలో కరిగేటువంటి పోషకాలను పోయే అవకాశం ఉంది కదా, దాని గురించి కాస్త వివరిస్తారా?
1: మన ప్రాచీనుల యొక్క వంట పదార్థాలను వాడటం చూస్తే ముందుగా ఈ బియ్యాన్ని అంటే ఉడికించి దాన్ని వంచి ఆ గంజి వార్చడం అంటారు. దీనివల్ల ఏమవుతుందంటే ఆ బి కాంప్లెక్స్ వైటమిన్లన్నీ మనకు లభ్యం కాకుండా నీటిలో వ్యర్థమైపోతాయి. కానీ దీనికి కూడా ఒక
0: ఉపాయం
1: ఉంది. ఒకటి వచ్చేసేసి ఆ ఏదైతే కానీ ఆ గంజిని
0: వంచినటువంటి

0: గంజిని తీసుకే అంత ఉప్పు వేసుకొని దాన్ని మనం మరీ తాగవచ్చు. దానికంటే ఇంకా మనం వడ్డనలోనే మనం వంట చేయడంలోనే మార్పులు చేర్చవచ్చు. ఒకటి ముఖ్యంగా సరి నీరు వేసేసి ఎసురు వేసేసి ఉడికించడము. రెండవది వచ్చి ఇప్పుడు అందరూ ప్రెషర్ కుకింగ్ అంటారు, దీనివల్ల ఏమవుతుందంటే ఆ బి కాంప్లెక్స్ విటమిన్లు అనేటివి వ్యర్థం కాకుండా మనకు లభ్యం అవుతాయి.
1: సరే అండి, అంటే మనం చేతులారా పోగొట్టుకుంటున్నాం అని చెప్పొచ్చు. అంటే ఇవి దేహానికి అందని కారణంగా మీరు అన్నారు, ప్రత్యేకంగా పై పొరల్లో బియ్యపు పై పొరల్లో బి కాంప్లెక్స్ లభ్యత ఉంటుంది అని చెప్పారు కదా.
0: అవును సార్.
1: ఇవి లేని కారణంగా మరి ఎలాంటి జబ్బులు వచ్చేటువంటి అవకాశం ఉంది?
0: ఇవి లేని కారణంగా మనకు బెరీ బెరీ అని అంటారు. తర్వాత వచ్చేసేసి థయామిన్ డెఫిషియన్సీ వల్ల బెరీ బెరీ, రిబోఫ్లేవిన్ డెఫిషియన్సీ కూడా ఏర్పడుతుంది. అంటే ఈ పెదవులు కొనలో తెల్లగా చీలటము, ఇటువంటివి చాలా ఏర్పడతాయి.
1: ఇక ఇక్కడే అంటే మనం గింజ ధాన్యాలు అని చెప్పుకున్నప్పుడు ప్రధానంగా మనం బియ్యాన్ని తినటం జరుగుతుంది కాబట్టి చెప్పుకున్నాం. గతంలో అయితే అన్ని రకాల చిరుధాన్యాలను కూడా వాడటం జరుగుతుంది. వాటి విషయం కూడా ఇంతేనంటారా? ఉదాహరణకు జొన్నలు కావచ్చు, సద్దలు కావచ్చు, కొర్రలు కావచ్చు, రకరకాలు ఉన్నాయి చిరుధాన్యాలు, వాటి విషయం కూడా ఇంతే. రాగులు కావచ్చు, వాటి గురించి.
0: ఈ చిరుధాన్యాలను కూడా మనం సొంతంగా తీసుకెళ్ళి ఆడించుకొని చేయడం వల్ల దాంట్లో ఉన్న పీచు పదార్థం అయితే మనకు లభ్యమవుతుంది. ఎందుకంటే మానవ శరీరంలో పోషక పదార్థాలతో పాటు పీచు అనేది చాలా ముఖ్యమైనది. ఈ పీచు పదార్థం అనేది ఎప్పుడైతే మనం దీన్ని ప్రాసెసింగ్ చేస్తామో ఆ పిండ్లలో ఆ పీచు పదార్థం యొక్క పర్సంటేజ్ అనేది తగ్గిపోతుంది. దీనివల్ల మనం తీసుకున్నప్పుడు మలబద్ధకము కానీ లేదంటే మన బాడీలో కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్నప్పుడు మనం తీసుకునే ఫుడ్లో ఆహారంలో పీచు పదార్థం ఎక్కువగా ఉంటే ఆ బ్యాడ్ కొలెస్ట్రాల్ను గుడ్ కొలెస్ట్రాల్గా మార్చే యొక్క లక్షణం ఈ పీచు పదార్థానికి ఉంది. ఇంతేకాకుండా ఈ డయాబెటీస్ ఉన్న వాళ్లకు పీచు పదార్థం చాలా శ్రేయస్కరం. బ్లడ్ గ్లూకోజ్ అనేది త్వరగా రైజ్ కాకుండా మన శరీరంలో ఎక్కువసేపు బ్లడ్ని నార్మల్ లెవెల్లో ఉంచుతుంది గ్లూకోజ్ని.
1: అంటే ఇక్కడ మరి ముడిగింజలు అని మనం చెప్పుకోవచ్చు ఒక రకంగా, అంటే తక్కువ పాలిష్ ఉన్నట్టుండి. ఈ ముడిగింజలు తీసుకోవడం ద్వారా మనం జీవక్రియ తీసుకున్నప్పుడు మీరు అన్నారు, ప్రత్యేకించి ఇటీవల కాలంలో విశేషంగా మనం చక్కెర సంబంధించినటువంటి జబ్బులతో బాధపడేవారిని చూస్తున్నాం కదా, వారికి ఎలాంటి మేలు చేస్తుంది అని అంటారు. అంటే మీరు అన్నారు ఈ ఎక్కువ పాలిష్ చేసినటువంటి ఈ గింజ ధాన్యాలు తీసుకోవడం ద్వారా ఏమవుతుందంటే త్వరగా రక్తంలో చక్కెర శాతం పెరుగుతుంది అన్నారు కదండి, అలా కాకుండా ఇవి తీసుకున్నప్పుడు ఎలా ఉంటుంది అని అంటారు?
0: ఇది చాలా మటుకు సైంటిఫిక్ రీసెర్చ్ అనేది జరిగింది దీని అంశంలో. అంటే ఉదాహరణకు ప్లెయిన్ రైస్ అని, సింప్లిఫైడ్ రైస్ అని, ఈ రెడ్ రైస్ అని, లేకపోతే బ్రౌన్ రైస్ అని, ఒక 50 గ్రాముల కార్బోహైడ్రేట్ అందించే రైస్ను మనుషులకు ఇవ్వడం జరుగుతుంది. అంటే ఓవర్ నైట్ ఫాస్టింగ్ జరిగి దీన్నే గ్లైసీమిక్ ఇండెక్స్ అంటారు. ఇది ఒక రకమైన టెస్ట్. దీనివల్ల ఏమి నిర్ధారణ చెందుతుంది
1: అంటే ఆహారం తీసుకున్న తర్వాత, అంటే మీరు చెప్పిన ఒక పరిమాణం ఆహారం తీసుకున్నారు రక్తంలోకి ఎంత చక్కెర వెళ్తుంది,
0: చక్కెర వెళ్తుంది అంటే ఓవర్ నైట్ ఫాస్టింగ్, రాత్రంతా మనం ఉపవాసం ఉండి ప్రొద్దున మనం ఎప్పుడైతే గ్లూకోజ్ టెస్టింగ్కి ఇస్తామో అప్పుడు ఇలాంటి ఫుడ్ ఒక 50 గ్రాములు తీసుకొని చేయడం వల్ల బ్లడ్లో గ్లూకోజ్తో కంపేర్ చేస్తే ఇది చాలా స్లోగా బ్లడ్ రైజ్ చేస్తుంది. దాని తర్వాత కూడా బాడీలో ఎక్కువసేపు మనకు ఆకలి కాకుండా ఉండడం జరుగుతుంది. ఇంతేకాకుండా ఇది దీంట్లో ఉన్న పీచు పదార్థము మనకు బ్లడ్ని ఒకే నార్మల్ లెవెల్లో గ్లూకోజ్ని, బ్లడ్లో ఉన్న గ్లూకోజ్ని నార్మల్ లెవెల్లో ఉండడం జరుగుతుంది. అందుకనే దీనికి దానికి అంటే ఈ ప్లెయిన్ రైస్కు, సింపుల్ రైస్కు, ఈ బ్రౌన్ రైస్కు, లేకపోతే ఉప్పుడు బియ్యానికి చాలా వ్యత్యాసం ఉంది. దీనివల్లనే మన గ్లైసిమిక్ ఫుడ్స్ని అంటే ఫుడ్స్ని కూడా ఇప్పుడు ఈవెన్ ఈ గోధుమ పిండి కూడా, గోధుమ పిండి పైన ఉన్న ప్యాకెట్ల పైన కూడా లో గ్లైసిమిక్ ఇండెక్స్ అంటారు, లో గ్లైసిమిక్ ఇండెక్స్ రైస్ అంటారు. అంటే దీని అర్థం ఏమి అంటే అవి మనం తీసుకున్న ఆహారంలో తీసుకున్న తర్వాత మన బ్లడ్లో వెంటనే షుగర్ రైస్ కాకుండా,
1: అంటే ఉదాహరణ మైదా అనుకోండి త్వరగా రైస్ అవుతుంది, హైలీ ప్రాసెస్డ్ గోధుమలు కాబట్టి
0: దాంతో మరి మల్టీగ్రెయిన్ ఫ్లార్ అంటారు. అంటే దాంట్లో గోధుమలు ఉంటాయి, సోయాబీన్ ఉంటుంది, పప్పు దినుసుల యొక్క పొడి ఉంటుంది, అన్నీ కలిపి చేయడం వల్ల బ్లడ్ షుగర్ లెవెల్ తక్కువగా ఉంటుంది.
1: సరే అండి, అంటే మీరు ఈ గింజ ధాన్యాలను అంటే సాధ్యమైనంత వరకు ముడి రూపంలో తీసుకున్నట్టయితే ఆరోగ్యానికి మంచిదని చెప్తూ వచ్చారు కదండి. ఇక మరొకటి, మన ఆహారంలో పప్పు దినుసులు ప్రధాన పాత్రను కూడా వహిస్తాయి. వీటి విషయానికి వచ్చినప్పుడు వీటిని ముడి

0: కాయధాన్యాలుగా అన్నప్పుడు ప్రధానంగా మనకు కందిపప్పు, తర్వాత పెసరపప్పు, ఉద్దిపప్పు, తర్వాత సోయాబీన్ తక్కువ లేండి, అంటే మనకు నేటివ్ కాదు అది, అలానే బఠానీ వీటిని వాడటం జరుగుతుంది. కానీ వీటి విషయంలో ఎలా వాడాలి అని అంటే,
1: ఈ పప్పు దినుసులుని మనం మన ఆహారంలో ఉంచడం వల్ల మనకు మాంసకృతులు లభిస్తాయండి. ముందుగా మాంసకృతులు దీని నుండి మనకు ఆహారం, దీని అందుకనే దీన్ని పువర్ మ్యాన్స్ మీట్ అంటారు. అంటే మనకు మీట్ నుంచి వచ్చే మాంసకృతులు ఈ పప్పు దినుసుల నుండి వస్తాయి. కానీ పప్పు దినుసులలో కూడా కొన్ని అమైనో ఆమ్లములు లేవు, మన గింజ ధాన్యాల్లో కూడా కొన్ని అమైనో ఆమ్లం లేవు. ఎప్పుడైతే ఈ రెండింటిని మనం కలుపుతామో మనకు మాంసం
0: అందులో లేనివి ఇందులో
1: లభిస్తాయి. అప్పుడు ఒక సంపూర్ణంగా బయలాజికల్ వాల్యూ అనేది పెరుగుతుంది.
0: కాబట్టి మనం రూపొందించుకున్నటువంటి ఆహారాలను కూడా వీటిని దృష్టిలో పెట్టుకొని
1: రూపొందించుకోవాలా. మరి పప్పు దినుసులకు వస్తే గాన ఈ పప్పు దినుసుల నుండి మనకు మాంసకృతులతో పాటు మిగతా పోషక పదార్థాలు లభిస్తాయి. పీచు పదార్థాలు, తర్వాత వచ్చి ఈ అన్సా

0: మాంసం
1: అందులో లేనివి ఇందులో
0: ఇందులో లభిస్తాయి. అప్పుడు ఒక సంపూర్ణంగా బయలాజికల్ వాల్యూ అనేది పెరుగుతుంది.
1: కాబట్టి మనం రూపొందించుకున్నటువంటి ఆహారాలను కూడా వీటిని దృష్టిలో పెట్టుకొని
0: రూపొందించుకోవాలా. మరి పప్పుదినుసులకు వస్తే గాన ఈ పప్పుదినుసుల నుండి మనకు మాంసకృతులతో పాటు మిగతా పోషక పదార్థాలు లభిస్తాయి. పీచు పదార్థాలు, తర్వాత వచ్చి ఈ అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ అని ఇవి కూడా లభిస్తాయి.
1: అసంతృప్త
0: కొవ్వులు లభిస్తాయి. కాబట్టి వీటిని తీసుకోవడం వల్ల కూడా మన ఆహారంలో ఒక వెరైటీ అనేది ఏర్పడుతుంది. వీటి నుండి పీచు పదార్థాలు లభిస్తాయి. కానీ వీటిని తీసుకోవడము, వీటిని ప్రాసెస్ చేయడం వల్ల మనకు ఆ పోషక పదార్థాల విలువలు తగ్గిపోతాయి. అందుకని వీటిని తీసుకోవడము చేయడం అనేది చాలా ముఖ్యమైనది.
1: సరే అండి, ఇక్కడ మనం ముడి కాయధాన్యాలు అనుకున్నప్పుడు, అంటే ఎన్నో రకాల కాయధాన్యాలు మనం చెప్పుకున్నాం, వాటిని ఎలా వినియోగించుకోవచ్చు అంటారు. ఉదాహరణకు కొంచెం చెప్తారా? ఇప్పుడు పెసరబ్యాళ్ళు తీసుకుంటే పెసలుగా మనం చెప్పుకుంటాం.
0: మనకు మార్కెట్లో పెసలని దొరుకుతాయి, పొట్టుతో ఉన్న పెసలు దొరుకుతాయి, పొట్టుతో ఉన్న పెసరబ్యాడలు దొరుకుతాయి, పాలిష్డ్ పెసరబ్యాడలు కూడా దొరుకుతాయి. మనకు ఎప్పుడైతే మన ఆహారంలో పీచు పదార్థం యొక్క ఆవశ్యకత ఉందో మనం పొట్టుతో ఉన్న పెసరబ్యాళ్ళను వాడడం జరుగుతుంది. ఈ పెసలు కానీ, కందులు కానీ, ఉద్దులు కానీ ఏవైనా కూడా పోషక పదార్థాలతో పాటు యాంటీ న్యూట్రియంట్స్ అంటారు.
1: కొన్నిట్లో
0: అన్నిట్లో కాదు కొన్ని, కానీ అందుకనే దీనిలను కొంచెంసేపు నానబెట్టేసి ఆ నీళ్ళను వంపేసి మళ్ళీ వాడుకోవడం మంచిది.
1: అంటే ఏవైతే పోషకాలకు విరుద్ధంగా ఉంటాయో కొన్ని పదార్థాలు, వాటిని తీసివేయటానికి
0: తర్వాత దీన్ని వాడుకోవడం. అంటే ఇప్పుడు ఉదాహరణకు పెసలు ఉన్నాయి. ఎప్పుడైతే పెసల్ని మనం మొలకెత్తిస్తామో ఈ పెసల్లో ఉన్న విటమిన్ సి అనేది రీసెర్చ్ ద్వారా చేయడం జరిగింది. 10% మొలకెత్తడం ద్వారా 10% ఎక్కువగా పెరుగుతుంది. ఇవే కాకుండా బి కాంప్లెక్స్ విటమిన్స్ అనేటివి సహజంగా ఉన్నాయి, కానీ వీటి యొక్క బయో అవైలబిలిటీ అంటారు. అంటే మన శరీరానికి శోషణ
1: రూపంలో
0: లభ్యమయ్యే కారణంగా ఈ మొలకెత్తించడం వల్ల దీని యొక్క బయో అవైలబిలిటీ పెరిగి బి కాంప్లెక్స్ విటమిన్స్ మనకు శోషణ చెందుతాయి.
1: సరే, ఇక్కడే మరి కాయధాన్యాల విషయానికి వచ్చినప్పుడు కొన్నిటిని మొత్తం అంటే కాయ రూపంలోనే మనం తీసుకోవటం జరుగుతుంది. ఉదాహరణకు వాటి ఇప్పుడు బీన్స్ కావచ్చు, అలానే మరి గోర్చిక్కుడు కావచ్చు, అలానే డబుల్ బీన్స్ అని అంటారు. ఇలా రకరకాలు ఉన్నాయి కదా, అంటే ఈ చిక్కుడు జాతి రకాలుగా మనం చెప్పుకోవచ్చు. బఠానీ కూడా అలానే తీసుకోవడం కూడా జరుగుతుంది. అలసందలు కావచ్చు, వీటిని అన్నింటి ఇవి అంటే ఈ మొత్తం ఈ కాయధాన్యాలను ఇలా తీసుకోవటం ద్వారా దేహానికి అధిక శాతం పీచు పదార్థం లభించే అవకాశం ఉంది అని అంటారు.
0: దేహానికి అధిక శాతం పీచు పదార్థము ఎప్పుడైతే ఈ పీచు పదార్థం లభిస్తుందో, అంటే మనకు మొలకల నుంచి అంటే ప్లాంట్ సోర్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఈ పీచు పదార్థము ఈ కొలెస్ట్రాల్తో ఏర్పడి మనకు చెడ్డ కొలెస్ట్రాల్ని తగ్గించి మంచి కొలెస్ట్రాల్ పెంచుతుంది. అదేవిధంగా మనం డయాబెటీస్లో వాళ్ళలో కూడా చూస్తే దీని యొక్క సెషైటీ వాల్యూ అంటారు, అంటే తృప్తి చెందడం. మనిషికి కొంచెం కొద్దిగా తీసుకుంటేనే, ఒక కప్పు తీసుకుంటే కూడా చాలా తృప్తి చెందుతూ రుచికరంగా ఉంటుంది. తృప్తి చెందడం అనేది చాలా ముఖ్యం, ఎందుకంటే ఎక్కువగా త్వరగా ఆకలి వేయదు. దీనివల్ల మన శరీరంలో అంటే బ్లడ్లో ఉన్న షుగర్ లెవెల్స్ నార్మల్గా ఉంటాయి.
1: సరే అండి, మరి మనం తీసుకున్నటువంటి ఆహారం జీర్ణమైన తర్వాత మలం రూపంలో బయటకు వెళ్ళాలి. ఈ మల విసర్జన కూడా ఈ పీచు పదార్థం తోడ్పడుతుంది అంటారు కదండి, దాని గురించి కాస్త వివరిస్తారా? ఎలా?
0: మన పీచు పదార్థంలో రెండు రకాలుగా ఉంటాయండి, సాల్యుబుల్ ఫైబర్, ఇన్సాల్యుబుల్ ఫైబర్ అని. ఈ మనకు వచ్చే ఈ పప్పు దినుసుల్లో ఉండే ఫైబర్ అనేది ఈ మనకు ఈ ట్రాన్సిట్ టైం అంటారు, అంటే కొలాన్లో
1: అంటే జీవక్రియలో జీర్ణాశయంలో ఎంతసేపు
0: ఉంటుంది అనేది, అది తక్కువ సేపు ఉండడం జరుగుతుంది ఇవి తీసుకు, ఎందుకంటే పీచు పదార్థం అనేది దానిని త్వరగా బయటికి పంపించేస్తుంది. దీనివల్ల కొలాన్ కొలోరెక్టల్ క్యాన్సర్స్ అని కూడా తగ్గుతాయి. ఇలా పప్పు దినుసులు అంటే ఈ ముడి తీసుకోవడం వల్ల,
1: గింజలు
0: తీసుకోవడం వల్ల.
1: అంటే ఇక్కడ మరొక విషయం అండి, అలానే నీటిని కూడా సంగ్రహించి మలాన్ని సులభంగా
0: దాని యొక్క శాతం ఎక్కువగా ఉన్న
1: అంటే నీరు ఎక్కువ
0: పట్టుకుంటుంది. దీనివల్ల ఒక జెల్ టైప్ ఆఫ్ స్ట్రక్చర్ని ఫామ్ చేస్తుంది
1: మలానికి.
0: దానివల్ల బయటికి త్వరగా పంపించేయడం జరుగుతుంది. ఎప్పుడైతే మన మల విసర్జన త్వరగా జరుగుతుందో మనకు ఈ కొలోరెక్టల్ క్యాన్సర్స్ అని ఇవన్నీ తగ్గుతాయి.
1: సుమన గారు, సంపూర్ణంగా కాయధాన్యాలను అలానే గింజ ధాన్యాలను తీసుకోవడం ద్వారా ఆరోగ్యానికి ఎలాంటి మేలు జరుగుతుంది అన్న విషయం గురించి వివరంగా తెలియజేశారండి. నమస్కారం.
0: నమస్కారం.
2: మీరు ఇంతవరకు పినాకిని స్త్రీల కార్యక్రమంలో సమగ్రం సంపూర్ణం గీ

గింజ కాయధాన్యాల విశిష్టత గురించి శ్రీమతి ఏ సుమన గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ ఎం హరి. ఇప్పుడు విందాం ఒక పాట.

ఇంతటితో ఈనాటి పినాకిని స్త్రీల కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి అనంతపురం కేంద్రం, సమయం 6 గంటలు. ఇప్పుడు విందాం ఒక లలిత గీతం.

జి బాలకృష్ణ ప్రసాద్ కుసుమకుమారి పాడిన పాట విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం, సమయం 6:05 కావస్తున్నది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధ. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్ర ప్రజలందరి సంపూర్ణ ఆరోగ్య పరిరక్షణ కోసం సంజీవని వ్యవస్థను తీసుకువచ్చామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. అమరావతి, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతిలో అధునాతన క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేస్తున్నామని క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి వెల్లడించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 137వ సంచిక రేపు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది.

0: వాయువ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం రాబోయే 48 గంటల్లో మరింత బలపడే అవకాశముందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇక వార్తల వివరాలు. రాష్ట ప్రజలందరి సంపూర్ణ ఆరోగ్య పరిరక్షణ కోసం సంజీవని వ్యవస్థను తీసుకువచ్చామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. అల్లూరి జిల్లా అరకులోయ మండలంలో ఆయన ఈరోజు పర్యటించారు. గన్నెల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సంజీవని ప్రాజెక్టును, ఆరోగ్య రథాలను ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైద్య సేవల కోసం కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సిన పరిస్థితి రాకూడదని, అందుకే సంజీవని కార్యక్రమాన్ని రాష్ట వ్యాప్తంగా అమలు చేయాలని నిర్ణయించామని తెలిపారు. గిరిజన ప్రాంతాల్లో ఉద్యోగాలన్నీ స్థానికులకే దక్కేలా చర్యలు చేపట్టామని, 5 సూత్రాలతో గిరిజన ప్రాంతాలను అభివృద్ధి చేస్తామని పేర్కొంటూ,
1: ప్రతి ఒక్క గిరిజన వ్యక్తికి మెరుగైన ఆరోగ్యం ఇవ్వాలని, ఎక్కడా లేనటువంటి ఆరోగ్య వ్యవస్థ ఇక్కడ రావాలని శ్రీకారం చుట్టాం. సంజీవని రాష్ట్రానికి, దేశానికి, ప్రపంచానికి ఒక గేమ్ చేంజర్ గా తయారవుతుంది. మీకుండే ఆరోగ్య సమస్యకి ఎట్లా పరిష్కారం చేయాలనో మీ ఇంటికి తీసుకొచ్చే బాధ్యత ఈ ప్రభుత్వానిదని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా.
0: విద్యార్థులకు విద్యతో పాటు క్రీడలు ఎంతో అవసరమని శాసనసభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడు తెలిపారు. తిరుపతిలో అమరావతి ఛాంపియన్షిప్ పేరిట నిర్వహించిన క్రీడా పోటీల్లో విజేతలకు మంత్రులు కొల్లు రవీంద్ర, మండిపల్లి రామ్ప్రసాద్ రెడ్డిలతో కలిసి స్పీకర్ బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం క్రీడాకారులకు ప్రాధాన్యత ఇస్తోందన్నారు. క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రామ్ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ అమరావతి, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతిలో అధునాతన క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేస్తున్నామని, పిల్లలను క్రీడల్లో ప్రోత్సహించాలని తల్లిదండ్రులకు సూచించారు. తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. భాషా శాస్త్రవేత్త గిడుగు వెంకటరామమూర్తి జయంతిని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం తెలుగు భాషా దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నామని పేర్కొన్నారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం వేదికగా పోస్టు పెట్టారు. అగ్నివీర్ పథకం కింద వచ్చే నెల 2వ తేదీ అర్ధరాత్రి నుంచి 20వ తేదీ వరకు విశాఖపట్నంలో నిర్వహించనున్న ఆర్మీ నియామక ర్యాలీకి ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఎం అభిషిక్త్ కిషోర్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమానికి సంబంధించి సమీక్షా సమావేశం ఈరోజు నిర్వహించారు. సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో ర్యాలీ నిర్వహించడంతో పాటు ఆర్కే బీచ్ రోడ్లోని ఎన్టీఆర్ సర్కిల్ నుంచి 1.6 కిలోమీటర్ల రన్నింగ్ ట్రాక్ను ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. అన్ని జిల్లాల నుంచి సుమారు 10,350 మంది అభ్యర్థులు హాజరవుతారన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 137వ సంచిక రేపు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ఆకాశవాణి, దూరదర్శన్ నెట్వర్క్ అంతటా, ఏఐఆర్ న్యూస్ వెబ్సైట్, న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్లో ప్రసారమవుతుంది. అలాగే ఏఐఆర్ న్యూస్, డిడి న్యూస్, పీఎంఓ, సమాచార ప్రసార మంత్రిత్వ శాఖల యూట్యూబ్ ఛానల్స్లో కూడా ఇది ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుంది. హిందీ ప్రసారం ముగిసిన వెంటనే ఆకాశవాణి ఈ కార్యక్రమాన్ని ప్రాంతీయ భాషల్లో ప్రసారం చేస్తుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రైతుల వ్యవసాయ పెట్టుబడి అవసరాలకు అండగా నిలవడంతో పాటు వారి కుటుంబ ఆదాయాన్ని బలోపేతం చేయాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని అమలు చేస్తోంది. అర్హత కలిగిన రైతు కుటుంబాలకు ఏడాదికి 6,000 రూపాయల చొప్పున 3 విడతల్లో నేరుగా ఆర్థిక సహాయం అందిస్తోంది. పార్వతీపురం మన్యం జిల్లా రైతులు ఈ పథకం ద్వారా తమకు అందుతున్న ఆర్థిక సహాయంపై సంతృప్తి వ్యక్తం చేశారు. విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు కొనుగోలు చేయడంతో పాటు పంట సాగుకు అవసరమైన ఖర్చులకు పీఎం కిసాన్ ద్వారా అందే మొత్తాన్ని వినియోగించుకుంటున్నామని పేర్కొంటూ,
2: ప్రధాన మోడీ గారు పీఎం కిసాన్ మాకు అందుబాటులో ఉంది, దానివల్ల ఎరువులు కానీ పురుగు మందులు కానీ కొనుక్కోగలుగుతాము. అలాగే కోటి ప్రభుత్వం అందిస్తున్న శిక్షణ పథకాలు అందుబాటులో ఉన్నాయి. చాలా సంతోషమండి. మోడీ గారికి మా రైతుల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటాం.
0: రాష్ట వ్యాప్తంగా రేపు నీట్ పీజీ ప్రవేశ పరీక్ష జరగనుంది. విజయనగరం జిల్లాలో రేపు నిర్వహించనున్న నీట్ పీజీ ప్రవేశ పరీక్షకు ఏర్పాట్లు పూర్తి చేసినట్టు కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి తెలిపారు. పరీక్ష నిర్వహణ ఏర్పాట్లపై సంబంధిత శాఖల అధికారులతో ఈరోజు సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేపు ఉదయం 9 గంటల నుంచి

12 గంటల 30 నిమిషాల వరకు ప్రవేశ పరీక్ష జరగనుందని పేర్కొన్నారు. జిల్లాలో మొత్తం 475 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కానున్నారని, అభ్యర్థులు ఉదయం 7 గంటలకే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని కలెక్టర్ సూచించారు. రాష్ట్రం దేశం సుభిక్షంగా ఉండాలని, సకాలంలో సమృద్దిగా వర్షాలు కురవాలని, ప్రజలందరూ సుఖ సంతోషాలతో వర్ధిద్దాలని శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ప్రార్థిస్తూ రేపటి నుంచి సెప్టెంబర్ 3వ తేదీ వరకు వరుణయాగ, పర్జన శాంతి సహిత కార్యరిష్టి యాగాలను నిర్వహిస్తున్నట్టు తిరుమల తిరుపతి దేవస్థానం ఈరోజు ఒక ప్రకటనలో తెలిపింది. తిరుమల ధర్మగిరి వేద విజ్ఞాన పీఠంలో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపింది. ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసులు, ఆకాశవాణి టాప్ గ్రేడ్ గాత్ర కళాకారులు మల్లాది నారాయణ శర్మ ఏలూరులో ఈరోజు స్వర్గస్థులయ్యారు. ఆకాశవాణితో గత 50 ఏళ్లుగా అనుబంధం ఉన్న నారాయణ శర్మ భక్తిరంజని సంగీత రూపకాలు, సంగీత కచేరీలు సమర్పించారు. దేశవ్యాప్తంగా ప్రసిద్ది చెందిన సంగీత సభలలో కచేరీలు చేశారు. నారాయణ శర్మ మృతి పట్ల పలువురు కళాకారులు సంతాపం వ్యక్తం చేశారు. వాతావరణం. వాయువ్య బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిశా తీర ప్రాంతాల్లో కొనసాగుతున్న అల్పపీడనం రాబోయే 48 గంటల్లో మరింత బలపడే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు తెలిపారు. రాష్ట ప్రజలందరి సంపూర్ణ ఆరోగ్య పరిరక్షణ కోసం సంజీవని వ్యవస్థను తీసుకువచ్చామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. అమరావతి, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతిలో అధునాతన క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేస్తున్నామని క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రామ్ప్రసాద్ రెడ్డి వెల్లడించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 137వ సంచిక రేపు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. వాయువ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం రాబోయే 48 గంటల్లో మరింత బలపడే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఈ పూట మరియు రేపు ప్రసారమయ్యే మా కార్యక్రమాల వివరాలు. ముందుగా ఈ ప్రసారంలో 6:30 చిత్రసీమ సినిమా పాటలు, 7:00 లలిత గీతం, 7:05 తెలుగులో జాతీయ వార్తలు, 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం. ఈ కార్యక్రమ ప్రాయోజకులు కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ మరియు రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ వారు. ఈనాటి కార్యక్రమంలో పశువుల్లో పారాక్వాట్ విష ప్రభావం, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఈ విషయం గురించి గన్నవరం డాక్టర్ NTR పశు వైద్య కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ శ్రీవిద్య గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ నన్నం మధు. ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ. 7:45 లలిత సంగీత కార్యక్రమంలో శ్రీమతి వేదవతి ప్రభాకర్ గారు పాడిన లలిత గీతాలు వింటారు. 8:00 అభిలాష శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినీ గీతాలు. 8:30 తెలుగులో జాతీయ వార్తలు. 8:45 శ్రీ పి వీరనారప్ప బృందం వారు పాడిన జానపద గీతాలు ప్రసారమవుతాయి జానపద సంగీత కార్యక్రమంలో.

ఈరోజు రాత్రి 9 గంటలకు ఆంగ్లంలో వార్తలు, 9:16 స్పాట్లైట్ ఢిల్లీ కేంద్రం నుండి. 9:30 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు. 10:00 జాతీయ సంగీత కార్యక్రమం ప్రసారమవుతుంది ఢిల్లీ కేంద్రం నుండి.

0: వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% LTVతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233. మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% LTVతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: ఇక రేపు ప్రసారమయ్యే మా కార్యక్రమాల వివరాలు. రేపటి ప్రభాత ప్రసారంలో 6 గంటలకు దేశభక్తి గీతం, 6:10 భక్తిరంజని కార్యక్రమంలో కృష్ణస్తుతి ప్రసారమవుతుంది, 6:30 వినదగుమాట వ్యాఖ్యాత పాస్టర్ రెవరెండ్ గోసలా ఆదాం, 6:35 సేద్దెపు శుద్ధులు కార్యక్రమంలో ఉలవ సాగులో యాజమాన్య పద్ధతులు. ఈ అంశం గురించి సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ ఏవిఎస్ దుర్గాప్రసాద్ గారు అందిస్తున్న వివరాలు వింటారు. 6:45 ప్రాంతీయ వార్తలు, 7:00 లలిత గీతం, 7:15 హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో సమాచార వేదిక స్తుతిమాల క్రైస్తవ భక్తి గీతాలు, అనంతరం సినీ నటులు శ్రీ టిఎల్ కాంతారావు గారితో పరిచయం వింటారు. 8:15 ఆంగ్లంలో వార్తలు, 8:30 చిత్తూరు జిల్లా సమాచార లేఖ రచన చంద్రశేఖర్, 8:35 హలో అభిలాష టెలిఫోన్ ద్వారా శ్రోతలు కోరే సినిమా పాటలు, 9:30 నాదయోగి త్యాగరాజస్వామి రూపకం ప్రసారమవుతుంది, వ్యాఖ్యానం డాక్టర్ వి వెంకటేశ్వర రాణి, నిర్వహణ డాక్టర్ వి వెంకటేశ్వర రాణి శ్రీ ఎం హరి. 10:00 వార్తావాహిని విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. 10:15 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు ప్రసారమవుతాయి. 10:55 గౌరవనీయులు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి మన్ కీ బాత్ కార్యక్రమం ప్రసారమవుతుంది ఢిల్లీ కేంద్రం నుండి. అలాగే 11:30 ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారి మన్ కీ బాత్ తెలుగు అనువాదం మనసులో మాట 137వ సంచిక ప్రసారమవుతుంది. ఇక మధ్యాహ్న ప్రసారంలో 12:00 హిందీలో వార్తలు, 12:05 ఆంగ్లంలో వార్తలు, 12:10 వివిధ భారతి కార్యక్రమాలు ప్రసారమవుతాయి విజయవాడ కేంద్రం నుండి. 1:20 ప్రాంతీయ వార్తలు. రేపటి సాయంత్రం ప్రసారంలో 5:00 చిత్రసీమ సినిమా పాటలు, 5:30 బాలవాణి చిన్నారుల కార్యక్రమంలో శ్రీ సత్యసాయి జిల్లా కదిరి మండలం కుమ్మరవాండ్లపల్లి ప్రాథమిక పాఠశాల విద్యార్థులు సమర్పించు కదంబ కార్యక్రమం ప్రసారమవుతుంది. 6:00 లలిత గీతం, 6:05 ఆంగ్లంలో వార్తలు, 6:10 ప్రాంతీయ వార్తలు, 6:30 చిత్రసీమ సినిమా పాటలు, 7:05 తెలుగులో జాతీయ వార్తలు, 7:15 పల్లె ప్రాంతాలు కార్యక్రమంలో రంగస్థలి శీర్షికన పాండవోద్యోగ విజయాల నుండి కృష్ణ అర్జున పాత్ర పద్యాలు వినిపిస్తారు డాక్టర్ అక్కిరాజు సుందర రామకృష్ణ. రేపటి సాయం ప్రసారంలో 7:30 మహిళల ఆసియా కప్ T20 2026 భారత్ థాయిలాండ్ జట్ల మధ్య దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరగబోయే

0: క్రికెట్ మ్యాచ్పై ప్రత్యక్ష వ్యాఖ్యానం ప్రసారమవుతుంది ఢిల్లీ కేంద్రం నుండి. ఈ కార్యక్రమం రేపు రాత్రి 7:30. రేపు రాత్రి 8 గంటలకు ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారి మన్ కీ బాత్ తెలుగు అనువాదం మనసులో మాట 137వ సంచిక పునఃప్రసారమవుతుంది. 8:30 తెలుగులో జాతీయ వార్తలు, 8:40 క్రికెట్ మ్యాచ్పై ప్రత్యక్ష వ్యాఖ్యానం, 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:30 భారత్ థాయిలాండ్ జట్ల మధ్య జరిగే క్రికెట్ మ్యాచ్పై ప్రత్యక్ష వ్యాఖ్యానం ప్రసారమవుతుంది, ఆట ముగిసే వరకు కొనసాగుతుంది. ఇవి రేపు ప్రసారమయ్యే మా కార్యక్రమాల వివరాలు. ప్రసార వివరాలు విన్నారు.
1: మహిళ అంటే మమత మాత్రమే కాదు, మహిళ అంటే మహోన్నత శక్తి.
2: అసాధారణ ప్రతిభతో మహిళలు తాము ఎంచుకున్న రంగాలలో చరిత్రను సృష్టించి సమాజానికి మార్గదర్శకులవుతున్నారు.
1: వారి అడుగుజాడల్లో స్ఫూర్తి ఉంది, వారి ప్రయాణంలో ధైర్యం ఉంది, వారి విజయాలు మనకు ప్రేరణగా నిలిచే ఆదర్శాలు.
2: వీరి కృషిని గుర్తించి గౌరవించి భారత ప్రభుత్వం ప్రతి ఏడాది పద్మ పురస్కారాలతో సత్కరిస్తుంది. 2026వ సంవత్సరానికి గాను పద్మ పురస్కారాలు అందుకున్న మహిళా మనుల విజయ గాథలు, వారి వివరాలు.
1: మీకందిస్తున్న పద్మరాగాలు కార్యక్రమంలో మీ అభిమాన ఆకాశవాణి అనంతపురం కేంద్రంలో పద్మరాగాలు తప్పక వినండి. పినాకిని స్త్రీల కార్యక్రమంలో 101.7 MHz పై

ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు వినండి చిత్రసీమ సినీ గీతాల కార్యక్రమం. ముందుగా సఖి చిత్రం నుండి సాధనా సర్గం శ్రీనివాస్ పాడిన పాట, రచన వేటూరి, సంగీతం ఏఆర్ రెహమాన్.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
1: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
0: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
1: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6 నింపాలి.
0: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.

0: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
1: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
0: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
1: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: పెద్ద కొడలా, ఇది నీ కోసం అమ్మా.
3: దీనికి ఇంత అందరు వచ్చింది?
2: అరే చిన్న కొడలా, ఇదేమో నీ కోసం. ఇదిగో ఇది నా చిట్టి తల్లి కోసం.
4: కానీ నాయనమ్మా, మీ కోసం
5: అంతా తనదే. నా బ్యాంక్, లాకర్, ఫిక్స్డ్ డిపాజిట్ అన్నిట్లోనూ ఈవినేగా నామినీ చేశాను. రేపు నేను లేనప్పుడు డబ్బు ఈవిడికి సులువుగా లభిస్తుంది.
2: శుభం పలకండి. ఏంటిది
6: ఆర్బీఐ అంటుంది?
7: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
8: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా. మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
7: Up to 85% LTVతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
8: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
7: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
8: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
0: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
1: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
0: విదేశాల్లో నివసించే భారతీయులు NRI నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
1: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
0: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
1: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
0: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
1: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
9: పెట్టిందా

0: తరంగిణి చిత్రం నుండి జేవి రాఘవులు పాడిన పాట విన్నారు. రచన డాక్టర్ సి నారాయణ రెడ్డి, సంగీతం జేవి రాఘవులు.
1: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
2: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
3: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
2: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
3: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
2: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800 420 2233.

0: ఉదిత్ నారాయణ్, సుజాత పాడిన పాట విన్నారు. రచన సీతారామశాస్త్రి, సంగీతం మణిశర్మ, చిత్రం సమరసింహారెడ్డి.
1: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
2: వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15 లక్షల వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు sbischolarship.co.in.
3: SBI, ది బ్యాంక్ టు ఎవరీ ఇండియన్.
2: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15 లక్షల వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు sbischolarship.co.in.
3: SBI, ది బ్యాంక్ టు ఎవరీ ఇండియన్.
2: నాకు అడ్మిషన్

తాజ్మహల్ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట విన్నారు. రచన సీతారామశాస్త్రి, సంగీతం శ్రీలేఖ. ఇప్పుడు వినండి సాంబా చిత్రం కోసం టిప్పు చిత్ర పాడిన పాట. సాహిత్యం చంద్రబోస్, సంగీతం మణిశర్మ.

శ్రోతలు ఇంతవరకు చిత్రసీమ కార్యక్రమంలో సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు వినండి ఒక లలిత గీతం.

లలిత గీతం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం, సమయం 7:05 కావస్తున్నది. మరి కాసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు ప్రసారమవుతాయి.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురుగా ఉషారమణి. ఉజ్బెకిస్తాన్లో 2 రోజుల పర్యటన కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు తాష్కెంట్ చేరుకున్నారు. భారతదేశం తన నాగరికత, వారసత్వం, సంస్కృతి సామర్థ్యాలపై పూర్తి ఆత్మవిశ్వాసం ఉన్న దేశంగా అవతరించిందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. నేపాల్లో ఇప్పటి వరకు 88 మంది భారతీయ పౌరులను రక్షించినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఈరోజు జాతీయ క్రీడా దినోత్సవం జరుపుకుంటున్నారు. ఉజ్బెకిస్తాన్లో 2 రోజుల పర్యటన కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు తాష్కెంట్ చేరుకున్నారు. ఇటీవలి సంవత్సరాల్లో 2 దేశాల మధ్య వ్యాపారం అనేక రెట్లు పెరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన ద్వారా 2 దేశాలకు వ్యాపార అవకాశాలు మరింతగా పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. సుమారు 100 కోట్ల ద్వైపాక్షిక వాణిజ్యంతో ఉజ్బెకిస్తాన్కు చెందిన టాప్10 వ్యాపార భాగస్వాముల్లో భారత్ కూడా ఒకటిగా ఉంది. రాబోయే 3 సంవత్సరాల్లో ఈ మొత్తాన్ని రెట్టింపు చేయాలని 2 దేశాలు భావిస్తున్నాయి. భారత్ నుంచి ఎగుమతయ్యే ప్రధాన వస్తువుల్లో ఫార్మాసిటికల్ ఉత్పత్తులు, యాంత్రిక పరికరాలు, వాహనాల విడిభాగాలు, సేవలు, శీతలీకరించిన గేదె మాంసం, ఆప్టికల్ సాధన పరికరాలు, మొబైల్ ఫోన్లు ఉన్నాయి. ఉజ్బెకిస్తాన్ నుంచి భారతదేశం దిగుమతి చేసుకునే వాటిలో ప్రధానంగా పళ్ళు, కూరగాయల ఉత్పత్తులు, ఎరువులు, సారాలు మొదలైన ఉన్నాయి. ఆకాశవాణితో మాట్లాడుతూ ఉజ్బెకిస్తాన్ వాణిజ్య పరిశ్రమల మండలి చైర్మన్ సలహాదారు అలీ షార్పైఖోవ్, రాబోయే 2 సంవత్సరాల్లో 2 దేశాలు తమ వ్యాపారాన్ని రెట్టింపు చేసే సామర్థ్యం కలిగి ఉన్నాయని, ఈ రంగాలు ప్రధానంగా ఆరోగ్యం, ఫార్మా, ఐటీ, వ్యవసాయానికి సంబంధించి ఉన్నవని గుర్తించామని చెప్పారు. ఉజ్బెకిస్తాన్లోని భారత రాయబారి స్మితా పంత్ ఆకాశవాణికి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇస్తూ 2 దేశాలు కనెక్టివిటీ సమస్యపై కూడా చర్చిస్తాయని చెప్పారు. భారత్ కేవలం ఒక ప్రధాన ఆర్థిక వ్యవస్థగా మాత్రమే

0: లేకుండా తన నాగరికత, వారసత్వం, సంస్కృతి, సామర్థ్యాలపై పూర్తి ఆత్మవిశ్వాసం ఉన్న దేశంగా ఆవిర్భవించిందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. లక్నోలోని బాబాసాహెబ్ భీమ్రావ్ అంబేద్కర్ విశ్వవిద్యాలయం 11వ స్నాతకోత్సవంలో ఆయన మాట్లాడారు. ఈనాడు భారత్ మాట్లాడుతుంటే ప్రపంచం ఆలకిస్తోందని, నవ భారతదేశంలో జరిగిన అతిపెద్ద మార్పు దేశం ఇకపై కేవలం ప్రపంచ షరతులు అనుసరించడం లేదని, నిబంధనలు రూపొందించడంలో కూడా తన వంతు పాత్ర పోషిస్తోందని రక్షణ మంత్రి అన్నారు. కేవలం డిగ్రీలు పంచడమే కాకుండా దేశ నిర్మాణమే విశ్వవిద్యాలయాల ప్రధాన ధ్యేయంగా ఉండాలని రక్షణ మంత్రి చెప్పారు. న్యాయం, సమానత్వం, స్వేచ్ఛ, సౌభ్రాతృత్వం ఆదర్శాలకు కట్టుబడి దేశ నిర్మాణంపై మక్కువ ఉన్న యువతను విద్యా సంస్థలు తీర్చిదిద్దాలని రాజ్నాథ్ సింగ్ పిలుపునిచ్చారు. గత 12 నెలల్లో భారతదేశంలో విద్య నాణ్యత, అందుబాటు, అందరికీ విద్య వంటి అంశాల్లో మెరుగుదల కనిపిస్తోందని కూడా రక్షణ మంత్రి చెప్పారు.
1: पिछले 12 वर्षों में शिक्षा की क्वालिटी, एसेसिबिलिटी और अफोर्डेबिलिटी बढ़ी. भारत का रिसर्च एंड डेवलपमेंट एक्सपेंडिचर पहले के कंपेरिजन में दो गुना हो गया. 34 ईयर्स में पहली बार हमने नेशनल एजुकेशन पॉलिसी बनाई है. शिक्षा के क्षेत्र में हुए बदलावों और अच्छी पॉलिसीज का यह परिणाम है कि आज देश के नौजवान स्टार्टअप खड़े कर रहे हैं, यूनिकॉर्न कंपनियां बना रहे हैं. 2015 में हम ग्लोबल इनोवेशन इंडेक्स में 81वें स्थान पर, हमने अब 38वें स्थान पर अपनी पहुंच हासिल कर ली है.
0: పరిశోధన అభివృద్ధి రంగంలో వ్యయం రెట్టింపైందని, 34 ఏళ్ల తరువాత నూతన జాతీయ విద్యా విధానాన్ని అమలు చేశామని కూడా రాజ్నాథ్ సింగ్ గుర్తు చేశారు. అమెరికాలో పర్యటిస్తున్న కేంద్ర ఆర్థిక కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ షికాగోలో జరిగిన ఒక ఉన్నత స్థాయి బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు. భారత్ సాధిస్తున్న విస్తృత వృద్ధి, సంస్కరణలు ఊపందుకున్న తీరు, అలాగే దీర్ఘకాలిక పెట్టుబడులకు లభిస్తున్న విస్తృత అవకాశాల గురించి ఆమె సమావేశంలో వివరించారు. భారత్ తయారీ రంగం దేశం కోసం, ప్రపంచం కోసం మ్యానుఫ్యాక్చర్ అనే నినాదం ఈ సమావేశంలో ప్రధానంశంగా నిలిచింది. తయారీ రంగం కృత్రిమ మేధస్సు, డిజిటల్ టెక్నాలజీ, ఆర్థిక సేవలు, మౌలిక వసతులు, ఫుడ్ ప్రాసెసింగ్, రక్షణ రంగం, అధునాతన సాంకేతికతలు వంటి వివిధ రంగాల్లో ఉన్న పెట్టుబడి అవకాశాలపై చర్చలు జరిగాయి. ఈ ఏడాది జులై నాటికి పర్ డ్రాప్ మోర్ క్రాప్ పథకం కింద 115 లక్షల హెక్టర్లకు పైగా సాగు భూమిని మైక్రో ఇరిగేషన్ పరిధిలోకి తీసుకువచ్చినట్లు ప్రభుత్వం తెలియజేసింది. వ్యవసాయ రంగంలో నీటి వినియోగ సామర్థ్యాన్ని మెరుగుపరచడం, పొలం స్థాయిలో నీటిని సమర్థవంతంగా ఉపయోగించడాన్ని ప్రోత్సహించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం. పర్ డ్రాప్ మోర్ క్రాప్ పథకం జనవరి 2006లో సూక్ష్మ సేద్యం కోసం కేంద్ర ఆధ్వర్యంలో అమలయ్యే పథకంగా ప్రారంభమైంది. 2015-16 నుంచి 2021-22 వరకు దీన్ని అధికారికంగా పర్ డ్రాప్ మోర్ క్రాప్ గా మార్చి ప్రధానమంత్రి కృషి సించాయ్ యోజనలో ప్రధాన భాగంగా అమలు చేస్తున్నారు. ఈ పథకం కింద సూక్ష్మ సేద్య వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడానికి లబ్ధిదారులకు గరిష్టంగా 5 హెక్టర్ల వరకు ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తుంది. చిన్న సన్నకారు రైతులకు 50%, ఇతర రైతులకు 40% ఆర్థిక సాయం అందుతుంది. గత 3 నెలల్లో 8,123 కోట్ల రూపాయలకు పైగా కేంద్ర సహాయాన్ని ఈ పథకం కింద విడుదల చేశారు. పంటల ఉత్పాదకతను పెంచడానికి, రైతుల ఆదాయాన్ని వృద్ధి చేయడానికి ఈ పథకం ఖచ్చితమైన నీటి నిర్వహణను ప్రోత్సహిస్తోంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. నేపాల్లో బుధవారం నాడు సంభవించిన ఆకస్మిక వరదల తర్వాత ఇంతవరకు 88 మంది భారతీయ పౌరులను రక్షించినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ సోషల్ మీడియాలో ఈ విషయం తెలియజేస్తూ 287 మంది భారతీయ పౌరులు ఆచూకీ లేకుండా పోయారని చెప్పారు. ఇతర జాతీయతలు కలిగి ఉన్న సుమారు 128 మంది భారతీయ సంతతి వ్యక్తులు కూడా గల్లంతైనట్లు ఆయన చెప్పారు. రసువాలోని ఒక జల విద్యుత్ ప్రాజెక్టు నుంచి 4 భారతీయ పౌరులను ఈరోజు రక్షించినట్లు జైస్వాల్ వెల్లడించారు. ఈరోజు చైనా నుంచి 120 మంది భారతీయ పౌరులు నేపాల్లోకి ప్రవేశించినట్లు కూడా ఆయన తెలియజేశారు. మృతదేహాలను గుర్తించేందుకు డిఎన్ఏ నమూనాల విశ్లేషణలో సహాయం చేసేందుకు భారత్ నుంచి 6 ఫోరెన్సిక్ నిపుణుల బృందాలు ఈరోజు ఖాట్మండు చేరుకుంటాయి. టన్నెల్ రెస్క్యూ రికానసెన్స్ కోసం ప్రత్యేక సాంకేతిక బృందం నిన్న ఖాట్మండు చేరుకుని ప్రభావిత ప్రాంతాల్లో సొరంగాల్లో చిక్కుపోయిన వారిని కాపాడేందుకు పని ప్రారంభించింది. వారి సిఫారసులు, సూచనల ఆధారంగా పరికరాలతో కూడిన ప్రత్యేక టన్నెల్ రెస్క్యూ బృందం భారత్ నుంచి ఈరోజు నేపాల్ చేరుకుంటోందని చెప్పారు. లక్నోలో విలేకరులతో మాట్లాడుతూ రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, నేపాల్లో నెలకొన్న సంక్షోభ పరిస్థితిపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోందని చెప్పారు. నేపాల్కు అవసరమైన అన్ని రకాల సహాయాన్ని అందించేందుకు భారత్ సిద్ధంగా ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హామీ ఇచ్చారని కూడా రక్షణ మంత్రి తెలియజేశారు. నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదల కారణంగా 100లాది మంది ప్రాణాలు కోల్పోవడం,

0: విధ్వంసించగడం పట్ల భారత ప్రభుత్వం చూపిన స్పందన, అందించిన సహాయంపై నేపాల్ అధ్యక్షుడు రామ్ చంద్ర పోదెల్ ఈరోజు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఆకస్మిక వరదల వల్ల మృతుల సంఖ్య 616కు చేరింది. వందలాది మంది ఇంకా ఆచూకీ లేకుండా ఉన్నారు. బూటే కోషి నదిలో సంభవించిన వరదల కారణంగా దక్షిణ చిత్రవన్ జిల్లాలో లభ్యమైన ఎలాంటి గుర్తింపు తెలియని, ఎవరూ క్లెయిమ్ చేయని 229 మృతదేహాలను ఖననం చేయాలని నేపాల్ అధికారులు నిర్ణయించారు. మృతదేహాలు పాడైపోతుండడం, అలాగే ఇన్ఫెక్షన్ ముప్పు ఉందనే ఆందోళనల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. భారతదేశం గర్వించదగిన గొప్ప క్రీడాకారులో ఒకరైన మేజర్ ధ్యాన్చంద్ జయంతిని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా ఈరోజు జాతీయ క్రీడా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. భారత్ గొప్ప క్రీడా వారసత్వాన్ని కీర్తిస్తూ క్రీడలను ప్రజల దైనందిన జీవితంలో భాగం చేసుకునేలాగా ఈ దినోత్సవం ప్రోత్సహిస్తుంది. నివాళి, ఆట, కదలిక అనే నినాదాలతో 2026 జాతీయ క్రీడా దినోత్సవాన్ని 3 రోజుల పాటు దేశవ్యాప్త ప్రచార కార్యక్రమంగా నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది ఏక్ ఘంటా ఖేల్ కే మైదాన్ మే అనే పిలుపుతో ఈ వేడుకలు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా వివిధ క్రీడా కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఢిల్లీలో కేంద్ర మంత్రులు డాక్టర్ మన్సుఖ్ మాండవియా, అర్జున్ రామ్ మేఘ్వాల్ ఈ ప్రచారంలో భాగంగా క్రికెట్ మ్యాచ్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. మీడియాతో మాట్లాడుతూ డాక్టర్ మన్సుఖ్ మాండవియా, ఫిట్గా ఆరోగ్యంగా ఉండడానికి ప్రతి ఒక్కరూ వారానికి కనీసం 1 గంట పాటు ఆటల మైదానంలో గడపాలని పిలుపునిచ్చారు. సమృద్ధి గల దేశాన్ని నిర్మించడానికి ఆరోగ్యకరమైన యువత సమాజం అత్యంత ఆవశ్యకమని మన్సుఖ్ మాండవియా చెప్పారు.
1: आज नेशनल स्पोर्ट्स डे के अवसर पर सारे देश में फिट इंडिया मूवमेंट को आगे बढ़ाने के लिए 1 घंटे खेल के मैदान में कार्यक्रम दिया है. आज सुबह से मुझे सूचना मिल रही है, लाखों की संख्या हर गली में मैदान में देश के युवा 1 घंटे के लिए खेलने के लिए आए हैं. मुझे खुशी है, मोदी जी के नेतृत्व में देश बदल रहा.
0: వస్త్ర పరిశోధనా సంఘాల సమన్వయ కమిటీ 2 సమావేశం ఇవాళ న్యూఢిల్లీలో జరిగింది. ఈ సమావేశానికి వస్త్ర మంత్రిత్వ శాఖ కార్యదర్శి నీలం షమీరావు అధ్యక్షత వహించినట్లు టెక్స్టైల్ మినిస్ట్రీ సోషల్ మీడియా పోస్టులో తెలియజేసింది. వస్త్ర పరిశోధన వ్యవస్థకు సంబంధించిన కీలక విషయాలు చర్చించేందుకు, సంఘాల మధ్య సమన్వయాన్ని బలోపేతం చేయడానికి ఈ సమావేశం ఒక వేదికపైకి సభ్యులను తీసుకువచ్చింది. విశేషాలు మరొకసారి. ఉజ్బెకిస్తాన్లో 2 రోజుల పర్యటన కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు తాష్కెంట్ చేరుకున్నారు. భారత్ తన నాగరిక వారసత్వం, సంస్కృతి సామర్థ్యాలపై పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. నేపాల్లో ఇప్పటి వరకు 88 మంది భారతీయ పౌరులను వరద ప్రాంతాల నుంచి రక్షించినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఈరోజు మేజర్ ధ్యాన్చంద్ జయంతి సందర్భంగా జాతీయ క్రీడా దినోత్సవం జరుపుకుంటున్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి హైదరాబాద్
3: ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు. ఆకాశవాణి కిసాన్ వాణి

0: ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమంలో పశువుల్లో పారాక్వాట్ విష ప్రభావం, తీసుకోవలసిన జాగ్రత్తలు ఈ అంశం గురించి గన్నవరం ఎన్టీఆర్ పశు వైద్య కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ జి శ్రీవిద్య గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త శ్రీ నన్నం మధు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం,
1: ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన.

0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన ద్వారా సన్న చిన్నకారు రైతుల భవిష్యత్తు అవుతుంది సురక్షితం.
1: అలాగే 60 ఏళ్ల వయసు నుంచి నెలకు 3,000 రూపాయల పెన్షన్ లభించడం సునిశ్చితం.
0: 18 నుంచి 40 ఏళ్ల వయసున్న రైతులు నెలకు 55 రూపాయల నుంచి 200 రూపాయల వరకు చెల్లించి

0: ఈ సహకార పెన్షన్ పథకంలో ప్రభుత్వం అందిస్తుంది సమాన భాగస్వామ్యం.
1: రైతు సోదరులందరూ ఈ పథకం యొక్క ప్రయోజనం పొందడం కోసం ప్రజాసేవా కేంద్రానికి వెళ్ళండి.
0: మీ పేరు ఉచితంగా నమోదు చేసుకోండి.
1: ప్రధాన మంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన అన్నదాత పరిశ్రమకు గౌరవం, పెన్షన్ తో సురక్షితం అవుతుంది వారి గృహం. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ.
2: వినండి, పశువుల్లో పారాక్వాట్ విష ప్రభావం, తీసుకోవలసిన జాగ్రత్తలు. గన్నవరం ఎన్టీఆర్ పశు వైద్య కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ జి శ్రీవిద్య గారితో పరిచయం.
3: డాక్టర్ శ్రీవిద్య గారు నమస్కారం. మేడం
4: నమస్తే సార్.
3: మేడం మీరు ఎన్టీఆర్ పశు వైద్య కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ గా ఉన్నారు కదా మేడం.
4: ఎస్ సార్.
3: అయితే పశువులకి పశుగ్రాసం ఎంత అవసరం మనకు అందరికి తెలుసు. ఈ నేపథ్యంలో పశువులలో పారాక్యాట్ అనే ఒక విష పదార్థం యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుంది, దీనికి రైతు సోదరులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి, ఈ అంశం మీద మనం ఈరోజు రైతు సోదరులకి కొంత తెలియజెప్పే ప్రయత్నం చేద్దాం మేడం. అసలు ఈ పారాక్యాట్ అంటే ఏంటి మేడం? అంటే తరచుగా వినే పదం కాదు ఇది, రైతు సోదరులకు కొంచెం తెలియజెప్పే ప్రయత్నం చేయండి. పారాక్యాట్ అంటే ఏంటి అసలు?
4: పారాక్యాట్ అంటేనండి, వ్యవసాయ రంగంలో సహజంగా కలుపు మొక్కలను నివారించడానికి రకరకాలైనటువంటి రసాయన పదార్థాలను ఉపయోగించుతూ ఉంటారు. అటువంటి పదార్థాల్లో ఈ పారాక్యాట్ అనేది కూడా ఒకటి. ఇది గడ్డి మందు పేరుతో సహజంగా వాడుతూ ఉంటారండి. పారాక్యాట్ ని బైపైరిడిల్ అనేటువంటి రసాయన పదార్థానికి చెందినటువంటి కీటకనాశిని లేదా కలుపు నాశిని కింద మనం చెప్పుకోవచ్చండి.
3: ఎంతకాలం నుంచి ఇది వినియోగంలో ఉంది మేడం సుమారుగా?
4: పారాక్యాట్ అనేది చాలా సంవత్సరాల నుంచి వినియోగంలోనే ఉందండి. కాకపోతే ఈ మధ్య దానికి సంబంధించి ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయి అనేది మనం వార్తల్లో వీటిలో తరచుగా వింటున్నాము.
3: ఈ పారాక్యాట్ ని ఏ విధంగా ఉపయోగిస్తారు మేడం?
4: పారాక్యాట్ ని ఈ కలుపు మొక్కలపై పిచికారీ చేస్తూ ఉంటారండి, నీటిలో కలిపేసి. దీన్ని మనకి మార్కెట్లో పారాక్యాట్ 250 పేరుతోటి లేదా P250 అన్నట్టుగా వస్తుంటుందండి. ఈ పారాక్యాట్ ని నీటిలో కలిపేసి ఆ నీటిని పిచికారీ చేసేస్తే ఆ కలుపు మొక్కలు అనేవి వెంటనే చనిపోతాయి. కాబట్టి పంటని కాపాడుకోవచ్చు అన్న ఉద్దేశంతో రైతులు ఇది వెంటనే ఫలితాన్ని చూపిస్తుంది కదా అని ఎక్కువగా వాడుతున్నారండి.
3: అయితే పశువుల్లో ఈ పారాక్యాట్ విష ప్రభావం ఏ విధంగా సంభవించడానికి అవకాశం ఉంది మేడం?
4: పశువుల్లో పారాక్యాట్ విష ప్రభావం అనేది ఎలా జరుగుతుందంటేనండి, ఈ పారాక్యాట్ ని పిచికారీ చేసినటువంటి పశుగ్రాసాన్ని పశువులకి మేతగా వేయటం ద్వారా లేదా పిచికారీ చేసినటువంటి పచ్చిక బయళ్లలో ఈ పశువులు మీ మేతకు తీసుకెళ్లినా లేదా పారాక్యాట్ కలిగిసినటువంటి కాలువల్లో నీళ్లని ఈ పశువులు తాగటం ద్వారా ఈ పారాక్యాట్ విష ప్రభావం అనేది పశువుల్లో జరుగుతూ ఉంటుందండి.
3: అంటే ఏ విధంగా అయినా కానీ పశువు దానికి సోకే అవకాశం ఉంది, గడ్డి ద్వారా కానీ అది తీసుకునే నీళ్ల ద్వారా కానీ ఎలాగైనా కూడా.
4: అవునండి.
3: ఈ పారాక్యాట్ పశు శరీరంలో ఏ అవయవాలని ప్రభావితం చేసే అవకాశం ఉంది మేడం?
4: పశువుల శరీరంలో ఈ పారాక్యాట్ ప్రధానంగా ఊపిరితిత్తులు, కాలేయం, మూత్రపిండాలని అధికంగా ప్రభావితం చేస్తుందండి.
3: ఇది ఏ విధంగా విష ప్రభావం గురి చేస్తుంది మేడం, దాని యొక్క ప్రాసెస్ ఒకసారి చెప్పండి.
4: అంటే ఈ దీని విధానం ఎలా ఉంటుందంటేనండి, మనం ఇందా చెప్పుకున్నట్టుగా పారాక్యాట్ పిచికారీ చేసినటువంటి గడ్డిని ఆహారంగా తీసుకున్నా ఇది శరీరంలోకి వస్తుంది, లేదా గాయపడిన శరీర భాగాలు, పశువుల చర్మం పైన ఎక్కడైనా గాయాలు ఉన్నాయనుకోండి, ఆ చర్మం పైన ఈ పారాక్యాట్ పిచికారీ చేసినటువంటి నీళ్లు కానీ ఏమైనా పడినట్టయితే ఆ గాయం ద్వారా నేరుగా పశువు శరీరంలోకి అంటే రక్త ప్రసరణలోకి వెళ్ళిపోతుంది, రక్తనాళాల ద్వారా ప్రవేశించి. అంతేకాకుండా ఒక్కొక్కసారి ఈ కలుపు మందులు ఇవి ఉపయోగించినప్పుడు ఆ ఉపయోగించినటువంటి బకెట్లని వాటిని అక్కడ నీళ్లతో కడిగేసేసి పక్కనున్న పంట కాలువల్లోనే వదిలేస్తూ ఉంటారండి. అది పెద్ద ప్రమాదం కాదు కదా, ఇటు మనుషులు ఎవరు రారు కదా, ఏముందలే అన్నట్టుగా ప్రమాదవశాత్తు పశువులు గనక ఆ మార్గంలో ప్రయాణించి ఆ నీటిని గనక తాగినట్టయితే ఆ విధంగా కూడా పశువుల్లో ఈ పారాక్యాట్ విష ప్రభావం జరుగుతుంది. అంతేకాకుండా పిచికారీ సమయంలో పశువుల మంద అటుగా వెళ్ళినట్టయితే ఊపిరితిత్తుల ద్వారా అంటే గాలిని పీల్చుకున్నట్టుగా మన ఉచ్ఛ్వాస నిశ్వాస క్రియల ద్వారా కూడా ఆ గాలిని పీల్చినట్టయితే కూడా అధికంగా పారాక్యాట్ మన పశువుల ఊపిరితిత్తుల్లోకి వెళ్ళిపోయి ఈ పారాక్యాట్ విష ప్రభావాన్ని కలిగిస్తుందండి. ఈ దీనిలో ప్రధానంగా చెప్పుకునేది ఏంటంటే మనకి ఎందువల్ల పారాక్యాట్ విష ప్రభావానికి గురైన పశువులు ఇది ప్రమాదం అని ఎందుకు చెప్తామంటే, ఈ పారాక్యాట్ అనేది రక్తంలోకి చేరుకున్నాక ఫ్రీ రాడికల్స్ ని ఉత్పత్తి చేస్తుందండి. ఈ ఫ్రీ రాడికల్స్ అనేవి ఆక్సీకరణ చర్య అంటారు కదా, లేదా ఆక్సిడేటివ్ స్ట్రెస్. ఈ ఆక్సిడేటివ్ స్ట్రెస్ ని కలుగజేస్తుంది. అందున ప్రధానంగా ఊపిరితిత్తుల్ని లక్ష్యంగా చేసుకుని అక్కడ ఈ ఫ్రీ రాడికల్స్ ని అధికంగా ఉత్పత్తి చేసి ఈ ఆక్సీకరణ చర్య ద్వారా ఈ స్ట్రెస్ ని కలుగజేసేసరికి ఊపిరితిత్తుల కణజాలం చాలా

0: సున్నితంగా ఉంటుందండి, అది గట్టిపడిపోయేలా చేస్తుంది. ఎప్పుడైతే అలా గట్టిపడిపోతుందో అక్కడ ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ ఎక్స్చేంజ్ అనేది జరగదు, దాన్నే లంగ్ ఫైబ్రోసిస్ అంటారండి. కణజాలం గట్టిగా అయిపోవడాన్ని లంగ్ ఫైబ్రోసిస్ అంటారు. అందువల్ల తీవ్రమైన శ్వాస కోశ ఇబ్బందులు, అంటే శ్వాస తీసుకోవటంలో ఇబ్బంది, దగ్గు రావడం, ఇటువంటివన్నీ జరుగుతాయి. అంతేకాకుండా ఊపిరితిత్తులతో పాటుగా కాలేయము, మూత్రపిండాల్లో కూడా ఇది ఆక్సిడేటివ్ స్ట్రెస్ కలుగజేస్తుంది. దానివల్ల కాలేయము, మూత్రపిండాల పనితీరును కూడా దెబ్బతీస్తుంది. మనకి ప్రధానంగా శరీరంలో ఉండేటువంటి వ్యర్థ పదార్థాలని నిరోధించడంలో, బయటికి పంపించేయటంలో, లేదా వ్యర్థాలని నిర్మూలించడంలో ప్రధాన పాత్ర కాలేయము, మూత్రపిండాలు, ఊపిరితిత్తులు. ఎప్పుడైతే ఈ అవయవాలు దెబ్బతింటాయో ప్రాణాంతక పరిస్థితి అనేది పశువుల్లో ఎక్కువగా సంభవిస్తూ ఉంటుంది.
1: ఈ పారాకట్ విషప్రభావానికి గురైన పశువులు ఎటువంటి లక్షణాలు చూపిస్తాయి? రైతుసోదరులు ఎలా కనిపెట్టాలి దీనికి, ఇది ఈ పశువు దాని విషప్రభావానికి గురైందని?
0: సహజంగా అధిక మోతాదులో గనక పారాకట్ తీసుకున్నట్టయితే ఇమీడియట్ గా చనిపోతుందండి. వెంటనే కొన్ని గంటల వ్యవధిలోనే పశువులు చనిపోవటం అనేది జరుగుతుంది. అలా కాకుండా తక్కువ మోతాదులో ఏ నీళ్ల ద్వారానో ఎలానో తీసుకున్నట్టయితే కొన్ని రకాల లక్షణాలు మనము ద్వారా మనం ఇది పారాకట్ విష ప్రభావానికి గురైందేమో అని తెలుసుకోవచ్చు. వాటిలో కొన్ని తీవ్రమైన నోటిపూత, లాలాజలం అధికంగా స్రవించటం, పశువు మేత మేయకుండా ఉండటం, కడుపు నొప్పి, రక్తంతో కూడిన విరేచనాలు వంటి లక్షణాలు కనిపిస్తాయండి. మనం ఇందాక చెప్పుకున్నట్టుగా పారాకట్ ప్రభావం ఊపిరితిత్తులపై తీవ్రంగా ఉంటుంది, కాబట్టి శ్వాస తీసుకోవటంలో ఇబ్బంది, వేగంగా శ్వాస తీసుకోవటం, డొక్కలు కొట్టుకోవడం, దగ్గు, ఈ లక్షణాలు కూడా ఎక్కువగా కనిపిస్తాయి. ఎప్పుడైతే మనకి కాలేయం, మూత్రపిండాలు దెబ్బతింటాయో పశువు చాలా నీరసంగా ఉంటుందండి. ఈవెన్ మేత, నీళ్లు కూడా తీసుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉంటుంది. అందువలన ఈ లక్షణాలు ఆధారంగా లేదా మనం అక్కడ చుట్టుపక్కల ఒక రకమైనటువంటి స్మెల్ ఏదన్నా వస్తుందా, లేదా రీసెంట్గా ఏదన్నా ఇక్కడ పిచికారీ చేశారా, కలుపు మొక్కలు మందులను ఏమన్నా వాడారా, అక్కడ ఈ నీళ్లలో ఇదేమన్నా కలిపేశారా, ఇటువంటి ఆ పిచికారీ చేసినటువంటి ప్యాకెట్లు ఏమన్నా అక్కడ దొరికినా కూడా వీటిని బట్టి, వీటి ఆధారంగా చేసుకొని ఈ లక్షణాలని కలిపి ఎప్పుడైతే మనకి శ్వాస ఇబ్బందిగా ఉంటుంది, కాలేయం, మూత్రపిండాల పనితీరు తగ్గిందో, మనకి క్రియాటినిన్ లెవెల్స్ అనేవి ఉంటాయండి. క్రియాటినిన్ అనేది రక్తంలో, రక్త నమూనాల్లో పరీక్షిస్తారు. ఆ క్రియాటిన్ లెవెల్స్ సాధారణంగా ఉండే వాటికంటే క్రియాటిన్ పెరిగినప్పుడు, ఈ శ్వాస ఇబ్బంది తీసుకుంటున్నప్పుడు ఈ రెండు లక్షణాలు ఉంటే మాత్రం మనం వెంటనే పారాకట్ అని ఒక అనుమానాన్ని వ్యక్తం చేయొచ్చు. తర్వాత నిర్ధారణకి రావాలి.
1: అయితే వైద్యులు దీన్ని ఎలా నిర్ధారిస్తారు మేడం? ఇప్పుడు రైతు సోదరులకి అనుమానం వచ్చింది, ఇది కొన్ని లక్షణాలు చూపిస్తోంది, కొంచెం విషప్రభావానికి గురై ఉండొచ్చు అని సాధారణంగా పశు వైద్యుల దగ్గరికి తీసుకొని వస్తారు. పశు వైద్యులు దీన్ని పారాకట్ విషప్రభావం అని ఎలా నిర్ధారిస్తారు?
0: మనం ఇందాక చెప్పుకున్నటువంటి లక్షణాల ఆధారంగా, లేదా అక్కడ కలుపు నివారణకి ఈ విధమైన మందులు ఉపయోగించారు అని చెప్పని రైతు సోదరుల దగ్గర నుంచి మనము ఇన్ఫర్మేషన్ తీసుకోవటం ద్వారా మళ్ళా మనము ఉన్నాయి అండి సార్. ఇవి ఎలా అంటే, ఆ రక్త నమూనాలు తీసుకొని రక్తంలో మనము వీటి క్రియాటినిన్ స్థాయి పెరుగుతూ ఉండటం అనేది ఒక ఆధారం. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే వీటి ఆహార నమూనాలు, ఏ గడ్డిని ఇవి మేసాయి, ఏ నీటిని ఇవి తీసుకున్నాయి, ఆ నీటిని, ఆహారాన్ని పరీక్షిస్తే వాటిలోన మనము ఒక రసాయన చర్య ద్వారా మనము పారాకట్ ఉంది అని చెప్పని మనం నిర్ధారించవచ్చండి. కాకపోతే అది ప్రయోగశాలకి వీళ్ళు నమూనాలు పంపించాలి. సహజంగా మనం ఎప్పుడు చెప్తూ ఉంటామండి, ఎప్పుడైతే పశువులు విష ప్రభావానికి గురవుతాయో అటు చుట్టుపక్కల ఏ మేత మేసిందో ఆ మేత, ఆ నీళ్లు ఖచ్చితంగా మనకి పంపించాలి. లేదా ముందుగా ఏదన్నా మేత మార్చారా, అప్పటి వరకు ఒక రకమైన ఆహారాన్ని దానికి ఇస్తూ ఉండి ఏదన్నా మార్చారా అనేవి ఖచ్చితంగా ఈ మేత, నీళ్లు నమూనాలు ఖచ్చితంగా పంపించాలి, రక్త నమూనాలను కూడా పంపించాలి.
1: మేడం, ఈ పారాకట్ విష ప్రభావానికి గురైన పశువుకి ఎటువంటి చికిత్సని అందించగలం, ఎటువంటి చికిత్స అందుబాటులో ఉంది ఒకసారి చెప్పండి మేడం.
0: పారాకట్ విష ప్రభావానికి గురైన పశువుల్లో లక్షణాలు చూపిస్తూ ఉంటే మనకి కొంత కాల వ్యవధి దొరికినట్టేనండి పశువుని కాపాడుకోవడానికి. మనకి సరైన నివారణ ఉపాయం అంటే స్పెసిఫిక్ గా ఇది ఇస్తే ఇది తగ్గిపోతుంది అన్నట్టు కాదు, కానీ లక్షణాల ఆధారంగా మనము చికిత్స చేస్తూ సపోర్టివ్ థెరపీ, దాన్ని ప్రాణాన్ని కాపాడవచ్చు. చర్మం మీద పారాకట్ బాగుపడింది, చర్మం ద్వారా ఇది ఎంటర్ అయింది గాయాల ద్వారా అని తెలిస్తే వెంటనే ఎక్కడైతే ఈ పారాకట్ శరీరం మీద పడింది

0: ఆ పడిన ప్రాంతాన్ని చల్లటి శుభ్రమైన నీటితోటి కడగడం, పారాకట్ తీసుకున్న 1-2 గంటల్లో యాక్టివేటెడ్ చార్కోల్ అంటారండి, బొగ్గులానే ఉంటుంది, దాన్ని ఇవ్వడం ద్వారా దీని అబ్జార్ప్షన్ అంటే పారాకట్ శోషణని తగ్గిస్తుంది. రక్తంలోకి వెళ్లకుండా ఈవెన్ అది మేత నీళ్ళ ద్వారా శరీరంలోకి వెళ్ళినా రక్తంలోకి అబ్జార్బ్ కాకుండా ఇది తగ్గిస్తుందండి. ఇక చికిత్స పరంగా చూసుకుంటే మనము ముందుగానే చెప్పుకున్నాము ఈ ఊపిరితిత్తులపై తీవ్ర ప్రభావం జరుగుతుంది. కారణం ఏంటంటే ఆక్సిడేటివ్ స్ట్రెస్ అనుకున్నాం, ఆక్సీకరణ చర్య. ఇప్పుడు ఈ పారాకట్ ఫ్రీ రాడికల్స్ ని ఉత్పత్తి చేయడం ద్వారా ఈ లక్షణాలన్నింటినీ మనకి కనిపిస్తున్నాయి కాబట్టి పసుపుల్లో, ఆ ఫ్రీ రాడికల్స్ ని మనము నివారించేట్టుగా మనం చర్యలు తీసుకోవాలండి. వాటికి యాంటీ ఆక్సిడెంట్స్ అని ఉంటాయి, ఎన్ఎస్టైల్ సిస్టీన్ లేదా వైటమిన్ సి, వైటమిన్ ఇ, ఇటువంటి ఇంజెక్షన్స్ ఇవ్వటం ద్వారా ఈ ఏవైతే ఫ్రీ రాడికల్స్ ఉత్పత్తి జరిగి లోపల ఈ ఊపిరితిత్తుల కణజాలంతో చర్యను జరిపి ఈ లక్షణాలన్నింటినీ కలగజేస్తున్నాయో వాటిని కొంతవరకు నివారించవచ్చు. కాకపోతే ఇవి ఇచ్చినంత మాత్రానే చికిత్స పూర్తయిపోతుందని కాదు కానీ అండి, వెంటనే శుభ్రమైన నీటిని ఏదైతే ఇదివరకు తీసుకున్న మేతా నీళ్లు ఉన్నాయో వాటిని నిలిపేసేయాలండి. ఎప్పుడైనా ఏ పశువైనా విష ప్రభావానికి గురైందంటే ముందు ఆ వాతావరణం నుంచి పక్కకు తీసుకొచ్చేయాలి. వేరే గాలి వీచేటువంటి ప్రాంతాల్లో ఈ పశువును పడుకోబెట్టడం, అక్కడ మామూలు ఎండుగడ్డి లాంటి మెయింటెనెన్స్ డైట్ అంటారు కదండి, అలాగా ఎండుగడ్డిని శుభ్రమైన నీటిని తాగడానికి ఇస్తూ మనం చెప్పుకున్నటువంటి ఈ యాంటీ ఆక్సిడెంట్స్ ని సప్లిమెంటేషన్ లాగా వైటమిన్ ఇ, వైటమిన్ సి, ఎన్ఎస్టెల్ సిస్టీన్ ఇవ్వటం వల్ల ఈ ఆక్సిడేటివ్ స్ట్రెస్ అనేది తగ్గించి పశువుని మనం కాపాడుకోవచ్చు.
1: అంటే దీనికి పూర్తి స్థాయి చికిత్స లేదు కానీ కొన్ని నివారణ ఉపాయాలు ఉన్నాయి. ఇంకేమైనా నివారణ ఉపాయాలు ఉన్నాయా రైస్ వదులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు?
0: అంటే మనము ముందుగా గ్రామాల్లో తెలుస్తూ ఉంటుందండి, ఈరోజు కలుపు మందులు కొడుతున్నారు, మా పొలంలో కలుపు మందు కొడుతున్నారు, ఇటువంటి విషయాల్ని ముందుగా చెప్పుకోవడం, ఆ కలుపు మందులు పిచికారీ చేసినటువంటి గడ్డిని వీటికి మేతగా వేయకుండా ఉండటం. మనకి విత్ హోల్డింగ్ పీరియడ్ అని ఒకటి ఉంటుందండి ప్రతి మందుకి, ఏ ఇది పారాకట్ అనే కాదు ఏ కలుపు మందుకైనా సరే, అది పిచికారీ చేసిన తర్వాత ఇన్ని రోజులు మాత్రమే అది ఉత్తేజితంగా ఉండి ఇటువంటి అనారోగ్యాన్ని కలుగజేస్తుంది. ఈ పారాకట్ కూడా విత్ హోల్డింగ్ పీరియడ్ అండి 1 నుంచి 2 వారాల వరకు ఉంటుంది. కొన్ని రకాల మందులు ఒక్క రోజులోనే ఉంటాయి, అంటే దాని కాన్సన్ట్రేషన్ బట్టి అండి. ఎక్కువ మోతాదులో ఉందనుకోండి మనం 14 రోజుల వరకు తీసుకోకుండా ఉండటం మంచిది, లేదా చాలా డైల్యూటెడ్దే అయితే గనక మనం 1 వారం రోజుల తర్వాత ఆ మేతని మనం ఖచ్చితంగా ఉపయోగించుకోవచ్చు. మనకి ఇంకోటి ఏంటంటే అండి, ఈ పారాకట్ అనేది గడ్డి మీదో లేదా నీటిలోనో ఉన్నంత వరకే ప్రమాదకరం. అది నేల మీద పడిన పారాకట్ అది ఏ విధమైన ప్రమాదాన్ని కలుగ చేయదు, ఎందుకంటే ఎప్పుడైతే మనకి నేలకి తగులుతుందో అది ఇనాక్టివ్ అయిపోతుందండి. సో మన ఇసుకలో పడినా మట్టిలో పడినా అది పశువు నాకినంత మాత్రాన్ని వీటికి ప్రమాదం జరగదు, కానీ నీటిలో కానీ గడ్డి మీద కానీ ఉందంటే మాత్రం ప్రమాదం. కాబట్టి మనం ఈ 10 రోజులు ఆ గడ్డిని పశువులకు మేతగా ఉపయోగించుకోకుండా ఉండటం వల్ల మనం చాలా వరకు నివారించుకోవచ్చండి. ఇంకొకటి, కేవలము ఈ పశువులు కనే కాదు కానీ పిచికారీ చేసేటువంటి వ్యక్తులు కూడా వీటితో జాగ్రత్తగా ఉండాలి. ఈ ఎవరైతే ఆ పిచికారీకి వెళ్ళేటువంటి మనుషులు ఉంటారో వాళ్ళు కూడా సరిగ్గా మాస్క్ను ధరించటం, పిచికారీ చేసిన వెంటనే చేతులు కాళ్ళు శుభ్రంగా కడుక్కోవటం, ఒకవేళ కాళ్ళపైన చేతులపైన గాయాలు ఉంటే ఏ బూట్లు లేదా గ్లౌజ్, ఇప్పుడు సహజంగా డిస్పోజబుల్వి అన్ని చోట్ల దొరుకుతున్నాయి అఫోర్డబుల్ ప్రైస్కే, కాబట్టి ఆ గ్లౌజులు షూస్ అటువంటివి ధరించడం ద్వారా మనం మన శరీరంలోకి రాకుండా చూసుకోవచ్చు. ఇది కేవలం పశువులకే కాదు ఈవెన్ మనుషులకు కూడా ఇది ప్రమాదమే.
1: మేడం, ఇక్కడ వెంటనే మనకు అందరికీ వచ్చే ఒక ప్రశ్న ఏంటంటే, ఇది విష ప్రభావానికి గురైన పశువులు, మనం సహజంగా పశువుల నుంచి పాలు సేకరిస్తాం కదండి, ఈ పాలు తీసుకున్నా కానీ మనకు ఆరోగ్యానికి ఏమైనా ప్రభావం ఉండే అవకాశం ఉందా మేడం?
0: అంటేనండి, విష ప్రభావానికి గురైన పశువులు ఇందాక చెప్పుకున్నాం కదండి విత్ హోల్డింగ్ పీరియడ్ అని చెప్పని, సహజంగా మనం వెంటనే చికిత్స స్టార్ట్ చేస్తేనే, చికిత్స మొదలు పెడితేనే పశువుల్ని ఆ ప్రాణాపాయ స్థితి నుంచి కాపాడగలం. అలా కాకుండా తక్కువ మోతాదులో ఏదన్నా తీసుకుని మనం పశువుని కాపాడితే ఆ పాలల్లో మనకి 1 వారం రోజులు లేదా 4 to 7 డేస్ అంట, 4 నుంచి 1 వారం రోజుల వరకు పాలల్లో వచ్చేది ఉంది, కానీ పాలల్లో అంత అధికంగా స్రవించేటువంటి పదార్థం కాదు.
1: డాక్టర్ శ్రీవిద్య గారు, ఇంకొక ప్రశ్న మేడం, ఇది కలుపు మందు వర్గానికి చెందింది కదా. ఇలాగే మనకు రకరకాల కలుపు మందులు

0: ఉండే అవకాశం ఉంది. అన్నీ కూడా ఇంత ప్రభావాన్ని కలిగి ఉంటాయా మేడం?
1: అంటే కొంత ప్రమాదం జరుగుతుంది కానీ అండి ప్రాణాపాయ స్థితికి తీసుకెళ్లేటువంటివి కాదు. మనకి ఇప్పుడు ఆల్డ్రిన్, ఎండ్రిన్, మెలాథియాన్ ఇటువంటివి కూడా మనం ఉపయోగిస్తూ ఉంటామండి. కాకపోతే వాటి వల్ల ఇంత ప్రాణాంతక స్థితులు రావు. కొన్ని రకాలైనటువంటి లక్షణాలు, ఏ జీర్ణకోశ వ్యవస్థకు సంబంధించినటువంటి ఇబ్బందులు, ఆహారం సరిగ్గా తీసుకోవటం, అవి ప్రాణానికి ప్రమాదం కలిగించేటువంటి స్థాయికి అయితే అవి తీసుకెళ్ళవు. ఇది ప్రాణ ప్రమాదానికి గురి చేసేటువంటి కల్పనాశక్తి.
0: మేడం, చివరిగా ఈ పారాకాట్ మాత్రమే ఎందుకు వార్తల్లో నిలిచింది, అలాగే పారాకాట్ వాడకాన్ని నిషేధించడానికి కారణాలు, మీరు ఫీల్డ్ విజిట్ చేసినప్పుడు, రైతుల వద్దకు వెళ్ళినప్పుడు మీరు గమనించిన విషయాలు ఏమిటో ఒకసారి వివరించండి మేడం.
1: పారాకాట్ మీద ఈ విస్తృతమైనటువంటి నిషేధాలు కానీ ఈ విధమైన వార్తలు మనం ఎందుకు వింటున్నామంటే అండి, పారాకాట్ని తీసుకున్న వెంటనే ఒక గంటలోపే ఇది ఎప్పుడైతే ఊపిరితిత్తుల్ని ప్రభావితం చేస్తుందో ఒక గంటలోపే మరణం సంభవించేటువంటి అవకాశం ఉందండి. దాని ద్వారా అసలు లక్ష్యానికి భిన్నంగా వివిధ రకాలైనటువంటి అవసరాలకి దీన్ని ఉపయోగించడం, హోమిసైడల్ అంటారు కదండి కొంతమంది రకరకాలుగా ఆత్మహత్య ప్రయత్నాలు ఇటువంటి వాటివి చేశారని వార్తలు వినటం, దానికి సరైన నివారణ లేదు. మనకి స్పెసిఫిక్ యాంటిడోట్ అంటారు కదండి, ఈవెన్ సైనైడ్ కైనా మనకి స్పెసిఫిక్ యాంటిడోట్ ఉంది. దీనికి స్పెసిఫిక్ యాంటిడోట్ లేకపోయేసరికి లేదా సరైన నివారణ, వెంటనే దీనికి ఇది ట్రీట్మెంట్ ఇస్తే మనకి తగ్గిపోతుంది అనేటువంటి నివారణ లేదు. ఇటువంటి ప్రాణాంతక స్థితిని ఎదుర్కొనేటప్పుడు దీన్ని నిషేధించవచ్చు అని మనకి ప్రభుత్వం కూడా దీని వాడకాన్ని నిషేధించేందుకే చర్యలు తీసుకుందండి. పారాకాట్ వాడకాన్ని పూర్తిగా నిషేధించేందుకు భారతదేశంలో వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ పారాకాట్ దిగుమతి, తయారీ, అమ్మకం మరియు పంపిణీ లేదా వినియోగాన్ని నిషేధించడానికి 2026లోనే జీవోన్ జారీ చేసిందండి. ఇదివరకు కొన్ని యూరోపియన్ కంట్రీస్ అంటాం కదండి, కొన్ని దేశాలు చైనా ఇటువంటి వాటిల్లో దీన్ని నిషేధించారు. మన దేశంలో ఇదివరకు ఇంత ప్రాణాంతక స్థితిని మనం గమనించకపోవటం వల్ల కొంత వాడుతూ ఉన్నారండి. ఎప్పుడైతే ఇది ప్రాణాపాయాన్ని కలుగజేస్తుందో ప్రభుత్వం మనకి దేశ పౌరులను కాపాడుకోవటం ప్రధాన లక్ష్యంగా ఉంచి ప్రభుత్వం ఈ జీవోన్ జారీ చేసిందండి. కాబట్టి దీన్ని ఇప్పుడు మనము వాడడానికి మనకి ఎక్కడ లభ్యం కావట్లేదండి, సరఫరా
0: పూర్తి స్థాయిలో నిషేధించడం జరిగింది.
1: అవునండి,
0: ధన్యవాదాలండి డాక్టర్ శ్రీవిద్య గారు. ఈరోజు ఈ పారాకాట్ అనే ఈ కలుపు మందు ఏదైతే ఉందో ఇది ఎంత ప్రమాదకరం, దీని ప్రభావం పశువుల్లో ఏ విధంగా ఉంటుంది, అలాగే ఈ విష ప్రభావానికి గురైనప్పుడు పశువులలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అసలు ఈ విష ప్రభావానికి గురి కాకుండా రైతు సోదరులు పశువుల్ని దీని నుంచి దూరంగా ఎలా ఉంచుకోవాలో చక్కగా తెలియజేశారు. మీకు ధన్యవాదాలు మేడం.
1: ధన్యవాదాలు సార్.
2: పశువుల్లో పారాక్వాట్ విష ప్రభావం, తీసుకోవలసిన జాగ్రత్తలు, ఈ అంశం గురించి గన్నవరం ఎన్టీఆర్ పశు వైద్య కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ జి శ్రీవిద్య గారితో పరిచయ కార్యక్రమం మీరింతవరకు విన్నారు. పరిచయకర్త శ్రీ నన్నం మధు. ఇప్పుడు జానపద గీతం వింటారు.

జానపద గీతం విన్నారు. కార్యక్రమంలో చివరిగా నేలలో సమగ్ర ఎరువుల యాజమాన్యం విశేషాలు వింటారు. సమగ్ర ఎరువుల యాజమాన్యం గురించి మనం చూస్తున్నట్లయితే, సేంద్రియ రసాయనిక ఎరువులను సమతుల్యతను పాటించి పంటలకు వేసుకున్నప్పుడు పంట దిగుబడితో పాటు నేలలో సేంద్రియ కర్బనం కూడా పెరుగుతుంది. తర్వాత బయోచారు, ఇది ముఖ్యంగా ప్రతి ఆముదం కంది మొక్కజొన్న పంట కోసిన తర్వాత మిగిలిన వ్యర్థాలను ఆక్సిజన్ లేకుండా లేదా పరిమితి ఆక్సిజన్ సరఫరా ఉన్న పరిస్థితుల్లో 300 నుండి 650 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత వద్ద కాల్చడం ద్వారా పారిశ్రామిక స్థాయిలో బయోచారును తయారు చేసుకోవచ్చు. ఈ బయోచార్ వాడకం వల్ల నేలలో సేంద్రీయ కర్బన శాతం పెరుగుతుంది. సాధారణంగా బయోచార్లో పంటను బట్టి 20 నుండి 65% వరకు సేంద్రీయ కర్బనం ఉంటుంది. అలాగే ఆచ్ఛాదన పంటలు అంటే కవర్ క్రాపింగ్, ఈ పద్ధతిని ఏ విధంగా చేసుకోవచ్చు అంటే, ఆచ్ఛాదన పంటలు లేదా కవర్ క్రాపింగ్ అంటే పంట కోసం కాకుండా నేల ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి, కోతలు నివారించడానికి, కలుపు మొక్కలను నివారించడానికి, నీటి నిలుపుదలని పెంచడానికి, నత్రజనిని స్థిరీకరించడం, ప్రయోజనకరమైన సూక్ష్మజీవుల వృద్ధికి ఉపయోగకరంగా ఉంటాయి. ఉలవలు, అలసందలు, పెసర, మినుము పంటలను కాయలు కోసిన తర్వాత పంటను తీయకుండా దానిని ఉంచినట్లయితే నేలపైన ఉష్ణోగ్రత తగ్గి సేంద్రియ కర్బనం పెరుగుతుంది. 365 రోజులు నేలను నేలపై పంటలు లేని సమయంలో పంట వ్యర్థాలతో మల్చింగ్ చేసుకుని నేలపై వేడిని తగ్గించినట్లయితే సేంద్రియ కర్బనం పెరగటానికి దోహదపడుతుంది. అదేవిధంగా పూడిక తీసిన మట్టిని కూడా సేంద్రియ కర్బనంగా ఉపయోగించుకోవచ్చు. అది ఏ విధంగా అంటే, చెరువుల్లో నీటి కుంటల్లో పూడిక తీసిన మట్టిని ప్రయోగశాలలో పరిశీలించిన తర్వాత ఉరజన సూచిక తటస్థంగా

0: అంటే పిహెచ్ లెవెల్స్ 6.5 నుండి 7.5 మధ్య ఉన్నప్పుడు మాత్రమే ఆ చెరువు మట్టిని పొలాలకు తోలుకుని భూమిలో కలయదొన్నుకోవాలి. తద్వారా ఆ మట్టిలోని పోషకాలు భూమిలో కలిసి ఆ పొలం సారవంతంగా అవుతుంది. అలాగే నేలలో సేంద్రీయ కర్బన శాతం కూడా పెరుగుతుంది. అటవీ వ్యవసాయం లేదా ఆర్గో ఫారెస్ట్రీ అనేది పంటలు, ఉద్యాన పంటలు, పశుగ్రాసాల పంటలతో అనుసంధానించే భూ వినియోగ వ్యవస్థ. ఇది వ్యవసాయ అటవీ సాంకేతికతలను మిళితం చేస్తుంది. అలాగే నేలలో సేంద్రీయ కర్బన శాతం పెరగడానికి కూడా దోహదపడుతుంది. నేలలో సమగ్ర ఎరువుల యాజమాన్యం గురించిన విశేషాలు విన్నారు. మీరింతవరకు కిసాన్ వాణి కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.
1: पक्षियों से तो हम खेत को बचा लेते हैं, पर इन घातक रसायनों से कैसे बचाएं?
2: मतलब
1: देख बेटा, तू जो ये अंधाधुंध रसायन मिलाता है ना, मिट्टी की सेहत बिगड़ने लगी है, और जब माटी ही कमजोर पड़ जाएगी तो उपज कैसे सेहतमंद होगी? अरे पहले ऐसा नहीं था, पूछना अपने बड़े बुजुर्गों से कैसे फसल लहलहाती थी, शुद्धता झलकती थी, माटी भी तंदुरुस्त और लोग. पहली वाली बात कहाँ,
2: पर हम तो सब यही डाले हैं.
1: सब नहीं, आज भी लाखों जागरूक किसान परंपरागत विधि से फसल उगा रहे हैं, खर्चा कम और उपज की कीमत भी बेहतर पा रहे हैं.
2: सच है?
1: रे बेटे, एक्सपीरियंस से बता रहे हैं, धूप में बाल सफेद नहीं किए हैं.
2: ठीक है भाई, मैं भी आज से जैविक खेती शुरू करूँगा.
3: माटी से प्रेम की परंपरा है, परंपरागत खेती.

కిసాన్ వాణి కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఇప్పుడు చిత్రతరంగిణి. ముందుగా పి. సుశీల పాడిన పాట చిత్రం అమెరికా అమ్మాయి.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు వినండి లలిత సంగీత కార్యక్రమంలో శ్రీమతి వేదవతి ప్రభాకర్ గారు గానం చేసిన లలిత గీతాలు.

శ్రోతలు, ఇంతవరకు లలిత సంగీత కార్యక్రమంలో శ్రీమతి వేదవతి ప్రభాకర్ గారు గానం చేసిన లలిత గీతాలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు వినండి అభిలాష, శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినీ గీతాలు. కార్యక్రమంలో ముందుగా ఈ ఉత్తరం ధర్మవరం తాలూకా సత్యసాయి జిల్లా సిసి కొత్తకోట గ్రామం నుండి ఆర్ భాస్కర్ రెడ్డి గారు రాస్తున్నారు. వీరి కోసం సీతారత్నం గారి అబ్బాయి చిత్రం నుండి పి సుశీల, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గానం చేసిన ఈ పాట

మల్లెపువ్వు చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సుశీల పాడిన వేటూరి గీతం, సంగీతం చక్రవర్తి. ఈ పాటను వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు, జాన్కంపేట్ ఎడపల్లి నిజామాబాద్ నుండి చిలుక నారాయణ అనసూయ యమున వీరందరి కోసం మల్లెపువ్వు చిత్రం నుండి ఈ పాట విందాం.

శ్రోతలు 101.7 MHz పై అభిలాష కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా మీరు కోరిన సినీ గీతాలు వింటున్నారు. తర్వాతి ఉత్తరం జగిత్యాల జిల్లా కొరుట్ల మండలం వెంకటాపూర్ నుండి వ్రాస్తున్న శ్రోతలు అనుమల నాగరాజు, రాజేశ్వరి, హంసిని, హరిణి, నయన, మోక్షిత్, రాజేష్, లలిత, మహేష్, రజని, సుధీర్, రజిత, మణిదీప్, మణిచంద్ర వీరందరి కోసం కాంచనగంగ చిత్రం నుండి ఎస్ జానకి పాడిన పాట, సాహిత్యం వేటూరి, సంగీతం చక్రవర్తి.

ఈ ఉత్తరం శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరు మండలం బైపల్లి నుండి వ్రాస్తున్న శ్రోతలు ఎం నాగేశ్వరరావు, బండారు త్రిమూర్తులు గుప్త, మాణిక్యాలరావు, పాలెంపోలయ్య, బ్రహ్మయ్య, బాబూరావు, రజని, కస్తూరి, రాజశేఖర్, పి ఈశ్వరరావు, రవికుమార్. వీరందరి కోసం లక్ష్మీ కటాక్షం చిత్రంలో ఘంటసాల సుశీల పాడిన పాట ఇప్పుడు విందాం.

రేపాక్షి కార్యక్రమంలో తర్వాతి ఉత్తరం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు 14 నంబర్ బస్తీ నుండి వ్రాస్తున్న శ్రోతలు భారత్లాల్ పరదేశీ, భారతీబాయ్, జ్యోతిబాయ్, అంజలిబాయ్, రాజనందిని, రమేష్ లోత్, అజయ్ లోత్, ఆదిత్యలోత్, కిరణ్, జాన్విక, విశ్రుత్ లోత్, లక్ష్మి, ప్రహ్లాద్, శివనారాయణ్, శకుంతలమ్మ, దీక్షిత, స్వరూప, భారతి, భరత్ వీరందరి కోసం ప్రేమ పావురాలు చిత్రం నుండి ఈ పాట.

ఈ ఉత్తరం సంగారెడ్డి జిల్లా హతినూరు మండల్ చిద్దుల నాగారం నుండి దొడ్ల దుర్గయ్య, లావణ్య, లక్ష్మణ్, మీనా, లోకేశ్వర్, రాజు, కోటి, మీనమ్మ, విక్రాంత్, జగన్, దుర్గయ్య, రాజేశ్వర్, లక్ష్మీ దుర్గయ్య, దుర్గారావు, జగన్ వీరందరి కోసం ముందడుగు చిత్రం కోసం ఈ పాట.

శ్రోతలు అభిలాష కార్యక్రమంలో చివరి పాటను వింటున్నారు. సమయం 8:30 కావస్తున్నది. మరి కాసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు.

0: 50.
1: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధ. ముందుగా ముఖ్యాంశాలు. ఉజ్బెకిస్తాన్లో 2 రోజుల పర్యటన నిమిత్తం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఆ దేశ రాజధాని తాష్కెంట్కు చేరుకున్నారు. ప్రపంచ నియమ నిబంధనల రూపకల్పనలో భారత్ కీలక భాగస్వామిగా ఎదుగుతోందని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. దీర్ఘకాలిక పెట్టుబడులకు భారత్ ఒక అత్యుత్తమ వేదికగా నిలుస్తుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఉద్ఘాటించారు. ఒడిశా, బీహార్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లో 2 రోజుల వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం IMD హెచ్చరించింది. ఇక వార్తల వివరాలు. మధ్య ఆసియా దేశమైన ఉజ్బెకిస్తాన్లో 2 రోజుల పర్యటన నిమిత్తం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు సాయంత్రం ఆ దేశ రాజధాని తాష్కెంట్కు చేరుకున్నారు. విమానాశ్రయంలో ప్రధాని మోదీకి ఉజ్బెకిస్తాన్ అధ్యక్షుడు షౌకత్ మిర్జియోయేవ్ సాదర స్వాగతం పలికారు. ప్రధాని మోదీ పర్యటన కోసం తాష్కెంట్ నగరం భారతీయ జెండాలు, ప్రత్యేక హోర్డింగులతో ముస్తాబైంది. మోదీ తాష్కెంట్లో పర్యటించడం ఇది 4వసారి కావటం గమనార్హం. ప్రెసిడెన్షియల్ ప్యాలెస్లో జరగనున్న కీలక సమావేశంలో వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ, డిజిటల్ కనెక్టివిటీ, ఇంధనం, విద్య తదితర రంగాల్లో పరస్పర సహకారాన్ని మరింత బలోపేతం చేయడంపై ఇరు దేశాల నేతలు చర్చించనున్నారు. నేపాల్, టిబెట్ ప్రాంతాల్లో సంభవించిన ఆకస్మిక వరదల్లో మృతుల సంఖ్య 669కి చేరుకోగా 2000 మందికి పైగా గల్లంతయ్యారు. బాధిత ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. స్థానిక ప్రజలు, సహాయక సంస్థల భాగస్వామ్యంతో పోలీసులు వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. వరద ప్రమాదం తర్వాత 287 మంది భారతీయ పౌరులతో సంబంధాలు తెగిపోయాయని, వారంతా గల్లంతైనట్టు భావిస్తున్నామని భారత విదేశీ వ్యవహారాల శాఖ MEA వెల్లడించింది. 88 మంది భారతీయులను సురక్షితంగా రక్షించినట్టు విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ సామాజిక మాధ్యమం వేదికగా తెలిపారు. చైనా నుంచి 120 మంది భారతీయులు ఈరోజు నేపాల్లోకి ప్రవేశించారని పేర్కొన్నారు. ప్రపంచ కంపెనీలు, సరఫరా వ్యవస్థలు, పెట్టుబడుల కేటాయింపులను పునఃసమీక్షించుకుంటున్న ప్రస్తుత తరుణంలో భారీ మార్కెటుతో పాటు దీర్ఘకాలిక పెట్టుబడులకు భారత్ అత్యుత్తమ వేదికగా నిలుస్తుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఉద్ఘాటించారు.

0: ని చికాగోలో భారత కాన్సులేట్ జనరల్ యుఎస్ ఇండియా స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఫోరం సంయుక్తంగా నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆమె ప్రసంగించారు. దశాబ్ద కాలంగా సాగుతున్న సంస్కరణలు, నిలకడైన ఆర్థిక వృద్ధి, నైపుణ్యం కలిగిన మానవ వనరులు, ప్రపంచస్థాయి మౌలిక వసతులే దేశంలో పెట్టుబడుల ఆకర్షణకు ప్రధాన కారణాలని స్పష్టం చేశారు. ఆధార్, యుపిఐ, డిజిలాకర్ వంటి డిజిటల్ మౌలిక సదుపాయాలతో పాటు సెమీకండక్టర్లు, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో భారత్ తదుపరి వృద్ధిని సాధించనుందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. వ్యవసాయ రంగంలో నీటి వినియోగ సామర్థ్యాన్ని మెరుగుపరచడమే లక్ష్యంగా చేపట్టిన పెర్ డ్రాప్ మోర్ క్రాప్ పథకం సత్ఫలితాలనిస్తోందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ ఏడాది జూలై నాటికి దేశవ్యాప్తంగా 115 లక్షల హెక్టార్లకు పైగా సాగుభూమిని సూక్ష్మ సేద్యం పరిధిలోకి తెచ్చినట్టు వెల్లడించింది. క్షేత్రస్థాయిలో నీటిని సమర్థవంతంగా వినియోగించుకోవడం ద్వారా ఉత్పాదకతను పెంచేందుకు ఈ విధానం దోహదపడుతోంది. 2006లో ప్రారంభమై ఆ తర్వాత ప్రధానమంత్రి కృషి సించాయి యోజనలో భాగమైన ఈ పథకం కింద రైతులకు సబ్సిడీని ప్రభుత్వం అందిస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 137వ సంచిక రేపు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ఆకాశవాణి, దూరదర్శన్ నెట్వర్క్ అంతటా, ఏఐఆర్ న్యూస్ వెబ్సైట్, న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్లో ప్రసారమవుతుంది. అలాగే ఏఐఆర్ న్యూస్, డిడి న్యూస్, పీఎంఓ సమాచార ప్రసార మంత్రిత్వ శాఖల యూట్యూబ్ ఛానల్స్లో కూడా ఇది ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. హిందీ ప్రసారం ముగిసిన వెంటనే ఆకాశవాణి ఈ కార్యక్రమాన్ని ప్రాంతీయ భాషల్లో ప్రసారం చేస్తుంది. సెర్బియా రాజధాని బెల్గ్రేడ్లో ఈ నెల 31 నుంచి సెప్టెంబర్ 1వ తేదీ వరకు జరగనున్న ఉన్నత స్థాయి సమావేశంలో భారత బృందానికి కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు నాయకత్వం వహించనున్నారు. అలీన విధాన వారసత్వం, నేటి ప్రపంచానికి పాఠాలు అనే ఇతివృత్తంతో ఈ సమావేశం జరగనుంది. అలీన ఉద్యమం దేశాధినేతల తొలి సదస్సు ప్రారంభమై 65 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నట్టు కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. భారత్ కేవలం ప్రధాన ఆర్థిక వ్యవస్థగానే కాకుండా నాగరికత, సంస్కృతి, సామర్థ్యాలపై విశ్వాసం కలిగిన దేశంగా ఎదిగిందని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. లక్నవూలోని బాబాసాహెబ్ భీమ్రావ్ అంబేద్కర్ విశ్వవిద్యాలయం 11వ స్నాతకోత్సవంలో ఆయన ప్రసంగించారు. మన దేశం కేవలం అంతర్జాతీయ నిబంధనలను అనుసరించటమే కాకుండా ప్రపంచ నియమ నిబంధనల రూపకల్పనలోనూ కీలక భాగస్వామిగా ఎదుగుతోందని తెలిపారు. 34 ఏళ్ల తర్వాత నూతన విద్యా విధానాన్ని తీసుకువచ్చామని, ఈ సంస్కరణలు యువతను విశేషంగా ప్రోత్సహించి ఆధునిక సాంకేతికతల రూపకల్పనకు బాటలు వేశాయని కేంద్ర మంత్రి పేర్కొంటూ,
1: पिछले 12 वर्षों में शिक्षा की क्वालिटी, एसेसिबिलिटी और अफोर्डेबिलिटी बढ़ी. भारत का रिसर्च एंड डेवलपमेंट एक्सपेंडिचर पहले के कंपेरिजन में 2 गुना हो गया. 34 ईयर्स में पहली बार हमने नेशनल एजुकेशन पॉलिसी बनाई है. शिक्षा के क्षेत्र में हुए बदलावों और अच्छी पॉलिसीज का यह परिणाम है कि आज देश के नौजवान स्टार्टअप खड़े कर रहे हैं, यूनिकॉर्न कंपनियां बना रहे हैं. 2015 में हम ग्लोबल इनोवेशन इंडेक्स में 81वें स्थान पर, हमने अब 38वें स्थान पर अपनी पहुंच हासिल कर ली है.
0: నేపాల్ వరదల నేపథ్యంలో భారత్ అందిస్తున్న సహాయాన్ని ఆ దేశం ప్రశంసించింది. వందలాది మంది ప్రాణాలు కోల్పోయిన ఈ తీవ్ర సంక్షోభ సమయంలో భారత్ అందిస్తున్న సహాయం ఎంతో గొప్పదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎంతో ఉదారంగా వ్యవహరించారని నేపాల్ పేర్కొంది. నేపాల్ ఆర్థిక మంత్రి స్వర్ణీమ్ వాగ్లే మాట్లాడుతూ భవిష్యత్తులో పునర్నిర్మాణ పనులకు భారత్ సహాయం అందిస్తుందని స్పష్టం చేసిందన్నారు. బుధవారం నుంచి ఇప్పటి వరకు నేపాల్లోని వరద ప్రభావిత ప్రాంతాలకు భారత్ 57.6 టన్నుల సహాయక సామగ్రిని పంపింది. దేశీయ ఈక్విటీ మార్కెట్లు వరుసగా 3వ వారం నష్టాలను చవిచూశాయి. భౌగోళిక, రాజకీయ అనిశ్చితులు పెట్టుబడిదారులపై ప్రభావం చూపడంతో సూచీలు క్షీణించాయి. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ బీఎస్సీ సూచీ సెన్సెక్స్ ఈ వారం 0.35% క్షీణించి 77,265 వద్ద స్థిరపడింది. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఎన్ఏసీ నిఫ్టీ 50 కూడా 0.3% పడిపోయి 24,176 వద్ద ముగిసింది. అయితే మిడ్ క్యాప్ 100, స్మాల్ క్యాప్ 100 సూచీలు మాత్రం ఈ వారం 0.5%కి పైగా లాభపడటం విశేషం.

0: బెల్జియం నెదర్లాండ్స్ వేదికగా జరిగిన ఎఫ్ఐహెచ్ మహిళల హాకీ ప్రపంచకప్ 2026లో 5వ స్థానంలో నిలిచిన భారత మహిళా హాకీ జట్టుకు హాకీ ఇండియా 50 లక్షల రూపాయల నగదు బహుమతిని ప్రకటించింది. ప్రపంచ 5వ ర్యాంకర్ జర్మనీని 3-1 తేడాతో భారత్ ఓడించింది. 1974లో జరిగిన తొలి ప్రపంచకప్లో 4వ స్థానంలో నిలిచిన భారత జట్టుకు మళ్లీ ఇన్నేళ్ల తర్వాత ఇదే అత్యుత్తమ ప్రదర్శన కావటం విశేషం. ఈ టోర్నీ మొత్తంలో కెప్టెన్ సలీమా టెటే నేతృత్వంలోని భారత జట్టు కేవలం ఒక్క మ్యాచ్లో మాత్రమే ఓటమి చవిచూసింది. వాతావరణం. ఒడిశాలో సోమవారం వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ విభాగం ఐఎండీ హెచ్చరించింది. ఈ మేరకు ఆ రాష్ట్రానికి ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రానున్న 2-3 రోజుల్లో బీహార్, గంగా పరీవాహక పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్తో పాటు ఈశాన్య రాష్ట్రాల్లోనూ భారీ వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది. మహిళల టీ20 క్రికెట్ ఆసియా కప్లో భాగంగా దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా రేపు థాయ్లాండ్తో భారత్ తలపడనుంది. భారత కాలమాన ప్రకారం ఈ మ్యాచ్ రాత్రి 8:30 ప్రారంభం కానుంది. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఉజ్బెకిస్తాన్లో 2 రోజుల పర్యటన నిమిత్తం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఆ దేశ రాజధాని తాష్కెంట్కు చేరుకున్నారు. ప్రపంచ నియమ నిబంధనల రూపకల్పనలో భారత్ కీలక భాగస్వామిగా ఎదుగుతోందని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. దీర్ఘకాలిక పెట్టుబడులకు భారత్ ఒక అత్యుత్తమ వేదికగా నిలుస్తుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఉద్ఘాటించారు. ఒడిశా, బీహార్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లో 2 రోజుల వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం ఐఎండీ హెచ్చరించింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం ఒక పాట.
2: శ్రమంబు ఇతట నీవు వసింపుము లోక పావని సదమల వృత్తి నీకు పరిచర్యలు సేయుదురీ తపస్వినుల్ ముదముగ రామనామము ముదముగ

0: స్వామి స్వామి, ఇద్దరు మగపిల్లలు. లోకపావనీదేవి ప్రసవించింది, కవల పిల్లలు పుట్టారు స్వామి.
1: కవల పిల్లలా, ఎంతటి శుభవార్త! రండి వెళ్దాం.

లవకుశ చిత్రం నుండి పాట విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు వినండి జానపద సంగీత కార్యక్రమంలో శ్రీ పి వీరనారప్ప బృందం వారు పాడిన జానపద గీతాలు.

మీరింతవరకు జానపద సంగీత కార్యక్రమంలో శ్రీ పి వీరనారప్ప బృందం వారు పాడిన జానపద గీతాలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 9 గంటలు కావస్తున్నది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు వినండి చిత్రసీమ సినిమా పాటలు. త్రిశూలం చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సుశీల పాడిన పాట. ఆత్రేయ సాహిత్యం, సంగీతం కేవీ మహాదేవన్.

పుష్ప చిత్రం కోసం సిద్ధ శ్రీరామ్ పాడిన పాట అది. సాహిత్యం చంద్రబోస్, సంగీతం దేవిశ్రీ ప్రసాద్. ఇప్పుడు వినండి ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం చిత్రం నుండి ఈ పాట.

తేనె మనసులు చిత్రం నుండి సుశీల పాడిన పాట విన్నారు. రచన వేటూరి, సంగీతం బప్పిలహరి. ఇప్పుడు విందాం సంబరాల రాంబాబు చిత్రం నుండి పి సుశీల పాడిన రాజశ్రీ గీతం, సంగీతం కుమార్.

Nagel sing, Nagel sing.

Thank you.

nadie, nadie.

మాల వివరాలు రేపటి ఉదయం ప్రసారంలో భక్తిరంజని కార్యక్రమంలో కృష్ణస్తుతి వింటారు. 6:30 వినదగు మాట వ్యాఖ్యాత పాస్టర్ రెవరెండ్ గోసలా ఆదాం. 6:35 సేద్దెపుశుద్ధులు కార్యక్రమంలో ఉలవ సాగులో యాజమాన్య పద్ధతులు సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ ఏవిఎస్ దుర్గాప్రసాద్ గారు అందిస్తున్న వివరాలు. 7:15 హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో సమాచార వేదిక స్తుతిమాల. అనంతరం సినీ నటులు శ్రీ టిఎల్ కాంతారావు గారితో పరిచయం వింటారు. 8:35 హలో అభిలాష టెలిఫోన్ ద్వారా శ్రోతలు కోరే సినిమా పాటలు. 9:30 నాదయోగి త్యాగరాజస్వామి రూపకం ప్రసారమవుతుంది. వ్యాఖ్యానం డాక్టర్ వి వెంకటేశ్వరరాణి, నిర్వహణ డాక్టర్ వి వెంకటేశ్వరరాణి, శ్రీ ఎం హరి. 10:55 గౌరవనీయులు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి మన్ కీ బాత్ కార్యక్రమం ప్రసారమవుతుంది ఢిల్లీ కేంద్రం నుండి. 11:30 ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారి మన్ కీ బాత్ తెలుగు అనువాదం మనసులో మాట 137వ సంచిక ప్రసారమవుతుంది. ఇక రేపటి సాయంత్రం ప్రసారంలో 5:00 చిత్రసీమ. 5:30 బాలవాణి చిన్నారుల కార్యక్రమంలో శ్రీ సత్యసాయి జిల్లా కదిరి మండలం కుమ్మరవాండ్లపల్లి ప్రాథమిక పాఠశాల విద్యార్థులు సమర్పించు కదంబ కార్యక్రమం ప్రసారమవుతుంది. 6:30 చిత్రసీమ. 7:15 పల్లె ప్రాంతాలు కార్యక్రమంలో రంగస్థలి శీర్షికన పాండవోద్యోగ విజయాల నుండి కృష్ణ అర్జున పాత్ర పద్యాలు వినిపిస్తారు డాక్టర్ అక్కిరాజు సుందర రామకృష్ణ. 7:30 మహిళల ఆసియా కప్ T20 2026 భారత్ థాయిలాండ్ జట్ల మధ్య దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరగబోయే క్రికెట్ మ్యాచ్పై ప్రత్యక్ష వ్యాఖ్యానం ఉంటుంది ఢిల్లీ కేంద్రం నుండి. 8:00 ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారి మన్ కీ బాత్ తెలుగు అనువాదం మనసులో మాట 137వ సంచిక పునః ప్రసారమవుతుంది. 8:40 క్రికెట్ మ్యాచ్పై ప్రత్యక్ష వ్యాఖ్యానం. 9:30 భారత్ థాయిలాండ్ జట్ల మధ్య జరిగే క్రికెట్ మ్యాచ్పై ప్రత్యక్ష వ్యాఖ్యానం ప్రసారమవుతుంది.